ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం శ్రోతలకు శుభోదయం. శక సంవత్సరం 1948 వైశాఖ మాసం 20వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, మే నెల 10వ తేదీ ఆదివారం. 100.2 మెగాహెడ్స్ ఎఫ్ఎం పై ఇంకా ప్రసార భారతి న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈ అలటి ప్రసారాలు ప్రారంభం. ఆకాశవాణి సమయం 5:55 దాటి 41 సెకండ్లు అవుతున్నది.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా సమయం 6 గంటలకు వస్తున్నది. మరికొద్ది సేపట్ల హిందీల వార్తలు, అనంతరం 6:05 నిమిషాలకు ఇంగ్లీష్ల వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

ఇప్పటిదాక శ్రీ భక్తరామదాసు కీర్తనలు విన్నారు. పాడినది ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. ప్రార్థన కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని క్రైస్తవ భక్తి గీతాలని విందాం.

ఇప్పటిదాకా మీరు క్రైస్తవ భక్తి గీతాలు విన్నారు. ఇంతటితో ఈ ఎలాంటి ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమం సమాప్తం. మళ్ళా రేపు ఉదయం 6:10 ప్రసారమయ్యే ప్రార్థన కార్యక్రమంలో శివాష్టకాలు వింటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా ఇయాలటి కార్యక్రమాలు ఇప్పటి సంధి రాత్రి 11 కొట్టేదాకా ప్రసారం కాలున్న కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం. ప్రసంగాలు, పరిచయాలు, ముచ్చట్లు, కథ, కదంబం, ఇట్లా సినీ జానపద సంగీతం తీరొక్క కార్యక్రమాలతోని మిమ్మల్ని ఇలా అలరించబోతున్నది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ముందుగల పొద్దుటి పూట ప్రసారాలు తెలుసుకుందాం. ఈ పొద్దుగల అంటే ఇంకొద్దేం సేపట్ల ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో ఏడుంపావుకి తెలంగాణలో బాల సాహిత్య వికాసం స్వీయ అనుభవాలను గురించి ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో ముచ్చట మొదటి భాగం. ఇంకా జీవన సారాంశం రుద్రోపనిషత్ రచయిత విమర్శకుడు డాక్టర్ ఆర్ సీతారాం ప్రసంగం ప్రసారమవుతాయి ఈ అలటి అంబటాల సంగతుల కార్యక్రమంలో.

ఇక ఈ ఉదయం 8:30 పుస్తకంతో చక్కటి తెలుగు సాహిత్య రచనలను వినిపించే ఈ కార్యక్రమంలో కొండ కోణల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగం ప్రసారమవుతుంది. రచన డాక్టర్ పి శివరామకృష్ణ. పొజ్జామట్ల 5:30 సంబురం చిన్నపిల్లల కార్యక్రమం ఉంటుంది. గిల్లా నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బేల్తారోడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం వింటారు. ఇక రాత్రి 6:20 పల్లె పదాలు జానపద సంగీత కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుగుడోజీ మహారాజ్ భజనలు 2వ భాగం, జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గెరాజు బృందం పాడిన రామతారకం భజనలు 2వ భాగం ప్రసారమవుతాయి. ఇక ఇవాళ రాత్రి 7:30 ప్రసారమయ్యే ఇల్లు యోసం యోసందారుల కార్యక్రమంలో వేసవి పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చటుంటది. అదైనాక పశువుల్లో జబ్బవాపు వ్యాధి చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చటుంటది ఇయలటి ఇల్లు యోసం కార్యక్రమంలో. ఇక రాత్రి 9:30 కథనం ఉత్తమ కథా సాహిత్యాన్ని వినిపించే ఈ కార్యక్రమంలో కథమానం భవతి 101 కథలు సంపుటి నుంచి వేరు తొలిచే పురుగు కథ ఇంటారు. ఇక ఈనోటి కార్యక్రమంలో 9:45 తెలంగాణ సాహిత్యం వర్ధమాన ధోరణులు పత్రికల సాహిత్య సేవ ఈ అంశం గురించి రచయిత సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లతో ముచ్చటింటారు. రేడియో మాణిక్యాలు అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలను వినిపించే ఈ కార్యక్రమంలో ఇయ్యాల రాత్రి 10:00 వేయి పడగలు నాటకం 16వ భాగం ప్రసారమవుతుంది. నవలామూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్ట కవి శ్యామలాదేవి. ఇవే కాకుండా వినోదాన్ని పంచే సరదా సినీ గీతాల కార్యక్రమాలు సుఖ ప్రసారమవుతాయి. ఇవి ఇయలటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 6:45 అవుతున్నది. మరికొంచెంసేపట్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి, అట్లనే 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలీ అవుతాయి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో పర్యటిస్తారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నుంచి పలు మౌలిక సదుపాయాలు పారిశ్రామిక ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. హైదరాబాద్ పనాజీ ఎకనామిక్ కారిడార్లో భాగంగా జాతీయ రహదారి 167ను 4 లేన్లుగా విస్తరించే పనులకు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో 2,350 కోట్ల రూపాయలతో పారిశ్రామిక ప్రాంత అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే హైదరాబాద్లోని మల్కాపూర్ టెర్మినల్ను కూడా ప్రధానమంత్రి ప్రారంభించనున్నారని అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి పర్యటన దృష్ట్యా హైదరాబాద్లో నిన్న సాయంత్రం నుండి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి ప్రత్యేక చర్యలు చేపడుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం కోసం విజయవాడలో ప్రారంభించిన సంచార వాహనాన్ని మంత్రి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆహార స్వయం సమృద్దిలో ప్రకృతి వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తోందన్నారు. ఇటువంటి కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రోత్సాహం

0: భావించాలి. ప్రకృతి వ్యవసాయాన్ని ఇంకా ఇంతకు ముందు ముందుకి కూడా మనం రెడీ చేయాలి.
1: ఆంధ్రప్రదేశ్ సహకార శాఖలో రాష్ట వ్యాప్తంగా వివిధ హోదాలకు చెందిన సుమారు 100 మంది ఉద్యోగులకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించింది. ఈ సందర్బంగా సహకార శాఖ ప్రతినిధులు వ్యవసాయ సహకార శాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడును విజయవాడలో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు కల్పించడంతో పాటు పూర్తిస్థాయి పారదర్శకతతో పోస్టింగులు ఇవ్వడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఉద్యోగులు సానుకూల వాతావరణంలో పనిచేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, వారి ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ను వ్యర్థరహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు గ్రామీణ మండలం దొంతాలి గ్రామంలోని చెత్త డంపింగ్ యార్డు శుద్ది కర్మాగారం పనులను ఆయన నిన్న పరిశీలించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ దొంతాలిలో 2 ఏళ్లలో వ్యర్థాల నుండి శక్తిని ఉత్పత్తి చేసే ప్లాంటు నిర్మాణం పూర్తి చేస్తామని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మరో 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: ఈరోజు రాష్ట్రంలో 123 మున్సిపాలిటీస్ లో ఈ చెత్త పేరుకోపోయింది. నెల్లూరు, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరుది ఎక్సెస్ అయిపోయింది. అందుకే 2వ ప్లాంట్ విజయవాడ పెడుతున్నాం. ఇవన్నీ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో పూర్తయితే ఈ రాష్ట్రంలో ప్రతిరోజు వచ్చే 7,000 టన్ల చెత్తలో 6,500 టన్లు ఈ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ పోయి అది బర్న ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది. అదేవిధంగా విశాఖపట్నం ప్లాంట్ కి ఆ చుట్టుపక్కల మున్సిపాలిటీ రోజు వస్తుంది. అది కాకుండా మిగిలిన మున్సిపాలిటీస్ లో దాదాపు 108 మున్సిపాలిటీస్ లో ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి శాంక్షన్ చేశాం. ఈ ప్లాంట్ కూడా ఈ నెలాఖరికి పూర్తవుతుంది.
1: భారత ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేష్ కుమార్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఈరోజు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని కుర్రపాడు రహదారి విస్తరణ పనులకు స్థానిక శాసనసభ్యులు వరదరాజుల రెడ్డితో కలిసి నిన్న శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా రహదారుల అభివృద్దికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. 9 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ను గుంతల రహిత రాష్టంగా తీర్చిదిద్దామని ఆయన తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలంలోని ఆగర విలువలి, ఆగర్తపాలెం, పూలపల్లి, సగం చెరువు, గోరింటాడ గ్రామాల్లో 8,25,00,000 రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నిన్న శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా గోరింటాడలో జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ పాలకులు నియోజకవర్గంలో 1,00,000,000 రూపాయలతో అభివృద్ది పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రజలకు మెరుగైన సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
3: పూలపల్లి, ఆగర్రు, వెలివిల, ఆగర్తిపాలెం, సగం చెరువు, గోరింతాడ గ్రామాలకు సంబంధించి 8,34,00,000 రూపాయల శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. ఈ రకంగా మీకు మెయిన్ ఆర్ఎన్బి రోడ్లు వేస్తూ ఉన్నాం, రైతులకు వెళ్లేటువంటి గ్రావెల్ రోడ్లు వేస్తూ ఉన్నాం, మీరు తాగేటువంటి మంచినీళ్ళు సౌకర్యాలు అందజేస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ఎప్పుడు చేస్తా ఉన్నాం? ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 20 నెలల్లోనే ఇన్ని పనులు మీ గ్రామాలకి, మీ 4-5 గ్రామాల్లోనే చేస్తూ ఉన్నాం.
1: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో ఏర్పాటు చేసిన రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ఆర్ఆర్ఆర్ కేంద్రాన్ని మంత్రి నిన్న ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ద్వారా పాత వస్తువులు, పుస్తకాలు, గృహోపకరణాలు వంటివి సేకరించి అవసరమైన వారికి అందించనున్నారని తెలిపారు. పర్యావరణ పరిరక్షణతో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. రాష్ట సమగ్ర అభివృద్ది లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికను రూపొందించామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణాభివృద్ది అంశాలపై హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ను ట్రాఫిక్ సిగ్నల్స్ రహితంగా మార్చేందుకు అండర్ పాసులు, ఎలివేటెడ్ కారిడార్లు ఉప

0: ఉపరితల రహదారులతో మూడంచెల వ్యవస్థను అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. పార్కింగ్ సమస్యల పరిష్కారానికి మల్టీలెవల్ పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య దక్షిణ గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. నిన్న కర్నూలు జిల్లా తోవిలో 41.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని తెలిపింది. తెలంగాణలోనూ ఈరోజు రేపు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న కనిగిరి జలాశయం ఆధునీకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 48 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కనిగిరి జలాశయం తూర్పు కాలువ నుంచి పంటల కోసం సాగునీటిని ఆమె నిన్న విడుదల చేశారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ జలాశయం ఆధునీకరణ పనులు త్వరలో ప్రారంభమవుతాయని తెలిపారు. తద్వారా సాగునీటి సౌకర్యాలు మెరుగుపడి స్థానిక రైతులకు పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనలో భాగంగా ఈరోజు పలు అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రకృతి వ్యవసాయ ప్రోత్సాహానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. వ్యర్థరహిత రాష్టంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆంధ్రప్రదేశ్ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ సూచించారు.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానంద్ ఝాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య కర్ణాటక తెలంగాణయోః యాత్రార్థం ప్రతిష్ఠతే. సహ బెంగళూరునగరి ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇత్యేతస్య సంస్థానస్య పంచచత్వారింశత్తమీం వర్షపూర్తిం ఏతస్య సంస్థాపకస్య గురుదేవ శ్రీ శ్రీ రవిశంకరస్య సప్తతితమం జన్మదివసం చ ఉపలక్ష్య ప్రకల్పితి ఏకస్మిన్ సమారోహే సహభాగం కరిష్యతి. శ్రీ మోదీ ఆర్ట్ ఆఫ్ లివింగ్ పరిసరే నవ నిర్మితస్య ధ్యానమందిరస్య ధ్యానకక్షస్య చ ఉద్ఘాటనం కరిష్యతి. ఏతత్ కార్యక్రమాత్ పూర్వం సహ ఏకాం సభాం సంబోధయిష్యతి. సమారోహాత్ అనంతరం ప్రధానమంత్రి హైదరాబాదే ప్రాయః 400-900 కోటి రూప్యకాణాం అనేకాసాం వికాస పరియోజనానాం శిలాన్యాసం లోకార్పణం చ కరిష్యతి. శ్రీమోదీ హైదరాబాద్ పణజీ ఆర్థిక వీథికాయాం 67-100 సంఖ్యాకే రాష్ట్రీయ రాజమార్గే చతుర్భాగపరక మార్గ నిర్మాణస్య ఆధారశిలాం అపి స్థాపయిష్యతి. ప్రధానమంత్రి వారంగలే పీఎం మిత్రా పార్క్ ఇత్యేతత్ ఉద్యానం అపి ఉద్ఘాటయిష్యతి. అపి చ సహ హైదరాబాదే అత్యాధునికం కర్కరోగపరం ఏకం చికిత్సాలయం అపి లోకాయ అర్పయిష్యతి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక తెలంగాణయోః యాత్రానంతరం అద్య గుజరాతం అపి గమిష్యతి. ద్విదివసీయ యాత్రాయాః ప్రథమే దినే అద్య సః జామనగరం ప్రాప్నోతి. తదనంతరం ద్వితీయే దినే అర్థాత్ శ్వః సః సోమనాథ మందిరస్య జీర్ణోద్ధారస్య 75 వర్షపూర్త్యవసరె ఆయోజితే సోమనాథామృత మహోత్సవే సహభాగం కరిష్యతి. ప్రధానమంత్రి అనేకేషు ధార్మికేషు సాంస్కృతికేషు చ కార్యక్రమేషు సహభాగం కరిష్యతి. సువేందుః అధికారి హ్యః పశ్చిమబంగాళస్య నూతన ముఖ్యమంత్రిత్వేన శపథం గృహీతవాన్. ఇత్థం పశ్చిమబంగాళే భాజపేతి దళస్య ప్రథమం ప్రశాసనం సంఘటితం. కోలకతాయాం బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ ఇతి స్థలే ఆయోజితే భవ్య సమారోహే రాజ్యపాలేన ఆర్ ఎన్ రవిణా శ్రీ సువేందుః అధికారి పదగోపనీయతాయే ప్రతిశ్రావితః. तेन सह अन्ये पञ्च मन्त्रिणः अपि पदगोपनीयतायै शपथं गृहीतवन्तः। अत्रावसरे प्रधानमन्त्री, केन्द्रीय गृहमन्त्री, रक्षामन्त्री, भाजपादलाध्यक्षः, अनेके मुख्यमन्त्रिणः, मन्त्रिणः, वरिष्ठाधिकारिणश्च उपस्थिताः आसन्। टीवीके दलप्रमुखः सी जोसेफ विजयः तमिलनाडु राज्यस्य नूतन मुख्यमन्त्रित्वेन अद्य प्रातः 10 वादने शपथं ग्रहीष्यति। तेन सह अन्ये नवमन्त्रिणः अपि पदगोपनीयतायै शपथं ग्रहीष्यन्ति। तत्रान्तरे ह्यः नूतन सर्वकार रचनायै टीवीके दलेन प्रमाणितं यत् तत्पार्श्वे 20+ विधायकानां समर्थनं वर्तते। प्रधानमन्त्री ग्राम सड़क योजनायाः 25वीं वर्षपूर्तिम् उपलक्ष्य मध्यप्रदेशे सीहोर जनपदस्य भैरुन्ता स्थले अद्य रजत जयन्ती समारोहः आयोजयिष्यते। केन्द्रीय ग्रामीण विकास मन्त्री शिवराज सिंह चौहानः अस्य कार्यक्रमस्य अध्यक्षतां करिष्यति। भारतीय अर्थ विभागेन आगामिषु द्वित्रेषु दिवसेषु केरल लक्षद्वीप दक्षिण कर्णाटक तमिलनाडु पुदुच्चेरी कराईक्कलेषु प्रचण्ड वृष्टेः संभावना प्रकाशिता। प्रिया श्रोतारः, संस्कृत जगता सम्बद्धैः विभिन्नैः क्रियाकलापैः संवलितस्य संस्कृत साप्ताहिकीति विशिष्ट कार्यक्रमस्य प्रसारणम् आकाशवाण्याः एफएम गोल्ड प्रवाहिकातः अद्य मध्याह्ने 12:30 भविष्यति। भवन्तः सर्वे यथाकालं श्रोतुं प्रभवन्ति। अन्ते क्रीडा वार्तासु, इण्डियन प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायां गतरात्रौ जयपुरे आयोजिते द्वन्द्वे गुजरात टाइटन्स दलेन राजस्थान रॉयल्स दलं 77 धावनांकैः पराजितम्। आधोपणं विजित्य राजस्थान रॉयल्स दलं क्षेत्ररक्षणं कर्तुं निर्णीतवत्। ततः गुजरात टाइटन्स दलेन 30+200 धावनांकानां विजयलक्ष्यं स्थापितम्। इति वार्ताः।
2: ఆకాశవాణి వరంగల్ జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదికనందిస్తారు డి వీణావాణి గారు.
3: వరంగల్ మామనూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు ఇటీవల వరంగల్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. మామనూర్ విమానాశ్రయానికి ప్రత్యేక డిజైన్ రూపకల్పనలో భాగంగా మామనూర్ ఎయిర్పోర్ట్ స్థలాన్ని పరిశీలించారు. ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు రాష్ట వ్యాప్తంగా శిశు సంరక్షణ, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంపై కొనసాగిన కార్యక్రమాలలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బాలలకు భరోసా ఎంతో అవసరమని, ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలను అంగన్వాడీ కేంద్రాలలో చేర్పించాలని మంత్రి కోరారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందించే పోషకాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సరైన పోషణ అందితేనే పిల్లల శారీరక, మానసిక దృఢత్వంతో పెరుగుతారని ఆమె పేర్కొన్నారు. రైతులకు డీలర్లు విక్రయించే విత్తనాలు ధృవీకరించిన ప్రమాణిత విత్తనాలు అయి ఉండాలని వరంగల్ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సమావేశంలో అదనపు జిల్లా కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడారు. నాసిరకం నకిలీ విత్తనాల విక్రయాన్ని పూర్తిగా అరికట్టాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో చైల్డ్ సేఫ్టీ వీక్ లో భాగంగా దత్తత, ఫాస్టర్ కేర్ పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద మాట్లాడారు. చట్ట విరుద్ధ దత్తతలు, బాలల అమ్మకం వంటి ఘటనలను అరికట్టేందుకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటువంటి ఘటనలు ఎవరైనా గమనించినట్లయితే వెంటనే చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ద్వారా జిల్లా బాలల పరిరక్షణ విభాగానికి సమాచారం ఇవ్వాలని కోరారు. దత్తతను తప్పనిసరిగా చట్టబద్ద మార్గంలోనే చేపట్టాలని సూచించారు. వరంగల్ జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసేందుకు మిల్లర్లు పూర్తి సహకారం అందించాలని కలెక్టర్ డాక్టర్ సత్యశారద కోరారు. కొనుగోలు కేంద్రాల నుండి వచ్చే వడ్లను ఎటువంటి ఆలస్యం లేకుండా వెంటనే మిల్లర్లు తీసుకోవాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. జనాభా గణన 2027 సంబంధించి మొదట గృహగణన చేయబడుతున్న నేపథ్యంలో గత నెల 26 నుంచి ఈ నెల 10 వరకు స్వీయ గణనకు అవకాశం కల్పించారు. ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ స్వీయ గణన విధానాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, దీని ద్వారా ప్రజలు స్వయంగా తమ కుటుంబ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలన్నారు. వరంగల్ జిల్లా వర్ధన్నపేట

0: మండలం కత్రియాల్ గ్రామంలో శాండ్ బజార్ ఏర్పాటు చేయాలని వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఇసుక సరఫరాపై అధికారులతో సమావేశం నిర్వహించిన కలెక్టర్ తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సూచనల మేరకు తహసీల్దార్లు మాన్యువల్ కూపన్ల ద్వారా ఇసుక అనుమతులు ఇవ్వరాదని తెలిపారు. వరంగల్ జిల్లాలో ఇసుక రీచులు లేని కారణంగా పక్క జిల్లాల ఇసుక యార్డుల నుంచి టీజీఎంఐవి పోర్టల్ ద్వారా మన ఇసుక వాహనం సేవతో ఆన్లైన్లో బుకింగ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు టన్నుకు 900 రూపాయలు, వాణిజ్య అవసరాలకు 1300 రూపాయలు చెల్లించి ఇసుక పొందవచ్చన్నారు. జిల్లాలో పెరుగుతున్న ఎండల తీవ్రత నేపథ్యంలో హీట్ వేవ్ ప్రభావం తగ్గించేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలోని సికేఎం, ఎంజీఎం, నర్సంపేట, వర్ధన్నపేట, జీజీహెచ్ ఆసుపత్రులకు సంబంధించిన అడ్మిన్ కమిటీ సమావేశం ఇటీవల జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఈ సమావేశంలో ఆసుపత్రుల్లో అందుతున్న వైద్య సేవలు, రోగులకు కల్పిస్తున్న సౌకర్యాలు, సిబ్బంది పనితీరు, ఔషధాల లభ్యత, పరిశుభ్రతపై సమగ్రంగా పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి స్థలం లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు తెలిపారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలు ఉండకూడదన్నది ప్రభుత్వ సంకల్పం అన్నారు. వరంగల్ నగరంలో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవన నిర్మాణ పనులలో వేగం పెంచాలని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద సూచించారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిపై జిల్లా కలెక్టర్ ఇటీవల సమీక్ష నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం తప్పనిసరి చేయడానికి నో హెల్మెట్ నో పెట్రోల్ అనే విధానాన్ని కఠినంగా అమలు చేయాలని పెట్రోల్ బంక్ యాజమాన్యాన్ని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు.
1: వరంగల్ జిల్లా సమగ్ర నివేదికను అందించిన వారు డి వీణా వాణి గారు. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి ఇప్పుడు సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా విశ్వరమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. అనేక అభివృద్ది ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్ధతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేళ ఒక ఉన్నతస్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి జరిగిన మ్యాచ్లో ఓడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణలో సుమారు 1535 కోట్ల రూపాయల విలువైన కీలక రైల్వే మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తారు. రైల్వే మార్గాల సామర్థ్యాన్ని పటిష్టం చేయడానికి, రద్దీని తగ్గించడానికి 118 కిలోమీటర్ల కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టు, కాజీపేట రైల్ అండర్ బైపాస్ ప్రారంభోత్సవంతో సహా పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు చెందిన 118 కిలోమీటర్ల పొడవైన వివిధ సెక్షన్లను కూడా ప్రధానమంత్రి ఈరోజు జాతికి అంకితం చేస్తారు. ఈ ప్రాజెక్టు అత్యంత రద్దీగా ఉండే గ్రాండ్ ట్రంక్ కారిడార్లో లైన్ సామర్థ్యాన్ని పెంచుతుంది. రైళ్ల వేగవంతమైన రాకపోకల మధ్య రద్దీ తగ్గుతుంది, సమయ పాలన మెరుగుపడుతుంది. హైదరాబాద్, బలార్షా, విజయవాడ వైపు ఏకకాలంలో రైళ్ల రాకపోకలను అనుమతించడం ద్వారా కాజీపేట్ జంక్షన్ వద్ద రద్దీని తగ్గిస్తుంది. అనంతరం సాయంత్రం సికింద్రాబాద్లోని పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో ప్రధానమంత్రి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈరోజు ప్రధానమంత్రి బెంగళూరులో కూడా పర్యటిస్తారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకలకు ఆ సంస్థ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ శ్రీ రవిశంకర్ 70వ జన్మదిన వేడుకలకు ఆయన హాజరవుతారు. ఆశ్రమ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన ధ్యాన మందిరం, ధ్యానశాలను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. హెచ్ఏఎల్ విమానాశ్రయానికి చేరుకున్న తర్వాత పశ్చిమ బెంగాల్, అస్సాం ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయానికి గుర్తింపుగా కర్ణాటక రాష్ట బీజేపీ నాయకులు ప్రధానమంత్రిని సన్మానిస్తారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభిస్తారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయ పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారని ప్రధానమంత్రి కార్యాలయం తెలియజేసింది. ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. సోమనాథ్ గొప్ప వారసత్వాన్ని ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను చాటి చెప్పే విధంగా ఒక స్మారక స్టాంపును నాణ్యాన్ని విడుదల చేస్తారు. ఈ పర్యటనలో ప్రధానమంత్రి వడోదర కూడా సందర్శిస్తారు. అక్కడ ఆయన సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించి ప్రసంగిస్తారు. ఈ ప్రాజెక్టులో 1000 మందికి పైగా బాలురు బాలికలకు వేర్వేరుగా వసతి సౌకర్యాలతో పాటు సెంట్రల్ డైనింగ్ హాల్, లైబ్రరీ, ఆడిటోరియం వంటి సదుపాయాలు కల్పించారు. ఎన్డీఏ ప్రభుత్వం 11 ఏళ్ల క్రితం ప్రారంభించిన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి కీలక సామాజిక భద్రత పెన్షన్ పథకాల ప్రభావాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. దేశ ప్రజలకు గౌరవం, భరోసా, ఆర్థిక భద్రత అందించడంలో ప్రభుత్వానికున్న నిబద్దతకు ఈ కార్యక్రమాలే నిదర్శనమని సోషల్ మీడియాలో ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన పథకాలు అట్టడుగు స్థాయిలో ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపాయని, దేశంలోని సామాజిక భద్రతా వ్యవస్థను బలోపేతం చేశాయని ఆయన చెప్పారు. అటల్ పెన్షన్ యోజన ప్రయోజనాలను వివరిస్తూ ఈ పథకం ఎంతో మంది ప్రజలకు తమ వృద్ధాప్యంలో మరింత సురక్షితమైన జీవితాన్ని గడపడానికి తోడ్పడిందని, సామాజిక భద్రతను అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో ప్రభుత్వ నిబద్దత అనేది సూచిస్తోందని మోదీ పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి సందర్శించారు. భారతదేశం నుంచి ఒప్పంద కార్మికులుగా గెర్మిటియాస్ వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం ఈ నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెసాద్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
3: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
2: భారత ప్రభుత్వ సహకారంతో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్ట్ భారతీయుల చారిత్రక ప్రయాణానికి సంబంధించిన ఉమ్మడి వారసత్వాన్ని సంరక్షించడంతో పాటు ప్రపంచానికి తెలియజేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం 10 గంటలకు చెన్నైలో ప్రమాణ స్వీకారం చేస్తారు. విజయ్తో పాటు 9 మంది టీవీకే మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో 120 మంది ఎమ్మెల్యేల మద్దతు పొందిన విజయ్ను ముఖ్యమంత్రిగా తమిళనాడు గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ నియమించారు. తలా 2 ఎమ్మెల్యేలు ఉన్న విసికే ఐయుఎంఎల్ పార్టీల మద్దతు లేఖలను సమర్పించిన తర్వాత విజయ్ను ముఖ్యమంత్రిగా నియమించారు. రాష్టంలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవలసిందిగా గవర్నర్ విజయన్ ఆహ్వానించారని రాజ్భవన్ ఒక ప్రకటనలో తెలియజేసింది. May 13 అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టి బలం నిరూపించుకోవాలని గవర్నర్ ఆయన ఆదేశించారు. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమావేశానికి సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ, పార్టీ కేడర్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో పాటు కేరళ సీనియర్ నాయకులు రమేష్ చెన్నితల, విడి సతీషన్ కూడా హాజరయ్యారు. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులు ఎదుర్కోవడానికి సన్నద్దతను సమీక్షించేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్దతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలు, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్యన సమన్వయాన్ని అమిత్ షా అంచనా వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల లక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ ప్రగతితో సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల పురోగతిని కూడా మంత్రి సమీక్షిస్తారు. కేరళ మాహే లక్షద్వీప్ తమిళనాడు

పుదుచ్చేరి కరక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఛత్తీస్గఢ్, గంగానది పరివాహక పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఈ రోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి నెలకొంటుంది. H1B వీసా ప్రోగ్రాం కింద నియమించుకునే ఉద్యోగులకు చెల్లించే కనీస వేతనాలను గతంలో నిర్ణయించిన పరిమితుల కంటే 30% మేరకు పెంచాలని అమెరికా ప్రతిపాదించింది. విదేశీయులు తక్కువ జీతాలకే పనిచేస్తూ అమెరికా పౌరుల వేతన అవకాశాలను దెబ్బతీయకుండా నిరోధించేందుకే ఈ చర్య తీసుకున్నట్లు అమెరికా ప్రభుత్వం పేర్కొంది. కొత్త నిబంధన ద్వారా ఎంట్రీ లెవెల్ నుండి అత్యంత అనుభవజ్ఞుల వరకు ఉన్న 4 కేటగిరీల కనీస వేతనాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న వేతన స్థాయిని 20 క్రితం నిర్ణయించారని, అది అమెరికన్ కార్మికుల ప్రయోజనాలు కాపాడడంలో విఫలమవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది. కొత్త నిబంధన ప్రజల అభిప్రాయాల కోసం May 26 వరకు అందుబాటులో ఉంది. ఐపీఎల్ క్రికెట్ లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు మధ్యాహ్నం 3:30 చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జైంట్స్ తో తలపడుతుంది. మరొక మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్ లో రాత్రి 7:30 తలపడతాయి. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు తెలంగాణ, కర్ణాటక, గుజరాత్ రాష్టాల్లో పర్యటిస్తారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈ రోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఒక ఉన్నత స్థాయి సమావేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ ను 77 పరుగుల తేడాతో నిన్న రాత్రి ఓడించింది.

వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు అంబటాల సంగతులు కార్యక్రమంలో. ఇప్పుడు 2 నిమిషాల పాటు చెవులకింపుగా వాద్య సంగీతం.

0: ఇయ్యలటి కోసం యోసం సలహా.
1: నా పేరు డాక్టర్ దండు మోహన్ దాస్. ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం ఉద్యాన పంటల్లో పచ్చి రొట్టె ఎరువుల యొక్క ప్రాధాన్యత ఏంటంటే, అయితే పోషక విలువలు సమృద్ధిగా సమతుల్యత కలిగిన ఈ రసభరిత పచ్చని మొక్కలు వాటి ఆకులను పచ్చి రొట్టె ఎరువులు అనడం జరుగుతుంది. ఈ పండ్ల తోటల్లో వరుసల మధ్య పచ్చి రొట్టె పైరులు వేసి పెరిగిన తర్వాత భూమిలో కలయ దున్నుకోవచ్చు. ప్రస్తుతం మన రసాయన ఎరువులు వాడకం వల్ల ఈ పర్యావరణం క్షీణిస్తుంది. కాబట్టి ఈ పచ్చి రొట్టె ఎరువుల మొక్కల యొక్క సాగు వల్ల మనకు అనేక లాభాలున్నాయి. ఈ పొలంలో పంటలు లేనప్పుడు లేదా రెండు పంటల మధ్య కాల వ్యవధిలో తక్కువ కాలంలో ఎక్కువ రొట్ట ఇచ్చే ఎరువుల్ని పెంచి వాటిని నేలలో కలయదుండడం వల్ల ఈ నేలకు పోషకాలు అందించబడుతుంది. దీనివల్ల భూసారం పెరిగి మంచి దిగుబడులు రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రభుత్వం వారు కూడా రైతులకు రాయితీపై ఈ సమగ్ర పోషక యాజమాన్య పథకం కింద మనకు 50% సబ్సిడీతో ప్రభుత్వం సరఫరా చేస్తుంది. ఈ పచ్చి రొట్టె ఎరువులు భూమికి రెండు దఫాలుగా అందించవచ్చు. అవి హరిత మొక్కల ఎరువులు, తర్వాత హరిత ఆకుల ఎరువులు. అయితే వీటిలో రెండు రకాలున్నాయి. లెగ్యూమినస్ అంటే ఈ గ్రీన్ మాన్యూర్, ఈ అలసంద గాని జీలుగ గాని అనే రకాలున్నాయి. నాన్ లెగ్యూమినస్ గ్రీన్ మాన్యూర్స్ లో చూసుకున్నట్లయితే ఈ బార్లీ గాని ఈ మిల్లెట్స్ గాని ఉన్నాయి. అయితే ఈ పచ్చి రొట్టె ఎరువుల సాగులో మనకు మెలకువలు చూసుకున్నట్లయితే ఈ ప్రధాన పంట కోసిన తర్వాత ఈ నేలలో మిగిలిన తేమను సద్వినియోగం పరుచుకొని ఈ పచ్చి రొట్టె ఎరువులు మనం విత్తుకోవాలి. అయితే ఈ మొలకలకు అవసరం అయ్యే తేమ లేని పరిస్థితుల్లో వేసవి దుక్కులు దున్ని తొలకరి వర్షాలు పడగానే మనం ఈ విత్తనాలను విత్తుకోవాలి. అయితే ఈ భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో సాగు చేసుకోవడం వల్ల అన్ని విధాలుగా మనకు లాభదాయకంగా ఉంటుంది. అయితే ఈ వరి, చెరకు, మామిడి, తర్వాత జామ, ఇతర ఉద్యాన పంటల సరళిలో రెండు పంటల మధ్య కాల వ్యవధిలో విత్తుకొని మనం కలయదుకోవచ్చు.
0: ఇది ఇలాంటి వ్యవసాయం సలహా. గిన్నెల ఉద్యాన పంటల్లో పచ్చి రొట్టె ఎరువుల ప్రాధాన్యత గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ డి మోహన్ దాస్ చెప్పిన సలహా విన్నారు.

0: दिशा स्कीम के टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు అంబటాల సంగతులు. చరిత్రలో ఈరోజు ఇయాలటి రోజుకున్న ప్రాముఖ్యత ప్రాధాన్యత విశిష్టత గురించి తెలుసుకుందాం. ఇయాల ప్రముఖ నాటక రచయిత కొర్రీపాటి గంగాధరరావు జయంతి, అట్లనే చదరంగం క్రీడాకారుడు పెండేల హరికృష్ణ, నటి నమిత, గాయని డబ్బింగ్ కళాకారిణి సునీత ఉపద్రష్ట పుట్టినరోజు, ఇంకా ఇలా అంతర్జాతీయ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఇలా నాటక రచయిత కొర్రపాటి గంగాధరరావు జయంతి. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి గంగాధరరావు 10కి పైగా నాటికలు నాటకాలు రాసి శతాధిక నాటక రచయితగా ఖ్యాతి గణించిండు. స్త్రీ పాత్రలు లేని ప్రదర్శన యోగ్యమైన నాటికల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో ఆ లోటు పూడ్చిన ఘనత డాక్టర్ కొర్రపాటి గంగాధరరావుది. 1950-80 మధ్య దశాబ్దాల్లో తెలుగు నాటక రంగాన్ని ఆయన సుసంపన్నం చేసిండని చెప్పొచ్చు. 110కి పైగా నాటికలు నాటకాలు రాసి శతాధిక నాటక రచయితగా ఖ్యాతి గణించిండు. వృత్తిరీత్యా వైద్యుడైన కొర్రపాటి 1922 మే 10 బందర్లో జన్మించిండు. అభ్యుదయ భావాలతో, సంస్కరణాభిలాషతో, సమసమాజ స్థాపన ధ్యేయంతో ఆయన రాసిన నాటికలు తెలుగు ప్రేక్షకులను అలరించినై. ఆసక్తిదాయకంగా ప్రేక్షకుల హృదయాలలో 10 కాలాల పాటు నిలిచిపోయే విధంగా అందులోని పాత్రల్ని తీర్చిదిద్దడంలో ఆయన సిద్ధహస్తుడు. గంభీరమైన సన్నివేశాల మధ్య కూడా సున్నితమైన సునిశ్చితమైన హాస్య సంఘటనను చొప్పించి నాటకాలను రంజింపజేయడంలో ఆయనది అందవేసిన చేయి. యథా ప్రజా తథా రాజా, పెండింగ్ ఫైలు, తెరలో తెర, కమల, ఆరని పారాణి, తారాబలం, తెలుగు కోపం, కొత్త చిగురు, లోక సంగ్రహం వంటివి వందలాది ప్రదర్శనలకు నోచుకున్న నాటకాలు. కొర్రపాటి గొప్ప నటుడు కూడా. చిన్నతనం నుంచి నాటకాలు వేసేవారు. తర్వాత కాలంలో సినీ రచయితగా, నవల రచయితగా కూడా పేరుగడించిండ్రు కొర్రపాటి. ఇద్దరు మిత్రులు, మాయని మమత వంటి చిత్రాలకు మాటలు రాసిండ్రు.

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నది అంబటాల సంగతులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి, తెలంగాణలో బాల సాహిత్య వికాసం, స్వీయ అనుభవాలు గురించి ప్రముఖ రచయిత వీరాజేశ్వర శర్మతో ముచ్చట మొదటి భాగం. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి.
2: రాజేశ్వర శర్మ గారు నమస్కారం.
3: నమస్కారం.
2: తెలుగులో ఇవాళ బాల సాహిత్యంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుంచి చాలా ప్రత్యేకమైన అభివృద్ధి జరిగి ఒక వికాసం జరిగింది. 600 పిల్లల రచనల పుస్తకాలు వచ్చినాయి. ఇది ఇట్లాంటిది ఏ రాష్ట్రంలోనూ జరగలేదు అని చెప్పుకుంటున్నారు. చాలా మందికి ఈ విషయం తెలియకపోయినా ఇది ఒక చాలా గొప్ప విషయంగా చెప్పుకోదగిన పరిణామం తెలంగాణలో గత 10 వచ్చిన పరిణామం. అయితే దీంట్లో మీరు చాలా ముఖ్యమైన పాత్ర వహించారు. ఈ సంవిధానం అంతా, ఈ ఉద్యమం అంతా నడపడంలో ప్రముఖ వ్యక్తుల్లో మీరు కూడా చెప్పుకోదగిన వారు. ఈ ప్రస్థానం గురించి మనం మాట్లాడే ముందు, అసలు మీరు చాలా ఏళ్లు స్కూల్ టీచర్ గా పనిచేశారు, మీరు చదువుకున్నది సాహిత్యము, ముందుగా అసలు మీ నేపథ్యము కొద్దిగా మీ జీవితం గురించి మనం తెలియజేస్తే, మీరు టీచర్ అయినప్పటి నుంచి ఎట్లా ఎట్లా ఎట్లా ఈ దిశ వైపుకు వచ్చారు, ఇవాళ ఒక చెప్పుకోదగిన స్థాయిలో పిల్లల సృజనాత్మకత తెలుగు భాషలో కనిపిస్తోంది, తెలంగాణలో కనిపిస్తోంది, దాని గురించి మనలో మనం వివరంగా మాట్లాడుకుందాం.
3: నేను 1956 పుట్టాను. మాది ఒక దిగువ మధ్యతరగతి కుటుంబం. రెక్కాడితే గాని డొక్కాడదు అంటారే,
2: కామారెడ్డి.
3: కామారెడ్డి అప్పుడు అది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉండేది. అట్లాంటి కుటుంబంలో పుట్టిన తర్వాత 10వ తరగతి తర్వాత చదువుకునే అవకాశం లేదు నాకు, ఎందుకంటే మా కుటుంబ పరిస్థితులు. అప్పుడు కామారెడ్డిలో ఓరియంటల్ కాలేజ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేశారు, అప్పుడప్పుడే ప్రారంభం చేశారు. అందులో నేను చేరి ఎంట్రన్స్ తర్వాత డిప్లొమా తర్వాత బీఓఏలు తర్వాత ఎంఓఏలు అన్నీ అక్కడే చదువుకున్నాను. ఈ చదువుతున్న కాలంలోనే ట్యూషన్స్ కూడా చెప్పుకునేవాడిని. దాని తర్వాత అటు ఎంఏ చేశాను, అటు ఎంఫిల్ చేశాను, తర్వాత పిహెచ్డి చేశాను. ఇదంతా ఒక క్రమం. అయితే ఈ మధ్యకాలంలోనే నేను 1974 నుంచి ఒక ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను. తర్వాత 1983 నాకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది. ఇదంతా నా ఉద్యోగానికి సంబంధించినటువంటి క్లుప్తంగా ఒక పరిచయం. అయితే మేము
2: అధ్యాపకులు కావాలని అనుకునే వాళ్ళం. మీరు
3: టీచర్ గానే ఉపాధ్యాయుడిగానే పనిచేయాలనుకున్నాను, ఎందుకంటే మాకు అప్పుడు ఒక ఆదర్శవంతమైనటువంటి ఉద్యోగులు ఎవరైనా ఉంటే ఉపాధ్యాయులే. మా గురువులు ఆ రోజులలో అట్లా పట్టించుకున్నారు. ఒకరోజు బడికి రాకపోతే తెల్లారి ఇంటికి వచ్చి, ఏమైంది మీ బాబుకి, ఏమైందమ్మా ఎందుకు బడికి రావట్లేదు అని అడిగినటువంటి వాళ్ళు తమ సొంత పిల్లలాగా మమ్మల్ని కొట్టిండొచ్చు తిట్టిండొచ్చు పగతో కాదు,
2: అట్లా ఉండేవాళ్ళు.
3: వాళ్ళు సొంత పిల్లల్లాగా చూసుకున్నారు అప్పటి ఉపాధ్యాయులు. ఏ ఉపాధ్యాయుడైనా ఈ పిల్లాడు బాగుపడాలి, ఈ పిల్లలు బాగుపడాలని కోరుకున్నటువంటి రోజులు అవి. మేం కూడా అందులోకి పోవడమే బాగుంటుందని ఫీల్ అయినాము, అనుకున్నాము. ఉద్యోగంలోకి వచ్చే నాటికి మా చుట్టూ కూడా, ఈ చుట్టూ సమాజంలో సామాజిక మార్పుల కోసం రకరకాల రూపాలలో ఉద్యమాలు జరుగుతున్న సందర్భం అది. ఒక సామాజిక చైతన్యం వెళ్లి విరుస్తున్న కాలం ఇది. వ్యక్తులు తమకంటే కూడా సొంత లాభం కొంతైనా మానుకుని సమాజానికి ఏదైనా ఉపయోగపడాలి అనే ఒక భావజాలం పెరుగుతున్న దశలో మేం పెరిగాం. మా చుట్టూ అట్లాంటి సాహిత్య సంస్థలు కూడా ఉండేవి. ఆ రోజులలో కామారెడ్డిలో ఆదర్శ కళా సమితి అద్భుతంగా పనిచేసింది. వాళ్లు పాశ్చాత్య సాహిత్యాన్ని బాగా పరిచయం చేశారు మాకు. తర్వాత ఆధునిక యుగంలో కూడా మార్పు కోరుతున్నటువంటి రచయితల్ని మాకు బాగా పరిచయం చేశారు. కొడవటి గంటి కుటుంబరావు కావచ్చు, శ్రీశ్రీ గారు కావచ్చు, ఇంకా ఆరుద్ర గారు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరినీ మాకు బాగా దగ్గరగా పరిచయం చేశారు. ఇటు ఓరియంటల్ చదువులు మాకు మన సాహిత్యాన్ని పరిచయం చేసినాయి. ప్రబంధాలు, కావ్యాలు, పురాణాలు, ఇతిహాసాలు, అంటే ఈ రెండింటి మధ్యన భాష మీద మాకు ఒక అభిరుచి కలిగింది. మారాలి, సమాజం మారితే బాగుంటుంది, అందుకు మనం ఏమైనా చేయాలని ఒక కోరిక. దీంతోనే మేము ఉద్యోగాలలో కూడా ప్రవేశించాం. కాబట్టి మా చుట్టూ ఉన్నటువంటి పిల్లలు, ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పిల్లలు, చాలా ఒక పేద వర్గాల నుంచి వచ్చినటువంటి, రైతు వర్గాల నుంచి వచ్చినటువంటి, తరతరాలుగా చదువుకోని కుటుంబాల నుంచి, ఏమాత్రం అక్షర జ్ఞానం లేని కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు, ఈ పిల్లలు చదువుకుంటే మా జీవితాలు బాగుపడతాయని నమ్ముతున్నటువంటి పెద్దల మధ్యన మేమున్నాం. కాబట్టి ఆ పిల్లలకి మాకు తెలిసిన ప్రపంచాన్ని పరిచయం చేయాలి, మాకు తెలిసిన జ్ఞానాన్ని ఇవ్వాలి అనే ఒక ఆశ అయితే ఉండేది, మేము ఎంతవరకు సక్సెస్ అయినాము అనేది మాకు మేము మార్కులు వేసుకోవడం కాదు, కానీ అట్లా మేము పనిచేశాం సార్. ఆ రోజులలోనే మేము 83లోనే మా పాఠశాలలో నేను చేరే నాటికే గ్రంథాలయం ఉండేది. గ్రంథాలయం అంటే ఏం లేదు, ఒక బీరువా ఉండేది, దాని నిండా పుస్తకాలు ఉండేవి, పిల్లలు తీసుకునేవాళ్ళు, లైబ్రరీ పీరియడ్ కూడా ఉండేది. అట్లా మేము కూడా అందులో చేరిన తర్వాత లైబ్రరీని పెంచడానికి, ఆ గ్రంథాలయాన్ని పెంచడానికి, పుస్తకాలు తేవడానికి, పిల్లలతో వీలైనంత వరకు పాఠాన్ని పాఠంగా మాత్రమే కాకుండా జీవిత పాఠాలు జోడిస్తూ ఒక జీవితానికి సన్నిహితం చేస్తూ అట్లా పాఠాలు చెప్పుకునేవాళ్ళం. అది క్రమంగా వస్తున్నప్పుడు 80-90ల వరకు దాదాపుగా ఇట్లా అంటే మాకు కూడా కొత్తగానే నేర్చుకుంటూ పిల్లలకు నేర్పుతూ ఆ ఆటపాటలతో కూడిన చదువులు ఉండేవి. ఇంత ఒత్తిడి లేదు ఆ రోజులలో, టీచర్ల మీద లేదు, పిల్లల మీద లేదు, ఆటపాటలతో కూడుకున్నటువంటి ఒక చదువు ఉండేది. సిలబస్ భారం కూడా ఇంత ఉండేది కాదు. 90కి వచ్చేసరికి పిల్లలతో మేము ఏమైనా రాయించాలి అని కవిత్వాలు రాయించేటువంటి ఒక స్టేజ్ 90లో వచ్చింది. నేను పనిచేసిన దేమి కళాన్ అనే ఒక పాఠశాలలో 1990లో సుమారు 40-42 మంది పిల్లలు తాము స్వయంగా రాసిన కవితల్ని చదివి వినిపించి మొదటి కవి సమ్మేళనం. మొదటి అని ఎందుకంటా అంటే నా చుట్టుపక్కల అయితే ఎక్కడ జరగలేదు అది.
2: కవి సమ్మేళనం
3: దేమి కళాన్ పాఠశాలలో 1990లో జరిగింది.
2: ఏ జిల్లా అది?
3: అప్పుడు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, తాడ్వాయి మండలంలో ఉండేది. దాని తర్వాత ఇంకా ఈ పిల్లలతో రాయించడం, పిల్లలతో చదివించడం, పిల్లలతో ఈ సాహిత్యాన్ని పంచుకోవడం అనేటువంటి ఒక అది పెరుగుతూ వచ్చింది మాకు కూడా. అందులో మాకు కూడా ఒక సంతోషం ఉంది, పిల్లలకు కూడా కథలంటే చాలా ఇష్టం. పిల్లలకి స్పార్టకస్ లాంటి వాళ్ల చరిత్రను కూడా మేము కథ రూపంలో చెప్పుకునేవాళ్ళం. స్వతంత్ర పోరాటంలో జరిగినటువంటి, అప్పుడు పడాల రామారావు గారు రాసిన స్వతంత్ర ఉద్యమాన్ని గురించిన పుస్తకం చాలా ఆసక్తికరంగా ఉండింది. పాఠాల తర్వాత మిగిలిన పీరియడ్లలో మన స్వతంత్ర పోరాటంలో ఈ పిల్లలు ఎవరెవరు పాల్గొన్నారు, పెద్దవాళ్ళు ఎవరెవరు పాల్గొన్నారు, ఎట్లా జరిగింది అట్లా అంటే ఒక సాహిత్యాన్ని దగ్గర చేసేటువంటి ఒక ప్రయత్నం, చరిత్రని సాహిత్యాన్ని కలిపి చేస్తూ వచ్చాం సార్. అయితే క్లుప్తంగా ఇది పరిస్థితి. ఆనాటి పల్లెలు ఇప్పటిలాగా లేవు. ఆనాటి పల్లె పిల్లల మధ్యన దాదాపు 90-95 వరకు ఈ క్రమంలో మేము వచ్చాం. కానీ మేము చదువు చెబుతున్నాం కానీ 97 వచ్చేసరికి పిల్లలకి 97-98 అప్పుడు నేను భవానీపేట అనే ఒక స్కూల్లో పనిచేస్తున్నాను, అది కూడా మాచారెడ్డి మండలంలో ఉంటుంది. అక్కడ నాకు అసలు పిల్లలకి చదువు ఇట్లా చెప్పాలి కదా అనేది బహుశా నా తొలి గురువులు పిల్లలనే నేను అనుకుంటాను. వాళ్లతో ఉండి మేము పాటలు రాయడం ఎట్లా, పాటలు అల్లుకోవడం ఎట్లా, తర్వాత ఫీల్డ్ వర్క్ చేయడం ఎట్లా, పిల్లలు ఇక్కడనే స్కూల్లో కాకుండా ఇళ్లలోకి పోతే సహజంగానే రోజువారీ జీవితంలో భాష నేర్చుకోవడం ఎట్లా, ఇవన్నీ ప్రయోగాలు క్రమంగా పిల్లల సహకారంతో మేము మొదలు పెట్టాం సార్.
2: అంటే పిల్లలు పాల్గొంటున్నారు?
3: పిల్లలు పాల్గొంటున్నారు.
2: అంటే పంతులు గారు చెప్పడం పిల్లలు వినడం కాకుండా దానిని కొంత దాటాం.
3: 98 ఆ ప్రాంతాల తర్వాత వాళ్ల పిల్లల సహకారంతో మేము పాటలు రాసుకున్నాం. అయితే ఇక్కడ ఒక సంఘటన మీకు చెప్పాలి, నాకు అక్కడ నా కళ్ళు తెరుచుకున్న సంఘటన. ఒకరోజు ఇట్లానే ఎరా ప్రకట గారి పాఠం చెప్తున్నాను. కఠినమైన ఒక సమాస భూయిష్టంగా ఉంటది, అంటే అది ఎందుకంటే పల్లె పిల్లలకు అది కఠినమే. పిల్లలు అది కొంచెం అన్యమనస్కంగానే ఉన్నారు. అయితే పిల్లలు సరిగా వినకుండా కిటికీలోంచి బయటకు చూస్తున్నారు అనిపించింది. ఇక వీళ్లు వినరు అనుకుని పాఠాన్ని ఆపి నేను కూడా చూస్తే బయట పిల్లలు, ఊరి పిల్లలు ఎవరో, కాస్త కాలేజీ పిల్లలు ఎవరో క్రికెట్ ఆడుతున్నారు. అప్పుడు క్రికెట్ అంటే ఏదో రాళ్లు బాతుకుని కట్టపట్టుకుని కొట్టుకోవాలి, ఏదో బంతి లాంటి పట్టుకుని. అప్పుడు పిల్లల్ని తీసుకుని ఆ వరండాలోకి వచ్చి కాసేపు ఆట చూశాం. చూసిన తర్వాత పిల్లల్ని అడిగాను, ఇది ఏ మాట అంటారా, దీనికి సంబంధించింది ఏంటంటే పిల్లలు నాకు గురువులై మొత్తం క్రికెట్ కు సంబంధించిన జ్ఞానం నాకు ఇచ్చారు. నాకేం తెలియదు నిజంగా కూడా, మేము ఆడిన ఆట కాదు అది. బాల్ ఎంత బరువు ఉంటది, బ్యాట్ ఎంత పొడవు ఉంటది, బాట్ పట్టుకునేవాడిని ఏమంటారు, బాల్ వేసేవాడిని ఏమంటారు, ఇట్లా వాళ్ళు క్రికెట్ కు సంబంధించిన మొత్తం జ్ఞానం ఇచ్చిన తర్వాత క్లాస్ లోకి వచ్చిన తర్వాత నేను పిల్లల్ని అడిగాను, ఒరే నాన్న ఇవన్నీ మీకు కొత్త ఆటలు, మేము ఆడుకోలేదు, మీ నాన్నలు అస్సలు ఆడలేదు, మీ తాతలు ఇంకా ఆడలేదు, కానీ ఏదో ఆడి ఉంటారు కదా, వాళ్ళు ఏం ఆడి ఉంటారో కాస్త మీరు ఒక 2-3 రోజులు టైం తీసుకుని ఇవన్నీ మీరు పోయి సేకరించి తీసుకొస్తారంటే సరే అని వాళ్ళు ఒక 2-3 రోజులలో పెద్ద ఇంత వర్క్ తీసుకుని వచ్చారు. తమ అనుభవాలు చెప్పారు. మా నాన్న తమ చిన్నప్పటి స్నేహితులను తలుచుకున్నాడు, చిన్నప్పటి రోజులను తలుచుకున్నాడు, ఆయన ఆటలు ఇవి, మా అమ్మ ఇవి ఆడుకుంది, మా నాన్నమ్మ ఇవి ఆడుకుంది, మా ఇంటి పక్క వాళ్ళు ఇవి ఆడుకున్నారు. ఒక 72 ఆటల్ని వాళ్ళు రాసుకొచ్చారు సార్. రాసుకొచ్చిన తర్వాత ఇది వదిలిపెడితే వెళ్ళిపోతుంది, ఇది గొప్ప సాంస్కృతిక సంపద మనకి సంబంధించి, తరతరాలుగా అందుతున్నటువంటి ఒక కల్చర్ కి సంబంధించి, ఎందుకంటే ఆట కల్చర్ తో మిళితమై ఉంటది, ఆట సంస్కృతితో కలిసి ఉంటది. కాబట్టి ఈ ఆటలు ఇట్లా వదిలేస్తే ఎట్లా అని రాగంతో ఉన్నది జ్ఞాపకం ఉంటది, దీనికి ఒక రాగం పెట్టుకుంటే బాగుంటుంది అని పిల్లల్ని అడిగి, పిల్లలు ఈ పాట అల్లుకుందామా, అంటే పాటలు ఇక్కడ పాట అనే దగ్గరికి వచ్చేసరికి మహామౌళి పాట రాస్తారు కదా సార్, అక్షర జ్ఞానం లేని కాలంలోనే పాటలు పుట్టినాయి. చదవడం రాయడం రాని కాలంలోనే జనం పాటలు అల్లుకున్నారు. పాటను అల్లుకోవడం అంటాం. పాట మెదడులో పడుతుంది, గొంతు ద్వారా బయటకు వస్తుంది, దాన్ని రాస్తే రాత రూపంలోకి వస్తుంది. అదొక టెక్నికల్ అంశం. కాబట్టి రాద్దామంటే పాట రాయడానికి రాగం కావాలి మొదట. ఏం రాగం అంటే అప్పుడు తెలంగాణ అంతటా కూడా ఉయ్యాల పాటలే ఉన్నాయి. అప్పుడు ఒక పాట వాళ్ళు అందించారు, ఈ ఉయ్యాల పాట. దాన్ని పట్టుకుని ఈ పాటలన్నింటినీ మేము ఇట్లా మొదలు పెట్టుకున్నాం. తెలంగాణ పల్లెల్లో ఎన్నెన్నాటలుయ్యాలో, ఉయ్యాల పాట. తెలంగాణ పిల్లల్లో ఎన్నెన్నాటలుయ్యాలో, ఎన్నెన్నాటలుయ్యాలో, ఎన్నెన్నాటలుయ్యాలో, ఎన్నెన్నాటలుయ్యాలో, ఎన్నెన్నాటలుయ్యాలో. పల్లవి దొరికింది, ఇక చరణాలు కావాలి. చరణాలకన్నీ పూలుకొచ్చినట్టుగా వాళ్ళు తీసుకొచ్చిన ఆటలన్నిటినీ, దాల్దడి కపాకౌడి కంటలాట కట్టెపుల్లాట, ముకుగిచ్చుడుయాలో ముటిచుకునుడుపుయాలో, బండా భూమి గుండీలాట సమ్ ఉంది నా దగ్గర అట్లా. ఈ పాట ఇట్లా వాళ్ళు తెచ్చిన ఆటలన్నీ కలిపి గొదిగుచ్చాం. ఎంత బాగా వచ్చిందో పిల్లలు టక్కన పట్టేసుకున్నారు. అది పిల్లల ద్వారా అట్లా అట్లా వెళ్ళిపోయింది. ఆ రోజులలో 2000 ప్రాంతాలలో సర్వశిక్షాభియాన్ వాళ్ళు

0: స్కూల్స్ లో పెట్టిన మీటింగ్స్ లో ప్రతి చోట దాదాపు ఈ పాట పాడుకున్నారు. చదువు పత్రికలో అప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు అనుకుంటాను సంపాదకులుగా ఉన్నారు, ఈ పాటను పరిచయం చేసి ఇందులో ఉన్న ఆటల్ని వరుసగా వాళ్ళు పరిచయం చేసిపోయారు. ఈ ఆట ఇట్లా ఆడతారు, ఈ ఆట ఇట్లా ఆడతారు. నాకు అప్పుడు అనిపించింది, ఓహో చదువు చెప్పడం అంటే ఇది, చదువు నేర్చుకోవడం అంటే ఇది. దీని ద్వారా పిల్లలకి భాష వచ్చింది, దీని ద్వారా పిల్లలు వేరే వాళ్ళతో మాట్లాడడం వచ్చింది, సేకరించడం వచ్చింది, పరిశోధించడం వచ్చింది. ఇది ఇందులో చాలా కోణాలు ఉన్నాయనుకుని పిల్లలకు అప్పటి నుంచి ఊళ్ళో ఏదైనా జాతర వచ్చింది, ఆ జాతర గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఊళ్ళో ఏదో పండగ అయింది, ఆ పండగ గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఊళ్ళో ఇంకేదో ఇన్సిడెంట్ అయింది, ఆ ఇన్సిడెంట్ గురించి వాళ్ళు రాసుకొచ్చేవాళ్ళు. ఆ రోజులలో బాల్య వివాహాలైన వాళ్ళు తమ గురించి రాసుకొచ్చారు. కొందరు ఆ రోజులలో కొన్ని గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తమ దాన్ని పరిచయం చేస్తూ రాసుకొచ్చారు. ఇవన్నీ ఉన్నాయి సార్.
1: ఇదంతా మీరు ఒక పాఠశాల సంగతి చెప్తున్నారా, చాలా పాఠశాలలో?
0: ఇక ఆరు నుంచి వరుసగా వచ్చినవి, దాని తర్వాత ఇది కంటిన్యూ అవుతూ వచ్చింది. నేను పనిచేసిన పాఠశాలలో నేను చేసిన పని చెప్తున్నాను. అయితే ఆ వాటిని ఒక రెండు పుస్తకాలుగా మేము తీసుకొచ్చాం ఆ రోజుల్లో, పిల్లల లోకం పేరు మీద. అసలు అది నెల పత్రికగా తీసుకురావాలనుకున్నాం, గానీ మా ఆర్థిక పరిస్థితులు మా శక్తి సరిపోలేదు. నేను మరికొంతమంది టీచర్లు, నేను ప్రధాన సంపాదకుడుగా ఉంటూ వాళ్ళు సహాయ సంపాదకుడుగా ఉంటూ పిల్లల లోకం పేరు మీద. అయితే మేం చేసిన పని ఏంటంటే కేవలం ఈ పాఠశాల పిల్లలు రాసిందే కాకుండా మేము ప్రకటన ఇచ్చాం రెండు రాష్ట్రాల నుంచి ఎవరైనా సరే పిల్లలు పంపించవచ్చు. అంటే మాకు విజయవాడ ప్రాంతాల నుంచి,
1: అప్పుడు ఉమ్మడి రాష్ట్రమే,
0: అదే అంటే ఆ ప్రాంతం నుంచి, ఇప్పుడు రెండు రాష్ట్రాలు, అప్పుడు విజయవాడ ప్రాంతం నుంచి రాసిన పిల్లల ఆచరణలు కూడా మా పుస్తకాల్లో వేసుకున్నాం మేము. పిల్లలు రకరకాల పద్ధతుల్లో, అప్పుడు అదేదో దివిసీమ సమ్ ఏదో ఉప్పెన వచ్చింది, ఆ ఉప్పెన మీద వాళ్ళు ఫీల్ అయ్యి రాశారు. లాతూరు భూకంపం మీద పిల్లలు రాశారు. అంటే ఎక్కడ ఏ సంఘటన జరిగినా కొత్త సంవత్సరం వస్తుంది, వస్తున్న కాలానికి స్వాగతం, పిల్లలు తాము రాశారు. ఒక పాఠం అయింది, పాఠం కాగానే ఆ పాఠం మీద వాళ్ళ ఫీలింగ్ రాసేవాళ్ళు. ఇవన్నీ తర్వాత 2005 తర్వాత వచ్చిన పాఠ్య పుస్తకాల్లో ఇవన్నీ ప్రాజెక్టుల రూపంలో మేము ఎన్ని పనులు చేసామో ఆ పనులన్నీ అందులో ఉన్నాయి సార్. అంటే మేమే కారణం అని నేను అనట్లేదు, కానీ ఇవి అది యాదృచ్ఛికమా లేక ఏంటో నేను చెప్పలేను, కానీ మేము చేసిన పనులన్నీ తర్వాత ప్రాజెక్టుల రూపంలోను, పిల్లల చేసినటువంటి పనుల రూపంలోను ఇవన్నీ పాఠ్యపుస్తకాల్లో ఉన్నాయి. ఇట్లా మా పిల్లలు చేసిన వర్క్ అంతా కూడా తర్వాత ఇప్పుడు పాఠ్యపుస్తకాల్లో చోటు చేసుకుంది. ఈ వాళ్ళు చేసిన పనులన్నీ ఆ రోజులలో వాళ్ళు ఏం చేసేవాళ్ళు, సొంతంగా లైబ్రరీ నడిపించుకునేవాళ్ళు. తర్వాత పిల్లలు మేము సండే సండే కూర్చుని పాటలు, నేను నాకు పాటలు రాసే అలవాటు ఉంది, పిల్లల కోసం చాలా పాటలు రాసేవాడిని. తర్వాత పిల్లలు తాము పాటలు రాసేవాళ్ళు, వాటిని మేము ఒక దగ్గర కూర్చుని స్కూల్లో సండే నాడు టేబుల్ మీద కూర్చుని, టేబుల్ రికార్డర్ ఉండేది నా దగ్గర చిన్నగా, పిల్లలతో పాట పాడించి ఏదో ఈ టేబుల్ మీద కొడుతూ దాన్ని రికార్డ్ చేసుకుని ఏం చేయాలి వీటిని, క్యాసెట్ చేసి ఒక 100 క్యాసెట్లు చేసి దానికి చిన్న కవర్ చేయించేసి కల్వరాల పిల్లల పాటల పేరు మీద మా ఎంఏఓ గారితో ఆవిష్కరణ చేయించాం సార్ ఆ రోజులు.
1: కల్వరాలు అంటే
0: కల్వరాల ఊరి పేరు,
1: కల్వరాల ఊరి,
0: అది అప్పుడు కల్వరాల స్కూల్లో నేను పనిచేసాను. ఆ రోజులలోనే మేము పిల్లలతో ఖర్చు లేకుండా, అంటే ఖర్చు లేకుండా అంటే ఈ పోల్చి చెప్తున్నాను నేను, ఆ మిగతా క్యాసెట్ల ఖర్చు అంతా నేనే పెట్టుకున్నాను, 100 క్యాసెట్లు చేయించాను, రికార్డ్ చేసి అది ఉన్నాయి నా దగ్గర. ఇవన్నీ నేను గాలికి చెప్పట్లేదు, నా దగ్గర ప్రతి దానికి నేను కాపాడి పెట్టుకున్నాను.
1: పిల్లలు తమంత తాము కథలు రాయడం, తమకు సంబంధించిన విషయాలను కథలుగాను పాటలుగాను ఆసక్తికరంగా రూపొందించి పెట్టడం, ఈ ప్రయోగం అంతా నిరంతరం
0: సాగుతూనే వచ్చింది.
1: మీరు పనిచేసిన పాఠశాలలో
0: అంతేకాకుండా నిజామాబాద్ రేడియో స్టేషన్ కి ఆ రోజులలోనే 2 సార్లు మా పిల్లలు బాలభారతి పేరు మీద పిల్లల కార్యక్రమాలు చేశారు తీసుకెళ్లి. ఆ రోజులలో మంత్రవాది మహేశ్వర్ గారు, వసుమతి గారు వారు మాకు అవకాశం ఇచ్చారు మా పిల్లల్ని రేడియో స్టేషన్ చూపించి. పిల్లల ఆ రోజులలో సార్ మీరు ఊహించండి, 2000 అంటే 25-26 సంవత్సరాల కిందట మా పిల్లలు రేడియో స్టేషన్ లో ప్రోగ్రామ్స్ చేశారు.
1: ఆదిలాబాద్ లో ఉన్నట్టుగానే అక్కడ నిజామాబాద్ లో కూడా ఒక స్థానిక
0: ఉండేది, వాటిని మేము పుస్తకాలు వేసుకున్నాం బాలభారతి పేరు మీద. ఆ పుస్తకాలు కూడా నా దగ్గర ఉన్నాయి,
1: రేడియోలో చేసిన కార్యక్రమాలు
0: పుస్తకాలు కూడా వేసుకున్నాం, అవి కూడా ఆ పుస్తకాలు కూడా మా దగ్గర ఉన్నాయి.
1: ఇవన్నీ మీరు చేస్తున్నారు, కానీ మిగతా సమాజం వీటిని గమనించడం, వీటి పట్ల ఆసక్తి చూపడం, మేము కూడా ఇట్లా చెయ్యాలి అని మిగతా ప్రభుత్వ స్కూళ్లలో వేరాల్లో ఆసక్తి పుట్టడం మొదలైంది, అప్పుడే కాలం పట్టిందా
0: సార్? 2000 ప్రాంతంలో, అంతకుముందు 90లో అక్షరాస్యత కార్యక్రమం ఒకటి జరిగింది, అప్పుడు కూడా ప్రజల దగ్గరికి చదువు తీసుకెళ్లాలా, అందులో కూడా మేము పనిచేశాం. అంటే నాకు మొత్తం ఇది నాకు కల్లో పడితే చేసింది కాదు, నాకు ఒక బేస్ దొరికింది నాకు ప్రభుత్వం నుంచే, ప్రభుత్వ కార్యక్రమాల నుంచే జరిగింది. దాని తర్వాత 2000 ప్రాంతంలో సర్వశిక్ష అభియాన్ వాళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు. అప్పుడు పిల్లల కోసము కార్యశాలలు పెట్టారు, కార్యశాల అంటే స్కూళ్లలోనే పిల్లలకు కథలు రాయడం నేర్పాలి. మండలం నుంచి అన్ని కథలు ఒక దగ్గర పంపాల. ఆ మండలం నుంచి జల్లెడ పట్టిన తర్వాత జిల్లాలో సెలెక్ట్ చేసి
1: 2000
0: ప్రాంతం రెండేళ్లు అటు ఇటుగా
1: అంటే రాష్ట్రం అంతటా చేశారు.
0: రాష్ట్రం అంతటా జరిగింది. అయితే ప్రతి జిల్లాకి పిల్లలు కథావాచకాలు, పిల్లలు రాసిన కథలతో కథావాచకాలు వచ్చినాయి, కార్డ్ కథలు వచ్చినాయి. తర్వాత నిజామాబాద్ నుంచి ఇందూరు బాల పేరు మీద డైట్ వాళ్ళు మ్యాగజైన్ నడిపించారు. ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి సార్, ఇవన్నీ నేను భద్రపరుచుకున్నాను.
1: రికార్డు
0: అంటే ఇవన్నీ కూడా నేను నేర్చుకోవడానికి, ప్లస్ టీచర్లకి ఒక స్ఫూర్తినివ్వడానికి. ఆ స్ఫూర్తిని టీచర్లు పట్టుకున్న వాళ్ళు చేశారు. నేను ఒక్కడిని చేశానని నేను చెప్పడానికి లేదు, నాలాగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
1: మొత్తం మీద ఒక పాఠశాల విద్యలో ఒక మంచి సరదా వాతావరణం
0: ఉండింది. ఒక 2-3 సంవత్సరాల కార్యక్రమాలు చాలా బాగా జరిగినాయి. తర్వాత సరే అవి అప్పటి కారణాంతరాలు ఏంటో తెలియదు గాని తర్వాత అది ఆగిపోయింది. కానీ అప్పుడు చాలా జిల్లాల వాళ్ళు చెప్పారు మాకు, మా దగ్గర నుంచి కూడా కథావాచకాలు వచ్చినాయి, మా దగ్గర నుంచి కూడా పిల్లల కథల పుస్తకాలు వచ్చినాయని. అవి లైబ్రరీలకు పంపారు, స్కూల్ లైబ్రరీలో కూడా చాలా కాలం ఉన్నాయి. అందులో టీచర్లు రాసినవి కూడా ఉన్నాయి, పిల్లలు రాసినవి ఎక్కువగా ఉన్నాయి. ఇట్లా నేను నేర్చుకోవడానికి, నిరంతరం నేర్చుకునేటువంటి అవకాశాలు మాకు దొరికినాయి సార్. ఇట్లా మాది దాదాపుగా 2014 నా రిటైర్మెంట్, 14 వరకు కూడా నేర్చుకుంటూ నేర్పుతూ ముందుకు జరిగింది. అయితే నేను పనిచేసిన క్రమంలో ఖచ్చితంగా పిల్లలతో రాయించడం, పిల్లలతో కలిసి పనిచేయడం అనేది జరిగింది.
1: ఆ అనుభవం మీకు
0: ఉపయోగపడి
1: లభించింది మీకు. సరే బాగుంది. అయితే 2014 మీరు పదవీ విరమణ చేసిన తర్వాత, రిటైర్ అయిన తర్వాత 2016 నుండి తెలంగాణ రాష్ట్రంలో, అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి, ఈ పిల్లల రచనలు పుస్తకాలుగా వేయడం, వీళ్లకు కార్యశాలలు వర్క్ షాప్స్ చేయడం అనేది ఒక పెద్ద ఎత్తున సాగుతూ వచ్చిన కారణంగా ఇప్పుడు 600 పిల్లల రచనల పుస్తకాలు వేసిన ఒక గొప్ప ఘనత తెలంగాణ సాధించింది. ఇది మొదలు పెట్టాలని అసలు ఎందుకు అనిపించింది, ఎవరెవరికి అనిపించింది, మీరు ఎవరెవరితో కలిసి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు?
0: ఒక 2 మాటలు చెప్పి ఇంకా నేను ముందుకెళ్తాను. ఎందుకంటే మా బాల్యంలో మేము పిల్లల కోసం వచ్చిన చందమామ లాంటి పత్రికలు చదివాం. పిల్లల్ని బాగా పట్టించుకున్న పత్రికలలో చందమామ, బాలమిత్ర ఆ రోజు కొన్ని ఉండేవి. అయితే పిల్లలు మాత్రమే కాకుండా పెద్దవాళ్లు కూడా, పిల్లలు ఎంత పోటీ పడ్డారో చందమామ పెద్దవాళ్లు కూడా అట్లానే పోటీ, నేను చదువుతానంటే నేను చదువుతానని, అదొక పెద్ద పండగ జరిగేది. కానీ ఈ దాదాపుగా ఒక కాలం గడుస్తూ వచ్చిన తర్వాత, బహుశా ఒక ఏది 2014 కంటే ఒక 2 దశాబ్దాల వరకు అది దాదాపుగా అంతా కనుమరుగైపోయింది. పిల్లలకు సంబంధించిన అన్ని పోయినాయి. పిల్లల్ని ఒక అంటే ఎంతసేపు పాఠశాలలు, పాఠ్య బోధన అదంతా ఓకే నడుస్తోంది, కానీ దీనికి ఇంకా బయట నుంచి వచ్చేటువంటి జ్ఞానం వచ్చింది. ఇప్పుడు పాఠశాలలో
1: అభివృద్ధి చెందడం పోయి వెలితి ఏర్పడడం అనేది ఒక విశేషం.
0: అయితే పిల్లలకు మంచి చెడు చెప్పేటువంటి కుటుంబ వ్యవస్థలో కూడా మార్పులు వచ్చేసినాయి. ఇది ఇట్లా జరుగుతున్న నేపథ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అయితే 2016 ఏమైందంటే, మొట్టమొదటిసారిగా నేషనల్ బుక్ ట్రస్ట్ వాళ్ళు నిజామాబాద్ లో ఒక కార్యశాల పెడుతున్నాము, మీరు వస్తారా సార్ అని అడిగారు. నిజామాబాద్ లో నేను నిజామాబాద్ వాణ్ణి కాబట్టి వస్తారా అంటే ప్రతిపాక మోహన్ అడిగారు, అన్న మీరు వస్తారా, పోయినాను. బాగా జరిగింది. అక్కడ కూడా ఒక 70 పిల్లలు వచ్చారు. నిజామాబాద్ జిల్లాలో మొదటి కార్యశాల 16 జరిగింది. పిల్లలకు కథలు చెప్పాలి అంటే కథలు రాయడం ఎట్లా చెప్పి కథలు రాయించాలి. అప్పుడు పిల్లలు రాసిన కథలు కూడా నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు దాని నెక్స్ట్ డేనే, తదుపరి రోజే కరీంనగర్ జిల్లాలో ముస్తాబాద్ అనే చోట చింతోజ బ్రహ్మయ్య గారు అని ఒక డాక్టర్ గారు, అదేదో ట్రస్ట్ ఉండింది, వాళ్ళు వాళ్ళ సహకారంతో అక్కడ నడిచింది. దానికి 11-12 గవర్నమెంట్ స్కూల్స్ నుంచి పిల్లలు వచ్చారు, చుట్టుపక్కల విలేజెస్ నుంచి కూడా వచ్చారు. అక్కడ కూడా ఒక 70-72 పిల్లలు వచ్చారు. ఆ కార్యశాలకి ఆనాటి సాహిత్య ప్రపంచంలో తెలంగాణలో పేరు తెచ్చుకున్నటువంటి పెద్దవాళ్లు పెద్దింటి అశోక్, ఈరోజు పెద్దింటి అశోక్ గురించి తెలియని వాళ్ళు ఎవరు, పెద్దింటి అశోక్ గారు, నలిమేల భాస్కర్ గారు, జోకంటి జగన్నాథం గారు, వారాల ఆనందం, ఇట్లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు. పిల్లలకు కథలు ఎట్లా రాయాలో చెప్పారు, సులభంగా కథలు రాయడం చెప్పారు, ఒక ప్రాథమిక సూత్రాలు చెప్పారు. పిల్లలకు మధ్యాహ్నం భోజనం తర్వాత టైం ఇస్తే, ఒక గంట టైం ఇస్తే పిల్లలు రాశారు. అట్లా మాకు ఒక 70 అట్లా చేతికి వచ్చినాయి. పిల్లలు కథలు ఇచ్చి తమ ఏం రాశారో అంతా చెప్పారు. ఆ 70 నేను తెచ్చుకున్నాను. ఏం చేయాలో తెలీదు, ఇవి వదిలేయడానికి వీల్లేదు, ఏం చేద్దాము అని ఆలోచిస్తున్నప్పుడు, అనుకోకుండా తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, హైదరాబాద్ లో నాంపల్లిలో ఉంది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు, ఒక ప్రకటన, పత్రికా ప్రకటన ఏంటంటే, ప్రతి సంవత్సరం మేము రచయితలకు ఆర్థిక సహాయం చేస్తాం మీ పుస్తకాలు వేసుకోవడానికి, ఈ సంవత్సరం కూడా అని వాళ్ళు ఇస్తే నేను ఇవి తీసుకొని పోయి వాళ్ళ ముందర పెట్టాను.

0: వాళ్ళు చెప్పారు, సార్ మేము ఎప్పుడూ ఇవ్వలేదు పిల్లల కోసం అంటే. ఏంటి సార్ పిల్లలకు చేయకపోతే ఎట్లా అట్లా అంటే, వాళ్ళు కన్విన్స్ అయ్యారు. మొట్టమొదటిసారిగా వాళ్ళు 10,000 రూపాయలు ఈ పిల్లల కథలు పుస్తకం వేయడానికి. అసలు చరిత్రలో ఇప్పుడు జరగలే. ఒక యూనివర్సిటీ వాళ్ళు స్కూల్ స్థాయి పిల్లలు పల్లె పిల్లలు.
1: ఏ సంవత్సరం
0: ఇది? 2016-17 సార్. 16-17
1: మొత్తానికి తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళ సహకారం కారణంగా మీరు అనుకున్న పుస్తకాలను వేయగలరు.
0: అయితే డబ్బు సమస్య కాదు ఇక్కడ. ఏంటంటే యూనివర్సిటీ గుర్తించింది,
1: గుర్తింపు కూడా.
0: ఆ గుర్తింపు అనేది మాకు అమూల్యమైంది. ఆ పుస్తకం అట్లా బంగారు నిలవంకల పేరు మీద పుస్తకం వచ్చింది. ఇది ఒక గొప్ప ఉత్సాహాన్ని ఇచ్చింది అందరికి. మిగతా వాళ్ళకి అరే మేము కూడా కార్యశాలలు చేయాలి, మేము కూడా పిల్లలతో రాయించాలి. దాని కొనసాగింపుగా ఏం జరిగిందంటే, మహారాష్ట్రలో 8వ తరగతి తెలుగు వాచకంలో ఈ పుస్తకంలోంచి ఒక కథని లోకం భానుప్రకాష్ అనే పిల్లవాడు రాసిన సేంద్రియ వ్యవసాయం అనే

0: మలయాళ సాహిత్య వికాసం, స్వీయ అనుభవాలు గురించి ప్రముఖ రచయిత వి రాజేశ్వర శర్మతో ముచ్చట మొదటి భాగం ఇన్నారు. ఈ ముచ్చట పెట్టింది సుమనస్పతి రెడ్డి. శ్రోతలు ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా ప్రసార సమయంలో లేదా మళ్లీ మళ్లీ వినాలనుకుంటే శ్రోతల సౌలభ్యం కోసం ఈ కార్యక్రమం ఆకాశవాణి యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంది. మీరు ఈ కార్యక్రమాన్ని వినాలనుకుంటే సంప్రదించాల్సిన మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఇది మా యూట్యూబ్ ఛానల్ చిరునామా. మీరు వినుడే కాదు, మీ దోస్తులు చుట్టాలకు షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మరకండి.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: వికాసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మన భాష మన యాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనసు నిండా మీరింటున్నారు అంబటాల సంగతులు.

0: ఇయ్యల చదరంగం క్రీడాకారుడు హరికృష్ణ పుట్టినరోజు. హరికృష్ణ జూనియర్ ఆటగాడిగా అనేక విజయాలు సాధించిండు. 1993 Under-18, 1995 Under-10, 1999 Under-15 ఇలా పలు పోటీల్లో విజేతగా నిలిచిండు. 2000 14 సంవత్సరాల 5 నెలల వయసులో భారతదేశం తరఫున చెస్ ఒలింపియాడ్లో పాల్గొన్నాడు. ఇందులో 11 రౌండ్లలో 6.5 పాయింట్లు సాధించి గ్రాండ్ మాస్టర్కి కావలసిన మొదటి షరతును పూర్తి చేసిండు. ఈయన 2016 డిసెంబర్ నాటికి అత్యధిక యోలో రేటింగ్ 2770 పొందిండు. 2001లో దేశంలోనే అతిపిన్న వయస్సు గ్రాండ్ మాస్టర్ అయిన రికార్డును కూడా స్థాపించిండు. ఈ రికార్డును తర్వాత కోనేరు హంపి, పరిమార్దన్ నేగి, రమేష్ బాబు, ప్రజ్ఞానంద, దొమ్మరాజు గూకేష్ అధిగమించిండ్రు. హరికృష్ణ 2004 నవంబర్లో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్షిప్ సాధించిండు. మీరు వింటున్న అంబటాల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు జీవన సారాంశం వృద్ధోపనిషత్, రచయిత విమర్శకుడు డాక్టర్ ఆర్ సీతారాం ప్రసంగం ఇప్పుడు వినండి.
1: జీవన సారాంశం వృద్ధోపనిషత్. పూర్వమెప్పుడో పెద్దలు పుచ్చా పూర్ణానందం గారు ఒక వ్యాసంలో వృద్ధుడంటే ఎవరని ఒక ప్రశ్న వేసి సమాధానంగా వృద్ధుడనగా నిన్నటి యువకుడు అని చమత్కారపూర్వకంగా నిర్వచించారు. మళ్లీ ఈనాడు డాక్టర్ ఎన్ గోపిగారు వార్ధక్యం వస్తువుగా వృద్ధోపనిషత్ అనే కవితా సంపుటిని ప్రకటించారు. దీనిలో 41 కవితలున్నాయి. వృద్ధుడంటే ముసలివాడు కాదని, వృద్ధి పొందినవాడు అని సరికొత్తగా ఆవిష్కరిస్తున్నారు. అలాగే వృద్ధుడంటే జ్ఞానవృద్ధికి తోడ్పడుతూ మార్గదర్శనం చేసేవాడనే కొత్త అవగాహనా కోణాన్ని మనకందిస్తున్నారు. వృద్ధోపనిషత్ సంపుటిలోని మొదటి కవిత వృద్ధుడు. ఈ అంశం మీద రాశారు. వృద్ధి పొందటం అనేది కాలం పురోగమించటమనే కాదు, అనుభవ పరిణతి వయస్సు మేరటమే కాదు, మనసు పెరగటం కూడా అని చెప్తున్నారు. ఒక చెట్టు ఏ విధంగా సాఫల్యం చెందుతుందో మనిషి కూడా వృద్ధాప్యంతో ఒక జీవన సాఫల్యమనే ఒడ్డుకు చేరతాడని అంటారు కవి. జీవితాన్ని ఒడిసి పట్టుకున్న తత్వంగా కూడా కవి వృద్ధాప్యాన్ని అభివర్ణిస్తారు. సాధారణంగా మనం ముసలితనాన్ని వదిలించుకోలేని భారంగానో, మనమీద పడిపోయిన బాధ్యతగానో, తప్పించుకోజాలని అనివార్యతగానో భావిస్తాం. వృద్ధాప్యం మీద పడినవారు

0: ఇక అంతిమ వాస్తవం కోసం ఎదురుచూసేవారుగానే అనుకుంటాం. అయితే కవి మరో కోణం చూపుతున్నారు. వృద్ధాప్యమంటే మరణ సామీప్యమే కాదు, దానిలోని జీవన రహస్య విలోకన వ్యాజం కూడా అంటూ ఆశ్చర్యపరుస్తారు. జీవన రహస్యం కనుగొనడం, జీవితానికి అంతిమంగా ఏర్పడి ఉన్న మరణమనే పరిమితి రహస్యాన్ని కనుగొనడానికి సాకుగా చూస్తారు కవి. వృద్ధులు జీవనమనే అరణ్యంలో కాలిబాటలు తీసిన కంకణబద్ధులుగా, సంసార మహాసాగరంలో తడిసిపోయిన మమతల ముద్దలుగా కూడా చూస్తాడు కవి. ఎన్నో పాత్రలను సమర్థంగా నిర్వహించిన సిద్ధులుగాను వృద్ధులను సంభావిస్తారు కవి. వృద్ధాప్యం పట్ల ఎనలేని గౌరవ ప్రపత్తులు కలిగే విధంగా ఈ సంపుటిలోని కవితలు రాశారు. ఆయన అంటారు కదా, ఇవాళ కాసేపు వృద్ధులను తలుచుకుందాం, మసకబారిన మన వెలుగులో కొత్త ప్రకాశాలు మొలుస్తాయేమో చూద్దాం అంటూ వార్ధక్యంలోకి తాను తొంగిచూసి మనకు ఆ వయోభార నిబ్బర నిస్సహాయ వాస్తవికత వైపు కవితాత్మకంగా చూపుతారు. వృద్ధుల పట్ల సమాజానికి ఎటువంటి ఆలోచన, ఆదరణ, గౌరవం ఉండాలో ఈ సంపుటి ద్వారా వెల్లడిస్తున్నారు. వృద్ధుడు నిన్నటి వార్తాపత్రిక కాదు, అతడు పాతబడని కావ్యం లాంటివాడట. ఎంతో సుదీర్ఘమైన జీవనయాత్ర అతనికి ఉంది కనుక వృద్ధుడు సుగంధం తగ్గని గంధం లాంటివాడు అంటాడు. వృద్ధుడంటే ఇంట్లో వరం ఉన్నట్లుగానే భావించాలని అంటారు. వృద్ధులను ఆదరించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, వారికి ఆసరాగా నిలవాలని ఒక ఆదరణ సంస్కృతిని ఈనాడు మనం అలవరుచుకోవలసిన అవసరాన్ని గుర్తుచేస్తారు కవి. వృద్ధుడు రద్దయిన పద్దు కాదు, మన కృతజ్ఞతకు హద్దు అని కవితా న్యాయం కూడా చెప్తారు. పిల్లలు, స్త్రీలు, వృద్ధుల పట్ల మన వైఖరులు ఎలా ఉన్నాయి అనే దానిని బట్టి మన సంస్కృతి, నాగరికత, సంస్కారం, విలువలు, ఆదర్శాలు అన్నీ వెల్లడవుతాయి. ఇప్పుడంటే వృద్ధులను సీనియర్ సిటిజన్స్ అని ఒక ముద్దు పేరు పెట్టి పిలుస్తున్నాం. కానీ వృద్ధుల పట్ల నిర్లక్ష్యం, నిరాదరణ అమితంగానే పెరిగి ఉంది సమాజంలో. ప్రతిచోట మీకు వీరు కనిపిస్తారు. పోస్టాఫీసులు, బ్యాంకులు, ఆసుపత్రులు, తదితర స్థలాల్లో మనం చూస్తూనే ఉంటాం. ఆయా స్థలాల్లో వారు పేచీ పడుతూనో, ఎదుటివారి నిరాదరణ వల్లనో బాధితమవుతూనే ఉంటారు. అట్లాంటి స్థలాల్లో ఆసుపత్రి ఒకటి. ఇక్కడ వారు ఎలా చూడబడతారో ఇలా చెప్తున్నారు కవి. ఇక హాస్పిటల్ అంటారా, అదొక నిస్సహాయ పాతాళ కుహరం. బాధల్ని అడగరు, చెప్పినా సరిగ్గా వినరు. ముసలితనమే రోగమన్నట్టు, అది తమకు తెలిసిందే అన్నట్టు ఇక్కడ డాక్టర్ల యాంత్రికత, లుప్తమవుతున్న మానవత అంటూ అభివర్ణిస్తారు. వైద్యపరమైన అవసరాలు వృద్ధులకు అనేకం కలుగుతుంటాయి. ఎన్నో దైహిక, మానసిక మార్పులు సంభవిస్తూ ఏమీ అర్థం కాని ఒకనొక సంక్షోభ దశను ఎదుర్కొంటూ ఉంటారు.
1: ఇప్పటిదాకా మీరు జీవన సారాంశం వృద్ధోపనిషత్, రచయిత విమర్శకుడు డాక్టర్ ఆర్ సీతారాం ప్రసంగం విన్నారు.
2: తాతయ్య, ఇది ఏం మొక్క?
3: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఎప్పుడే చేస్తాం.
2: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
3: ఎందుకు?
2: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
3: ఓ థాంక్స్ గబ్బు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
2: RBI అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
4: విపశ్యన ధ్యానము, మనసుని శుద్ధి చేసే మార్గము. మీ మనసులోని మాలిన్యాలు తొలగించి శాంతియుత సుఖమైన జీవితం జీవించండి. విపశ్యన ధ్యానము భారతదేశం యొక్క అతి ప్రాచీనమైన ధ్యానము. ఇది పూర్తిగా ఉచితము. May 20 నుంచి May 31 దాకా మన ఆదిలాబాద్లో ఓక్లీ ఇంటర్నేషనల్ స్కూల్లో AC క్యాంపస్లో నిర్వహించబడుతున్నది. వివరాలకు సంప్రదించండి 7780541184 లేదా 9503432319.

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగ ఉంటుంది, పీకేయదు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది ఎస్ఎంఎస్ స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: ఓ థాంక్స్ కప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: ఇంతటితో ఇయలటి అంబటాల సంగతుల కార్యక్రమం సమాప్తం. తిరిగి రేపు పొద్దున 7:30కి ప్రసారమయ్యే అంబటాల సంగతుల కార్యక్రమంలో వదిలిపోని ఆది సదాశివ, సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ జయంతి సందర్భంగా కవి ఉపాధ్యాయుడు తోకల రాజేశం అందించిన ప్రసంగం, ఇంకా యోగం అనే అదృష్టంలో కూర్చొని చేసే యోగాసనాలను గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా సమయం 8 గంటలు కావస్తున్నది. మరికొద్ది సేపట్ల సమాచార్ ప్రభాత్, అట్లనే 8:30కి మార్నింగ్ న్యూస్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే అవుతాయి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు పుస్తకంతో కార్యక్రమం. గోదావరి లోయలోని కొండిరెడ్ల జీవన సంస్కృతి గురించి, వారి ఆటపాటల్లో పల్లవిస్తున్న క్రమాన్ని గురించి నిశితంగా పరిశీలించి పుస్తక రూపంలోకి తీసుకొచ్చిండ్రు రచయిత డాక్టర్ పి శివరామకృష్ణ. ఇప్పుడు ఆ కొండ కోణల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం రచయిత కంఠంలో విందాం. 14వ భాగం ఇది, పునఃప్రసారం.
2: గత వారం కొండరెడ్లు చెప్పుకునే కొన్ని పుడుపోతలు, కొన్ని సామెతలు మనం విన్నాం. ఈ వారం ఇంకా కొన్ని విందాం. దండుకు మంచాలు, పెళ్లికి మంచాలు. దండు అంటే సైన్యం. సైన్యం వచ్చినప్పుడు వాళ్ళందరికీ మర్యాదలు చేస్తూ మంచాలు ఇవ్వాలంటే సైన్యం.

చాలా మంది వస్తారు కదా, మంచాలు ఇవ్వలేము. దండుకు మంచాలు, పెళ్లికి మంచాలు ఇవ్వలేము. దండుకు మంచాలు కూర్చడం కష్టం, పెళ్లికి కూడా చాలా మంది వస్తారు, వాళ్ళు కూడా అందరికీ మంచాలు ఇవ్వాలంటే కష్టం. అట్లాగే ఇదివరకు చెప్పుకున్నాం, దశమి పోతులను కొరుకోవాలి. అడవిలో గండు పిల్లి దసరాకు బాగా బలిసిన కుందేళ్లను కాస్త తినాలి అనుకుంటుందట. అలాగే దసరాలో డాకు డాకు ఇబ్బందులు, పిట్టకు బొట్టకు ధీము మెర్రని కాలం. దసరాలో నకనకలాడుతూ ఉంటారు, జనానికి ఏమి దొరకదు. జంతువులకైతే అడవిలో పంట దొరుకుతుంది గాని. అలాగే మనం ఇంకో సామెత చెప్పుకున్నాం, దాచి దాచి తింటే మాను మానుకు వాసన. దాచి దాచి తింటే అడవిలో దాచుకునేది ఎక్కడ, మాను తొర్రలున్నాయి కదా, కాబట్టి మన దొంగతనం బయటపడుతుంది. కాబట్టి ఆ నలుగురు అసూయ పడతారు, నలుగురు కూడా తిట్టుకుంటారు, వీడు పిసినారు వాడి అడుగు పెట్టకుండా ఇక్కడ దాచుకున్నాడు. కాబట్టి నలుగురితో పంచుకోవడమే మంచిది. దూలవిడికి మామిడి దులదులారాలుతుంది. ఈ కొండరెడ్డిలో, గిరిజనుల్లో, ముఖ్యంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక సామెత చాలా ముఖ్యమైనది. దుకాణం మీద బియ్యం, దుక్క మీద ముక్క. బయటి వాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు ఈ మాట వాడుతూ ఉంటారు, మీకేముందండి, మీ దగ్గర డబ్బులుంటాయి, దుకాణం మీద బియ్యం, మీరు పోయి స్టోర్లో బియ్యం కొనుక్కుంటారు, మీరేం పంట పండించక్కర్లేదు, దున్నక్కర్లేదు, డబ్బులు తీసుకుపోయి కొనుక్కుంటారు. దుక్క మీద ముక్క, మాంసం కొట్లో దుక్క అంటే చెక్క మీద కొడుతూ ఉంటారు కదా, మీకేముంది, డబ్బులు పెట్టి అన్ని కొనుక్కుంటారు, అడవిలో జంతువులను వేటాడి కష్టపడి సంపాదించుకోకర్లేదు, డబ్బులుంటే అన్ని దొరుకుతాయంటారు. వీళ్ళేమంటారంటే, ఈ షావుకారులు వీళ్ళు గాని, ఈ సరుకు కొనుక్కునేవాళ్ళు, ఈ ఈతగళ్ళు గాని, వీళ్ళు చెట్లకేం డబ్బులు గాయట్లేదు అంటారు. మీరంతా చెట్ల మీద కాసిన కాయలను తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, చెట్ల మీద పంటను అటవీ ఫలసాయాన్ని అమ్ముతూ ఉంటారు, డబ్బుల కష్టం మీకేం తెలుస్తుంది, మేము ఎంతో కష్టపడి డబ్బులు నలుగురు దగ్గరికి పోయి సంపాదించుకోవాలి, అడుక్కుని తీసుకురావాలి అంటూ ఉంటారు. అలాగే పండుగకు వెళితే పప్పు కూడు గాని, పెళ్లికి వెళితే పెడతట్టు. ఏదైనా పండుగ అందరూ అనుకుని ఓ రోజు చేసుకుంటారు, కాబట్టి ఆ రోజు పండుగకు అందరూ తయారై ఉంటారు, పంటలు కూడా ఆ సమయానికి చేతికొచ్చి ఉంటాయి. కాబట్టి ప్రతి ఇంట్లో కూడా తగినంత భోజనం, చుట్టాలు వచ్చినా బంధువులు వచ్చినా గాని భోజనం బాగా దొరుకుతుంది. అదే పెళ్లికి వెళితే ముందు బంతికి దొరుకుతుంది, వెనక బంతికి నెమ్మదిగా ఒక్కోటి తగ్గిపోతూ ఉంటుంది, అందిన వాళ్ళకి అందుతుంది, లేని వాళ్ళకు లేరు. పండుగకు వెళితే పప్పు కూడు గాని, పెళ్లికి వెడితే పెడతట్టు. పండుగ రోజుల్లో తిన్నది పదెత్తులు, ఎల్లకాలం తిన్నది ఏడెత్తులు. పండుగ రోజుల్లో అయితే ఫుల్ గా ఉంటుంది తిండి, బాగా దొరుకుతుంది. ఎల్లకాలం తిన్నది, మిగతా రోజుల్లో తిన్నది ఏడు వంతులే. పండుగకు తిన్నది పది వంతులు. పందికిస్తే పచ్చికు బలం, పంటలు పండే టైంలో అడవి పందిని గనక బలిస్తే ఆ పంటలు బాగా పండుతాయని ఏదో ఒక నమ్మకం. పందిని కొట్టవాలే, పాల విందు పెట్టవాలే. పెళ్లి కొడుకు అడవి పందిని కొట్టి ఆ మాంసాన్ని పెళ్లి కూతురు ఇంటికి పంపిస్తే, ఓహో నా మగుడు పెద్ద పోటుగాడు, పెద్ద వేటగాడు, వాడు పందిని కొట్టి పంపించాడు, పందిని కొట్టిన వాడే బంటు అని మనకు సామెత కూడా ఉంది. కాబట్టి పందిని కొట్టవాలి, పాల విందు పెట్టవాలి. పాల విందు అంటే కన్య పెళ్లి కూతురును తయారు చేసేటప్పుడు ఆ విందును పాల విందు అంటారు. 12 ముఠాలకు నల్ల గవర్నర్లు పల్లాల వారు. ఇందాక చెప్పాం, రాజమండ్రి రెడ్డి రాజుల్లో కొంతమంది ఓడిపోయిన తర్వాత అడవిలోకి వెళ్లి వాళ్ళు అక్కడ స్థానికమైన తెలుగు దొరలతో, తెలుగు మాట్లాడే జనంతో కలిసిపోయి ఆ ప్రాంతానికి వాళ్ళు ముఠాదారులు, ఏలికలు, చిన్న రాజుల్లాగా, జమీందారులాగా అయినారు. కాబట్టి అటువంటి ఇంటి పేరు గల వాళ్ళను గురించి చెప్పే సామెత ఇది. 12 ముఠాలకు నల్ల గవర్నర్లు పల్లాల వారు. వీళ్ళు రంపరాజుకు సామంతులుగా ఉండేవాళ్ళు. ఈ ముఠాదారీ వ్యవస్థ శ్రీకాకుళం నుంచి పశ్చిమ గోదావరి దాకా ఈ ముఠాదారులు, గిరిజన ప్రాంతంలో ముఠాదారులు ఉన్నారు. ఈ ముఠాదారీ వ్యవస్థను, ఈ చిన్న చిన్న జమీందారీ వ్యవస్థను 1969లో రద్దు చేశారు. వ్యవస్థను రద్దు చేసి సెటిల్మెంట్ పట్టాలు, రైతువారి వ్యవస్థ వచ్చింది. పలకమ్మకు పడమటి కొమ్మైనా పూస్తుంది, ఈ సామెత దిగువనుంది. కానీ ఈ సామెత సవితి, పలకం, దూలవిడి, పెద్దవిడి, బాడదం, ఈ పేర్లన్నీ కూడా మనకు దిగువన నిఘంటువుల్లో అక్కడ ఈ పలకమ్మ నెల డిసెంబర్ కనిపిస్తుంది. కానీ ఈ నెల పేర్లన్నీ మన గిరిజన ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాయి. పుడితే పురుముళ్ళు, పెరిగితే పెళ్లి, చస్తే చావు. పురుముళ్ళు అంటే బారసాల. పుడితే పురుముళ్ళు, పెరిగితే పెళ్లి, చస్తే చావు. అందరూ బంధువులందరూ చేరే సమయం ఇది. అలాగే పుల్లు ధోరణి, పుల్లటడవులు అంటే పుల్లు దారి వెంట, పశువులు చేసిన దారి వెంటనే నడుస్తాయి. ఈ ముళ్ళు ఉన్న చోటికి, కంపలు ఉన్న చోటికి ఆ పంజాల్లో ముళ్ళు గుచ్చుకుంటాయి కాబట్టి అక్కడికి వెళ్ళవు. పెద్దవిడికి మామిడి పేరు లేకుండా పోతుంది. ఇంకో సామెత విక్రిస్తూ చెప్పుకునే మాట, పెళ్లి ఒక పక్కన జరుగుతుంటే పెళ్ళం పెడపక్కన పారిపోయిందిట, ఇక్కడ కాస్త పెళ్లి చేస్తుంటే ఆ పెళ్ళం కాస్త వెనకాల నుంచి ఎవరితోనో పారిపోయింది. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు, మనం అంతా అనుకుంటూ ఉంటాం. కానీ

ఇల్లు కట్టడం అనేది ఆ చెదలు మాకు నేర్పినాయని కొండరెడ్లు లేకపోతే విశాఖ జిల్లా గిరిజనులు వీళ్ళందరూ కూడా ఆ చెదపుట్ట దగ్గర పండుగ చేసుకుంటారని. ఇందాక మనం బారసాల గురించి చెప్పుకున్నాం. గంగడవు సింగడవు విల్లు బొద్ద పట్టు పేరు ముద్ద ముట్టు అని అతని పేరిట ముద్దలు పెట్టుకుంటారు. ఆ తండ్రి పేరిట ఒక ముద్ద, తాత పేరిట ఒక ముద్ద. ఏ ముద్ద పట్టుకుంటే వాడికి అతని తండ్రి పేరు, తాత పేరు, ముత్తాత పేరు, ఆ పేర్లు అలా పెడతారనమాట. పోయినింటి బాలగాని పుట్టినింటి బాలగాదు. ఈడొచ్చిన అమ్మాయి పోయినింటి బాలగాని ఈ అమ్మాయి ఎక్కడికో వెళుతుంది, అంతేగాని పుట్టినింటిలోనే ఉండదు కదా. ఈ అమ్మాయిని పెళ్లికూతురిని చేసి పంపించేటప్పుడు చెప్పుకునే మాట ఇది. వర్షాకాలంలో వావి లేదు, శీతాకాలంలో సిగ్గు లేదు. మనం సిగ్గుపడడానికి వీల్లేదు. పెళ్లిళ్ళలో పండుగల్లో పాటలు పాడుకునేటప్పుడు వర్షాకాలంలో వావి లేవు, తడుస్తుంటే ఎక్కడో చోట తలదోల్చుకోవడానికి చూస్తాం. ఆ పక్కవాడు బావా లేకపోతే వాడు కాస్త మరిదా ఇవన్నీ ఏం చూడం, అక్కడ కాస్త చేరడానికి ఏదో చోటు దొరికితే చాలనుకుంటాం. శీతాకాలంలో సిగ్గు లేదు, ఎందుకంటే చలిగాగుతున్నప్పుడు ఈ పక్కవాడు ఎవడు అని పట్టించుకోం, మనం చలిగాగుతూ ఉంటాం. అందుకనే వర్షాకాలంలో వావి లేదు, శీతాకాలంలో సిగ్గు లేదు అంటూ ఉంటారు. అట్లాగే ఈ కబుర్లు బాగా ఎస్సులు కొట్టేవాళ్ళను, బాగా కోతలు కోసేవాళ్ళను ఇలా అంటారు. వేటకెళ్లి వేల్పురాజు తెస్తనన్నాడు, కమ్మరి లక్ష్ముడు కారాలు మిరియాలు నూరుతనన్నాడు, కుమ్మరి బుడ్డడు కొండ తెచ్చి వండుతనన్నాడు. వేటకెళ్లి వేల్పురాజు, వేల్పురాజు అంటే దేవేంద్రుడు, వేటకెళ్లి తెస్తానన్నాడు, వీడు కారాలు మిరియాలు కమ్మరి లక్ష్ముడు కారాలు మిరియాలు నూరుతన్న వాడు మాంసం తెస్తాడు, వీడేమో కారాలు మసాలా తయారు చేస్తాడు, కుమ్మరి బుడ్డడు నేను కొండ తెచ్చి వండుతానన్నాడు. ఇవన్నీ కూడా గాలి కబుర్లు, వీళ్ళంతా తెచ్చేదిప్పుడు చేసేదిప్పుడు అని విక్రయించేటప్పుడు ఈ మాట పాడుతూ ఉంటారు. శివరాత్రి పోయిన తర్వాత చిక్కుడు గంజైన దొరకదు. పండించిన పంటలన్నీ శివరాత్రికల్లా అయిపోతాయి. పండలు ఎప్పటికప్పుడు తింటూనే ఉంటారు, పండేది కూడా చాలా తక్కువ. శివరాత్రి దాటిపోయిన తర్వాత ఈ గంజి కూడా దొరకదు. ఈ శివరాత్రి దాటిపోయిన తర్వాత ఈ అటవీ ఫలసాయం లేకపోతే అడవిలో దొరికే పనస పండ్లు, మామిడి పండ్లు, ఈ ఫలసాయం అమ్ముకుని మళ్ళీ ఏదో వస్తువులు కొనుక్కుని మళ్ళీ వాటితో గడుపుకుంటూ ఉంటారనమాట. అందుకని శివరాత్రి పోయిన తర్వాత చిక్కుడు గంజి అయినా దొరకదు అంటూ ఉంటారు. అలాగే సీతకథకు చిందులు విందులు. సీతకథ చెప్పేటప్పుడు అతుకులు బతుకులది ఆలపదం అని అన్నాం కదా, అక్కడక్కడ ముక్కలు ముక్కలు కలిపి ఒక పదంగా కట్టుకుని పాడతారు. అలాగే ఈ వ్యవసాయం పంటలు పండే టైంలో ఇంకా ఇంట్లో ఏమీ లేక వీళ్ళు సవితి పలకాలకు చట్టి చెంబులు అమ్ముకుని తింటారు. ఈ గిరిజనుడు అప్పులు పాలవడం, ఆ షావుకారులు చాలా ఎక్కువ వడ్డీలు కలిపి వాళ్ళ పొలాలు లాక్కోవడం, వాళ్ళ పంటలు తీసుకుపోవడం, ఇవన్నీ కథలన్నీ ఎప్పుడు మనం వింటూ ఉంటాం. అందుకని వాళ్ళ ఇంట్లో ఉన్న చట్టి చెంబులు ఏముంటే అవి కాస్త తాకట్టు పెట్టుకుని ఆ ఇల్లు సవితి పలకాలంటే నవంబర్ డిసెంబర్ నెలలో పంటలు ఇంతూ ఉంటాయి అంటూ ఉంటారు. ముక్కను మొక్కు ముక్కులు మూతులు పండుతుంటే ముక్కు కమ్మలు అమ్ముకు తింటారని, ఇంట్లో ఉన్న చట్టి ముంతలు, ఇంట్లో ఉన్న ముక్కు కమ్మలు ఇవన్నీ అమ్ముకుని మళ్ళీ తాకట్టు పెట్టుకుని మళ్ళీ డబ్బులు తెచ్చుకుని ఆ టైంలో ఏవో సరుకులు కొనుక్కుని ఇంట్లో అవసరాలు తెచ్చుకుని మళ్ళీ తర్వాత అవి కాస్త విడిపించుకోవడం ఏదో చేస్తూ ఉంటారు. కొండరెడ్లలో తరచుగా కొన్ని వినిపించే పదాలు కూడా విచిత్రంగా విశేషంగా ఉంటాయి, అవి కూడా కొన్ని మనం తెలుసుకుందాం. కొండ పెట్టడం అంటే కొండకు అగ్గి పెట్టడం, పొట్లం పెట్టడం, పొట్లం పెట్టి వండడం, పొట్లం వేయడం, ఇదంతా ఇప్పుడు బ్యాంబూ చికెన్, బొంగు చికెన్ అని ఈ మారేడుమిల్లి ప్రాంతంలో చాలా పాపులర్ అయింది. కానీ అది అనాదిగా పొట్లం పెట్టడం అలవాటు, ఈ వెదురు గొట్టాల్లో మాంసం పెట్టి నిప్పుల్లో కాల్చడం అనేది అనాదిగా ఉంది. ఒక మాంసమే కాదు, అన్నం కూడా ప్యాక్ చేసి అడ్డాకుల్లో ప్యాక్ చేసి అన్నం పాడైపోకుండా దాన్ని పొట్లం పెట్టడం, ఇవన్నీ కూడా అలవాటు. కబురు కట్టడం అంటే టపా తీసుకుపోవడం. తర్వాత తులుసూరు పగిలినప్పుడు, తులుసూరు చిగురించినప్పుడు కొన్ని చిగుళ్ళు పగిలినట్టే విచ్చుకుంటాయి. ఈ చిగుర్లు చిగురించడం అంటాం కదా, ఆ చిగురించినప్పుడు ఆ చిగురు అది పగిలినట్టుగా ఆ ఆకులన్నీ విచ్చుకుంటాయి. తులుసూరు పగిలినప్పుడు అంటే తులుసూరు చెట్టు పగిలినప్పుడు. సామి పెట్టెలు వెలసినప్పుడు, అవి దేవుని పెట్టెలు కాబట్టి అవి కనిపించడం, వెలవడం. అలాగే చెయ్యులు వార్చుకోవడం, చెయ్యులు వార్చుకోవడం భోజనానికి రమ్మని పిలవడాన్ని చెయ్యులు వార్చుకోవడం అంటారు. అట్లాగే తరచుగా వినిపించే పదాల్లో చెల్ల అంటే మొత్తం, పల్లక అంటే మాట్లాడవకు, పల్లకైడి అంటే నోరు మూసుకున్నాడు, మోయుమి రమ్మి ఇట్లా పిలుస్తూ ఉంటారు. మోయుమి అంటే తీసుకుని పో, రమ్మి ఏరుకుని, ఏరుకునిరా అంటే తీసుకునిరా అని. జల్లి వేయడం అంటే పారజల్లడం, కొండ తేలడం, కొండ దాటి రావడం, కొండ ఎక్కి రావడం అనమాట, కొండ తేలడం అంటూ ఉంటారు. డెక్కడం తీయడం, తిన్నమ్మ తినిపోతే తలుపు డెక్కిన వాడికి తంట, తిన్నమ్మ తినిపోయింది ఆడు వెనకాల తలుపు తీసి ఏముందా లోపల అని చూస్తే వాడిని పట్టుకున్నారు, నువ్వే తినిపోయినావు అని వాడిని కాస్త వాడి మీద బనాయిస్తున్నారు.
అలాగే దశ

0: తిట్టడం అంటే తారసపడడం, తగులు అంటే వెంటపడడం, తరమడం. దాచిడుకొనడు అంటారు, దాచిడుకున్నాడు, దాచిపెట్టుకున్నాడు. ఈడబెట్టి రమ్మి, ఇందాక అనుకున్నాం కదా రమ్మి మోయిమి అట్లా అంటూ ఉంటారు. ఈడబెట్టి రమ్మి అంటే దించిరా. నెత్తి దూసుకోవడం, పదును పూసుకోవడం. నెత్తి దూసుకోవడం అంటే నెత్తి దువ్వుకోవడం అని. అలాగే తబిసి కొండ, అవి తబిసి చెట్లున్న కొండ. అక్కడ సీతారామరాజు కొంతకాలం అడ్డతీగల మండలంలో తబిసి కొండలో ఆయన తపస్సు చేశాడు, అందుకని నేను తపస్సు కొండ అయిపోయింది. అలాగే ఈ వేట అనే పదాన్ని అనేక అర్థాల్లో వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు. వేట అనగా మనలో సాధారణంగా జంతువుల వేట అని మాత్రమే స్ఫూర్తినిస్తుంది, కానీ దుంపల వేట, మొయ్యల వేట, మొయ్య అంటే చేప, ఇలా ఆహార సేకరణ పరంగా విస్తృతమైన అర్థంలో వేట అనే పదానికి ప్రయోగం. ఎవరు ముందుగా పట్టుకుంటే, ఎవరు తవ్వితే, అమ్ము వేస్తే అంటే బాణం వేస్తే వారిదే అది అనే వేట నియమాలే వీటన్నిటి వర్తిస్తాయి. ఇంకా కొన్ని పదాలు వాళ్ళు చాలా చక్కగా చెప్తారు. జరిగిపోయిడి అంటే కాలం చేశాడు అనడానికి జరిగిపోయిడి. ఉపవాసం తీర్చారు, ఉపవాసం తర్వాత భోజనం చేశారు అని. కడుపు కదిలింది, బయలుకు వెళ్ళాలి. ఇట్లా కొండరెడ్లు అనేక పదాలు మనకు మన వాడుకలో లేని పదాలు వాళ్ళ వాడుకలో ఉన్నాయి. మనం పన్నే అంటాం తెలంగాణలో, కొండరెడ్లు కూడా గవ్వెన్ను బన్నె అన్నాడు, ఇరుపుల బన్నె. అలాగే ఆ మొల్లలు, మొల్ల అనే పదం తెలంగాణలోనే మేకుకు వాడతారు, కొండరెడ్లు కూడా అవే వాడతారు. కొండరెడ్ల తెలుగు, తెలంగాణలో తెలుగు ఒకే విధంగా ఉంటాయి. అలాగే సమాస నిర్మాణం, కొండ సంత మండువ, నూనె కొప్పుల పొన్న చిలుక, డిప్పె మక్కల కొరువ, దొప్పశేసలు, కోనేటి పళ్లేలు, తూరురాయి కట్టువ, వేలుబుంగల వేపి, పులిబెరుకుడు మాను వంపు, కత్తురాళ్ల ఘాటి, పండు మొక్కల బొట్టె, కంటి దోకి, లోతుగడ్డ, కన్నెఘాటు, పోతబూరం, ఆడకట్టు దేశం, అడవికట్టు, మాయరథం, టెంకగిడుగు, తోకగిడుగు, ఉండవిలుబద్ద, నారవిలుబద్ద. ఈ సమాసాలన్నీ కూడా కొండరెడ్ల తెలుగులో మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ పద నిర్మాణం వాళ్ళ స్వతంత్రంగా వాళ్ళు చేసుకున్నారు. అట్లాగే పక్కనే ఉంది కాబట్టి కొన్ని ఒరిస్సా పదాలు కూడా వాళ్ళ దాంట్లో ఉంటాయి. కరవడి, జుగుడి, జోతబాబు, మోరి, మోర్థ, ఘాటు, సొండ, జియా, ఈ పదాలు కూడా ఈ పక్క ఒరిస్సా నుంచి కూడా కొన్ని పదాలు వాళ్ళలో ఉంటాయి. ఇటువంటి విశేషాలే మళ్లీ వచ్చే వారం కూడా కొన్ని చెప్పుకుందాం.
1: ఇప్పటిదాకా మీరు కొండకోనల్లో తెలుగు గిరిజనులు పుస్తక ధారావాహిక పఠనం 14వ భాగం విన్నారు. రచన పఠనం డాక్టర్ పి శివరామకృష్ణ.

ఇంతటితో ఈ పుస్తకంతో కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ కార్యక్రమం మళ్ళా శుక్ర శనివారాల్లో రాత్రి 9:30, శని ఆదివారాల్లో పొద్దుగల 8:30 ప్రసారమవుతుంది. రేపు పొద్దుగల 8:30 కథనం, ఉత్తమ తెలుగు కథా సాహిత్యాన్ని వినిపించే కార్యక్రమం ఉంటుంది. గల్లా కథమానం భవతి, 101 కథల సంపుటి నుంచి వేరు తెలిచే పురుగు కథ ఇంటారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సింగిడి సినీ గీతాల హరివిల్లు. నింగే నేలను కలుపుతది ఆ రంగుల హరివిల్లు. శ్రోతలను ఆకాశవాణికి మరింత దగ్గర చేస్తున్నది ఈ పాటల హరివిల్లు. సింగిడి రంగుల తీరంగా తీరొక్క పాటలు, ఆ పాటల నడుమ శ్రోతలు చెప్పే తీరు తీర్ల ముచ్చట్లను కల్పించే ఈ కార్యక్రమం ఇప్పటి సంధి 10:00 ప్రసారమవుతుంది. శ్రోతలు, ఈ నడుమల మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగచ్చు. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలు ఏమున్నా శ్రోతలతో పంచుకోవచ్చు. మీకు నచ్చిన, మీరు మెచ్చిన పాటల నడుమ. ఇక మీరు చేయాల్సిన, మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. మనుషులు ఎంత దూరంగా ఉన్నా ఒక చిన్న పలకరింపు మనసులను ఎంతో దగ్గర చేస్తుంది. మరి అలాంటి పలకరింపు కోసం ఎదురుచూస్తూ ఈ కార్యక్రమాన్ని ఉప్పెన చిత్రంలోని ఈ గీతంతో

మీరు వింటున్నది సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈయల్ల ఈయలటి రోజుకు ఒక ప్రాముఖ్యత ఉన్నది. ఈయల్ల అంతర్జాతీయ మాతృ దినోత్సవం.

కనిపించిన తల్లి గొప్పతనాన్ని గుర్తు తెచ్చుకోవడం కోసం ప్రతి సంవత్సరం మే నెలలో వచ్చే రెండవ ఆదివారం నాడు ఈ మాతృదినోత్సవాన్ని జరుపుకుంటాం. అదే ఇది అంతర్జాతీయ మాతృదినోత్సవం. తల్లిదండ్రులను దైవాలుగా భావిస్తూ ఆదరించే సంప్రదాయం మన దేశంలో ఉన్నది. అయితే ఈరోజు శ్రోతలు సింగిడిలో పాటలు కోరాలనుకుంటున్న శ్రోతలు, ఫోన్ చేయాలనుకుంటున్న శ్రోతలు ఫోన్ చేసి అమ్మను గురించి మీ అభిప్రాయాల్ని పంచుకోవచ్చు, మీకు నచ్చిన పాటల్ని కూడా కోరవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు అయితే మీకు ఎరగని నంబర్లు 2300081 2950 81. అమ్మ పేరులో ప్రేమని పిలుపులో మాధుర్యాన్ని నింపుకున్న అమృతమూర్తి. అమ్మ ప్రేమ అంత తీయనైది కనుకనే ఆ భగవంతుడు కూడా తనకు అమ్మ కావాలనుకున్నాడు. అంత గొప్పది అమ్మ. అమ్మను ప్రేమించి గురించి అమ్మను గురించి అమ్మ ప్రేమను గురించి ఎంత చెప్పినా తక్కువనే, అమ్మని ఎంత పొగిడినా తక్కువనే అవుతుంది. ఆమె త్యాగం ప్రేమ కలిస్తే అందులో నుంచే ఎన్నో మనకు విషయాలు తెలుస్తాయి. పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. ఒక మాటలో చెప్పాలంటే

0: మొటి మల
1: సైబోట్,
0: గజ్జా బొబ్బల
1: సైబోట్,
0: నడువుల తామర
1: సైబోట్,
0: బురద పుల్ల
1: సైబాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
3: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం 10:00 కొనసాగుతుంది. మరి ఇలా అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా ఈ అలాంటి సింగిడిలో అమ్మను గురించి మాట్లాడుకుందాం, అమ్మ మీద వచ్చిన పాటలను విందాం. శ్రోతలు, మీరు ఫోన్ చేయాల్సిన మా నెంబర్లు 2300081 2958 1. ఈ నంబర్కు ఫోన్ చేసి మీకు నచ్చిన మెచ్చిన పాటలు వినడమే కాకుండా అమ్మను గురించి మీ అభిప్రాయాన్ని కూడా మాతో పంచుకోవచ్చు. ఈ అలా మాతృదినోత్సవం సందర్భంగా అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్ళల పసికందును చూసి ప్రసవ వేదనను కూడా మర్చిపోతుంది. ఏడిస్తే స్తన్యమిచ్చి ఆకలి తీరుస్తుంది. బుజ్జగిస్తూ బువ్వ పెట్టి జోలపాడి నిద్ర ఉచ్చుతుంది. తన త్యాగపు పునాదుల మీద మన బతుకు సౌధాన్ని నిర్మించిన ఆ మాతృమూర్తికి ఏమిచ్చి రుణం తీర్చగలుగుతాం? కదిలే దేవత కదా, ఎలా కృతజ్ఞతలు చెప్పగలం?

అమ్మంటే చెప్పడానికి భాష చాలదు, కానీ చెప్పాలన్న ఆశ మాత్రం ఆగడం లేదు. అమ్మ చేసే ప్రతి పని మన ఆనందం కోసమే, మన ఆనందంలో తన ఆనందాన్ని చూసుకుంటుంది.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మన భాష మన యాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. శ్రోతలు, ఈ కార్యక్రమం ఇప్పటి సంది అయితే 10 గంటల దాకా ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమంలో మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని అడగవచ్చు ఫోన్ చేసి. అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఇవాళ అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా అమ్మని గురించి మాట్లాడుకుంటూ అమ్మని గురించిన పాటల్ని వింటా ఉన్నాం. కార్యక్రమంలో ఇప్పుడు మాతో పెట్టుకోకు చిత్రం నుంచి ఈ పాట అమ్మని గురించి.

మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. శ్రోతలు ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో ఈశ్వర్ యాదవ్ గారు సిద్ధంగా ఉన్నారు అనంతపూర్ నుంచి. చెప్పండి, నమస్కారం. శుభోదయం. హలో చెప్పండి, ఏ పాట వినాలని ఫోన్ చేసిండ్రు, ఏ ముచ్చట చెప్దామనుకుంటున్నారు? అమ్మ కోసం చిత్రం నుంచి గువ్వల ఎగిరిపోవాలి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట. ఇంకా ఈ పాటను ఎవరెవరు కొడుతున్నారు మీతో పాటు? సరేనండి, మీకోసం మీరు అడిగిన ఈ పాట వినిపిస్తున్నాం, వినండి.

0: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
2: తెలంగాణ యాసాభాషలకు అచ్చమైన నిలువు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ అలటి సింగిడి కార్యక్రమంలో అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మను గురించి మాట్లాడుకుంటూ అమ్మను గురించిన పాటలు వింటున్నాం. శ్రోతలు మరి మీకు నచ్చిన మెచ్చిన పాటలు వినాలంటే ఫోన్ చేసి పాటలు అడగవచ్చు. అందుకోసం మీరు చేయాల్సిన మా నంబర్లు 2300081, ఇంకో నంబర్ 2950081. ఒకప్పుడు వంటగదికి మాత్రమే పరిమితమైన అమ్మ ఇళ్ళ బాధ్యతలు పలు రకాలుగా విరిగినాయి. భార్యగా, తల్లిగా, ఉద్యోగిగా సమాజంలో అసమానతలను ఎండగడుతూ ఆరోగ్య సమాజ నిర్మాణం కోసం అనేక బాధ్యతలు చేపడుతున్నది. బిడ్డల బాగు కోసం బాగు కోరుతూ తను కష్టాలు పడుతూ పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ అండగా ఉంటున్నది అమ్మ.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరింటున్నారు సింగిడి సినీ గీతల హరివిల్లు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక ఉత్తరం. సింహరాశి చిత్రం నుంచి అమ్మా అమ్మా అని పిలిచి అనే పాటను వినిపించండి అని ఈ ఉత్తరాన్ని పంపించిండ్రు రాసిన శ్రోతలు. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్విత్, వీరి కోసం సింహరాశి చిత్రం నుంచి ఈ పాట

ఈ ప్రపంచంలో ఎన్ని బంధాలున్నా మాతృప్రేమలో ఉన్నా అనుభూతి ఎక్కడ దక్కదు. ఎంతో గొప్ప బంధం అమ్మ. ప్రతి ఒక్కరి జీవితంలో అమ్మకు ప్రత్యేక స్థానం ఉంటుంది. నిస్వార్థమైన అమ్మ ప్రేమకు కృతజ్ఞతగా ఏమిచ్చినా తక్కువే అవుతుంది

0: తాతయ్య ఇది ఏం మొక్క?
1: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
0: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
1: ఎందుకు?
0: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
1: థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
0: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఈ కార్యక్రమం 10:00 ప్రసారం అవుతుంది. మరి శ్రోతలు, ఈ నడమల మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటలు వినాలనుకుంటే ఫోన్ చేసి అడగవచ్చు. ఫోన్ చేసి పాటలు అడుగుడే కాదు, మీకు తెలిసిన వింతలు విశేషాలని పంచుకోవచ్చు. అట్లాగే ఇలా అంతర్జాతీయ మాతృ దినోత్సవం సందర్భంగా అమ్మను గురించి మాట్లాడుకుంటూ అమ్మ గురించిన పాటలు వింటున్నాం కాబట్టి మీరు కూడా అమ్మ గురించి ఏమైనా విశేషాలు చెప్పాలనుకుంటే చెప్పవచ్చు, శ్రోతలతో పంచుకోవచ్చు పాటల నడుమ. ఇక అందుకోసం మీరు చేయాల్సిన మా ఫోన్ నెంబర్లు 2300081 2958 1. అయితే శ్రోతలు టెలిఫోన్ ద్వారా పాటలు అడగడమే కాకుండా ఉత్తరాల ద్వారా కూడా పాటలు కోరాలనుకున్న శ్రోతల కోసం మా చిరునామా చెబుతున్నాను. స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM విద్యానగర్ ఆదిలాబాద్, పిన్కోడ్ నంబర్ 5004001. ఇలా ఉత్తరాల ద్వారా కూడా మీకు నచ్చిన మీరు మెచ్చిన పాటల్ని కోరవచ్చు.

0: శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో శ్రోత అందుబాటులో ఉన్నారు. హలో
1: సార్,
0: చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సరే చెప్పండి. పాట వినిపిస్తారా అమ్మ గురించి? సరే, ఒక రెండు లైన్లు వినిపించండి. మరి స్టార్ట్ చేయండి.
1: అమ్మ తప్ప ప్రేమ ఈ ప్రపంచంలో లేదు, ఎటు చూడనమ్మా నేను పోదునమ్మ, ఎటు చూడనమ్మా నేను పోదునమ్మ, నుత్తెల గంగాధర గంగాధరు నీ తల్లి, ఎటు చూడనమ్మా నేను పోదునమ్మ, జన్మ ముందు నావమ్మ బీజ కుటుంబములో, పతి దేవుడు తిన్నది కుటుంబ సాగరంలో, జన్మనిచ్చినావమ్మ సప్త సంతానముతో, కష్టాలు పడినవమ్మ మాకు సేవ చేయ, తెలిసివమ్మ విడిచి నిండు పున్నమి రోజు నాం,
0: సరే గంగాధర్ గారు, మన అమ్మ గురించి మంచిగా పాడుతున్నారు. ఇప్పుడు ఒక పాట విందాం అమ్మ గురించి, మావిడాకులు చిత్రం నుంచి. అమ్మ అంటే తెలుసుకో అని చక్కని పాట వినిపించినందుకు ధన్యవాదాలు. ఇప్పుడు మావిడాకులు చిత్రం నుంచి ఒక పాటను విందాం. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. కార్యక్రమంలో ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఫోన్ లైన్ లో శ్రోత డోన్ నుంచి శివ గారు ఉన్నారు. హలో, నమస్కారం, చెప్పండి. ఈ రోజు ఏ విశేషాలు చెప్పాలనుకుంటున్నారు, ఏ పాట అడగాలనుకుంటున్నారు?
1: అమ్మ అంటే మనకి జీవితంలో ఒక భాగము.
0: అవును,
1: అమ్మని ఉన్నప్పుడే మనం ఆమె ఇవన్నీ తెలుసుకొని ఆమెకి అన్ని వసతులు కల్పించాలి. అలాగే ఈ సందర్భంగా అబ్బాయి గారి సినిమాలో అమ్మ అమ్మ మా అమ్మ అనే పాట వినిపించండి.
0: తప్పకుండా, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు శివ గారు. మీకోసం అబ్బాయి గారు చిత్రం నుంచి ఈ పాట.
1: థ్యాంక్ యూ సార్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
3: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి. తాతయ్య ఇది ఏం మొక్క?
4: టాంజరీన్. చాలా తీగా ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాను.
3: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
4: ఎందుకు?
3: ఇది SMS స్కామ్. క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
4: ఓ థాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి.

0: ఫలితం.
1: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
2: మన భాష మన యాస మన ఎఫ్ఎం. ఇది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. శ్రోతలు మీరు వింటున్నారు సింగిడి సినీ గీతాల హరివిల్లు. ఇయల ప్రముఖ నేపథ్య గాయని డబ్బింగ్ కళాకారిణి సునీత ఉపద్రష్ట పుట్టినరోజు. సునీత 15 సంవత్సరాల వయసులో మొదటిసారిగా సినిమాలో నేపథ్య గాయనిగా ప్రవేశించారు. శశి ప్రీతం సంగీత దర్శకత్వంలో వచ్చిన గులాబీ సినిమా కోసం సిరివేనల సీతారాం శాస్త్రి రాసిన పాటతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసిందని చెప్పొచ్చు. మొదటి పాట ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు, గులాబీ చిత్రంలోనిది. ఈ పాట ప్రజలకు బాగా చేరువయ్యింది. ఆ తర్వాత సునీత తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో దాదాపు 3000కు పైగా సినిమా పాటలు పాడినరు. అట్లాగే డబ్బింగ్ కళాకారిణిగా ప్రముఖ కథానాయకులు తమన్నా, అనుష్క, సౌందర్య, జనీలియ, శ్రియ, జ్యోతిక, చార్మి, నయనతార, సదా, త్రిష, భూమిక ఇట్లా పలువురి కథానాయకులకు గాత్రదానం కూడా చేశారు డబ్బింగ్ కళాకారిణిగా. అట్లాగే ఎన్నో చిత్రాల్లో పాడిన అద్భుతమైన పాటలకు గాను పురస్కారాలను కూడా అందుకున్నారు. ఉత్తమ గాయనిగా ఫిలింఫేర్ పురస్కారాలని కూడా అందుకున్నారు. అటు డబ్బింగ్ కళాకారిణిగా గాయనిగా పలు పురస్కారాలని అందుకున్నారు సునీత. సునీత పుట్టినరోజు సందర్భంగా ఫిలింఫేర్ అవార్డును ఉత్తమ నేపథ్య గాయనిగా అందుకున్న ఊహలు గుసగుసలాడే చిత్రం నుంచి సునీత పాడిన ఈ పాట.

మీరు విన్న ఈ పాటతో ఇయాలటి సింగిడి సినీ గీతాల హరివిల్లు కార్యక్రమం సమాప్తమవుతుంది. ఈ సింగిడి కార్యక్రమం మళ్ళా రేపు పొద్దుగల్లా 8:45 ప్రసారం అవుతుంది. ఈ పూట ఫోన్ గల శ్రోతలు ఫిగర్ చేయకుండా మళ్ళా పొద్దుమట్ల 5 మాట చెప్పుండ్రి పాట ఎనుండ్రి కార్యక్రమానికి, అట్లనే రాత్రి ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి పాటలు అడగచ్చు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా సమయం 10 కావస్తున్నది. మరికొంచెంసేపట్లో వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలీ అవుతాయి. అంతకుముందు కొన్ని వార్తల ముఖ్యాంశాలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటిస్తారు. హెచ్ఐసీసీ నుంచి పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు పలు మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయి. తమిళనాడు రాష్ట ముఖ్యమంత్రిగా టీవీకే పార్టీ అధ్యకుడు విజయ్ మారికా సేపట్లో చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారు. థలసీమియా బాధిత చిన్నారుల కోసం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్టీఆర్ ట్రస్ట్ థలసీమియా రన్ కార్యక్రమం నెక్లెస్ రోడ్లో ఘనంగా జరిగింది. జలవిహార్ వద్ద ప్రారంభమైన 3K 5K 10K రన్ విభాగాల్లో పెద్ద సంఖ్యలో యువత ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి మాట్లాడుతూ థలసీమియా వ్యాధిపై అవగాహన కల్పించవలసిన అవసరం ఉందని, చిన్నారుల ప్రాణాలు బలికొంటున్న ప్రమాదకరమైన వ్యాధుల్లో ఇదొకటని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కర్త నిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జనగణన కార్యక్రమంలో భాగంగా తెలంగాణలో స్వీయ గణన ఈ రోజుతో ముగుస్తుంది. ప్రజలందరూ తప్పనిసరిగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవాలని అధికారులు కోరారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు చెన్నైలో ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగే మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జైంట్స్ తో ఆడుతుంది. మధ్యాహ్నం 3:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

0: ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీమతి నిహారా కానిటి గారు.
1: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ఈ సిరీస్ లో ఈరోజు మనతో ఉన్న విశిష్ట అతిథి కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్. నమస్తే సార్.
2: నమస్తే అమ్మా.
1: సార్, మీరు ప్రజలందరికీ కూడా ఎంతో చేరువగా సీఎం కి దగ్గరగా పనిచేసి తెలుగు ప్రజలందరికీ కూడా సుపరిచితులే, అయినా ఒకసారి మా శ్రోతల కోసం పరిచయం చేస్తాను సార్. కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గా పనిచేశారు, అలాగే సీఎం పేషీలో పనిచేశారు. రకరకాల స్థాయిల్లో సార్ కాంట్రిబ్యూషన్స్ మన జిల్లాల్లో, అలాగే ఎట్ లార్జ్ మన రాష్ట్రానికి, కంబైన్డ్ ఏపీకి ఎంతో నోటబుల్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. అయితే ఈ రోజు మటుకు చాలా సెల్ఫిష్ గా రేడియో గురించి మాట్లాడడానికే మిమ్మల్ని పిలిచాను సార్. ఆకాశవాణి 90 సంవత్సరాలు ప్రజా ప్రసార మాధ్యమంగా మనందరికీ చేరువైంది. మన దేశ పురోగతిలో ఖచ్చితంగా ఆకాశవాణి పాత్ర ఉందనే చెప్పొచ్చు సార్. సో ముందుగా మీ చైల్డ్హుడ్ నుంచి రేడియోతో మీ అసోసియేషన్ గురించి చెప్పండి సార్.
2: యాక్చువల్గా ఆ రోజుల్లో మీడియా అంటే ఏమి అంటే, ఫోన్లు సరిగా లేని రోజుల్లో, లేకపోతే టీవీలు అసలే లేని రోజుల్లో ఆల్ ఇండియా రేడియోనే వార్తలకు గాని, లేకపోతే వేరే ఏ విషయాలు పెద్ద పెద్ద లీడర్ల యొక్క స్పీచ్లు గాని అన్నింటికి కూడా ఆల్ ఇండియా రేడియో పైనే ఆధారపడి ఉండేవాళ్ళం అన్నమాట. నాకు తెలిసి మొట్టమొదటి నేను స్టార్ట్ చేసినప్పుడు ఎప్పుడు ఆల్ ఇండియా రేడియో గురించి తెలిసిందంటే, ఆ రోజుల్లో గ్రామాలలో పంచాయతీ రేడియోలు ఉండేవి. అంటే పంచాయతీ రేడియోలు అంటే ప్రతి ఇంట్లో రేడియో కొన్ని స్తోమత ఉండేది కాదు, ఎవరింట్లో కూడా రేడియో ఉండకపోయినప్పుడు జనరల్ గా ప్రతి పల్లెలో కూడా పంచాయతీ రేడియోలు కొనేవాళ్ళు. దాంట్లో 1-2 స్టేషన్లు మాత్రమే వస్తాయి. దాన్ని పెద్ద ఎత్తున ఊరంతా వినపడేటట్లు స్పీకర్లు పెట్టేవాళ్ళు. ఊరు మధ్యలో స్పీకర్ ఉంటదన్నమాట. సో సాయంత్రం 6 గంటల నుంచి ఆన్ చేస్తారు. సో ఆ వాటిల్లో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, వార్తలు ఉంటాయి, వాతావరణం ఉంటుంది, అదే కాకుండా వివిధ ప్రదేశాలలో, సిటీస్ లో గాని టౌన్స్ లో గాని ఆహార పదార్థాల ధరలు ఉంటాయి,
1: మార్కెట్ ధరలు,
2: వరి ధాన్యము అనకాపల్లిలో ఎంత, విజయవాడలో ఎంత, చిత్తూరులో ఎంత అని చెప్పేవాడు. అట్లా బెల్లం ఎంత, లేకపోతే కూరగాయలు ఎట్లున్నాయి, ఇలాగన్ని ఆహార పదార్థాల యొక్క లేక వ్యవసాయ ఆధారిత పదార్థాల యొక్క రేట్లు సాయంత్రం చెప్పేవాడు. దీంతో పాటు వాతావరణం గురించి ఎలాగూ చెప్తారు, ఎందుకంటే ఎండాకాలంలో ఎట్లుంది, లేకపోతే ఏదైనా వాతావరణంలో వర్షం ఎప్పుడన్నా వచ్చే అవకాశం ఉందా, లేకపోతే సైక్లోన్స్ ఏమన్నా వస్తున్నాయా, అంటే రైతులకు ఉపయోగపడే రీతిలో వాతావరణం గురించి చెప్పేవాళ్ళు. అట్లా జనరల్ గా పొలిటికల్ న్యూస్ ఉండేవి, అలాగే వెదర్ న్యూస్ వాతావరణం సంబంధించిన ఉండేవి, ఇలాగే వ్యవసాయ ఉత్పత్తుల యొక్క ధరలు కూడా చెప్పేవాళ్ళు. ఇదంతా ఒకటే రేడియో, ఊరంతా వినేవాళ్ళు అన్నమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఆ శ్రోతలు అవి వింటూ
1: దాని సమయానికి అక్కడికి వెళ్లి కూర్చొని
2: ఉండక్కర్లేదు, మన ఇంట్లోకి వినపడుతుంది.
1: ఓకే, స్పీకర్లో
2: రేడియో దగ్గరికి పోక్కర్లేదు, ఊరంతా వినపడి. ఊరంటే చిన్న ఊరు ఉంటది కదా, అంతా కలిసినా కూడా ఒక చిన్న గ్రూప్ ఆఫ్ హౌసెస్ పల్లెలు ఉంటాయన్నమాట, కాబట్టి స్పీకర్ పెద్దగా పెడతారు. సో అట్లా స్టార్ట్ అయింది అనమాట నాకు తెలిసిన రేడియో. సో అది గ్రామాలే. తర్వాత నేను స్కూల్ గట్ట చదివే సమయంలో ట్రాన్సిస్టర్లు వచ్చినాయి, చిన్న సైజు ట్రాన్సిస్టర్స్, స్టాండ్ అలోన్ అనమాట, దానికి వైర్ ఎక్కర్లేదు, ఏమక్కర్లేదు, బ్యాటరీలతో పనిచేసి. అప్పుడు మా ఫాదర్ మేము ఒకటి హిటాచీ కంపెనీకి సంబంధించిన ఒక ట్రాన్సిస్టర్ కొన్నారు. సో ఆ కొన్నప్పుడు ఇది ఐ థింక్ 1960-61 అనుకుంటాను.
1: ఇట్ మస్ట్ బి ఎ లగ్జరీ దట్ డే,
2: పెద్ద లగ్జరీ అంటే 650 రూపాయలు అది, అంటే ఇప్పుడు ఎంత అనుకోండి, యూ కెన్ క్యాలిక్యులేట్ అది ఇన్ఫ్లేషన్ తో లెక్కేస్తే
1: 650 అంటే ఆ రోజుల్లో చాలా
2: చాలా
1: పెద్ద వస్తువు అది.
2: అది ఇండియాలో తయారు చేసినట్టు దొరికేవి కాదు, లేవు, ఓన్లీ జపాన్ అట్లా తైవాన్ నుంచి వచ్చేటివి అనమాట. సో అక్కడ అవి కూడా మద్రాసులో దిగి కొనుక్కోవాలి, ఇప్పుడు చెన్నైలో కొనుక్కోవాలన్నమాట, మాకు చెన్నై దగ్గర. సో ఫాదర్ కొంటే అప్పుడు దాంట్లో మేమేమి వినేవాళ్ళం అంటే, ఒక టైంలో ఒక 1/2 గంట ఇప్పుడు సినిమా పాటలు వచ్చేవి, తర్వాత ఆదివారం రోజున సినిమా వచ్చేది మధ్యాహ్నం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే 2 గంటలకు 2.5 గంటలకు మొదలుపెట్టి మామూలు సినిమాని అంటే వినిపిస్తారు. అట్లా రేడియో అంటే ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత క్రికెట్ కామెంటరీ, క్రికెట్ బాగా పాపులర్ అయిన రోజున అప్పుడు గవాస్కర్, విశ్వనాథ్ ఆ పీరియడ్ లో క్రికెట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతూ ఉంటే కంటిన్యూస్ గా క్రికెట్ మ్యాచ్ కామెంటరీ వినేవాళ్ళం.
1: సో రేడియోలో క్రికెట్ కామెంటరీ విన్నారు?
2: బాగా విన్నాను. అసలు నేను గవస్కర్ ని విశ్వనాథ్ ని ఫస్ట్ వినింది రేడియో ద్వారానే, టీవీలో చూడలేదు. ఇక్కడ టీవీలు ఉండేవి కదా అసలు. సో అట్లా చందుల్కర్ వాళ్ళు వచ్చేటప్పటికి టీవీలు వచ్చాయి, కానీ వీళ్ళ పీరియడ్ లో లేవు అసలు, 60లో 70లో. తర్వాత స్లోగా టీవీ రావడం మొదలుపెట్టింది. టీవీ వచ్చినప్పుడు ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ వచ్చింది, అది మా సిస్టర్ కన్సర్నే కదా. అప్పుడు రేడియో వార్తలకి కొంచెం తగ్గిపోవడం మొదలుపెట్టింది. అది కూడా ఇమీడియట్ గా పికప్ కాలేదు. దూరదర్శన్ కూడా ఈవినింగ్ టైమ్ 6 తర్వాత వచ్చేది, బ్లాక్ అండ్ వైట్ లో వచ్చేది. అప్పుడు టీవీలు ఉండేవాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఆల్ ఇండియా రేడియో కంటిన్యూస్ టు ప్లే ఇట్స్ రోల్, ఎప్పుడు ఏదో ఒక రూపంలో ఆల్ ఇండియా రేడియో.
1: ఆ సమయంలో రేడియోకి సంబంధించిన స్టాఫే ల్యాండ్ ప్రొక్యూర్ చేసి, ఇన్స్ట్రుమెంట్స్ ప్రొక్యూర్ చేసి దూరదర్శన్ ని ఎస్టాబ్లిష్ చేశారట సార్. వీళ్ళంతా పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కి వెళ్లి
2: అనుకోలేదు. ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ సేమ్ కన్సర్న్ కింద లెక్క వచ్చినాయి.
1: బ్రదర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు.
2: అవును, అది అట్లా వదిలేయింది. తర్వాత ఈ బ్లాక్ అండ్ వైట్ టీవీలో రాకముందు ఇంకొకటి ఏంటంటే న్యూస్ తినేవాళ్ళం తప్పకుండా ఆల్ ఇండియా రేడియోలో. 9:00 ఇంగ్లీష్ న్యూస్, తర్వాత మామూలుగా సాధారణంగా మన తెలుగు న్యూస్ 7 గంటలకు వచ్చేవి. సో న్యూస్ తినేదానికి తప్పకుండా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళం. అలాగా సినిమా పాటలకో సినిమాకో, లేకపోతే క్రికెట్ కామెంటరీకో, లేకపోతే ఇవన్నీతో పాటు బినాక గీతమాల వచ్చేది
1: సిలోన్ రేడియో,
2: సిలోన్ రేడియో నుంచి. సో బినాక గీతమాల కూడా రేడియోలో అప్పుడు వినడం అంతా, ఆల్ ఇండియా రేడియో కాకపోయినా కూడా రేడియో సిలోన్ అని వచ్చేది. అట్లా రేడియోతో సంబంధం అనమాట. సో ఆల్ ఇండియా రేడియో అప్పటి నుంచి ఈ లోపల ఏమైందంటే, నేను ఇంకా స్కూల్లో ఉండగానే మొట్టమొదటిసారి కడపలో కూడా మా నేటివ్ ప్లేస్ లో రిలే స్టేషన్ పెట్టారు, రేడియో స్టేషన్. సో అక్కడ దాంతో ఇంట్రెస్ట్ అనమాట, ఇక్కడ ఒక రేడియో స్టేషన్ ఉంది అక్కడికి పోయి చూద్దాము. వాళ్ళ ఆఫీసు టౌన్ లో ఉండే. సో వాళ్ళు ఎవరెవరు అక్కడ పనిచేస్తున్నారు, ఏం ఎట్లా అనేది కొంచెం వాళ్ళతో పరిచయాలు అట్టుండేవి అనమాట. సో వాళ్ళ అబ్బాయిలు పిల్లలు మాతో క్లాస్మేట్స్ కూడా ఉండేవాళ్ళు కొంతమంది. సో ఈ విధంగా నా చైల్డ్ హుడ్ లో కానీ కాలేజ్ టైంలో కానీ ఆల్ ఇండియా రేడియో న్యూస్ వెరీ ఇంపార్టెంట్ గా ఉండే. నేను ఉద్యోగంలో చేరిన తర్వాతనే టీవీ పాపులర్ అయింది, కానీ అంటే దాదాపు అంటే 81లో ఏషియాడ్ కోసమని చెప్పి ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ గా టీవీని పాపులర్ చేశారు, అప్పుడు వచ్చింది. కానీ మనలాంటి వాళ్ళు కొనుక్కొని టీవీ ఇంట్లో పెట్టుకుని చూడడం అనేది తర్వాత చాలా రోజులకి అయిందను. సో అంతవరకు రేడియోనే, ఎక్కడ పోయినా కూడా ట్రాన్సిస్టర్ అది పెట్టుకోవడం, దాంతో వార్తలు వినడం ఉండేవి. సో అట్లా ఆల్ ఇండియా రేడియోతోనూ కంటిన్యూస్ గా రిలేషన్ ఉంది.
1: అటు ఎంటర్టైన్మెంట్ కి, ఇటు న్యూస్ కి, అవగాహన కార్యక్రమాలకి, అన్ని రకాలుగా కూడా రేడియో ప్రజలకి చేరువగా ఉండి, మీరు అన్నట్టుగా ఒక కమ్యూనిటీ సెటప్, పంచాయతీ రేడియోలు అన్నారు కదా, చాలా మంచి కాన్సెప్ట్ సార్. తర్వాత కాలంలో రాల్స్ రాయ్స్ అవార్డు వచ్చింది ఆకాశవాణి వరంగల్ కి. ఏంటంటే ఊర్లలో ఎడ్ల బండికి రేడియో కట్టి రేడియో ప్రచారం చేశారు. సో అంటే ఓన్లీ సన్ కెన్ కవర్ ఇండియా బెటర్ దాన్ ఆల్ ఇండియా రేడియో అని అంటారు.
2: నేచురల్లీ, ఎందుకంటే ఈ షార్ట్ వేవ్ లాంగ్ వేవ్ లో మీకు రిమోట్ ప్లేస్ లో కూడా రేడియో సిగ్నల్స్ వచ్చేవి. రేడియోలు మీ దగ్గర మీరు ట్రాన్సిస్టర్ పెట్టుకున్నా, ఇంట్లో పెద్ద రేడియో లాంటిది పెట్టుకున్నా కూడా కనెక్టివిటీ
1: ఉండేది సార్. తర్వాత కాలంలో మీరు సివిల్ సర్వెంట్ గా కూడా రేడియోని చాలా బాగా ఉపయోగించుకున్నారు సార్, ముఖ్యంగా వరంగల్లో మీ టెన్యూర్ లో. బ్యూరోక్రాట్స్ అందరు కూడా, అంటే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అన్నప్పుడు మనం ఎంత కష్టపడి చేసినా గానీ ఎక్కడో ఒక చోట అందరినీ ప్లీజ్ చేయలేము, కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి, సిస్టమ్ అంతా మన చేతిలో ఉండదు. బట్ మీరు ప్రతి లైవ్ ప్రోగ్రామ్ కి, 5 గంటలకి లైవ్ ప్రోగ్రామ్ ఉందంటే ఓ 15 నిమిషాలు ముందుగానే అక్కడికి చేరుకొని ప్రజలకి రేడియో ద్వారా చేరువయ్యారు మీరు. ఆ తర్వాత కాలంలో టీవీలో ముఖ్యమంత్రి కూడా అలాగే చేశారు. బట్ ఈవెన్ బిఫోర్ దాట్ యూ డిడ్ విత్ రేడియో.
2: సో నేను వరంగల్ స్టేషన్కి వెళ్లేవాడిని, స్టేషన్ ఆఫీసర్ వాళ్ళతో ఒక పరిచయం ఉండేది. వాళ్ళు ఏదైనా ఇంకోటి ఏంటంటే బాగా కమ్యూనికేట్ చేయాలండి రిమోట్ విలేజెస్ కూడా ఏదైనా విషయాలు, అంటే ముఖ్యంగా ఆ రోజుల్లో వ్యవసాయంకు సంబంధించిన విషయాలు చెప్పేవాళ్ళం. అప్పుడు నేను వరంగల్లో ఉన్నప్పుడు ఒక పెద్ద ఇష్యూ ఏంటంటే వరంగల్లో వరితో పాటు పత్తి పండిస్తారు. పత్తి పండించినప్పుడు పత్తి పైన పురుగులు ఎక్కువ వచ్చేవి, ఆ పురుగుల్ని మందు కొట్టేవాళ్ళు. మందు కొట్టితే అది ఏమైందంటే ఒక టైంలో ఈ పురుగులు మందు కన్నా ఎక్కువ శక్తివంతం అయిపోయి చచ్చిపోవడం మానేసాయి.
1: ఇమ్యూనిటీ వచ్చేసింది
2: వచ్చేసింది. వీళ్ళు ఏం చేశారు, రైతులు ఏం చేయాలి, పురుగును కొట్టేదానికోసమని ఇంకా ఇంకా ఇంకా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ పోయారు. ఈ పెంచుకుంటూ పోయి మందు కొట్టి పురుగులు చంపడం మొదలు పెడితే, పురుగు చచ్చిపోగా రైతులు చచ్చిపోవడం మొదలు పెట్టారు.
1: లాస్ భరించలేక
2: ఇప్పుడు ఎండలో కొడతారు కదా,
1: మోతాదు ఎక్కువైపోయి,
2: మోతాదు ఎక్కువైనప్పుడు అది వీళ్ళు చొక్కా విప్పి ఎండకు కొడుతూ ఉంటారు అన్న. ఇది ఏమైందంటే అది ఆ స్ప్రే వీళ్ళ బాడీతో వీళ్ళకి అబ్జర్వ్ అయిపోవడం మొదలుపెట్టింది. సో ఇది చెప్పేదానికి గ్రామాల్లో ప్రతి ఒక్క రైతుకు జాగ్రత్తగా ఉండండి, మీరు అనవసరంగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి కొట్టద్దు మందు, అంటే వ్యవసాయానికి సంబంధించిన విషయాలు ప్రతి మారుమూల గ్రామానికి ప్రతి రైతుకు చేరాలి అంటే అది ఆల్ ఇండియా రేడియో ద్వారానే జరిగేవి. అందుకని చెప్పి ఆల్ ఇండియా రేడియోని ఉపయోగించుకునేవాళ్ళు మనం. అట్లాగే వరిలో తీసుకోవాల్సినటువంటి అనేక శ్రద్ధ, నీళ్లు తక్కువ పెట్టుకోవడం కానీ, లేకపోతే విత్తనాలు ఏ విత్తనాలు వాడాలని కానీ, అది ఎప్పుడు వరి నారు పొయ్యాలి, ఎప్పుడు నాట్లేయాలి, దానికి అనేక విషయాలు. ఇప్పుడు అక్కడ రైస్ రీసెర్చ్ స్టేషన్ వరంగల్, సో వాళ్ళని పిలిపించి ఆ సైంటిస్ట్ని వాళ్ల ద్వారా చెప్పించేవాళ్ళం. సో దట్ రైతుకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఆల్ ఇండియా రేడియో బెస్ట్ మీడియం అనమాట. ఎందుకంటే టీవీలకి అప్పుడు ఇంకా సిగ్నల్ సరిగా వచ్చేవి కాదు, శాటిలైట్ వచ్చిన తర్వాతనే టీవీలు బాగా వచ్చాయి, కానీ అంతకుముందు టీవీలతో రావాలంటే సిగ్నల్స్ వచ్చేవి కాదు. ఆ టైంలో ఆల్ ఇండియా రేడియో ప్రాబ్లమే లేదు, ఎక్కడైనా సరే ఏ మారుమూల ఉన్నా కూడా రేడియో స్విచ్ ఆన్ చేస్తే దాంట్లో ఈ వార్తల విషయం కానీ, వ్యవసాయ విషయం కానీ, వాతావరణ విషయం కానీ, అడ్మినిస్ట్రేషన్ విషయాలు కానీ అన్నిటి కూడా ఆల్ ఇండియా రేడియోని వాడేవాడిని.
1: సార్ అయితే ఈ ఇన్ఫర్మేషన్ డిసమినేషన్ అయిన తర్వాత దాని ఇంపాక్ట్ కూడా మీరు చూసారా సార్?
2: తప్పకుండా. ఇప్పుడు మనకి గ్రామాలలో ఎప్పుడైతే మనం వ్యవసాయం, పర్టికులర్ గా వ్యవసాయం మాకు తెలిసింది, మిగతా వాటికి స్కూల్ పిల్లల గురించో, లేకపోతే స్కూళ్ల గురించో, లేకపోతే హాస్టళ్ల గురించో, లేకపోతే వేరే ఇంకో విషయాలు ఉంటే అవి లిమిటెడ్ టార్గెట్ గ్రూప్ ఉంటుంది, కానీ వ్యవసాయం అందరూ ఉంటారు, ప్రతి గ్రామంలో అవసరమే, ప్రతి రైతుకు అవసరమే. కాబట్టి దాని ఇంపాక్ట్ అంటే మనకు మళ్ళా వార్తలు వస్తాయి కదా. ఇప్పుడు మనం ఏం చెప్పాము, ఇప్పుడు ఉదాహరణ నేను చెప్పింది పత్తి గురించి చెప్పాను, పత్తి ఈ పురుగుల మందు కొట్టద్దు, మీరు పురుగుల మందు తగ్గించండి, జాగ్రత్తగా లేదు, జాగ్రత్తలు కూడా చెప్పేవాళ్ళు, మీరు చొక్కా వేసుకోవాలి, ముఖానికి కప్పుకోవాలి, తర్వాత ఎండ రాకముందే కొట్టండి, ఎండ అయిన తర్వాత కొట్టండి అని చెప్పేవాళ్ళు. ఈ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పి రైతుకు చేరాలి అంటే మనకి చేరిన తర్వాత రిజల్ట్స్ తెలుస్తాయి. ఈ ఇన్సిడెంట్స్ ఆఫ్ హర్టింగ్ దాని వల్ల నష్టపోయిన రైతులు, ఆరోగ్యం దెబ్బతిన్న రైతులు తగ్గిపోతే మనం కమ్యూనికేట్ చేసింది చేరినట్లే కదా రైతులకి. ఆ విధంగా జిల్లా మొత్తంలో మనం అనుకున్నట్లు రైతులకు విషయాలు చెప్పడం, దాని వల్ల రైతుకు ఉపయోగపడడం కూడా జరిగింది అన్నమాట.
1: సార్ మీరు ఆ తర్వాత కాలంలో విజయవాడలో పనిచేశారు, కృష్ణా జిల్లాలో చేశారు, అండ్ దెన్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చాలా క్లోజ్ గా ఆయన పేషీలో పనిచేశారు. సో యు ఆర్ ఎట్ ద టాప్ ఆఫ్ ద పవర్ కారిడర్. మీరు అటు చూసారు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ లో ఎంత ప్రజలకి చేరువగా ఉన్నారంటే, ఒక స్కూల్లో ఫంక్షన్ ఉన్నా గానీ యు నెవర్ డినైడ్, యు ఆర్ దేర్ ఫర్ పీపుల్. సో మీరు ఏది ఎక్కువ ఎంజాయ్ చేశారు సార్?
2: అంటే రెండు రకాలు. ఇప్పుడు కలెక్టర్ గా పనిచేసినప్పుడు యు హావ్ పవర్స్ ఇన్ యువర్ హ్యాండ్, వాట్ ఎవర్ గుడ్ ఫర్ ది పీపుల్. నేను ఉదాహరణకి మీరు అని చెప్పినప్పుడు వరంగల్ ఉంది, వరంగల్లో జాతరకు బ్రిడ్జ్ కట్టాము, తర్వాత స్కూల్ ఎడ్యుకేషన్ లో వరంగల్లో అది కొంచెం బ్యాక్వర్డ్ ఏరియాస్ లో చైల్డ్ మ్యారేజెస్ ఎక్కువ ఉండేవి, పర్టికులర్ గా గర్ల్స్. ఎందుకు అంటే పిల్లలు అమ్మాయిల్ని ఊర్లో ఉండే స్కూల్ పంపిస్తారు 5వ తరగతి, లేకపోతే మాక్సిమం 10వ తరగతి చదివిస్తారు. 10వ తరగతి ఫెయిల్ అయిందంటే అమ్మాయి వెంటనే పెళ్లి చేస్తారు, ఇది స్టాండర్డ్ ప్రాక్టీస్ అనమాట. ఎందుకంటే అప్పటికి పెద్దది అయి ఉంటుంది, మెచ్యూర్ అయి ఉంటుంది. ఇంకా మామూలుగా పల్లెలు ఏమనుకుంటారంటే మెచ్యూర్ అయితేనే పెళ్లి చేసేయాలి, ఫర్ వేరియస్ సోషల్ రీజన్స్ అను, అలవాట్ల వల్ల, ఆచారాల వల్ల. అందుకని చాలా చోట్ల గ్రామాలలో చైల్డ్ మ్యారేజెస్ ఉండేవి. సో అది మేము ప్రివెంట్ చేయాలని చెప్పి రకరకాలుగా క్యాన్వాస్ చేసేవాళ్ళము, గ్రామాల్లో చెప్పేవాళ్ళము. నేను నోటీస్ చేసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఏది ఒక పిల్ల జీవితంలో 10వ తరగతి పాస్ అయిందంటే తప్పకుండా అమ్మాయి ఇంటర్మీడియట్ లో జరిపిస్తారు, 10వ తరగతి ఫెయిల్ అయిందంటే ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. సో మనం అది అవాయిడ్ చేయాలి కదా. 10వ తరగతి అంటే చైల్డ్ ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వచ్చిండవు అమ్మాయి అప్పటికి, 15 ఏళ్ళు 15 ఇయర్స్ ఉంటాయి. కాబట్టి చైల్డ్ మ్యారేజ్ లో ఆపాలి అంటే ఒక కారణం ఇది. అందుకని చెప్పి అప్పుడు ఏం చేశామంటే పెద్ద ఎత్తున క్యాంపెయిన్ మోడ్ లో అందరు హెడ్ మాస్టర్లని, మన సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఉండే వార్డర్లని అందరిని మోటివేట్ చేసి 10th క్లాస్ లో మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు ప్రయత్నం చేసాం. మా ప్రయత్నం వల్ల 2003లోను 2004లోను వరంగల్ కంబైన్డ్ స్టేట్ లో 91% పాస్ తో టాప్ వరంగల్ ఏది 10th క్లాస్. నా టార్గెట్ ఏంటంటే మాక్సిమం నంబర్ ఆఫ్ చిల్డ్రన్ గా 10th క్లాస్ పాస్ అవుతాయి, పర్టికులర్ గా అమ్మాయిలు. మగపిల్లోళ్ళు అయితే సరే ఇంకోసారి రాయిరా అంటారు, కానీ అమ్మాయిలు రాయనివ్వరు పేరెంట్స్, ఇంకా చాలమ్మా నీకు 10వ తరగతి ఫెయిల్ అయ్యావు కదా ఇంకా పెళ్లి చేస్తామంట. సో ఎప్పుడైతే 10th క్లాస్ పాస్ అవుతారో ఎట్లనో ఒకట్లో జూనియర్ కాలేజీకి వెళ్తారు పిల్లలు. పీర్ ఎఫెక్ట్ అనమాట, పక్క ఇంటి వాళ్ళు ఎదురింటి పిల్లలు పోతే ఎందుకు మానేయాలి చదువు, నేను కూడా చదువుకుంటానని అమ్మాయిలకే వస్తుంది ఇదే అన్నమాట. ఆ విధంగా చైల్డ్ మ్యారేజెస్ తగ్గించడమే కాకుండా ఎడ్యుకేషన్ లెవెల్స్ పెంచాం. అది ఎట్లా చేసామంటే అందరిని మోటివేట్ చేసి వెల్ఫేర్ హాస్టల్స్ లో వార్డన్లు అంటే గర్ల్స్ హాస్టల్ గానీ బాయ్స్ హాస్టల్ గానీ చేస్తే నాకు ఇప్పటికి గుర్తన్నమాట. ఆ రోజు నేను చెప్పేవాళ్ళను, మోటివేట్ చేసేవాళ్ళం అనమాట, మీటింగులు పెట్టేవాడిని నేను ములుగులోను మహబూబాబాద్ లోను జన్గావ్ లోను అక్కడికి పోయి కూర్చొని వాళ్ళందరినీ పిలిచి మనం హాస్టల్ వార్డెన్స్ తో మాట్లాడేవాళ్ళం, మీరు వాళ్ళని జాగ్రత్తగా చూసుకోండి బాగా చెప్పండి.

0: అండి. సో ఆ వాడల్లో ఏమైందంటే ఎంత థ్రిల్డ్ ఫీల్ అయ్యారంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకుని చదువుల్లో మా పిల్లలకి అందరూ నా దగ్గరికి వచ్చారు. రిజల్ట్స్ వచ్చిన రోజున సార్ నాది 100% వచ్చింది సార్, నాది 100% గర్ల్స్ హాస్టల్స్ బాయ్స్ హాస్టల్స్ నాకు గుర్తు అని అంటే పర్వతగిరి అని ఒకటి ఉంటుంది దయాకర్ రావు అక్కడ అక్కడ ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. గర్ల్స్ హాస్టల్లో 10th క్లాస్ వాళ్ళలో 40 మంది రాశారు, 40 మందికి ఫస్ట్ క్లాస్ లో వచ్చి
1: ఐ థింక్ వి సేవ్డ్ జనరేషన్స్.
0: సో ఆ విధంగా ఆ 10th క్లాస్ అనేది గర్ల్స్ ఎడ్యుకేషన్ పర్టికులర్ గా డిస్టిక్ట్ లో అది పాస్ మనం బాగా శ్రద్ధ తీసుకుంటే చైల్డ్ మ్యారేజ్ లాంటి సోషల్ ఈవిల్స్ ని కట్ చేయొచ్చును అనేది టార్గెట్ అచీవ్ చేశామన్నమాట అక్కడ. సో ఇది ఒక ఎడ్యుకేషన్ లో చేశాం. ఎడ్యుకేషన్ కాకుండా ఇంకా మిగతా విషయాలు అగ్రికల్చర్ సంబంధము ఆ రోజుల్లో ఈ మన కాటన్ కి ఎంఎస్పి ప్రాబ్లం ఉండేది. ఆ ఎంఎస్పి ప్రాబ్లం తో కాటన్ కార్పొరేషన్
1: వరంగల్ మార్కెట్ ఇస్ బిగ్గెస్ట్
0: ఎనుమామిల మార్కెట్. సో ఎనుమామిల మార్కెట్ లో చెల్లీస్ కాటన్ చాలా ఎక్కువ మార్కెట్ అక్కడ వస్తుంది అనమాట. సో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సరిగా ఇన్వాల్వ్ కాకపోతే ఎంఎస్పి రాదు. వాళ్ళు కొంటున్నారు అంటేనే వ్యాపారస్తులు రైతు దగ్గర మంచి ధర ఇస్తారు. కాటన్ కార్పొరేషన్ లేదనుకోండి వ్యాపారస్తులు రైతులను ఎక్స్ప్లాయిట్ చేస్తారు, మేము ఇంతే ఇస్తాం మీకు ఎంతకన్నా ఎక్కువ ఏముంది దాంట్లో తడి ఉంది లేకపోతే దాంట్లో వేస్ట్ ఉంది అంటారు. అలా కాకుండా రైతులకి మంచి జరగాలి అంటే ఏం స్టెప్స్ తీసుకోవాలా ఇవన్నీ చేసి ఎన్మార్మల్ మార్కెట్ లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆంధ్రాలో కాటన్ అండ్ చిల్లీస్ ఆ విధంగా కూడా ప్రయత్నం చేశామన్నమాట. రైతుల కోసం చేశాం, పిల్లల కోసం చేశాం. అదన్నీ కాకుండా ఆ రోజుల్లో 42 హాస్టల్ బిల్డింగ్లు కట్టించాం. అంటే ప్రభుత్వాల నుంచి ఏ బడ్జెట్ లేకుండా నా దగ్గర ఉన్నటువంటి అంటే కలెక్టర్ దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ని పెట్టి ఒక ఇంజనీర్ని ఐడెంటిఫై చేస్తాం, అందరినీ చెప్తామన్నమాట. కాన్సెప్ట్ ఏంటంటే నీకు ఇంత డబ్బులు ఇస్తాను, ఒక 12 లక్షలు ఇస్తాను, నాకు హాస్టల్ కట్టిపెట్టాలి. లేకపోతే వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే గవర్నమెంట్ హాస్టల్ శాంక్షన్ చేస్తుంది కానీ బిల్డింగ్లు ఉండవు, ప్రైవేట్ బిల్డింగ్లలో పెడతారు
1: రెంట్.
0: అక్కడ టాయిలెట్లు ఉండవు, నీళ్లు సరిగా ఉండవు, పండుకునే ఇది ఉండదు, చదువుకోవాలి కదా వీళ్ళు, చదువుకుంటే ఎవరు ఇల్లు ఎవరు హాస్టల్ కోసం కట్టరు కదా. మేమేం చేసామంటే హాస్టల్ కట్టించేసినాం అనమాట. ఎట్లా కట్టిస్తాము, 8 రూములు, ఒక్కొక్క రూములో 12 మంది పిల్లలు ఉండే ఏర్పాటు, వాళ్ళకు ఒక డైనింగ్ రూము, దాంతోపాటు 6 బాత్రూములు, 6 లెట్రిన్లు ప్రతి హాస్టల్ కి, బోరు, ఓవర్ హెడ్ ట్యాంకు, రన్నింగ్ వాటర్. అంటే ఎవరైతే ఈ 12 లక్షలు తీసుకున్న గవర్నమెంట్ ఉద్యోగికి మోటివేట్ చేస్తామన్నమాట, చూడవయ్యా మనం మన పిల్లలు బాగా చదువుకుంటున్నారు, మనం మన ఉద్యోగంలో ఉన్నాం, మన జీతం వస్తుంది, వాళ్ళు బీద పిల్లలు, వాళ్ళకి ఏదైనా చేద్దాం పట్టండి అని చెప్పి అట్లా మోటివేట్ చేసి వాళ్ళు శ్రద్ద తీసుకుని కట్టించి 42 హాస్టల్ కట్టాము వరంగల్లో. మళ్ళీ కృష్ణాజిల్లాలో 100 హాస్టల్ కట్టాం. అక్కడ 6 సరిపోవని చెప్పి 10 టాయిలెట్లు, 10 బాత్రూంలు. లేకపోతే ఏమవుతుందంటే వెల్ఫేర్ హాస్టల్ పిల్లలు స్నానం చేయరు. పర్టికులర్ గా ఆ రోజుల్లో ఆ బోర్ హ్యాండ్ బోర్ ఉండేది, ఆ హ్యాండ్ బోర్ దగ్గర స్నానం చేయాలి. సో హ్యాండ్ బోర్ దగ్గర ఒక్కోసారి 2-3 రోజులు చేసేవాళ్ళు కాదు, అది ఆరోగ్యం దెబ్బతినేది, వాళ్ళ చర్మ వ్యాధులు వచ్చేవి. ఇంకా అమ్మాయిలకైతే అసలు వాళ్ళు ఎక్కడ స్నానం చేయాలో వాళ్ళు తెలియదు, చీకటి పడితే గానీ స్నానం చేయలేరు. సో ఇవన్నీ ఇన్హెరెంట్ ఇష్యూస్ ఉండే. ఒకసారి మేము ప్రతి హాస్టల్లో 6 బాత్రూంలు, 6 టాయిలెట్లు పెడితే తప్పకుండా ప్రతి ఒక్కరు బాత్రూమ్ వాడేవాళ్ళు, టాయిలెట్ వాడేవాళ్ళు, ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకునేవాళ్ళు, వార్డెన్ చేసుకుంటే రన్నింగ్ వాటర్ ఉంటుంది కాబట్టి నీళ్లకు ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా మైక్రో లెవెల్లో ప్లాన్ చేసి మాకున్న రిసోర్స్ అట్లా కట్టించామన్నమాట హాస్టల్. ఇట్లా ఎక్కడ వీలైతే అక్కడ మాక్సిమం డెవలప్మెంట్ కి జిల్లాలో చేయడం జరిగిందనమాట. అట్లాగే 2 ఇన్సిడెంట్స్ ఉన్నాయి. తుపాకులగూడెం అని ఒక ఊరు ఉంది, అది కన్నాయిగూడెం అని ఇంకొక ఊరు ఉంటుంది, ఏటూరు నాగారానికి 40 కిలోమీటర్లు. కన్నాయిగూడెంలో పిహెచ్సి ఉంటుంది, స్కూల్ ఉంటుంది, కానీ తుపాకులగూడెంకి కన్నాయిగూడెంకి మధ్యలో రోడ్డు లేదు, 9 కిలోమీటర్స్. వాళ్ళకి స్కూల్కి పోవాలంటే కష్టం, వ్యవసాయ ఉత్పత్తులు తెచ్చుకొని అమ్ముకోవాలంటే కష్టం, ఏదైనా జబ్బు పడితే పిహెచ్సికి రావాలంటే కష్టం. నేను పోయిన వాళ్ళు చెప్పారనమాట, ఒక ఇన్సిడెంట్ కోట్ చేశారు. వాళ్ళు ఒక చైల్డ్ బర్త్ అంటే ఒక ఆమెకి నొప్పులు వచ్చాయి, ప్రాబ్లం అయింది, మామూలుగా లోకల్గానే చేసేస్తారు డెలివరీ, ఆ మంత్రసాని ఎవరో ఉంటారు. ఈమెకు కాదు, హాస్పిటల్కి పోవాలన్నారు. వాన తుఫాన్ వస్తుంది, గోదావరి గట్టు మీద ఉంటుంది అనమాట. వీళ్ళు ఆ పక్కకు పోతే వెంకటాపురం అని ఖమ్మం డిస్టిక్ లో పిహెచ్సి ఉంది, అక్కడికి పోతే డాక్టర్లు ఉంటారు, చేస్తారనుకోవచ్చు. కానీ ఆ మధ్యరాత్రుల్లో వర్షంలో ఆ గాలి వాన ఉంటే పోయేదానికి ట్రై చేశారు, ఎందుకంటే ఇక్కడ రోడ్డు లేదు. ఇక్కడ పోయేదానికి ట్రై చేస్తే బోట్లో పోలేకపోయారు.

0: మళ్ళా ఎన్నికొచ్చేసారు. వాళ్ళని చేర్చలేకపోయారు ఈమె డెలివరీకి. పిహెచ్సి చేరలేకపోయింది గాలివాన వల్ల, రోడ్డు లేకపోవడం వల్ల బిడ్డ చనిపోయింది, డెలివరీ కాలేదు. నేను పోయినా ఇట్లాంటి ఇన్సిడెంట్స్ చెప్పారు వాళ్ళు. సో నేనేం చేశానంటే ఈ 9 కిలోమీటర్స్ రోడ్ వేద్దామని డిసైడ్ అయిపోయినా. కాంట్రాక్టర్కి ఇస్తే చేయనివ్వరు నక్సలైట్లు, రోడ్లు లేనివ్వరు వాళ్ళు. అందుకని ఆ గ్రామంలో ఉన్న మహిళల్ని అందరినీ గ్రూప్ చేసి మీకు డబ్బులు ఇస్తాం మీరు వేసుకోండి రోడ్ అన్నా, ఇచ్చేసినాం అండ్ రోడ్ వేశారు. బిలీవ్ మీ 9 కిలోమీటర్స్ బ్యూటిఫుల్ రోడ్ వాజ్ లేడ్ బై ఉమెన్ గ్రూప్. అండ్ ప్రతిరోజు ఇప్పుడు ఆర్టీసీ బస్సు ఆ ఊరికి పోయి రాత్రి ఉంటుంది. అక్కడ ఏదైనా ప్రాబ్లం ఎమర్జెన్సీ వచ్చిందంటే ఆ బస్సు దే యూస్ టు టేక్ ఫ్రమ్ దేర్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్. స్కూల్ పిల్లలకి ప్రాబ్లం లేదు, వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాబ్లం లేదు, అండ్ హెల్త్ ప్రాబ్లం వచ్చినా కూడా. సో ఆ రోడ్డు 9 కిలోమీటర్స్ అది ఊహించుకోకుండా తుపాకులు గూడెంకి రోడ్డు వేసాం. ఇప్పుడంటే పెద్దది అక్కడ అన్ని చాలా వచ్చేసాయి అనుకోండి, డెవలప్మెంట్ వచ్చింది, దేవాదులు వచ్చింది, తర్వాత ఇప్పుడు ఒకటి బ్యారేజ్ కడుతున్నారు అన్ని. కానీ ఆ రోజుల్లో అటెంప్ట్ చేసి చేసాం. ఇదే కాకుండా ఇంకో రోడ్డు ఉంది ఆజంనగర్ అని, అది 27 కిలోమీటర్. అక్కడికి పోయాలంటేనే కష్టం. అక్కడెక్కడో కరీంనగర్ డిస్టిక్ పోయి, కరీంనగర్ డిస్టిక్ నుంచి మంతని అని మన పివి నరసింహరావు వాళ్ళ దగ్గర నుంచి రావాలి. ఆ 27 కిలోమీటర్ రోడ్డు సేమ్ అక్కడ లోకల్ పీపుల్కి ఇచ్చి మీరు వేసేసుకోండి అంటే టుడే ఇట్ ఈస్ అ రియాలిటీ. సో ఇట్లా రోడ్లు ఎక్కడెక్కడైతే ప్రాబ్లం ఉందో అవి కూడా చేసామన్నమాట. అట్లాగే చెరువులు, కాకతీయులు నాటే చెరువులు కొన్ని సర్వైవ్ అయినాయి, కొన్ని ఫెయిల్ అయినాయి, కొన్ని తెగిపోయినాయి. కాలువపల్లి అనే ఒక ఊరిలో పెద్ద చెరువు ఉండేది, బెంగమాంబ చెరువు అని, అది తెగిపోయింది, డిస్యూజ్ అయిపోయింది. ఆ కాలువపల్లిలో వాళ్ళ పాపం ఏం చేయక తోచక పిల్లోళ్ళు ఒక ఇంజనీర్ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి తీసుకుపోయి ఆ చెరువు గట్టు చూపించి ఇది రిపేర్ చేయించమని కలెక్టర్కి చెప్పమని చూపించేదానికి. అండ్ బిలీవ్ మీ హాఫ్ ఆఫ్ దెమ్ ఆర్ నక్సలైట్. సో వాళ్ళు 2003 జనవరిలో జరిగింది. జనవరిలో నాకు ఆ ఇంజనీర్ స్ట్రైట్ గా రాత్రి 10 గంటలకు నా దగ్గరికి వచ్చాడు. సార్ నన్ను కిడ్నాప్ చేసి తీసుకుపోయారు, అక్కడ ఒక చెరువు ఉంది, చెరువు తెగింది ఎప్పుడుతో, ఆ చెరువు రిపేర్ చేయించమని మీకు చెప్పమని నాకు చెప్పారు సార్, చూపించారు. అండ్ సో నేను సర్ప్రైజ్ గా మామూలుగా ఇంకా చెప్పకుండా పోతాం అనమాట, ఎందుకంటే చాలా కష్టం. కలెక్టర్ వస్తున్నా అంటే దేర్ ఇస్ దేర్
1: మీరున్న టైంలో పైగా ఎక్స్ట్రీమిజం నక్సలిజం చాలా టాప్ లో ఉంది, బందులు ఇలాంటివి చాలా జరుగుతుంది.
0: అసలు నాయకులు ఎవరు జిల్లాలో ఉండేవాళ్ళు కాదు, సాయంత్రానికి హైదరాబాద్ జరిగేవాళ్ళు. సో నేను వెళ్ళి సర్వే చేశాను మొత్తం, ఆ ఊరోళ్ళు కూడా తెలియదు నేను వస్తున్నట్లు. సో నేను ఒక ఇంజనీర్ని తీసుకుపోయాను. అంటే ఆయన ఏం చేశారంటే, సార్ దీన్ని రిపేర్ చేద్దాం, రిపేర్ చేసి నీళ్లు వచ్చేటట్టుగా చేద్దామని. సో 63 లక్షలు ఎంతో కావాలన్నారు, ఇచ్చేసాను. 63 లక్షలతో వర్క్ స్టార్ట్ అయింది. బిలీవ్ మీ వితిన్ 6 మంత్స్లో చెరువు వర్షాకాలానికల్లా రెడీ అయిపోయింది. ఇప్పుడు సరెండర్ అవుతున్న నక్సలైట్లు చాలా మంది ఆ ఊరు కాలువపల్లి అనమాట ఉన్నారనమాట. ఎందుకంటే పాపం వాళ్ళకి ఏమీ లేదు, ఆ చెరువు రిపేరు వల్ల దానికి చెరువు నిండినందువల్ల పూర్తిగా చేయలేదు, రిపేర్ చేయకుంటే ఫిట్ కాదనమాట. ఎప్పుడో 100-200 సంవత్సరాల క్రితం తెగిపోయిన చెరువుని. సో మేము దానికి అప్రోప్రియేట్ గా రిపేర్ చేసి నీళ్లు నిలబెట్టినట్టు చేస్తే దాదాపు ఒక 27 గ్రామాలకి సబ్సాయిల్ వాటర్ పెరిగింది. వాళ్ళ గ్రామంలో మంచి నీళ్లు ఉంటాయి, బావుల్లో నీళ్లు పైకి వచ్చి వాళ్ళకి నీళ్ల సమస్య కూడా తీరింది అనమాట. అంటే ఏ విధంగా అయితే జిల్లాకు ఉపయోగపడాలి, ఏ విధంగా అయితే ప్రజలకు ఉపయోగపడాలి, అభివృద్దిలో కానీ, ఎడ్యుకేషన్ లో కానీ, వ్యవసాయంలో కానీ, ఇలా రకరకాలు చేసే అవకాశం కలెక్టర్కు ఉంటుంది.
1: డెఫినెట్ గా మీరు ఆ టర్మ్ అంతా ఎంజాయ్ చేశారు అండ్ మీకు చాలా గ్రాటిఫైయింగ్ గా కూడా ఉండి ఉంటుంది.
0: అంతే కదా మనం అనుకుని చేయగలిగినాం.
1: సార్ ఈ సందర్భంలో మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తు చేద్దాం అనుకుంటున్నాను సార్. మీరు వరంగల్లో కలెక్టర్ గా ఉన్నప్పుడు ఒక రోజు పేపర్ లో ఒక న్యూస్ వచ్చిందంట సార్, ఒక జిల్లా ఉన్నతాధికారి భార్య ట్రాక్టర్ లో వెళ్లి చలిలో వణుకుతున్న పేద ప్రజలకి దుప్పట్లు పంచారు. ఆవిడ పేరు కూడా చెప్పలేదట. సో ఎవరు ఈవిడ, హూ ఇస్ దిస్, ఇంత ధైర్యం చేసి మధ్యరాత్రి పూట వెళ్లి అందరికి దుప్పట్లు పంచారంటే, షీ హ్యాపెన్స్ టు బి యువర్ బెటర్ హాఫ్. సో అటు అడ్మినిస్ట్రేటివ్ గా మీరు, ఇటు ఫిలాంథ్రోపిక్ మేడం ఇద్దరు కూడా మీరున్న ప్రతి చోట చాలా చక్కగా మీ కాంట్రిబ్యూషన్స్ అండ్ మీ ఇంపాక్ట్ ఒక మార్క్ పెట్టారు అని తెలుస్తాను సార్. సార్ కమింగ్ బ్యాక్ టు అవర్ ఒకేషన్, ఇప్పుడు మనం ఇన్ఫర్మేషన్ యుగంలో ఉన్నాం కదా సార్. ఇప్పుడు ఏ ఒక పెద్ద సెన్సేషనల్ న్యూస్ ని చెప్పాలన్నా సెన్సేషనలైజ్ చేయకుండా ప్రజలలో ఎటువంటి ప్యానిక్ కానీ మత కలహాలు కానీ ఇంకో రకంగా కలహాలు ఇలాంటివి ఏమీ రాకుండా కొంచెం ఆగి ఆర్గానిక్ గా సమాచారాన్ని అందిస్తుంది ఆకాశవాణి లాంటి పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్. కానీ మనం ఉన్న యుగంలో సెకండ్లలో ఇన్ఫర్మేషన్ చేరిపోతుంది, ప్రజల్ని ఇన్స్టిగేట్ చేయడానికి ఈ ఇన్ఫర్మేషన్ ఇంత తొందరగా వెళ్తుందా అన్న యుగంలో ఉన్నాం. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో పబ్లిక్ సర్వీస్ బ్రాడ్కాస్టింగ్ ఇంపార్టెన్స్ ఏంటంటారు సార్? మీరు
0: యాక్చువల్గా ఏమవుతుందంటే మనకు రెండు టైప్స్ ఆఫ్ మీడియా ఉంది
1: సార్,
0: ఒకటి రేడియో, రెండు టెలివిజన్. టెలివిజన్ లో ఇప్పుడు ఏమైతుందంటే ఆ రీచ్ ఎంత ఉంటుంది, ఎంతమంది టెలివిజన్ చూస్తున్నారు, ఎంతమంది రేడియో వింటున్నారని లెక్కేసుకుంటే ఈ టెలివిజన్ లో ఛానల్స్ చాలా వచ్చేసాయి. ఈ ఛానల్స్ లో వచ్చిన వాళ్ళు ప్రైవేట్ ఛానల్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రైవేట్ ఛానల్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇన్కమ్ పైన రన్ చేస్తారు. వాళ్ళకి ఇన్కమ్ ఎలా వస్తుంది అంటే అడ్వర్టైజ్మెంట్ల పైన. అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు డబ్బులు ఎలా ఛార్జ్ చేస్తారంటే ఎంతమంది చూస్తారు మీ ఛానల్ని, 1000 మంది చూస్తారంటే అడ్వర్టైజ్మెంట్ అతనికి 1000 మందికి రీచ్ అవుతుంది కాబట్టి ఇంత డబ్బులు ఇస్తామంటారు. లేదు 100,000 మంది చూస్తున్నారనుకోండి, 100,000 మంది అంటే నేను ఏం చెప్తున్నానంటే ఎంతమంది రీచ్ అవుతుందో మీ ఛానల్ లెక్కేసుకుంటారు. ఆ రీచ్ కోసం అని చెప్పి మీ క్వాలిటీ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఉండాలి, ఆ చూపించే సబ్జెక్టు వాళ్ళకు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే రీచ్ పెరగాలని చెప్పి దాన్ని ఇంట్రెస్టింగ్ గా చూపిస్తున్నామనో లేకపోతే చాలా మంది వ్యూయర్స్ పెంచుకోవాలనో సెన్సేషనలైజ్ చేస్తారు. అంటే అదో పులి అంటే ఇదో తోక అని చూపించేస్తారు. అక్కడ పులి ఉందా లేదా అని ఎవరు పట్టించుకోరు. కాబట్టి ఆ సెన్సేషనలైజ్ చేయడం వల్ల వ్యూయర్షిప్ పెరుగుతుంది అని అంటారు, కానీ క్రెడిబిలిటీ పోతుంది. సో ఆల్ ఇండియా రేడియో క్రెడిబిలిటీ ఉంది. ఇది గవర్నమెంట్ ఆర్గనైజేషన్, వీళ్ళు పక్కాగా దే ట్రాన్స్మిట్ ఓన్లీ ట్రూత్, నథింగ్ బట్ ట్రూత్ అనేది ప్రజలకు తెలుసు. ఆ క్రెడిబిలిటీ ఉన్నప్పుడు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నమ్ముతారు. టెలివిజన్ న్యూస్ ఛానల్స్ లో ఇది వీళ్ళ సంబంధం, ఈ ప్రిజుడిస్ ఉంటుంది. వీళ్ళు ఒక పార్టీకో, ఒక గ్రూప్కో, ఒక కమ్యూనిటీకో, ఒక మతానికో వాళ్ళ లాయల్టీస్ ఉంటాయి కాబట్టి దానికి తగినట్లు వాళ్ళు ట్రాన్స్మిట్ చేస్తారు. కాబట్టి ఇది కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ అంటారు. ఏదైనా న్యూస్ తీసుకునేటప్పుడు పూర్తిగా నమ్మాల్సిన అవసరం లేదు, చూద్దాం ఆలోచిద్దాం, ఇంకోటి కూడా క్రాస్ చెక్ చేసుకుందాం, రేడియోలో కూడా విందాం అనే లెవెల్ ఉంది అనమాట. ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియోకి ఆ క్రెడిబిలిటీ ఉంది.
1: రెవెన్యూ జనరేట్ చేయాలన్న ప్రెషర్ తో పాటు ఆ సేనిటీని మెయింటైన్ చేస్తూనే బ్రాడ్కాస్టింగ్ కంటిన్యూ చేస్తూ వస్తుంది సార్ ఆల్ ఇండియా రేడియో. అండ్ ఈ ఒకేషన్ లో మీతో మాట్లాడడం, వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్మినిస్ట్రేటర్స్ అండ్ పర్సనల్ మేనేజర్స్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ హాజ్ ఎవర్ హ్యాడ్, ఇట్ ఈస్ అ గ్రేట్ ప్రివిలేజ్ టు హ్యావ్ యూ సార్. థ్యాంక్స్ అ లాట్ ఫర్ జాయినింగ్ అస్.
0: చాలా సంతోషం నన్ను మీరు పిలిచి మీతో నా అనుభవాలు లేకపోతే నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పేదానికి అవకాశం ఇచ్చినందుకు ఆల్ ఇండియా రేడియోకి, మీకు అందరికీ నా కృతజ్ఞతలు.
1: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ కొప్పోలు ప్రభాకర్ రెడ్డి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి నిహారా కానేటి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
3: మీ విద్యార్థులు కూడా బాలానందం బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
4: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ ఆర్జే శ్రీని మాట్లాడుతున్నాను. అండ్ ఎస్, ఎవర్ గ్రీన్ హిట్స్ వింటున్నాం. ఇవాళ మన ఎవర్ గ్రీన్ హిట్స్ లో 1990 నుంచి 1995 మధ్య విడుదలైనటువంటి బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకు చేసినటువంటి శ్రోతలు సంగారెడ్డి జిల్లా సిద్ధుల నాగారం నుంచి దుర్గయ్య, లవణ్య, లక్ష్మణ్, మీనా, లక్ష్మి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వీరు కోరుతున్నటువంటి పాట మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే నందిపేట నుంచి వెంకటేష్ మెసేజ్ చేశారు, మా కోసం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. మరి మీకోసం ఇళయరాజా గారి సంగీతం సమకూర్చినటువంటి ఈ పాట మీ అందరి కోసం ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: पता है, न्याय विभाग भारत सरकार ने गरीब और जरूरतमंदों को न्याय दिलाने की प्रक्रिया को किया और भी आसान।
1: हाँ बिल्कुल, टेलीलॉ और न्याय बंधु सेवाओं का हो गया है एकीकरण।
0: अब चाहे टेलीलॉ के माध्यम से मुफ्त कानूनी सलाह लेनी हो
1: या न्याय बंधु में पंजीकृत वकीलों से कोर्ट में निःशुल्क कानूनी सहायता के लिए जुड़ना हो,
0: अब दोनों एक ही ऐप पर उपलब्ध। डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी सीएससी सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఎవర్గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన ఎవర్గ్రీన్స్ కి మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఎవరంటే, గజ్వేల్ నుంచి వెంకటేష్ గారు, సుగుణార్ రామ్ ప్రసాద్, రామ్ చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట ప్రేమించు పెళ్ళాడు చిత్రం నుంచి వయ్యారి గోదారం అనే ఈ పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. తప్పకుండా అండి. అలాగే గుడ్ మార్నింగ్ వివిధ భారతి, గుడ్ మార్నింగ్ అండి. మరి మా కోసం ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ ఎడ్లపల్లి మండలం జనకంపేట నుంచి ఎం శ్యామ్లాల్ జగన్మోహన్ మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం ఈ పాట ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: ఎస్ దోస్తో, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదమే. నేను మీ అర్జుని మాట్లాడుతున్నాను. ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం కదా. మరి నెక్స్ట్ మనకు మెసేజ్ చేసినటువంటి శ్రోతలు మల్కాజ్ గిరి నుంచి మహేష్ నయనిక నరసయ్య మెసేజ్ చేశారు. మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట బొబ్బిలి రాజా. మరి ఈ సినిమా నుంచి బలపంపట్టి భామవల్లో పాట వినవాలని మెసేజ్ చేశారనమాట. మరి నెక్స్ట్ మెసేజ్ చేసినటువంటి శ్రోతలు ఖైరతాబాద్ నుంచి జయలక్ష్మి గారు మెసేజ్ చేశారు. వారు కూడా ఎవర్ గ్రీన్ హిట్స్ లో ఏదైనా ఒక మంచి బ్లాక్ బస్టర్ పాటలు, హుషారైనటువంటి పాటలు వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. ఇంకా గజ్వేల్ నుంచి వెంకటేష్ సుగుణ రాంప్రసాద్ రామ్ చరణ్ మెసేజ్ చేశారు. మరి వారు కూడా ఏదైనా ఒక బ్లాక్ బస్టర్ పాటలు వినిపించండి ఎవర్ గ్రీన్ హిట్స్ లో మెసేజ్ చేశారు. మరి మీ అందరి కోసం బొబ్బిలి రాజా. మరి ఈ సినిమాల నుంచి బాలుగారు చిత్ర గారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం.

0: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश।
1: जिंदगी परीक्षा के लिए नहीं है, हमारे जीवन को बनाने के लिए शिक्षा एक माध्यम है।
0: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे। अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें।
2: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వింటున్నాం. మరి నెక్స్ట్ మన షోలో మెసేజ్ చేసినటువంటి శ్రోతలు భూదాన్ పోచంపల్లి గాంధీనగర్ నుంచి, పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి మరియు వారి కుటుంబ సభ్యులు, మరి వారు రిక్వెస్ట్ చేస్తున్నటువంటి పాట April 1 విడుదల. మరి ఈ సినిమాల నుంచి ఏదైనా ఒక మంచి పాట వినిపించండి అంటూ మెసేజ్ చేశారు. అలాగే గుడి మల్కాపూర్ నుంచి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటూ నాగు ది, మీ పేరు భలే ఉందండి, సో మరి ఆయన మెసేజ్ చేశారు. మరి వారి కోసం ఇళయరాజాగారి సంగీతం సమకూర్చినటువంటి పాట, బాలుగారు చిత్రగారు కలిసి పాడినటువంటి ఈ సూపర్ హిట్ పాట మీ అందరి కోసం వినిపిస్తాను ఎవర్ గ్రీన్ హిట్స్ లో.

ఎస్ దోస్తు, మరి మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం అండ్ ఎవర్ గ్రీన్ హిట్స్ లో బ్లాక్ బస్టర్ పాటలు వినేశాం ఈ అవర్ లో. అండ్ స్టూడియో క్లాక్ లో అప్పుడే 10:57 కావస్తుంది. మీ మరి మీ ఆర్జే శ్రీని మీ అందరికి గుడ్ బై చెప్పేసే టైం కూడా దగ్గరికి వచ్చేసింది అనమాట. మరి ఇవాళ మీ అందరికి వినిపించినటువంటి పాటలు అన్ని బాగా నచ్చాయి అనుకుంటున్నాను, ఎందుకంటే ప్లే చేసింది మీరు రిక్వెస్ట్ చేసిన పాటలు కాబట్టి. సో మీ అందరికి బాగా నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ చాలా మంది మెసేజ్ చేశారు బట్ అందరి పాటలు ప్లే చేయలేకపోయాను, ఎందుకంటే మనం ఇవాళ 1990 నుంచి 1995 మధ్యలో పాటలు విందామని అనుకున్నాం కదా. సో అందుకని అందరి పాటలు ప్లే చేయలేదు, బట్ డెఫినెట్లీ నెక్స్ట్ షోలో ఆ టైంకి సంబంధించినటువంటి పాటలు మళ్ళీ విందాం. కానీ వెళ్తూ వెళ్తూ మాత్రం మరొక మంచి పాట మీ అందరి కోసం వినిపిస్తాను. అండ్ ఇవాళ మెసేజ్ చేసిన లిజనర్స్ అందరి కోసం వినిపిస్తాను. సో మరి ఏఆర్ రెహమాన్ గారు కంపోజ్ చేసినటువంటి పాట, శంకర్ గారు దర్శకత్వం వహించినటువంటి పాట, సినిమా ఎస్ జెంటిల్మెన్. మరి ఈ సినిమాల నుంచి ఈ పాట వినిపిస్తూ మీ అందరికీ గుడ్ బై చెప్పిస్తున్నాను. బాయ్ బాయ్ దోస్తో, టేక్ కేర్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో పర్యటిస్తారు. వరంగల్లో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవం. హైదరాబాద్ పణాజీ ఎకనామిక్ కారిడార్ లోని గుడెవల్లూర్ మహబూబ్ నగర్ నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి శంకుస్థాపన. కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ పనులను హైదరాబాద్ హెచ్ఐసిసి నుంచి ప్రధానమంత్రి వర్చువల్ గా జరుపుతారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. టీవీకే అధ్యకుడు జోసెఫ్ విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఆర్లేకర్ అంచేత ప్రమాణం చేయించారు. విజయ్తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ, ఇతర రాజకీయ సినీ రంగ ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఏడాది యథావిధిగా ఇంటర్మీడియట్ ప్రవేశాలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండటం, ఇంటర్మీడియట్ ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టి విద్యార్థుల ప్రయోజనాలు కాపాడాలని ముఖ్యమంత్రి సూచించారు. ఔటర్ రింగ్ రోడ్ పరిధిలోని కోర్ అర్బన్ రీజన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో గృహ నిర్మాణం పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. సిబిఎస్ఈ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సహకారంతో నిన్న న్యూఢిల్లీలో మైండ్ యాక్టివేషన్ త్రూ ఎడ్యుకేషన్ కౌన్సిలర్స్ కాంక్లేవ్ ను నిర్వహించింది. ఈ కార్యక్రమం ఎయిమ్స్ న్యూఢిల్లీ అభివృద్ది చేసిన కౌమార దశ విద్యార్థుల సంక్షేమ కార్యక్రమమైన ప్రాజెక్ట్ మేట్ విస్తరణకు నంది పలికింది. విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెసర్ తో కలిసి దక్షిణ ట్రినిడాడ్ లో ఒక వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ కేంద్రాన్ని సంయుక్తంగా ప్రారంభించారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

హాయ్ అండి, అందరూ బాగున్నారా? సండేని ఎంజాయ్ చేస్తున్నారా? ఎస్, సండే అంటే మరి చిల్ డే కదా, అలా అలా కూల్గా హ్యాపీగా గడిచిపోతూ ఉంటే బాగుంటుంది, రైట్? ఎస్, అందులో ఇవాళ మదర్స్ డే, సో ఆ సెలబ్రేషన్స్లో కొంతమంది బిజీగా ఉండుంటారు, అవునా? ఎస్, సో మీ మదర్స్ డే సెలబ్రేషన్స్కి ఇంకొంచెం ఎనర్జీ యాడ్ చేస్తుంది మీ ఆర్జే భవాని. ఇవాళ కొన్ని సాంగ్స్తో రెడీగా ఉన్నాను. మరి అమ్మ, అమ్మ పంచే ప్రేమ, చేసే త్యాగాలు, అమ్మతో చిన్నప్పటి జ్ఞాపకాలు, ఇలా కొంతసేపు సరదాగా మాట్లాడుకుంటూ పాటలు విందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. మరి మీరు కూడా రెడీయేగా? అయితే మీకోసం ముందుగా 20వ శతాబ్దం చిత్రం నుండి బాలుగారు సుశీలమ్మ పాడిన ఈ పాట. సంగీతం జేవి రాఘవులు, సాహిత్యం డాక్టర్ సి నారాయణ రెడ్డి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మాటైనా
2: పాటైనా
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

అబ్బా, నాకు తెలుసమ్మా, ఎందుకు అన్నిసార్లు చెప్తావు? ఏంటమ్మా ఈ కూర ఇలా చేసావు? అస్సలేం బాగాలేదు. సరేమ్మా, తింటా తింటా, మళ్ళీ మాట్లాడతా, కాస్త వర్క్లో బిజీగా ఉన్నానే. ఇవి అమ్మతో కొట్టే కొన్ని కామన్ డైలాగ్స్. ఏమ్మా టైంకి తినే, ఇదిగో కాస్త రోడ్ మీద అటు ఇటు చూసుకుంటున్నాడు, ఎవరైనా వెంటబడతారు. స్కూల్లో ఎవరైనా నిన్ను ఏడ్పిస్తే ఏడ్ చేయడం కాదు, ధైర్యంగా ఉండాలి, లేదా వెళ్లి టీచర్కి చెప్పు, సరేనా? ఇదిగో మీ ఆయనో అత్తగారో మామగారో ఏదో ఒక మాట అన్నారని కోప్పడి వాళ్ల మీద అరవకు, సరేనా? కాస్త ఓర్పు సహనంతో ఉండు, అన్నీ సర్దుకుంటాయి. ఇవి అమ్మలు మనతో మాట్లాడే కామన్ డైలాగ్స్ కదా. రెంటికి ఎంత తేడా ఉంది కదా. మనని కన్ని పెంచి పెద్ద చేసే మనమే జీవితం అనుకుంటారు తల్లిదండ్రులు. ఓ అడుగు ముందుకే ఉంటుంది అమ్మ. అమ్మ అనుకున్న డ్రీమ్స్ ని సాక్రిఫైస్ చేసి పిల్లల కుటుంబం బాగుంటే, పిల్లలు మరి నా కుటుంబం కూడా బాగుంటే నేను బాగున్నట్టే అని సెల్ఫ్ లెస్ గా ఉండే ఏకైక మహిళ అమ్మ. మరి మన మాతృమూర్తులందరికీ మదర్స్ డే విషెస్ చెప్తోంది మీ ఆకాశవాణి.

0: ఉన్నది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మొదటి గురువు మొదటి ప్రేమ, మొదటి స్నేహితురాలు అమ్మ. ఏడిస్తే కన్నీరు తుడిచి మనకి తోడుగా ఉంటుంది, ఆకలేస్తే అన్నపూర్ణాదేవిలా వండి పెడుతుంది, నిద్ర వస్తే కమ్మని జోలాలి పాటలా మారుతుంది, ఓడిపోతే వెన్ను తట్టి ధైర్యం చెప్తుంది. ఇలా ఒక్కోసారి ఒక్కో పాత్ర పోషిస్తూ ప్రతిసారి మనకి తోడుగానే ఉంటుంది అమ్మ. మరి మనని అంత ప్రేమించే అమ్మకి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చెప్పండి? మనం ఏమిచ్చినా అది తక్కువే. మన సంతోషంలో తన సంతోషం వెతుక్కుంటుంది. నీకేం కావాలిమా అని అడిగితే తనకి ఏం కావాలో చెప్పడం కూడా తెలీదు. నువ్వు బావుంటే అదే చాలురా అంటుంది అమ్మ. ఇక ఈ కాలం అమ్మలు ఇల్లు, ఉద్యోగం, పిల్లలు అన్ని మేనేజ్ చేస్తూ వాళ్ల పవర్ ఏంటో చూపిస్తున్నారు. మరి మనం వాళ్ల కోసం రోజులో ఒక్క అరగంట క్వాలిటీ టైం స్పెండ్ చేసినా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అమ్మా తిన్నావా? అమ్మా సరదాగా అలా బయటికెళ్దాం పదా. అమ్మా ఈరోజు నేను వంట చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో. ఇలా చిన్న చిన్న ఎఫర్ట్స్ మన సైడ్ నుంచి కూడా పెడితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే కేవలం ఒక్కరోజు మాత్రమే కాకుండా ప్రతిరోజు వాళ్లకంటూ కొంచెం టైం ఇచ్చి మీ లైఫ్లో జరిగే విశేషాలు చెప్తూ వాళ్ల చిన్నతనంలోని విశేషాలను గురించి మాట్లాడుకుంటే అది వాళ్లకి కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి మన తల్లిదండ్రులు మనకి చాలా ఇంపార్టెంట్ కదా, మరి వాళ్ల తల్లిదండ్రులు కూడా వాళ్లకి అంతే ఇంపార్టెంట్ కదా. సో ఆ స్వీట్ మూమెంట్స్ గురించి లేదా వాళ్లు పేరెంట్స్తో స్పెండ్ చేసిన ఆ టైం గురించి కానీ కొంచెం వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు. మేబీ మనం వాళ్ళకి ఇచ్చే ఒక చిన్న గిఫ్ట్ అదేనేమో. సో సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే చేశారు కానీ ఆ ప్రేమని అమ్మతో చెప్పండి. సో ఇది ఈనాటి షార్ట్ సెగ్మెంట్ ఆన్ ది అకేషన్ ఆఫ్ మదర్స్ డే. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. గుర్తుకొస్తున్నాయి
2: గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి అండ్ స్టూడియో క్లాక్ లో టైం 11:30 దాటి 25 సెకండ్లు. ఎస్, మరి ప్రతిరోజు గుర్తుకొస్తున్నాయిలో గాయని గాయకుల దర్శకుల విశేషాలు లేదా బయోపిక్ల గురించి ఇలా మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ సండే ఏంటి స్పెషల్ అంటే, తెలుగు సినిమాలో గోల్డెన్ ఎరా అయినటువంటి 1980 నుంచి 1990 మధ్యలో వచ్చిన హిట్ సాంగ్స్ అన్ని వింటూ అలా కబుర్లు చెప్పుకోబోతున్నాం అనమాట. ఎందుకంటే మీకు తెలిసిందే, సండే అంటే నెమ్మదిగా ప్రశాంతంగా గడపాలి అనుకుంటాం కదా. మరి అంత బాగా స్టార్ట్ అయ్యే సండేకి ఇంత మంచి పాటలు ఆడితే ఆ సండేకి ఇంకా ఎనర్జీ యాడ్ అవుతుంది, రైట్? ఎస్, మరి మీకోసం మీ ఆజే భవాని ఈ సెకండ్ హాఫ్ ఆఫ్ గుర్తుకొస్తున్నాయిలో సూపర్ హిట్ సాంగ్స్ తో రెడీగా ఉంది. మరి మీరు కూడా పాటలను వింటూ గుర్తుకొస్తున్నాయని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తూ మీకోసం మహర్షి చిత్రం నుంచి బాలుగారు సుశీలమ్మ పాడిన ఈ పాట, సంగీతం ఇళయరాజా, సాహిత్యం వెన్నెలకంటి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

సినిమాల్లో ప్రేమ పాటలు చాలానే వింటూ ఉంటాం కదా, కానీ అచ్చంగా పెళ్లి పాటలు, భార్యాభర్తల బంధాన్ని చక్కగా వివరించే పాటల గురించి మాట్లాడుకుంటే రాజ్ కుమార్ చిత్రంలో ఈ పాట ఖచ్చితంగా గుర్తొస్తుంది. అందాల నటుడు శోభన్ బాబు, సహజ నటి జయసుధ నటించిన ఈ సినిమాలోని ఈ సాంగ్ ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. వేటూరి కలంలో ఇళయరాజ సంగీతంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గాత్రంలో ఈ పాట అందంగా ముస్తాబైన కొత్త పెళ్లి కూతురులా ఉంటుంది. ఇక సాహిత్యం విషయానికి వస్తే నేటి తరానికి ఆదర్శవంతంగా ఉంటుంది. ఎక్కువ హడావుడి లేకుండా మంచి మంచి పదాలతో ఓ చక్కటి పూలమాలలా ఉంటుంది ఈ పాట. మరి ఈ పాట మీ అందరి కోసం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. టాలీవుడ్ లో గోల్డెన్ ఎరా అయినటువంటి 1980 నుండి 1990 మధ్య కాలంలో వచ్చిన హిట్ సాంగ్స్ వింటున్నాం ఈనాటి గుర్తుకొస్తున్నాయిలో. ఎస్, మరి ఆ ఎరాలో మ్యూజిక్ డైరెక్టర్స్ అందరూ సెలబ్రేటెడ్ డైరెక్టర్స్ అనే చెప్పాలి. ఇళయరాజా, రాజన్ నాగేంద్ర, కే చక్రవర్తి, కేవీ మహాదేవన్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతో మంది ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. బ్రిలియంట్ కాంపోజిషన్స్ కూడా. ఇంకా సాహిత్యం విషయానికి వస్తే వేటూరి, సి నారాయణ రెడ్డి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి ఇలా ఎంతో మంది ఉన్నారు. ఇప్పటికీ ఆ పాటల్ని హమ్ చేసుకుంటూ ఉంటాం కదా. అది ట్యూన్లోని మ్యాజిక్ కావచ్చు, లిరిక్లోని మీనింగ్ కావచ్చు, కానీ మనసుకి మాత్రం దగ్గరగా ఉండిపోతాయి. అలాంటి ఒక కంపోజిషన్ శ్రవంతి చిత్రంలోని మౌనం ఆలాపన అనే ఈ పాట. ప్రేమ, త్యాగం, భావోద్వేగాలు నడుమసాగే ఈ సినిమా ఓ మంచి కుటుంబ కథ. అనుకోని పరిస్థితులు ఇద్దరి మనుషుల జీవితాలని ఎలా మారుస్తాయి అని ఈ సినిమాలో చూపిస్తారు. మరి ఈ సినిమా నుండి చక్రవర్తి కంపోజిషన్లో, వేటూరి సాహిత్యంలో వచ్చిన ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల గని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8 MHz.

ఆ అమ్మాయి అంటే తను ప్రేమించిన అబ్బాయికి ఇష్టం ఉందో లేదో తెలీదు. కంగారు పడి మళ్లీ అతనికి నచ్చపోతే మనసు బాధపడుతుందని, ఓ మనసా తుల్లిపడకే, అతనితో జీవితం ప్రారంభించే ఆ శుభఘడియ వచ్చిందో లేదో, తొందరపడితే అలసిపోతావు, కాస్త నెమ్మది అని మనసుని శాంతపరుస్తుంది కథానాయిక ఈ సినిమాలో. ప్రతి అమ్మాయి పాడుకునే పాటేనేమో ఇది. మరి నేటి తరానికి మనసు మన ఆధీనంలో ఉండాలి అని గుర్తు చేసే పాట కూడా ఇది. జంధ్యాల గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా నంది అవార్డును గెలుచుకుంది. రమేష్ నాయుడు సంగీతం అందించిన ఈ పాటను పాడినవారు జానకమ్మ, సాహిత్యం వేటూరి సుందరరామూర్తి. మరి శ్రీవారికి ప్రేమలేఖ చిత్రం నుండి ఈ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:05 దాటి 34 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో చైతన్య స్ఫూర్తి.
1: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
2: शिक्षा की जीवन में भी जरूरत है, समाज जीवन में भी जरूरत है, इसको अंडर एस्टिमेट नहीं करना चाहिए.
1: NCPCR आयोजित कर रहा है परीक्षा पर्व, जिसके लाइव सेशन के दौरान आप परीक्षा से संबंधित प्रश्न एक्सपर्ट से पूछ सकते हैं, जो कि 23 अप्रैल से 23 मई तक चलेंगे. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
0: తెల్లవారగానే సుప్రభాతం. పక్షుల కిలకిలలు. ఆరు బయట ముగ్గు వేసిన వాకెట్లో కూర్చుని ఒక చేతిలో స్ట్రాంగ్ కాఫీ గ్లాస్, ఇంకో చేతిలో న్యూస్ పేపర్, అటూ ఇటూ వెళ్తున్న వాళ్లతో రెండు మూడు ముచ్చట్లు, నవ్వులు. ఒకనొక సమయంలో డే ఇలా స్టార్ట్ అయ్యేది. కట్ చేస్తే ఇవాళ రేపట్లో అలారం ని స్నూస్ చేస్తూ చేస్తూ ఎప్పటికో లేచి, లేవగానే ఫోన్లో నోటిఫికేషన్ చూసి ఏ ఇన్ఫర్మేషన్ ని పడితే ఆ ఇన్ఫర్మేషన్ ని కన్స్యూమ్ చేస్తున్నాం. ఇంకా అది ఫార్వర్డ్లు మీద ఫార్వర్డ్లు కొడతాం. అవునా, ఇదంతా ఎందుకు చెప్తున్నా భవానీ అంటారా? చెప్తా ఎందుకు. మనం పొద్దున్న లేవగానే ఏ యాక్షన్ అయితే చేస్తామో అదే మూడ్ ని డే అంతా క్యారీ చేస్తామని సైకాలజిస్ట్లు చెప్తున్నారు. అది ఏదైనా కావచ్చు. మనం ఏ సాంగ్ వింటే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం, ఏ న్యూస్ చదివితే ఆ మూడ్ లోకి వెళ్ళిపోతాం, దేన్ని నమ్మితే దాన్నే నిజం చేయడానికి ట్రై చేస్తాం. అంటే పాజిటివిటీని అట్రాక్ట్ చేస్తే పాజిటివిటీనే రిఫ్లెక్ట్ చేస్తాం. ఇదే ఆలోచనతో నెగటివ్ న్యూస్ చదివి ఎఫెక్ట్ అవుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని పాజిటివ్ న్యూస్ ని మాత్రమే అందించాలి అన్న ఉద్దేశంతో ఒక్క పాజిటివ్ న్యూస్ ని మాత్రమే పబ్లిష్ చేసే ఒక న్యూస్ పేపర్ స్టార్ట్ చేశారు మధ్యప్రదేశ్ కి చెందిన ముగ్గురు కుర్రాళ్లు. ఎవరు వాళ్ళు, ఏంటి ఆ న్యూస్ పేపర్, ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో చైతన్య స్ఫూర్తి విత్ మీ ఆర్జే భవాని. పాజిటివ్ న్యూస్ ని పబ్లిష్ చేసే ఒక న్యూస్ పేపర్ ఫౌండర్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. మరి వాళ్లు ఎవరు అంటే మధ్యప్రదేశ్ కి చెందిన పీయూష్ ఘోష్, ట్యూహింద్ సేన్, ఇంకా టానిసన్ మాథ్యూస్. నెగటివ్ న్యూస్ ని కన్స్యూమ్ చేసి దాన్ని తీవ్రంగా ఫాలో అయిపోయి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళని చాలా దగ్గరగా చూశారు వాళ్ళు. అందుకే పాజిటివ్ న్యూస్ తో జనాల్లో ఉత్సాహాన్ని తిరిగి తీసుకురావాలని ఆ దిశగా అడుగులు వేశారు ఈ యూత్ చేంజ్ మేకర్స్. చేతిలో చిల్లిగవ్వలేదు కానీ ఏదో సాధించాలన్న తపన, మంచి వార్తలు అందించి జనాలను ఎంకరేజ్ చేయాలి అన్న ఉద్దేశంతో ది ఆప్టిమిస్ట్ సిటిజన్ అనే న్యూస్ పేపర్ ని స్టార్ట్ చేశారు. అసలే వీళ్ళిద్దరికీ జర్నలిజం లో టచ్ లేదు, బయోటెక్నాలజీ ఎకనామిక్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. ఇంకో విషయం, ఇంతకు ముందు చెప్పినట్టు పబ్లిష్ చేద్దామంటే సరిపడా డబ్బు కూడా లేదు. పాకెట్ మనీ అంతా కలిపి ఫస్ట్ న్యూస్ పేపర్ డిజైన్ చేశారు. అది కూడా ఒక చార్ట్ పేపర్ మీద A4 సైజ్ షీట్స్ ని పెట్టి చిన్న చిన్న న్యూస్ ఆర్టికల్స్ రాసి చుట్టుపక్కనున్న వాళ్ళందరికీ చూపించారు ఫీడ్బ్యాక్ కోసం. మరి తర్వాత ఏమైంది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఏడాది. జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

మొట్టమొదటి న్యూస్ పేపర్ ని చార్ట్ పేపర్ మీద ప్రింట్ తీసి ఫీడ్బ్యాక్ కోసం వెళ్లారు అని చెప్పాను కదా ఈ ఆప్టిమిస్ట్ సిటిజన్ న్యూస్ పేపర్ ఫౌండర్స్. అప్పుడేమైందో తెలుసా, ఎవరూ ఊహించనంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిందిట. అసలు మన చుట్టుపక్కన ఇన్ని మంచి విషయాలు జరుగుతున్నాయా అని ఆశ్చర్యపోయారు వాళ్ళు, ఊరి వాళ్ళందరూ కూడా. మనం కూడా అప్పుడప్పుడు అలానే చేస్తాం కదా, ఎంత నెగటివిటీకి అట్రాక్ట్ అయిపోతామంటే పాజిటివ్ థాట్స్ కి కానీ కాంప్లిమెంట్ చేయాలి అన్న థాట్ కి కానీ చాలా దూరం అయిపోతాం. ఎస్, మరి అప్పుడు పీయూష్ ఘోష్ ఇంకా అతని స్నేహితుడు ట్యూహిన్ సేన్ కి కాస్త హోప్ వచ్చింది ఈ ప్రాజెక్ట్ సర్వైవ్ అవుతుందని. ఇంకా అలా ముందడుగు వేసి డిసెంబర్ 14, 2014 రోజు అఫీషియల్ గా న్యూస్ పేపర్ ని ప్రింట్ చేశారు ఈ చేంజ్ మేకర్స్. మరి అలా వాళ్ల ఫస్ట్ ఆర్డర్ 500 న్యూస్ పేపర్స్, 500 న్యూస్ పేపర్లు వాళ్ల ఫస్ట్ ఆర్డర్. మెల్లిగా పీయూష్ ఘోష్ వాళ్ల నాన్నగారి కాంటాక్ట్ సహాయంతో 3000 కాపీస్ కి పెరిగింది ఆ సంఖ్య. ఆన్లైన్ సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. ఎస్, ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

పాజిటివ్ న్యూస్ ని మాత్రమే పబ్లిష్ చేసే ఆప్టిమిస్ట్ సిటిజన్ ఫౌండర్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి చైతన్య స్ఫూర్తిలో. మరి ఈ న్యూస్ పేపర్స్ లో పబ్లిష్ చేసిన కొన్ని న్యూస్ ఆర్టికల్స్ గురించి మాట్లాడుకుంటే, ఒకటి, ఒక గ్రామంలో 10వ తరగతి చదువుతున్న ఒక అమ్మాయి ఉందిట. మరి తన స్నేహితులు కొంతమంది కోసం ఒక లైబ్రరీని స్టార్ట్ చేసింది. సో తన స్నేహితులు ఎవరైతే అసలు పుస్తకాలు కొనుక్కోలేని స్థితిలో ఉన్నారో వాళ్ల కోసం తన బుక్స్ అన్ని ఒక చోట ఏర్పాటు చేసి వాళ్లకు చదువుకోవడానికి అవకాశం కల్పిస్తోందిట. మరి అంత చిన్న వయసులో అంత మంచి ఉద్దేశం ఉండడం అంతే గొప్ప విషయం కదా. అలాగే ఇంకో ఆర్టికల్, మంచి చదువు చదువుకుని కార్పొరేట్ లో ఉద్యోగం చేసి అందులో సాటిస్ఫాక్షన్ రాక తను పుట్టి పెరిగిన ఊరికి మళ్లీ రిటర్న్ వచ్చేసి అక్కడే వ్యవసాయంలో స్థిరపడ్డాడు ఒక యువకుడు. మరి తన కథ కూడా అందులో పబ్లిష్ చేశారు. ఇది ఎంత పాపులారిటీ తెచ్చుకుందంటే, ఆ ఆర్టికల్ ఆన్లైన్ పేపర్ లో పబ్లిష్ అయినప్పుడు దాన్ని చదివిన వాళ్ళు యూకే ఇంకా దుబాయ్ లో ఉన్న ఇద్దరు వ్యక్తులు వాళ్ల డీటెయిల్స్ అని కనుక్కుని, అంటే ఈ ఎవరైతే యువకుడు రిటర్న్ వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుని యుఎస్ యూకే లో ఉన్నటువంటి వాళ్ల ల్యాండ్ ని కూడా వీళ్లకి డొనేట్ చేశారు అందులో వ్యవసాయం చేసుకోమని చెప్పి. అది ఒక పాజిటివ్ న్యూస్ యొక్క పవర్ అని అంటారు ఆప్టిమిస్ట్ సిటిజన్ ఫౌండర్స్. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా స్టోరీస్ పబ్లిష్ చేసి మంచి విషయాలు సమాజానికి అందిస్తున్నారు. మరి వీరి వర్క్ ని గుర్తిస్తూ వీళ్లకి మంథన్ అవార్డు కూడా లభించింది. మంథన్ అవార్డు ని డిజిటల్ ఎంపవర్మెంట్ ఫౌండేషన్ 2004 అక్టోబర్10 రోజు భారత ప్రభుత్వం భాగస్వామ్యంలో లాంచ్ చేసింది. మరి ఈ అవార్డు ని ఎవరైతే డిజిటల్ ఇంకా టెక్నాలజికల్ టూల్స్ ని సరిగ్గా యూజ్ చేసి డెవలప్మెంట్ కి తోడ్పడతారో వాళ్ల ఇస్తారన్నమాట. అయితే ఎంత టెక్నాలజీ యూజ్ చేసాం అన్న దానికంటే ఎంత ఇంపాక్ట్ఫుల్ గా యూజ్ చేసాం అన్న దాన్ని బట్టి ఈ అవార్డుని ఇస్తారు. మరి ఇదే అవార్డుని 2015 లో పీయూష్ ఘోష్ కి ఇచ్చారు. తను ఈ అవార్డు గెలుచుకున్న వాళ్లలో యంగెస్ట్ పర్సన్. ఎస్, మరి విన్నారు కదా, పాజిటివ్ న్యూస్ ని మాత్రమే పబ్లిష్ చేసే పీయూష్ ఘోష్ ఇంకా తన ఫౌండర్స్ స్టోరీ. మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మేబీ కుదిరితే కాంప్లిమెంట్ చేయొచ్చు, లేదంటే సైలెంట్ గా ఉండొచ్చు, తద్వారా నెగటివిటీకి దూరంగా ఉండొచ్చు. ఇది మరి ఈ దాటి చైతన్య స్ఫూర్తి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

మాటలు చదువుతున్నది ఇతరుగా ఉషారమణి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి గల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.

0: దేశంలో వరదలు వేసవి వడగాడ్పులు ఎదుర్కొనేందుకు సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఒక ఉన్నతస్థాయి సమాపేశంలో సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్ లో ఈరోజు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెయింట్స్ తోను, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్ తోను తలపడతాయి. సేవ సర్వత్రా అత్యంత ముఖ్యమైనదని, రోజువారీ జీవితంలో సేవను అంతర్భాగం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మానసికంగా శాంతంగా వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ఈ ఉదయం బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ 45వ వార్షికోత్సవ వేడుకల్లో నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో కొత్తగా నిర్మించిన ధ్యాన మందిరాన్ని ఆయన ప్రారంభించారు. ధ్యానం యువజనులకు అత్యంత ముఖ్యమని, మన సంస్కృతి గురించి తెలుసుకునేందుకు ధ్యాన మందిరం వంటి వ్యవస్థలు ఉపయోగపడతాయని, రానున్న సంవత్సరాల్లో ఇది అనేక తరాల వారికి శాంతికి మూల కేంద్రంగా మారుతుందని తనకు విశ్వాసం ఉందని మోదీ చెప్పారు. రైతులను సేంద్రీయ వ్యవసాయం వైపు మళ్లించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని, రైతులకు కూడా ధరిత్రితో అనుబంధంలో ప్రకృతితో సాన్నిహిత్యం, పర్యావరణ పరిరక్షణతో వచ్చే మనశ్శాంతి అవసరమని మోదీ అన్నారు. అనంతరం ఈరోజు మధ్యాహ్నం సుమారు 3 గంటలకు ప్రధానమంత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఇక్కడ సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. హైదరాబాద్ పణజీ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా 3,175 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన గుడెబెల్లూరు నుండి మహబూబ్ నగర్ వరకు 167వ జాతీయ రహదారి 4 వరుసల విస్తరణ పనులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అలాగే వరంగల్లో పీఎం మిత్ర పథకం కింద అభివృద్ది చేసిన పీఎం మిత్ర పార్కును, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కును ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. దేశ ఆరోగ్య మౌలిక సదుపాయాల్లో ఒక ముఖ్యమైన మైలురాయిగా హైదరాబాద్లోని సింధు హాస్పిటల్ను ఆయన దేశానికి అంకితం చేస్తారు. అత్యాధునిక సౌకర్యాలతో క్యాన్సర్ చికిత్సపై ప్రత్యేక దృష్టి సారించిన మల్టీ సూపర్ స్పెషాలిటీ కేర్ ఎటువంటి లాభాపేక్ష లేని సంస్థగా ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తున్నారు. అనంతరం ప్రధానమంత్రి 2 రోజుల గుజరాత్ పర్యటనకు వెడతారు. తన పర్యటనలో 2వ రోజైన రేపు సోమనాథ్ ఆలయం పునరుద్దరణ 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న సోమనాథ్ అమృత్ మహోత్సవంలో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకల్లో భాగంగా ప్రధానమంత్రి పలు ఆధ్యాత్మిక సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విశేష్ మహాపూజలో పాల్గొన్న అనంతరం ఆలయ పతాకావిష్కరణ, కుంభాభిషేక క్రతువులు నిర్వహిస్తారు. తమిళనాడులో తమిళక వెట్రి కళగం వ్యవస్థాపకుడు సి జోసెఫ్ విజయ్ ఈ ఉదయం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ విజయ్తో పదవీ బాధ్యతలు, గోప్యతకు సంబంధించిన ప్రమాణం చేయించారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.
1: தமிழ்நாட்டு அரசின் முதலமைச்சர் என்ற முறையில் எனது கவனத்திற்குள்ளாவதும் தெரிய வருவதுமான எந்த பொருளையும் முதலமைச்சரின் கடமைகளை உரியவாறு நிறைவேற்ற தேவையான அளவுக்கன்றி ஒருவரிடமோ பலரிடமோ நேர்முகமாகவோ மறைமுகமாகவோ அறிவிக்கவோ வெளிப்படுத்தவோ மாட்டேன் என்று ஆண்டவன் மீது ஆணையிட்டு உறுதிமொழிகிறேன்.
0: ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీల మద్దతుతో 234 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో 120 మంది ఎన్నికైన ఎమ్మెల్యేల బలాన్ని విజయ్ సాధించారు. తద్వారా 1967 సంవత్సరం తర్వాత డీఎంకే లేదా అన్నాడీఎంకే పార్టీలకు చెందని వ్యక్తిగా రాష్ట తొలి ముఖ్యమంత్రిగా ఆయన చరిత్ర సృష్టించారు. అస్సోం బీజేపీ శాసనసభాపక్షం తన నాయకుడిని ఎన్నుకునేందుకు ఈరోజు గౌహటిలో సమాపేశం కానుంది. కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు ఈ ఉదయం అటల్ బిహారీ వాజ్పేయి భవన్లో సమాపేశమయ్యారు. మరోవైపు అస్సోంలో వరుసగా 3వ సారి ఎన్డీఏ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బీజేపీ కేంద్ర పరిశీలకుడు జగత్ ప్రకాష్ నడ్డా, సహ పరిశీలకుడు నయాబ్ సింగ్ సేనిల సమక్షంలో బీజేపీ శాసనసభాపక్ష సమాపేశం జరుగుతుంది. ఈ సమాపేశం అనంతరం అదే వేదికపై ఎన్డీఏ శాసనసభాపక్ష సమాపేశం కూడా నిర్వహిస్తారు. May 12th జరగనున్న ప్రమాణ స్వీకార ఉత్సవం కోసం వివిధ యుద్ద ప్రాతిపదికన ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేరళలో ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వం నిన్న న్యూఢిల్లీలో సమాపేశమైంది. కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే నివాసంలో జరిగిన ఈ సమాపేశానికి సీనియర్ నేత రాహుల్ గాంధీ, రాష్ట పార్టీ ఇన్ఛార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షి, பார்ட்டி கேடர் பிரதான கார்யதர்சி கே சி வேணுகோபால் தொப்பாட்டு கேரள சீனியர் நாயக்கள் எண்ணிக்கையாரு. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఈరోజు తిరుమల సందర్శించారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ప్రతి ఓటరు భాగస్వామి కావాలని ఆయన పిలుపునిచ్చారు. తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్, అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు రాష్టాల్లో ఎన్నికలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. 2 రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి వచ్చిన జ్ఞానేష్ కుమార్ ఈ ఉదయం తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో సంభవించే వరదలు, వడగాడ్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను సమీక్షించేందుకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో ఉన్నతస్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాణనష్టం జరగకుండా చూడడం, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించడం కోసం కేంద్ర ప్రభుత్వ సంస్థల సంసిద్దతను, ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను, వనరుల మోహరింపును, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అమిత్ షా బేరేజ్ వేస్తారు. కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల రక్షణ, నదుల నిర్వహణ కార్యక్రమాలు, వాతావరణ అంచనాలో శాస్త్రీయ పురోగతి సహా దేశవ్యాప్తంగా చేపడుతున్న దీర్ఘకాలిక వరద నివారణ చర్యల ప్రగతిని కూడా హోంమంత్రి సమీక్షిస్తారు. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న ట్రినిడాడ్ టొబాగోలోని నెల్సన్ ఐలాండ్ను ఆ దేశ ప్రధానమంత్రి కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి సందర్శించారు. మన దేశం నుంచి ఒప్పంద కార్మికులుగా వెళ్లిన వారు ట్రినిడాడ్ టొబాగోలో మొదటిసారిగా అడుగుపెట్టిన ప్రదేశం నెల్సన్ ఐలాండ్. నెల్సన్ ఐలాండ్లో చేపట్టిన క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో డాక్టర్ కమలా ప్రసాద్ బిసెస్సర్తో కలిసి డాక్టర్ జయశంకర్ పాల్గొన్నారు.
2: India has traditionally had very warm and friendly relations with Trinidad and Tobago, and these ties have been underpinned by shared history, our struggle against colonialism, and by our very special bonds of cricket. The people of our two countries share so much in common, whether we talk of clothing and sports or food habits and traditions.
0: ట్రినిడాడ్ టొబాగోలో ఒక అగ్రో ప్రాసెసింగ్ వ్యవసాయ శుద్ది కేంద్రాన్ని కూడా ట్రినిడాడ్ టొబాగో ప్రధానమంత్రితో కలిసి డాక్టర్ జయశంకర్ ప్రారంభించారు. కేరళ, మాహే, లక్షద్వీప్, తమిళనాడు, పుదుచ్చేరి, కరైక్కల్లోని పలు ప్రాంతాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్లో గంగానది పరివాహక ప్రాంతాల్లో ఈ రోజు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాబోయే 2-3 రోజుల్లో ఈశాన్య భారతదేశం, అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, లక్షద్వీప్, ఒడిశా, హిమాలయ పరిసర పశ్చిమ బెంగాల్, సిక్కిం ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొంకణ్, గోవా ప్రాంతాల్లో పగటిపూట వేడి కొనసాగుతుంది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి జైపూర్లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ పైన గుజరాత్ టైటన్స్ జట్టు 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ రోజు జరగనున్న పోటీల్లో మధ్యాహ్నం 3:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు లక్నో సూపర్ జెంట్స్తో తలపడుతుంది. మరొక మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ జట్లు రాయ్పూర్లోని షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. మానసికంగా శాంతంగా, వ్యవహారంలో బాధ్యతాయుతంగా ఉండి సమాజం పట్ల సహానుభూతి కల యువత ద్వారానే వికసిత్ భారత్ నిర్మాణం సాధ్యమని ప్రధానమంత్రి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు కర్ణాటక, తెలంగాణ, గుజరాత్ రాష్టాల్లో పర్యటిస్తున్నారు. తమిళనాడులో టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ఈరోజు రాష్ట ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలో వరదలు, వేసవి వడగాడ్పులను ఎదుర్కొనేందుకు సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ వేళ సమీక్షిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్తోనూ, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముంబై ఇండియన్స్తోనూ తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 12:40 దాటి 16 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఈట్ ఫిట్ వింటారు.

మొన్న ఎప్పుడో షాపింగ్కి వెళ్ళినప్పుడు ఒక డ్రెస్ చూశాను, చాలా నచ్చింది. ఈ డ్రెస్ నా కోసమే ఉందేమో అనిపించింది. అంత ఎక్సైట్మెంట్తో ట్రై చేద్దామని సైజ్ చూస్తే ఆ సైజ్ లేదు.

0: అన్నారు షాప్ లో. చాలా ఫీల్ అయ్యాను. ఏంటి, లాస్ట్ టైం 2 మంత్స్ బ్యాకే కదా ఈ షాప్కి వచ్చాను, అప్పుడు సైజ్ లో డ్రెస్ దొరికింది కదా, మరి ఇప్పుడు ఎందుకు దొరకట్లేదు అని అనుకున్నాను. అప్పుడే స్ట్రైక్ అయింది, 2 నెలల్లో మనం బాగా లావ్ అయిపోయామని. ఇంకా ఆ ఊపిలో ఎలాగైనా సన్నగా అయిపోవాలని డిసైడ్ అయ్యి ఇంటికి వెళ్లగానే డైట్ ప్లాన్లు, రీసెర్చ్లు, అబ్బబ్బబ్బా ఎన్నో చేసి హెల్తీగా తినాలని నిర్ణయించుకున్నాను. మరి హెల్తీగా తినడం అంటే ఏంటి? ఇంతే తినాలి, అంతే తినాలి అని ఏమైనా రూల్స్ ఉంటాయా? ఈ టైంకే తినాలి, ఆ టైంకి తినాలి అనే రెస్ట్రిక్షన్స్ ఉంటాయా? ఇవన్నీ చూసుకున్నాను. అప్పుడే ఈట్ ఫిట్ అంటే ఏంటో తెలుసుకున్నాను. మరి నేను తెలుసుకున్న కొన్ని విషయాలు మీతో పంచుకుంటూ, మనందరం తెలియకుండానే చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఎలా హెల్దీ హ్యాబిట్స్ కి దూరం అవుతున్నామో మీతో పంచుకోబోతున్నాను ఈనాటి ఈట్ ఫిట్ లో. కానీ ఒక చిన్న పాట తర్వాత వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: వివాహ భోజనం.

ఏంటండి అవన్నీ తినాలనిపిస్తోందా? తినండి, ఎవరొద్దన్నారు? ఎస్, ఈట్ ఫిట్ వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఇందాక విన్నట్టుగా అన్ని తినచ్చు పర్లేదు, కానీ కరెక్ట్ క్వాంటిటీస్ లో. హెల్దీ డైట్ అంటే అంతే కదా మరి. అంటే అన్ని న్యూట్రియెంట్స్ మనము సమపాళ్లలో బాడీకి ఇవ్వాలన్నమాట, రైట్ ఫ్రమ్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్, మినరల్స్, ఫైబర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ గా వాటర్. ఇవన్నీ సమపాళ్లలో ఉండి కొంచెం ఫిజికల్ ఎక్సర్సైజ్ ని కూడా ఇంక్లూడ్ చేస్తే అదే హెల్తీ డైట్ అవుతుంది. తద్వారా హెల్తీ మైండ్ కూడా అవుతుంది. అదెందుకు న్యూట్రిషనిస్ట్లు చెప్తున్నారు. మనం తినే ఫుడ్ ని బట్టి మన బాడీ పనిచేస్తుందని అంటున్నారు. సో ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఫ్రెష్ గా ఉన్నప్పుడు కన్స్యూమ్ చేస్తే మన బాడీ లైట్ గా ఫీల్ అయ్యి యాక్టివ్ గా ఉంటుంది. ఇంకా ఈ మధ్య కాలంలో సీడ్స్ ని కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఇవన్నీ హెల్త్, హార్ట్ హెల్త్ ని ఇంప్రూవ్ అవడంలో తోడ్పడతాయన్నమాట. అంతేకాకుండా ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే పెరుగు, ఇడ్లీ ఇలాంటివి తీసుకున్నప్పుడు మన గట్ హెల్త్ కూడా బాగుంటుంది. సాధారణంగా పెరుగులో గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది తెలుసా, అంటే ఇది బాడీకి చాలా మేలు చేస్తుంది అన్నమాట. డైజెషన్ లో హెల్ప్ చేస్తుంది, ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది. సో అవి కూడా డైట్ లో ఇంక్లూడ్ చేసుకోవడం మంచిది అంటున్నారు డాక్టర్స్. మరి ఇంకా మాట్లాడుకుందాం ఈట్ ఫిట్ లో ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494

సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

ఎస్, హెల్తీ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాళ ఈట్ ఫిట్ లో. అయితే ఇంతకుముందు చెప్పాను కదా ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటబుల్స్, ఇంకా సీడ్స్ గురించి. అయితే మనలో చాలా మంది ఇవన్నీ పాటిస్తున్నా కూడా ఇంకా హెల్తీగా ఉండడంలో ఒక అడుగు వెనకే ఉంటాం. మరి దానికి అనేక కారణాలు ఉంటాయి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఎక్సర్సైజ్ చేయకపోవడం, అయితే రెండోది చాలా మందికి స్ట్రెస్. ఈ రెండు విలన్స్ చాలండి బాబు మనం తీసుకునే మంచి ఫుడ్ యొక్క ఎఫెక్ట్ ని నెగటివ్ చేయడానికి. అందుకే ఎక్సర్సైజ్ కూడా డైట్ ప్లాన్ లో యాడ్ చేసుకోవాలి అని డాక్టర్స్ ఇంకా న్యూట్రిషనిస్ట్ చెప్తున్నారు. ఎక్సర్సైజ్ అంటే ఇప్పటికిప్పుడు జిమ్లకి వెళ్లి కుస్తీ పోటీలకేమీ ప్రిపేర్ అయిపోకర్లేదు, కానీ రోజు పొద్దున్నే సన్ రైజ్ తో నిద్రలేచి కాసేపు ఎండలో ఉంటే బాడీకి విటమిన్ డి అందుతుంది. మరి మీ అందరికీ తెలిసిందే కదా విటమిన్ డి మన బాడీలో కాల్షియం అబ్జార్ప్షన్ కి హెల్ప్ చేస్తుంది, ఇంకా బోన్ హెల్త్ ని కూడా మెరుగుపరుస్తుంది. ఇంకా ఓపిక ఉన్నవాళ్లు రోజు కనీసం 30 నిమిషాలు ఫిజికల్ ఎక్సర్సైజ్ మీద పెడితే బాడీ హెల్తీగా, మైండ్ హ్యాపీగా ఉంటుంది. యోగా, వాకింగ్, రన్నింగ్, డాన్స్, సైక్లింగ్, ఇలా ఏదైనా ఒక ఎక్సర్సైజ్ ట్రై చేయొచ్చు మనం. ఇంకా రెండో విలన్ స్ట్రెస్, ఇదే కాస్త తగ్గించుకుంటే మంచిది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వర్క్ ప్రెషర్ వల్ల చాలా మంది స్ట్రెస్ తీసుకుంటున్నారు అండ్ ఆ స్ట్రెస్ లో ఎక్కువ తింటున్నారు కూడా. దీనివల్ల మనం ఏం తింటున్నామో కూడా మర్చిపోతున్నాం. స్ట్రెస్ లో తిన్నాక చాలా రిలాక్సింగ్ గా ఉంటుంది కానీ అది మంచిది కాదంటున్నారు డాక్టర్స్. అందుకే మెడిటేషన్ తోనో, లేకపోతే తరచూ రోడ్ ట్రిప్స్ కి వెళ్తూ నేచర్ కి దగ్గరగా ఉండడం వల్లనో, లేకపోతే మన ప్యాషన్ ని ఫాలో అవుతూనో ఇలాంటివి చేస్తూ స్ట్రెస్ ని తగ్గించుకుంటే తద్వారా స్ట్రెస్ ఈటింగ్ కూడా తగ్గుతుంది. మరి ఇంకొన్ని అలవాట్లు మనని హెల్తీ డైట్ నుంచి దూరంగా ఉంచుతున్నాయి, వాటి గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూలు పిల్లలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకుంటున్నారా? మీ స్కూల్ గురించి అందరికీ తెలపాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు కూడా బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 9490463863 9490463863. ఈ కార్యక్రమం మీ పిల్లలకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎస్, మరి మనకి తెలియకుండానే మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనం ఎంత హెల్తీ డైట్ తీసుకున్నా కూడా రిజల్ట్స్ చూడలేకపోతున్నాం. అవేంటో చెప్తానన్నాను కదా ఇంతకు ముందు. అవేంటంటే, ఒకటి టైం పాటించకపోవటం. ఏ టైంకి తీసుకోవాలి అనుకున్న ఫుడ్ ఆ టైంకి తీసుకోవాలి అనుకోవడం కాదు, తీసుకోవాల్సిన ఫుడ్ని ఆ టైంకి తీసుకోవాలి. చాలా కారణాల వల్ల ఆ టైమింగ్స్ స్కిప్ అయిపోతూ ఉంటాయి. సో టైమింగ్స్ ఒకటి మెయింటైన్ చేయాలి. ఇంకోటి మన క్రేవింగ్స్ని కంట్రోల్ చేసుకోలేకపోవడం. ఇవి నిజం క్రేవింగ్సా లేదా దొంగ క్రేవింగ్సా అని తెలుసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్, కొన్నిసార్లు మనం సోషల్ మీడియా చూసి తినాలి అత్తినాలి అని అనుకుంటాం కదా, మనకు అలా అనిపిస్తూ ఉంటుంది. మరి అలా అనిపించిన వెంటనే తినకుండా ఓ కాసేపు ఆగడం మంచిదన్నమాట. కాసేపు అనడం కన్నా ఒక రెండు మూడు రోజులు అబ్జర్వ్ చేసి అప్పటికీ తినాలనిపిస్తే అప్పుడే తినడం బెటర్. ఏంటి భవానీ రెండు మూడు రోజులు ఆగాల అంటారా? ఆగాలండి మరి. ఎందుకంటే హెల్తీ డైట్లో ఇంకో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కంట్రోల్డ్ మైండ్. మైండ్ కంట్రోల్లో ఉంటే సగం హెల్తీ డైట్ని మనం ఆల్రెడీ కన్స్యూమ్ చేసేసినట్టే. అందుకే తెలుసా, నాకు లాస్ట్ 1 వీక్ నుంచి ఐస్ క్రీమ్ తినాలి అనిపించినా తినట్లేదు, అండ్ తినాలి అనిపించే ఆ క్రేవింగ్ కూడా తగ్గిపోయింది. అలా నేను కొన్ని క్యాలరీస్ ఇంకా షుగర్స్ ని నా బాడీలోకి రానివ్వలేదు. ఇంకో చిన్న టిప్ చెప్పనా, తిన్న వెంటనే నిద్రొస్తే కూడా 10 నుండి 15 నిమిషాలు వాక్ చేయడం లేదా వజ్రాసనంలో కూర్చోవడం బెటర్. అప్పుడే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. మరి మీరు ఇలా చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే వాటిని కరెక్ట్ చేసుకుని మీరు కూడా హెల్తీగా తిని ఫిట్ గా ఉంటారని ఆశిస్తూ ఇది ఈనాటి ఈట్ ఫిట్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు. అనంతరం 1:20 షో టైం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో సుమారు 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు మరికొద్దిసేపట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ ను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని రద్దీ ఉండే రిజిస్టేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాలాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రధానమంత్రిగా 3వసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోదీ ఈరోజు రాష్ట పర్యటనకు వస్తున్నారు. మధ్యాహ్నం 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, జాతికి అంకితం చేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. సుమారు 3 గంటలకు పైగా నగరంలో పర్యటించనున్న మోదీ వరుసగా అనేక కార్యక్రమాల్లో పాల్గొనేలా షెడ్యూల్ ఖరారైంది. తొలుత ప్రధాని బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో హెచ్ఐసిసికి వెళతారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, పలువురు రాష్ట మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి 9,377 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు చేస్తారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ లో ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశం నిన్న సచివాలయంలో జరిగింది. స్టాండింగ్ కమిటీ చైర్మన్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పలువురు ఎంపీలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ ను ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని, కీలకమైన ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఉపరితల రహదారులు, ఎలివేటెడ్ కారిడార్ల వంటి 3 విధానాల్లో ట్రాఫిక్ కు సులభతరమైన రవాణా మార్గాలను కల్పించే విధానాలను ఎంచుకున్నామని చెప్పారు. మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్టంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, వచ్చే 3 ఏళ్లలో 13 లక్షల ఎకరాలను ఉద్యాన పంటలు, పప్పు, చిరుధాన్యాలు, నూనె గింజల పంటల సాగుకు మళ్లించేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు సూచిస్తే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో దేశీయ అవసరాలు తీరుతాయన్నారు. సచివాలయంలో నిన్న పంటల మార్పిడిపై రూపొందించిన నివేదికను రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మంత్రికి అందజేశారు. రాష్టంలో భూముల ధరల సవరణ చేపట్టనున్న నేపథ్యంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున రిజిస్టేషన్లు పెరిగే అవకాశం ఉన్నందున రద్దీ ఉండే కార్యాలయాల్లో పని గంటల వ్యవధిని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 15 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఈ నెల 12 నుంచి అదనంగా మరో 2 గంటల పాటు సేవలు అందుబాటులో ఉంటాయని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై నిన్న మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా గ్రామీణాభివృద్ది అధికారుల పర్యవేక్షణలో రాష్ట వ్యాప్తంగా మొత్తం 3,563 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఇప్పటి వరకు 11 లక్షల టన్నుల ధాన్యం కేంద్రాలకు చేరుకుందని చెప్పారు. రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువసేపు వేచి ఉండకుండా కొనుగోళ్లు వేగంగా చేపట్టాలని సీతక్క సూచించారు. రాష్ట వ్యాప్తంగా ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 13 నుంచి 21వ తేదీ వరకు జరుగుతాయని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అభిలాష్ అభినవ్ ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, రెండవ సంవత్సరం పరీక్షలు మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు జరుగుతాయని వివరించారు. ఈ నెల 22, 25 తేదీల్లో ప్రాక్టికల్ పరీక్షలుంటాయని ఆయన తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా కుంభం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళా ఈరోజు ఘనంగా జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ రాష్ట ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత నైపుణ్యాలను పెంపొందించుకుని అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం సాయంపేట హవేలీలోని కాకతీయ మెగా వస్త్ర పరిశ్రమకు సంబంధించి పీఎం మిత్ర పథకాన్ని వర్చువల్ పద్దతిలో ప్రారంభిస్తారు. ఈ క్రమంలో వస్త్ర పరిశ్రమలోని కంపెనీలను కేంద్ర ప్రభుత్వ వస్త్ర పరిశ్రమ మంత్రిత్వ శాఖ అధికారులు నిన్న సాయంత్రం సందర్శించి కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కులోని పరిశ్రమలు, ఉత్పత్తుల వివరాలను తెలుసుకున్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఈ సాయంత్రం జరగనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభ కోసం నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఆ పార్టీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్తున్నారు. బీజేపీ జిల్లా అధ్యకులు నాగం వర్షిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ఉదయం నుంచి ప్రైవేటు వాహనాలతో పాటు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి కార్యకర్తలను తరలిస్తున్నారు. రైలు మార్గం ద్వారా కూడా వందలాది మంది కార్యకర్తలు తరలి వెళ్లారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగే ప్రధాని మోదీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట పార్టీ ప్రత్యేక రైలు సౌకర్యం కల్పించింది. ఈ రైలు మధ్యాహ్నం 12:10 వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి అభిమానులను, కార్యకర్తలను తరలించి తిరిగి రాత్రి మల్కాజిగిరి నుంచి 10:15 బయలుదేరుతుంది. హైదరాబాద్ లో ఈరోజు నిర్వహించే ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు ఆసిఫాబాద్ జిల్లాలోని 2 నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. సిర్పూర్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే హరీష్ బాబు ఆధ్వర్యంలో 2,000 మందిని తరలించేందుకు ప్రత్యేక రైలు ఏర్పాటు చేయగా ప్రతి మండల కేంద్రాల నుండి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. రైతులు పండించిన ప్రతి వడ్లగింజ కొనుగోలు చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు అన్నారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
1: మన నిరోకరకం 99,000 టన్నుల వడ్లు వస్తే ఇప్పటి వరకు 20,000 టన్నులు వెళ్ళిపోయినాయి. షెడ్యూల్ అయితే మేము 20 తారీఖు అని పెట్టుకున్నాం. 20 లోపల 100% వడ్లు తీసుకుపోతాం.
0: ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా పెరుగుతున్నందున అధిక వేడి వల్ల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంటుందని, కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ రజిత చెప్పారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: ఈ వేసవి కాలంలో అధిక వేడి వల్ల మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు మరియు షుగర్, బీపీ ఉన్నవారు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. మధ్యాహ్నం 11:00 నుండి సాయంత్రం 4:00 వరకు అవసరం లేకుండా బయటకు వెళ్లడం తగ్గించాలి. మజ్జిగ, కొబ్బరి నీళ్లు వంటి ద్రవాలు తీసుకోవాలి.
0: జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో నేటి నుంచి 3 రోజుల పాటు నిర్వహించనున్న అంజన్న జయంతి ఉత్సవాలకు ఆలయ ప్రాంతం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్టం నలుమూలలతో పాటు పొరుగు రాష్టాల నుంచి కూడా లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలివచ్చే అవకాశం ఉండడంతో దేవస్థానం అధికారులు, జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 5 సంవత్సరాలలోపు వయసున్న పిల్లల ఎదుగుదల లోపిస్తే సమీప అంగన్వాడీ కేంద్రాల వారికి సమాచారం ఇవ్వాలని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఐసీడీఎస్ ప్రాజెక్టు సీడీపీఓ సౌందర్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటి పిల్లలను అంగన్వాడీ కేంద్రాల వారి సమాచారంతో వైద్యులు వివిధ పరీక్షలు చేసి లోపాన్ని గుర్తిస్తారని తెలిపారు. అధికారులు, మిల్లర్ల సహకారంతో ప్రస్తుత రబీ సీజన్లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,85,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతుల నుండి సేకరించామని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లో సుమారు 9,377 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టులకు మరికొద్దిసేపట్లో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జాతికి అంకితం చేయనున్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ ను ప్రణాళికాబద్దంగా అభివృద్ది చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్టంలోని రైతులను పంటల మార్పిడికి ప్రోత్సహించాలని, ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. రాష్టంలోని రద్దీ ఉండే రిజిస్టేషన్ కార్యాలయాల్లో పనిచేసే కాలాన్ని పెంచుతున్నట్టు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి స్టూడియో క్లాక్ లో టైం 1:20 దాటి 56 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న షో టైం.
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాలగని
1: మధుర గానాల మనోరంజని
2: మన జనరంజని జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 నీ వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్.

ఎస్ షో టైం కోసం చాలా వెయిట్ చేస్తున్నట్టున్నారు. అవునా? ఎస్ మరి ఇవాళ సండే కాబట్టి షో టైం ఇంకొంచెం ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది అనమాట. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని ఏం ఉండదు, జస్ట్ మీ ఒపీనియన్స్ షేర్ చేసుకోవచ్చు ఇవాళ షో టైంలో నేను అడగబోయే క్వశ్చన్స్ కి. మరి ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ పంపించేయడానికి రెడీగా ఉన్నారా? యా, సో నాకు ఒకటి చెప్పండి. ఇప్పుడు మనందరికీ లైఫ్ లో హ్యాపీ మూమెంట్స్, సాడ్ మూమెంట్స్, ఇలా అన్ని ఇమోషన్స్, సిచ్యువేషన్స్ ఉంటాయి కదా. అండ్ ఒక్కొక్కరు ఈ ఇమోషన్స్ ని ఒక్కోలా ప్రాసెస్ చేసుకుంటూ ఉంటారు, ఒక్కో రకంగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నేను చాలా హ్యాపీగా ఉన్నప్పుడు నాకు నచ్చిన పాటను పెట్టుకుని ఫుల్గా డాన్స్ చేస్తానన్నమాట, లేదా నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కాసేపు అలా మాట్లాడుతూ నా హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తూ వాళ్లతో షేర్ చేసుకుంటాను. మరి మీరు మీ హ్యాపీనెస్ ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు? హ్యాపీగా ఉన్నప్పుడు మీకు ఏం చేయాలనిపిస్తుంది? నాతో పంచుకోవచ్చు ఆన్ మై వాట్సాప్ నంబర్ ఎస్టీడీ కోడ్ 040 జత చేస్తూ 2324085252 నంబర్ మరొకసారి 0402324 0852.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఎస్ షో టైం వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైంలో నేను మిమ్మల్ని అడిగినటువంటి క్వశ్చన్, మీరు హ్యాపీగా ఉన్నప్పుడు ఏం చేస్తారు, సో ఆ హ్యాపీ మూమెంట్స్ ని ఎలా ప్రాసెస్ చేసుకుంటారు, ఎలా ఫేస్ చేస్తారు అని అడిగాను. సో చాలా మంది ఆన్సర్స్ పంపించారు. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ అంటున్నారు, చల్లటి ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుని మంచి సంగీతం ఉన్న పాటలను వింటూ ఉంటాను అని. వావ్, నైస్ ఆన్సర్ అండి. మల్లాపూర్ హైదరాబాద్ నుంచి పద్మజ నాగకుమార్ హాయ్ చెప్తున్నారు, కానీ ఆన్సర్ పంపించడం మర్చిపోయారు, ఇంకొకసారి చూడండి. అలాగే మ్యూజిక్ తో చిల్ అవుతాను నేను అంటున్నారు ఖమ్మం నుంచి కృష్ణకుమారి. ఇంకా నేను హ్యాపీగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తాను అని బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి చెప్తున్నారు. ఎస్, చాలా మంది మనం హ్యాపీ మూమెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకుంటాం కదా. ఎస్, దస్తగిరి సంధ్య పొరొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, సంతోషంగా ఉన్నప్పుడు నేను షాపింగ్ ఎక్కువ చేస్తాను అని. వావ్, చాలా రిస్క్ తో కూడిన సంతోషంని మీరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారేమో. ఇంకా ఎస్, పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, నేను హ్యాపీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో ఆనందాన్ని షేర్ చేసుకుంటాను అండ్ వాళ్లకి కావాల్సిన సౌకర్యాలన్నీ సమకూర్చడానికి ట్రై చేస్తానంటున్నారు. వావ్, సో స్వీట్ ఆఫ్ యూ అండి. ఆడపు సంతోష్ కుమార్ కాల్ టాక్స్ బెల్లంపల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఫేవరెట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుని నేను సెలబ్రేట్ చేసుకుంటాను అని. నైస్, చూసుకోండి. మళ్ళీ ఇందాక ఈట్ ఫిట్ లో కూడా మాట్లాడుకున్నాం కదా. ఎస్, ఇంకొకటి వావ్.

రవి గారు మెసేజ్ చేస్తున్నారు భీమకల్ నుంచి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కి రావడం అండ్ ఆల్ ప్రోగ్రామ్స్ వినడం అంటే ఎంతో సంతోషం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరి మీ శ్రోతలు లేనిదే ఆకాశవాణి లేదు కదా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాగ్నాథ్ గుప్తా న్యూ ఎన్జిఓ కాలనీ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. రేడియో వింటూ రేడియో కార్యక్రమాలపై అభిప్రాయాలను తెలియజేస్తూ అలాగే ఉత్తరాల ద్వారా కూడా నేను శ్రోతలు కోరిన పాటల్ని ఆ ప్రోగ్రామ్ నేను ఎంజాయ్ చేశాను త్రూ లెటర్స్. సో ఆకాశవాణి పాటలతో నేను పంచుకుంటాను నా హ్యాపీనెస్, అవి వింటూ ఎంజాయ్ చేస్తానంటున్నారు. సో స్వీట్ ఆఫ్ యూ, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుంచి మెసేజ్ చేస్తున్నారు, పెండింగ్ వర్క్ ని నేను కంప్లీట్ చేస్తాను. ఎస్, కరెక్ట్ అండి. పెండింగ్ వర్క్ అసలు అయిపోతే నెత్తి నుంచి ఒక బర్డెన్ వెళ్ళిపోయింది అనిపిస్తుంది కదా, సో ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. నైస్. అండ్ ఓల్డ్ సిటీ శివగంగా నగర్ నుండి ధనరాజ్ సునీత మెసేజ్ చేస్తున్నారు, నా పేరుపై పాట వస్తే మా ఇంట్లో మనవలకు అందరికీ చెప్పి చాలా సంతోషంతో ఉంటా రోజంతా. అవునా, మీ పేరుతో పాట ఒక్కసారి మెసేజ్ చేయండి, కుదిరితే నేను ప్లే చేస్తాను, వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. అండ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మెసేజ్ చేస్తున్నారు, సినిమాలు చూస్తానని, ఫ్యామిలీతో కలిసి పచ్చని చెట్ల కింద హ్యాపీగా రేడియో వింటూ కాలక్షేపం చేస్తాను అని మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి చెప్తున్నారు. వెరీ గుడ్. ఓ, వివిధ భారతి ప్రసారాలు వింటే హ్యాపీగా ఉన్నట్టే. ఎవరు వీరు? బొమ్మిదేని లక్ష్మీనారాయణ విజయ అభినయ్ సాయి కిరణ్ కరీంనగర్ జిల్లా అమ్మన్గుర్తి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఫన్ సాంగ్స్ వింటాను అని మెసేజ్ చేస్తున్నారు, బట్ పేరు రాయడం మర్చిపోయారు. ఎస్, మా కుటుంబ సభ్యులతో నేను సంతోషంగా ఉంటాను అని. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి కృష్ణమ్మ దమోజ్ వెంకటాచారి వరలక్ష్మి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు లిసనర్స్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్.

ఎస్ మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్, మేబీ బాగా కనెక్ట్ అవుతారేమో. మీ ఫోన్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే ఆ ఒక యాప్ ఏది, మీ ఫోన్లో మీరు ఎక్కువగా యూజ్ చేసే అప్లికేషన్ యాప్ ఏది నాకు మెసేజ్ చేయొచ్చు. నా వాట్సాప్ నంబర్ ఎస్టీడీ కోడ్ 040 యాడ్ చేస్తూ 2324 08 525. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. నేను మీ ఆర్జే భవాని. మరి షో టైంలో మీరు మీ ఫోన్లో ఎక్కువగా యూజ్ చేసే యాప్ ఏది అని అడిగితే వావ్ చాలా మంది చాలా కామన్ గా ఎక్స్పెక్ట్ చేసే ఆన్సర్స్ అన్ని పంపించారు. ఎస్, ఇదే ఎక్స్పెక్ట్ చేశాను, ఇదే వచ్చింది. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, వాట్సాప్. నెక్స్ట్ జయలక్ష్మి గారు ఖైరతాబాద్ నుంచి ఫేస్బుక్. తర్వాత నిర్మల్ జిల్లా నుంచి మేరా సాయిలు. ఇంకేంటి మిగిలింది, ఇన్స్టాగ్రామ్. తర్వాత పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి వాట్సాప్. ఇంకా కొత్తగా చెప్పారు, న్యూస్ ఆన్ ఎయిర్. ఎస్, మన ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ని వింటారంట. తర్వాత కృష్ణకుమారి ఖమ్మం నుంచి వాట్సాప్, అలాగే యూట్యూబ్ మెసేజ్ చేస్తున్నారు. బెంగళూరు నుంచి మూర్తి, అలాగే మల్కాజ్గిరి నుంచి రవి, మాధవి, హర్షిత్, స్నిగ్ధ కూడా యూట్యూబ్ మెసేజ్ చేస్తున్నారు. ఆడపు సంతోష్ కుమార్ న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ వింటున్నారు. అలాగే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద కూడా అదే యాప్ యూజ్ చేస్తున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధా వాట్సాప్, అండ్ నేను ఎక్కువగా వినేది ఆకాశవాణి, సో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అంటున్నారు. రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, ఎస్ మళ్ళీ న్యూస్ ఆన్ ఎయిర్ కే వచ్చాయి ఓట్స్ ఫ్రమ్ రామమోహన్, రత్న, గార్గయ్య, భవాని, మచ్చబొలారం నుంచి మెసేజ్ చేస్తున్నారు. మహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ అగైన్. తర్వాత రేడియో ప్రోగ్రామ్స్ వింటాము, సో ఇదే యాప్ అని ఇంకొంతమంది మెసేజ్ చేస్తున్న శ్రోతలు. నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి కృష్ణమ్మ, చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, అలాగే దస్తగిరి సంధ్య, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా అదే న్యూస్ ఆన్ ఎయిర్ కే ఓటేశారు. అరుణ పద్మనాభం మల్కాజ్గిరి హైదరాబాద్ నుంచి వాట్సాప్, అండ్ కొత్త యాప్ జీమెయిల్ యూజ్ చేస్తారంట. అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్ యూట్యూబ్. సాహితి సిరమోజు వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్కి. హైదరాబాద్ నుంచి గణేష్, వేదవతి, అలాగే షేకులు, శ్యామల మరియు వారి కుటుంబ సభ్యులు ఎక్కడి నుంచో చెప్పలేదు, వీళ్లు కూడా వాట్సాప్ యూట్యూబ్ వింటారంట. అలాగే బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్ కూడా సేమ్ అదే ఆన్సర్. జోగులాంబ గద్వాల జిల్లా నుండి కే ఆనందరావు, సుజాత రైట్ అదే ఆన్సర్. అండ్ వెంకటేష్ నందిపేట నుంచి, రవి భీమ్గల్ నుంచి, నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి, దుర్గాదేవి నాగర్ కర్నూల్ నుంచి, ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుంచి ధనరాజ్, వీళ్ళందరూ కూడా యూట్యూబ్, వాట్సాప్ అనే మెసేజ్ చేశారు. ఇంకో ఫేస్బుక్ యూజర్ వచ్చారు, చిక్కా చక్రపాణి చందన, జిబ్లక్పల్లి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓ, రేడియో వినడానికి రేడియో యాప్, మెసేజ్లు పంపించడానికి వాట్సాప్, ఈ రెండు దాదాపు 12 గంటలు వాడతానని పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఎస్, కాస్త మీ హెల్త్ కూడా జాగ్రత్త అండి బాబు. చిలుక నారాయణ అనసూయ యమున, జాన్కంపేట నిజామాబాద్ నుంచి, అలాగే అమోఘ్ కవాడిగూడ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఆడిపు సంతోష్ ఆదిలాబాద్ నుంచి కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మెసేజ్ చేస్తున్నారు. సో మీకోసం
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి VB తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: అదన్నమాట మ్యాటర్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. సో నెక్స్ట్ ఈ సాంగ్ వినండి, అంతలో నేను ఇంకొక క్వశ్చన్ తో రెడీ అయిపోతాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

షో టైం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. ఎస్, మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. మనందరికీ ఒక సాంగ్ బాగా ప్లే అవుతూ ఉంటుంది కదా బ్రెయిన్లో, ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఆ ఒక్క సాంగ్ వింటే చాలు మనం సెట్ అయిపోతాం. అట్లీస్ట్ ఆ పాట వింటే ఈ బాధ, టెన్షన్, భయం ఇవన్నీ మర్చిపోయి కొంతసేపు అయినా ప్రశాంతంగా ఉంటాం. మరి మీకు ఈ మధ్య కాలంలో అలా కనెక్ట్ అయిన పాట ఏదైనా ఉందా? ఉంటే అదేంటి నాతో పంచుకోవచ్చు. అయితే మీరు షేర్ చేసిన పాటల నుండి ఒక పాట అయితే నేను డెఫినెట్ గా ప్లే చేస్తాను. మరి చూద్దాం ఎవరు ఆ లక్కీ లిజనరో. మీరు మాత్రం ఈ పాట వింటూ మీరు బాగా కనెక్ట్ అయిన ఆ పాట డీటెయిల్స్ ని నాకు పంపించేయండి నా వాట్సాప్ నంబర్ 04023240852 కి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మరి ఈ మధ్య కాలంలో మీరు బాగా కనెక్ట్ అయిన పాట ఏంటి అని అడిగాను. మరి చాలా మంది మెసేజెస్ చేశారు, మరి నేను అందరూ కోరిన పాటలు వేయలేను కాబట్టి టక టక పేర్లు చదివేస్తాను. భాను మియాపూర్ నుంచి మెసేజ్ చేశారు, ఇంకా మల్కాజ్గిరి నుంచి రవి, మాధవి, హర్షిత్, స్నిగ్ధ, అలాగే గోధుమకుంట గ్రామం నుండి బండి కృష్ణగౌడ్ మెసేజ్ చేస్తున్నారు, కాకతీయ నుంచి వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు కాకతీయ పాష, అలాగే చోడవరపు రమాదేవి, గీతానగర్ హైదరాబాద్ నుంచి, ఇంకా జయలక్ష్మి ఖైరతాబాద్ నుంచి, పద్మజ నాగకుమార్ మల్లాపూర్ హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద, అలాగే జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి చిలక నారాయణ అనసూయ, బాలకృష్ణ నర్సంపేట్ వరంగల్ నుంచి, అలాగే కరీంనగర్ నుంచి బొమ్మిదేని లక్ష్మీనారాయణ మరియు వారి కుటుంబ సభ్యులు, ఇంకా బ్రహ్మయ్య కర్నూలు నుంచి, అలాగే గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి మెసేజ్ చేస్తున్నారు, అండ్ పాలెంపోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అలాగే రామ్మోహన్ రత్న మచ్చబొలారం నుంచి మెసేజ్ చేస్తున్నారు, నల్గొండ జిల్లా చందంపేట మండలం నుంచి వెంకటాచారి వరలక్ష్మి వారి కుటుంబ సభ్యులు, ఇంకా దోర్నాల సుదర్శన్ అంకుశాపురం నుండి, ఆడిపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి, వెంకటేష్ నందిపేట నుంచి, నరేంద్ర కుమార్ దుండు న్యూఢిల్లీ నుంచి మెసేజ్ చేస్తున్నారు. మరి వీళ్ళందరూ కూడా పాటలు కోరారు. ఎస్, ప్రగతి నగర్ నుంచి మల్లేశం రమ్య లక్ష్మీ సాయి కూడా మెసేజ్ చేస్తున్నారు. అందరూ డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ సాంగ్స్ పంపించారు నాకు, కానీ ఒక లక్కీ విన్నర్ ఎవరో మరి మీకే తెలుస్తుంది ఈ పాట వింటే. మరి ఈ పాటని కోరిన వాళ్ళు మచ్చబొలారం నుంచి రామ్మోహన్ రత్న గార్గియ. మీ అందరి కోసం ఈ పాట.

ఎస్, మరి ఈ పాటతో ఇవాళ మనం మన షో టైం ని ఇలా ముగించుకోబోతున్నాం అన్నమాట. ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్, ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకి శక్తిశీలి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 2:15 దాటి 40 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో శక్తిశీలి.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంటర్ప్రీనర్షిప్ ఆధ్వర్యంలో డైరెక్టరేట్ జనరల్ ట్రైనింగ్ వారు దేశ వ్యాప్తంగా ఎన్ఎస్టీఐలో ఇన్స్ట్రక్టర్స్ ట్రైనింగ్ అండర్ సిఐటిఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ లో దరఖాస్తులు కోరుతున్నారు. ఐటీఐ, ఎన్టీఎస్, ఎన్సీఏ, డిప్లొమా, బీటెక్ పూర్తి చేసిన వారు, ఇంకా ప్రస్తుతం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు www.nimionlineadmissions.in ద్వారా మే 10 తారీఖు లోపు దరఖాస్తు చేసుకోవాలి.

ఎస్, ప్రతిరోజు శక్తిశీలిలో ఉమెన్ అచీవర్స్ అండ్ వాళ్ళ జర్నీ గురించి మాట్లాడుకుంటాం కదా. మరి ఇవాళ ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నామంటే ఒక కథక్ డాన్సర్ గురించి. చిన్నప్పటి నుంచి ఆవిడకి కథక్ మీద అపారమైన అభిమానం. 4 సంవత్సరాల వయసు నుంచే నేర్చుకుని ఎన్నో ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు. అలకనంద నది పేరుతో ఆ నది ప్రవాహంలా డాన్స్ చేసే ఒక కథక్ డాన్సర్ అలకనంద దాస్ గుప్తా గారి గురించి మాట్లాడుకోబోతున్నాం ఈనాటి శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు,
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసుని
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8.

0: ಮನು ಜನರಂಜನೆ.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, నేను మీ ఆర్జే భవానీ.

డాన్స్ అంటే కేవలం స్టెప్స్ కాదు, లయ, భావం, భంగిమ అన్ని సమపాళ్లలో ఉన్నప్పుడే ఆ నృత్యం అందంగా ఉంటుంది. కథక్ అంటే స్టోరీ టెల్లింగ్. మరి ఎన్నో కథలను అందంగా ప్రదర్శించి ఎంతో మంది మనసులు గెలుచుకున్నారు ఈ కథక్ డాన్సర్. ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా పోరాడి తన సత్తా చాటారు, డాన్స్ మాత్రం వదల్లేదు. అలకనంద నోయిడాకి చెందినవారు. 4 సంవత్సరాల వయసు నుంచే కథక్ పై ఆసక్తితో పండిట్ బిర్జు మహారాజ్, శ్రీమతి రేవా విద్యార్థి, ఇంకా భారతీ గుప్తగార్ల దగ్గర నాట్యం నేర్చుకున్నారు. 14 సంవత్సరాలకి పైగా కథక్ కేంద్రంలో కథక్ నేర్చుకున్నారు ఆవిడ. 3 దశాబ్దాల నుంచి ఈ కళకి తన జీవితాన్ని అంకితం ఇచ్చారు. అండ్ ఓ తల్లిగా ఓ గురువుగా తన సేవలను అందిస్తూ స్వచ్ఛ భారత్ అభియాన్ కి బ్రాండ్ అంబాసిడర్గా కూడా నిలిచారు. కాటుకదిద్దిన కళ్ళు, చక్కటి ఆహార్యం, హావభావాలు, హస్తభంగిమలు, లయబద్దమైన అడుగులు, అచ్చ ఒక నెమలి నాట్యం చేస్తున్నట్టే ఉంటుంది ఆవిడ నాట్యం చేస్తుంటే. ఆవిడ డాన్స్ చేస్తుంటే ప్రేక్షకులు కూడా ఆవిడ పోషించే పాత్రల్లో జీవిస్తారు, పాత్రల్లో అంత లీనమై డాన్స్ చేస్తారు అలకనంద. కథక్ అంటే చాలా ఇష్టపడి చాలా ప్రదర్శనలు చేస్తున్న సమయంలో అలకనంద జీవితంలో ఒక షాక్ వచ్చింది. చిన్న విషయం కాదు, మళ్లీ డాన్స్ చేయగలనా లేదా అన్న ప్రశ్న వచ్చింది. మరి ఆ పరిస్థితిని ఎదుర్కొని బయటకు వచ్చారు ఆవిడ. ఆ విశేషాలు ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

కథక్ డాన్సర్ అల్కనంద దాస్ గుప్తా గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. మరి ఆవిడ లైఫ్ జర్నీ గురించి మాట్లాడుతూ ఇంతకుముందు చెప్పాను కదా, ఒక షాక్ వచ్చింది ఆవిడ నాట్య ప్రయాణానికని. అదేంటంటే క్యాన్సర్, ఎస్ ఓవేరియన్ క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఆవిడ ప్రదర్శన ఉన్న ఒక్క రోజు ముందు. 50 సంవత్సరాల వయసులో హెల్త్ చెకప్ కి వెళ్తే లెఫ్ట్ ఓవరీలో లంప్ ఉంది అండ్ అది డిటెక్ట్ చేసి ఇమ్మీడియట్ గా సర్జరీ చేయాలి అని అన్నారు ఆవిడ డాక్టర్. అలకనంద భయపడలేదు, ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఎవరికి చెప్పలేదు కూడా. మర్నాడు ప్రదర్శన ఇచ్చేశారు, ఎప్పటిలాగానే చాలా ఎంజాయ్ చేస్తూ ఇచ్చారు ఆ పర్ఫార్మెన్స్ అండ్ అందరి ప్రశంసలు కూడా పొందారు. ఇక అప్పుడే మొదలైంది ఈ సర్జరీ కోసం డాక్టర్ ని వెతికే ప్రయాణం. అలకనంద చాలా క్లియర్ గా ఉన్నారు తన ఎనర్జీని వైబ్ ని మ్యాచ్ చేసే డాక్టర్ తోనే సర్జరీ చేయించుకోవాలి అని. అలా 12 గంటల సర్జరీ మొత్తానికి పూర్తయింది. అంతా బాగానే ఉందనుకుంటే డాక్టర్ కి ఏదో అనుమానం వచ్చి ఆ లంప్ ని బయోప్సీకి పంపించమని చెప్పగా అది క్యాన్సరస్ అని తెలిసింది. మరి తర్వాత ఏం జరిగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అలకనంద దాస్ గుప్తా గారి గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. క్యాన్సర్ డిటెక్ట్ అయింది ఆవిడకి, అండ్ తర్వాత ఏం జరిగిందో చెప్తానన్నాను కదా. సో ఈ విషయం చెప్పగానే ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. మరి క్యాన్సర్ అంటే అది చిన్న వ్యాధి కాదు కదా, కీమోథెరపీ చేస్తారు, డైట్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, చాలా ఓపిక కావాల్సి ఉంటుంది ఆ కీమోని తట్టుకోవడానికి. అండ్ అన్నింటికన్నా మించి మానసిక ధైర్యానికి ఒక పెద్ద పరీక్ష అది. ఎంత ఆప్టిమిస్టిక్గా ఉంటే అంత త్వరగా క్యాన్సర్ నుండి బయటకు వస్తారు. క్యాన్సర్ డిటెక్ట్ అయింది అని అలకనంద బర్త్డే రోజు తెలిసిన తర్వాత ఇంకో సర్జరీ చేయాలి అని ఆవిడ

డాక్టర్ చెప్పగా అలకనంద ఏమన్నారో తెలుసా, నేను డాన్స్ చేసి 2 నెలలు అవుతోంది, ఒక పర్ఫార్మెన్స్ ఉంది, అది చేసి వచ్చాక సర్జరీ చేయించుకుంటా, నాకు ఒక్క 21 డేస్ టైం ఇవ్వండి అని. ఏముంది, డాక్టర్కి చాలా కోపం వచ్చింది, వ్యాధి సీరియస్నెస్ అర్థం కావట్లేదని ఆవిడతో చెప్పారు. కానీ అలకనంద ఏమాత్రం తగ్గలేదు, సర్జరీని కూడా పక్కకి పెట్టి డాన్స్ పర్ఫార్మెన్స్ వైపు అడుగులు వేశారు. మరి ఆ పర్ఫార్మెన్స్ విశేషాలు ఏంటంటే చెప్తాను ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

కథక్ డాన్సర్ అల్కనంద దాస్ గుప్తా గురించి మాట్లాడుకుంటున్నాం శక్తిశీలిలో. అయితే క్యాన్సర్ డిటెక్ట్ అయ్యాక ఆవిడకి జర్నీ అంత ఈజీగా ఏం లేదు. మనకు తెలుసు కదా, కీమోథెరపీకి హెయిర్ ఫాల్ అవుతుంది. మరి ఆ హెయిర్ ఫాల్ ని రోజు రోజుకి చూడలేక ఒకరోజు ఒక స్టెప్ తీసుకున్నారు ఆవిడ. సో హరిద్వార్ లో ఉండగా ఆవిడ జుట్టు మొత్తం తీసివేసుకున్నారనమాట. సో నేను ఎలా కనిపించినా పాజిటివ్ గా ఉండడం ఇంపార్టెంట్ కదా అని నమ్ముతారు ఆవిడ. అందరి ముందు ఉత్సాహంగా ఉన్నా ఆవిడ ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం ఎక్కడో ఆ బాధ మళ్లీ ఆవిడని తినేస్తుంది. దేవుడా నాకే ఎందుకు ఈ బాధ, నాకే ఎందుకు ఈ కష్టాలు అని బోరున ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయంటారు ఆవిడ. కానీ ఏ కార్యకలాపాలకి కూడా ఆవిడ దూరం అవ్వలేదు. ఆవిడకి ఇష్టమైన వంటలు వండుతూ ఉండేవారు, మొక్కలకి నీళ్లు పోస్తూ వాటిని బాగా చూసుకుంటూ కాసేపు వాటితో సమయం గడుపుతూ ఉండేవారు. మరి అప్పుడే ఆవిడకి లైఫ్ అంటే క్యాన్సర్ ని దాటి ఇంకేదో ఉంది, ఇక్కడే ఆగిపోకూడదు అని అనిపించింది. అలా అనిపించినప్పుడే ఇంతకు ముందు చెప్పిన ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయాల్సి వచ్చింది. అండ్ ఆ పర్ఫార్మెన్స్ లో చాప్ తిలక్ అని ఒక కవాలి మీద డాన్స్ చేస్తూ ఆవిడ వేసుకున్న ఆ టర్బన్ ఏదైతే ఉంటుందో అది తీసేశారు. అక్కడ ఉన్న ప్రేక్షకులంతా షాక్ అయ్యారు, కానీ వెంటనే చప్పట్లు కొట్టి ఆవిడని ఎంకరేజ్ చేశారు. అందుకే ఈ డాన్స్ పర్ఫార్మెన్స్ ఆవిడ లైఫ్ లో ఒక టర్నింగ్ పాయింట్ అని ఆవిడ చెప్తారు. ఇంకా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత.

0: క్యాన్సర్తో ఫైట్ చేస్తూ 3 నెలల పాటు కొనసాగిన కీమోథెరపీల మధ్యలో 12 పర్ఫార్మెన్స్లు ఇచ్చిన అల్కనందా దాస్ గుప్తా గురించి మాట్లాడుకుంటున్నాం ఈనాటి శక్తిశీలిలో. మరి కీమోథెరపీలు అన్ని అయిపోయాక ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఆవిడ. అందులో నెమలీకను ఆవిడ నునుతలపైన పెయింట్ చేసుకుని పర్ఫామ్ చేయగా అందరి ప్రశంసలు అందుకున్నారు. చాలా బోల్డ్ స్టెప్ తీసుకుని ఆవిడ తన స్ట్రెంగ్త్ ని కరేజ్ ని అందరికీ చూపించారు. వ్యాధి బారిన పడి జీవితం అంటే ఏంటో మర్చిపోయి అసలు బ్రతకడమే మర్చిపోతారు కాబట్టి జీవితంలో ఏ ఆటంకం వచ్చినా దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకుని పోరాడాలని అంటారు అల్కనందా దాస్ గుప్తా. సోషల్ మీడియాలో కూడా చాలా మంది ఫాలోవర్స్ ఉన్నారు ఆవిడకి అండ్ ఆవిడిచ్చే స్ఫూర్తికి. అంత సాహసం చేసినప్పటికీ తాను ఎర్లీ స్టేజెస్ లో టెస్టులు చేయించుకోవడం వల్ల వ్యాధి నుండి బయటపడింది, వ్యాధి అనేది బయటపడింది కాబట్టి దాని బారి నుంచి కూడా బయటపడ్డాను, సో సరైన ట్రీట్మెంట్ ని నేను అందుకున్నాను కాబట్టి రెగ్యులర్ గా హెల్త్ చెకప్ కి వెళ్లడం మంచిది అని చెప్తున్నారు ఆవిడ. ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచిన ఈ నాట్య మయూరి ఇంకా ఎంతో మందికి నాట్యంలో శిక్షణ ఇవ్వాలి అని కోరుకుంటూ ఇది ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉంటండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రంలో సమయం 3 గంటలు కావస్తుంది అంటే మరి మీ ఆర్జే భవాని బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. సో ఎండలు చూసి కాస్త బయటకు వెళ్ళండి, హైడ్రేటెడ్ గా ఉండండి, గొడుగుని క్యారీ చేయడం అస్సలు మర్చిపోకండి. టేక్ కేర్ లిజనర్స్, నేను మీ ఆర్జే భవాని సైనింగ్ ఆఫ్. శ్రోతలు ఇప్పుడు ముంబై కేంద్రం నుండి రిలే వింటారు.

ఆకాశవాణి పండగొచ్చింది నాటకం రచన శ్రీ ఆవుల వెంకటరమణ నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందేశ్వర రెడ్డి ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్ జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్ నూకరాజు శ్రీ గోగిశెట్టి వర్మ గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్ లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. వినండి పండగొచ్చింది నాటకం.

0: ఒరే వెంకయ్య, నీ చేపలు 10 కిలోలు, రొయ్యలు 4 కిలోలు, ఇదిగో రసీద్ తీసుకో. ఏంట్రా రంగయ్య, ఏంద్రా నీ అజాగ్రత్త పాడుగాను, ఆ చేపల బుట్టు నేంద్రా అలా ఉంచేస్తున్నావు, విరిగిపోగలు జాగ్రత్త. రేయ్, అదే గనుక విరిగిపోయిందనుకో నీకు నాకు 4 రోజులు జీతం కట్టురోయ్. నీకింకా మన ఆసాం సంగతి తెలియదురా, ఆవులిస్తే పేగులు లెక్క పెట్టే రకం. ఇదిగో ఈ కాటా తీసుకుని అదిగో తాకా పెడుతున్నా, గోపాలం తెప్పకాడికిరా. రే గోపాలం, రా, నీ చేపల్ని తక్కట్లో పెట్టు. అబ్బా, ఒరే లింగయ్య, ఆ కాట సరిగ్గా పట్టుకోరా, ఓ పక్క ఉరిగిపోతుంది, ప్రతిదీ చెప్పాలరా నీకు.
1: అదేంది నాయన, మన చేపల్ని ఏటాడు తీసుకొచ్చి వాళ్ళని కాటలో పెట్టుకోమంటావైంది, అదేం పద్ధతి?
0: ఓరి మూగుడా, చూడు, నీకేం ఉచితంగా ఇవ్వట్లేదు నాయన, ఒకవేళ వాడిచ్చినా నేను తీసుకునే సరుకేం కావాలరా? ఇది మీ ఆసామకి ఇస్తున్నాడు, నేను ఆయన ఏజెంట్ని మాత్రమే, అందువల్ల మీ ఆయన నాకిచ్చినా నా కొరిగేది ఏముందిరా బూడిదే.
1: అదేం కుదరదు, నా సరుకునే నేనే కాటా పెట్టుకోవాల్సిందే.
0: మరి ఇన్ని రోజులు మా లింగయ్య వాటా పెడుతుంటే ఏం చేస్తున్నావు నాయన?
1: అది అనవసరం, ఈ రోజు నుంచి నా సరుకు నేనే కాటా పెట్టుకుంటాను. ఈ లింగయ్య కాటాలో శానా తేడా చూపిస్తున్నాడు.
0: అట్టేం సైడే మా రంగయ్య.
1: ఎందుకు సైడు? రోజు మేము చూస్తా ఉండ్లా, ఈయనకి మా సరుకునే ఆసాముకు దోసి పెట్టడం భలే ఇష్టంలే.
0: ఏ లింగయ్య, కాట ఏమన్నా అట్ట తేడా చూపిస్తున్నావా ఏంది?
1: ఆయనే చెప్తాడు, రోజు చూస్తున్న మాకు తెలుసు కదా, ఈ రోజు నుంచి నా సరుకునే ఈ లంగే కాటాలో పెట్టడానికి నేను ఒప్పుకోను.
0: ఏందబ్బయ్యా, ఏంది పెండింగ్ వ్యవహారం?
2: నాయన, మన వాళ్ళందరూ అడగటం లేదు కదా, శానా ఏళ్ళ నుంచి ఈ లింగయ్య మన చేపల్ని కాటా పెడుతున్నాడు, అట్టాంటిది ఈ రోజు వద్దంటే అట్ట వదిలే.
1: ఏంది నాయన వదిలేది? ఈ లింగే రోజు చేపల్ని కాటా పెడుతుంటే చూస్తూ ఊరుకున్నా గానే ఇవాళ ఊరుకోలేక అడిగేసిన. మన కష్టం ఏం తెలుస్తుంది వీళ్ళకే? ఏ జామునో నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలేస్తే ఈ చేపలు పడ్డాయి, తీరా ఏడుకొస్తే ఏ కష్టం పడకుండా ఒడ్డు మీద కూర్చున్న ఈళ్ళు మన కళ్ళ ముందన్న దోసేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? కాబట్టి ఈ ఏళ్ళ నుంచి మన చేపలు మనమే కాటా పెట్టుకోవాల్సిందే.
0: అంతేనంటావా?
1: అంతే.
0: సరే, నేను మధ్యలో ఉండేవాణ్ణేగా, నాదేం పోయింది ఈ సంగతి ఆసాముకు చెప్తాను. ఒరే లింగయ్య, రే లింగయ్య, ఆ కాట నీ అబ్బాయికి.
1: ఇదిగో జోగినాథం, మా చేపలు 10 కిలోలు, రొయ్యలు 6 కిలోలు అయినాయి, ఆ బిల్లు రాసి.
0: అట్టానేలేనాయనా, ఇదిగో బిల్లు. ఒరే లింగయ్య, ఆ గంపెత్తుకో, అదిగదిగదిగదిగో, నోకరాజు గారు చెప్ప ఒడ్డుకొచ్చేస్తుంది, పోదంపా.
1: జోగినాథం, పాత పట్టీలు డబ్బులు కావాలి, ఎప్పుడిస్తారు?
0: ఓయ్యో, అది మాత్రం నన్ను అడగద్దు.
1: నిన్నుగాక ఇంకెవరిని అడగాల?
0: ఆసామని అడగాల్సిందే.
1: అదేం స్వామి, చేపలేసుకునేది నువ్వు, మా పెద్దోళ్ళతో వైద్య సంబంధం లేకుండా మా మీద పెద్ద పెత్తనం సెలాయించేది నువ్వు, తీరా డబ్బులు గాడికి వచ్చేసరికి ఆసామని అడగాలంటావేంది?
0: మరి ఏం చేస్తాను నాయన, పిల్లలు కనవాణ్ణి, నా మానాన్ని నన్ను బతకనివ్వండి.
1: మరి నీ బతుకు నీదైనప్పుడు మధ్యలో మా మీదకి ఎందుకు రావాలి? ఇదిగో వయసు కన్నా ఇలివివ్వాలి కదా, అరే ఒరే రారా పోరా అంటావు ఎందుకు నువ్వు?
0: అది అలవాట్లు, పొరపాటునైనా నన్ను వదిలి. సరే, ఇక నేను వెళ్ళొస్తా. రే రారా లింగయ్య, పోదాం.
1: ఇదేమన్నా నాయన, మళ్ళాంటి చేపలు పట్టే వాళ్ళందరు శ్యామం కోరి మాట్లాడి నా నోరు నొక్కేస్తావేంది?
2: నీకు తెలవదురా నాయన, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి నీ వయస్సు రాలదు.
1: నాకన్ని అర్థం అవుతున్నాలే గానే ఇప్పుడు నువ్వెందుకు అలా బాధపడిపోతున్నావో భయపడిపోతున్నావో అది మాత్రం నాకు అర్థం కావడం లేదు.
2: నా బాధ నీ కట్టు చెప్పాలో నాకు అర్థం కావటం లేదు.
1: అసలు మన తప్పు లేనప్పుడు మనకెందుకు భయపడాలి?
2: భయపడకుండా ఏం చేయమంటావురా? వాళ్ళ కొండ మాదిరి ఉండే పెద్దోళ్ళు, మనమా గాలికి దూకే గడ్డిపోగు మాదిరి ఉండే వాళ్ళం.
1: మనం ఎట్టా ఉంటా ఏం కానీ నిజాన్ని నిలదీయడానికి భయం ఎందుకు అంటాను?
2: ఒరే, ఇదంతా కాదు గాని, ఉండి ఇంటికి పోనారా?
1: ఇంటికి పోవడానికి తొందరే ఉంది గానీ దీని సంగతి ఏం తెలుసు నాయన?
2: దాని సంగతి వదిలేసి ఇంటికి పోదా రారా.
1: ఏందో నీ సంగతి ఏందో నాకు అర్థం కావడం లేదు. నాకు
2: నువ్వు రారా.
1: సరేపా.
3: ఏమయ్యా జోగినాథం?
0: హాయ్, చెప్పండి అయ్యా.
3: ఆ రోజు కర్రెక్కిపోతున్నావా?
0: సిత్తం, అది తప్పుతుందండి, ఏ తప్పినా కూడా.
3: ఏంది మళ్ళా చెప్పు.
0: అదేనండి, సిత్తం సిత్తం, అట్టా పోతున్నానయ్యా అంటున్నానండి.
3: సరే చేపల లెక్కలో సరిగా రాస్తున్నావా?
0: హాయ్ ఎంత మాట అండి, సరిగ్గా రాస్తున్నానండి.
3: నిన్ను నమ్మి నీ మీద నమ్మకంతో నా వ్యాపారం అంతా నీ మీదే వదిలేశాను. ముంచడమో తేల్చడం అనేది నీ శాతల్లోనే ఉంది, జాగ్రత్త.
0: చిత్తమండి, మా తాత మీ తాతగారిని ముంచాడండి, నేను మిమ్మల్ని ముంచడానికి. మా నాన్న మీ నాన్నగారిని ముంచాడండి, మిమ్మల్ని నేను ముంచడానికి. కాబట్టి మా పెద్దోళ్లంతా మీ కుటుంబానికి నమ్మిన బంట్లై విశ్వాసపాత్రులుగా పనిచేశారు. కాబట్టి ఈ జోగినాథం కూడా మీకు నమ్మిన బంటుగా ఉంటానని ఈ సందర్భంగా ప్రమాణం చేస్తున్నానండి.
3: మీ పెద్దోళ్ళు మా తాత తండ్రుల కాడ నమ్మకంగా పనిచేసినారు, కాబట్టి నీ మీద నమ్మకంతో నా వ్యాపారాన్ని నీ చేతుల్లో పెట్టి నేను ధైర్యంగా ఉన్నాను.
0: హాయ్, మీరు అలాగే నిశ్చింతంగా ఉండండి చాలు.
3: ఆ శాపలోల్ని ఎప్పుడు మన చెప్పు చేతల్లో పెట్టుకోవాలా? నా ముందర మూడు తరాల ముందర అంటే నా ముత్తాతల కాలం నుంచి వాళ్ళ అమాయకత్వం మీద పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నాం, లెక్కలేనంత డబ్బు సంపాదించాం. అయినా వాళ్ళని వదులుకోకూడదు.

0: లో మనకి బంగారు గుడ్డు పెట్టే బాతు లెక్క అన్నమాట. ఇట్నే నా తర్వాత నా పిల్లల తరం కూడా వీళ్ళ పేదరికం మీద వ్యాపారం చేయాల. ఏం జాగ్రత్త జోగినాదం, వాళ్ళకేమాత్రం సందు దొరికితే ఇంక మనల్ని లెక్క చేయరు.
1: హాయ్, నాకు తెలుసు కదండి వాళ్ళ అమాయకత్వం.
0: జాగ్రత్త, వాళ్ళకి స్వేచ్ఛ దొరకనంత దానికే మన ఆటలు సాగేది. వాళ్ళకేమాత్రం సందు దొరికినా పంజరంలోంచి బయటపడ్డ పావురాయి మాదిరిగా రూమంటా ఆకాశంలోకి దూసుకుపోతారు.
1: నిజమేనండు, ఏమో అనుకున్నా. చదువు సంచలు లేని ముఖాలకి డబ్బు సేతి దొరికితే ఇంకా మన ఆటలు సాగమని అనుకున్నానండి.
0: పొరపాటు జోగినాదం, వాళ్ళకి కావాల్సింది డబ్బు కన్నా ముందర స్వేచ్ఛ. అది దొరికితే ఇంకా మన చేతికి దొరకరు. అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. మనం చేసే కాటల్లో మోసాలు, లెక్కల్లో తేడాలు, రేట్లో ఔకుతవుకులు బయటపడితే ఇప్పుడు దాకా మనం తొక్కిన వాళ్ళు ఆనక మనల్ని దొక్కుతారు. అంచేత మాయల ఫకీరు పేనాలి ఏడు సముద్రాల కావతల మర్రిచెట్టు తోరలో దాచినట్టు నా వ్యాపారపు గుట్టంతా నీ చేతుల్లో, ఇదిగో నీ చేతుల్లో పెడుతున్నాను.
1: అలా అన్నారు, చాలా బాగుందండి.
0: బాగుందని చెప్పింది నీ నోడితేనే నన్ను ముంచవు కదా.
1: ఎంత మాట అండి. అయ్యా ఈరాసాయం గారు, ఏనాటికైనా ఈ జోగినాథం మీ దాసాను దాసులది, ఇది నమ్మండి.
0: ఆ నమ్మకంతో జోగినాథం నా అనుభవాలన్నీ నీ చేతుల్లో పెట్టి బతుకుతున్నాను. మన శాపులో ఎవరూ మనల్ని ఎదిరించడం లేదు కదా.
1: అంత ధైర్యం కూడానండి వాళ్ళకి. కాకపోతే
0: కాకపోతే ఏంది?
1: ఏం లేదండి, ఆ గోపాలంగడు కొడుకున్నాడండి, అదేనండి రాజేష్ గాడండి.
0: ఉంటే
1: ఆడి మాటలే కొద్దిగా కరుగ్గా ఉంటాయండి.
0: ఆడేముంటాడు?
1: ఏం లేదండి, మన లింగయ్య ఆడి శాపల్ని కాటా పెడుతుంటే నా శాపల్ని నేనే కాటా పెట్టుకుంటాను గొడవ చేస్తున్నాడండి. అట్నే బిల్లులు డబ్బులు ఇవ్వడంలో కూడా లేట్ అవుతుందని రోజు గొడవ చేస్తున్నాడండి.
0: అంతదాకా వచ్చాడా యదవా వాణ్ణి?
1: రారండి మరి, మనం ఆ సరుకు తీసుకోవడంలో ఉండే సరదా డబ్బులు ఇవ్వడంలో సోపట్లేదు కదండి.
0: ఏ జోగినాథం,
1: అదేనండి బిల్లు చూసి డబ్బులు ఇవ్వడంలో లేట్ అవుతుందని ఆడి బాధండి.
0: ఆళ్ళని అట్ట నోరెత్తనేయకూడదు. ఇదిగో జోగినాథం, ఇది ముందు ముందు మనకే ప్రమాదం.
1: హాయ్ సిద్ధం అండి, మరి ఇప్పుడు ఏం చేద్దామంటారండి?
0: అట్ట ఎదురు తిరిగినోడిని వదిలేస్తే రేపు ఇంకొకడు, తర్వాత ఇంకొకడు, ఆ తర్వాత ఇంక వాళ్ళని కంట్రోల్ చేయటం మన వల్ల కాదు. అందుకని ఇట్టాటి వాళ్ళని నోరెత్తకుండా చేయాలా.
1: హాయ్ సిద్ధమండి.
0: సరే, నువ్వు తొందరగా లింగయ్యని తీసుకుని కర్రీకి పో, తర్వాత సంగతి ఆలోచిస్తా.
1: హాయ్ ఉంటానండి.
2: అమ్మా అమ్మా.
3: ఎన్నాయనా?
2: నాయన ఏంది అట్ట అంటాడు?
3: ఏమంటాడు మీ నాయన?
2: ఆరు నెలలు ముందరేసిన సరుకు డబ్బుల్ని అడిగితే ఈకుండా తప్పిస్తున్నాడా ఏరాసామి. మన కాడ శాపల్ని కాటా పెట్టి తీసుకుపోయేది జోగినాథం, డబ్బులు అడిగితే మాత్రం నాకు సంబంధం లేదంటాడు. అదేంది, శాపలేసి పోయేది నువ్వు, డబ్బులు మాత్రం ఆసామని అడగమంటావు ఏందని జోగినాథం నేను అడుగుతుంటే మధ్యలో నాయన దోరి ఇస్తారులేరా, నీకెందుకు తొందర అని నన్ను అంటాడు. ఏంది, మన చేపలు పట్టాలంటే ఎంత కష్టపడాలి? అర్ధరాత్రి అపరాత్రి గడు నిద్రలేసి సముద్రం మీదకు పోయి వలలు వదలాలి. అలా కష్టపడి తెచ్చిన చేపల్ని వీళ్ళు తీసుకుపోయి వ్యాపారం చేసుకుంటా మనకు మాత్రం ఎప్పుడో ఆరు నెలలకి మూడు నెలలకి వాళ్ళకి తోసినప్పుడు ఇస్తారు. ఇట్ట పట్టి పట్టకుండా డబ్బులు ఇచ్చేవాళ్ళకి మనం ఎందుకు చేపలు ఇయ్యాలా? మనం ఎందుకు వాళ్ళ కింద ఊడికి చెయ్యాలా? చెప్పమ్మా.
3: సున్నాయినా, ఈ వ్యాపారులదంతా ఒక పెద్ద కథ. ఆ కథ అంతా చెప్పకపోతే నీకు అర్థం కాదు.
2: మన డబ్బులు మనకి ఇయ్యడానికి ఈ కథలేందమ్మా?
3: నాయన రాజేశ ఈ వ్యాపారులకి మన కులపోళ్ళకి ఉన్న సంబంధం ఈనాటిది కాదు.
2: ఏం సంబంధం అమ్మా? పనికి మన సంబంధం. ఇదేమన్నా సుట్టరికాల సంబంధమా?
3: సుట్టెరికాల సంబంధాలు ఇన్ని తరాలు పెనేసుకుని ఉండవు నాయన.
2: అంటే సుట్టరికాల సంబంధం కన్నా బలంగా పెనవేసుకుందంటావా? నిజమే కదా, ఇన్ని తరాల నుంచి మనం చేపలేటాడి వాళ్లకేసి వాళ్లని కోటీశ్వరులు చేస్తుంటే మనం మాత్రం బికారులాగా మారిపోతున్నాం అన్నమాట. ఈ సంబంధం ఎంత బలమైందో అర్థమవుతుంది. చెప్పమ్మా, ఆ కథ ఏందో నాకు ఇప్పుడు చెప్పు.
3: ఆ ఈరాసాం ఉన్నాడే, వాడు మంచోడు కాదు. వాడికి ప్రతి దాంట్లోనూ ఆదాయం కావాలా,

0: వాడు డబ్బు దాహానికి మళ్ళంటి చేపలోళ్ళ బతుకులెన్నో అల్లాడిపోతున్నాయి.
1: అంత రాక్షసు డబ్బుడు?
0: రాక్షసుడు అనేది వాడి శివంలో చాలా చిన్న మాట.
1: సరే గాని అమ్మా, మనోళ్ళు సముద్రం మీద ఏటాడి తీసుకొచ్చే చేపలు రొయ్యలు వాడికి ఎందుకేస్తున్నారు? మన చేపల్నే ఓడికేసి వాడు డబ్బులిచ్చేదాకా ఎందుకు చేతులు కట్టుకుని ఎదురు చూస్తున్నారు? పోనీ వాడిని వదిలించుకొని ఇంకెవరికన్నా ఎందుకు వేయలేకపోతున్నారు? నాకు ఇదే అర్థం కావటం లేదమ్మా.
0: అదంతా తేలి కదలే నాయన.
1: అదే ఎందుకు కాదంటున్నాను. నీ మాటలు వింటా ఉంటే ఎప్పుడో చిన్నప్పుడు పెద్దోళ్ళకాడు సేరి ఇన్న శాతరం గుర్తుకొస్తుంది నాకు.
0: ఏందా శాతరం నాయన?
1: అదేనమ్మా, పాములు గెద్దలు అప్పశల్లిళ్ళ బిడ్డలని ఏదో విషయంలో వాళ్ళిద్దరికి మాట పట్టింపులు వస్తే గెద్దమ్మ ఈనతే పావమ్మ కుర్దువా కాడ బానిసైపోయిందని వాళ్ళమ్మని ఇడిపించడానికి గౌరకమంతుడు దేవలేకం పోయి ఆడుండే అమృతాన్ని తెచ్చి ఇచ్చి వాళ్ళమ్మని ఇడిపించుకున్నాడని సాత్రం ఉంది కదా, అది గుర్తుకొస్తుందమ్మా నాకిప్పుడు.
0: అవునాయన, ఆ కథ కూడా ఇట్టానే ఉంది. అయితే ఆడ ఇనతి కొడుకు గిరిత్మంతుడు ధైర్యం చేసి అమృతాన్ని తెచ్చిచ్చి వాళ్ళమ్మ బానిసత్వాన్ని యుక్తీసేశాడంట. మరి ఏడా ఎవడు ధైర్యం చెయ్యాలా?
1: అది తర్వాత చేస్తాం గానే ముందు నాకు ఈ బాకీరి సంగతి ఏందో వివరంగా చెప్పమ్మా.
0: చెప్తాన్నాయన, ఇది నాకు తెలిసి జరిగింది కాదు, చానా రోజుల కాడ మన ఊర్లో జరిగిన కథ. అప్పట్నుంచి ఆ నోట ఈ నోట తిరిగి తిరిగి నా నోటికి చేరింది. కథ అంటే మనం చెప్పుకునే శాతరం కాదు, మన ఊర్లో జరిగిన నిజమైన కథ. ఈ ఇరాసాం ఉన్నాడే వాళ్ళ ముత్తాత కాలంలో జరిగిన సంగతి. అప్పుడు మన కులపోళ్ళకి సముద్రం మీద యాట చేయటానికి కొయ్య తెప్పలు కొనుక్కునే స్థాయి లేక తాటి దోనెల మీద యాట చేత కట్టాలు పడతా ఉంటే ఈ ఏరాస్వామి ముత్తాత కొయ్య తెప్పలు వలలు కొనిచ్చినాడంట. అప్పట్నుంచి వీళ్ళ ముత్తాత తాత, తర్వాత వీళ్ళయ్య, ఇప్పుడు ఈయన మన మీద వ్యాపారం చేస్తా మనల్ని ఈనంగా బానిసల మాదిరిగా చూస్తా ఉన్నారు. అప్పట్నుంచి మనోళ్ళు ఏటాడి తీసుకొచ్చిన చేపల్ని తీసుకొని ఏరే ఒళ్ళకి పంపించి సొమ్ములు చేసుకుంటూ ఉన్నారు. మనకి మాత్రం అప్పుడొక 5 అప్పుడొక 10 ఇచ్చి సరి చేసేవాళ్ళంట. అదే ఆచారం ఇప్పుడు దాకా నడుస్తా ఉందన్నమాట.
1: ఎంత అన్యాయం! ప్యానాలు తెగించి సముద్రం మీద చేపలను పట్టుకొస్తే వీళ్ళ మన శమని దోచుకుని పెద్దోళ్ళు అవుతారా? ఏంది దౌర్జన్యం!
0: ఏం చేస్తావు నాయన, ఆ చేపల్ని పట్టుకోవడానికి వాళ్ళ తెప్ప ఇచ్చింది వాళ్లేనయ్యే. అందుకనే మనోళ్ళు ఎప్పుడిస్తే అప్పుడే శాతాపాత ఉన్నారు.
1: ఇన్ని తరాలు మారినా ఆ ఆశారం మట్టే నిలబడిపోయిందన్నమాట.
0: అవునాయన, ఈరాసామి ముత్తాత తాత మళ్ళీ వాళ్ళ అయ్యగల కాడి నుంచి అట్నే గడిచిపోయింది. ఇప్పుడు ఈయన తరం వచ్చింది. ఇప్పుడు కూడా మన డబ్బులు తొందరగా ఇయ్యాలన్న ధ్యాసే లేకపోయే వాళ్ళకి.
1: ఏం చేస్తామమ్మా, మన జనమంతా చదువు సందే లేని మోటోళ్ళై కదా, కనుకే వాళ్ళ ఆటలిట్లా సాగిపోతున్నాయి. మన శమదోపిడిని ఎదిరించే ధైర్యం ఎవరికీ లేకపోయా.
0: వలలు తెప్పలు కొనిచ్చే కాడి నుంచి కాటాలు పట్టిల్లో మోసాలు దాకా ప్రతి దాంట్లోనూ కొద్ది కొద్దిగా నంజుకు తినే రాకం వీళ్ళు.
1: ఏం చేస్తాం, మనం శాతకానోళ్ళు అయినంతకాలం వాళ్ళ ఆటలు సాగిపోతూనే ఉంటాయి. మరి
0: నాయన రాజేశ, ఈ చీకటి దరిద్రంలో ఎవడు కళ్ళు తెరిచి అడుగుతాడంటావు?
1: ఎలుగు అవసరం ఎలుగైతే రోజు త్వరలోనే వస్తుందమ్మా, చూస్తా ఉండు.
0: అట్టంటే ఆశ కూడా ఉందా మనకి?
1: మనిషి అన్నోడు రేపు ముందాశతోటే బతకాలమ్మా.
0: రేపు ఎలుగు వస్తుందన్నా ఆశ పడ్డానికన్నా మనకి సూటుందా నాయన?
1: చూస్తా ఉండమ్మా, రోజు తెల్లారంగానే తూర్పు దిక్కున పొద్దు పడటం లేదు, మనకు తెలుస్తుంది కదా.
0: అదిలో ఒకసారి నాయన, దానికి దీనికి పోలికేటిది.
1: కుళ్ళు కంపు కొట్టే మురుకు నీటిని పారదోలడానికి కొత్త నీరు తప్పకుండా వస్తుంది. ఇది లోకాసేవేనమ్మా.
0: ఒరే నాయన, నీకు చేతులెత్తి దండం పెడతా, ఆ ఏరాసాము జోలికి పోవద్దు నాయన.
1: ఎందుకమ్మా నాకిట్టా పిరుకుమంది నూరిపోస్తావు? ఎప్పటికన్నా వాడు కళ్ళు తెరిపించి మనోళ్ళని ఈ ఊబి నుంచి పైకి లాగాలని నేను అనుకుంటా ఉంటే.
0: ఎందుకురా, ఆ పెద్దోళ్ళతోటి గొడవ?
1: మనల్ని తరాల నుంచి పీల్చి పిప్పి చేస్తున్న జలగల్ని అంతం చూస్తానంటే ఎందుకు వద్దంటావమ్మా?
0: నీకు తెలవదురా నాయన, వాడు నెత్తురు మరిగిన పులి. వాడితో మనకెందుకు, మన పని మనం చేసుకుంటే చాలు కదా.
1: అట్టాగని మన పెద్దోళ్ల కాడి నుంచి మన నెత్తిని పరమాన్నంగా సప్పరిస్తున్న ఆ దొంగల్ని వదిలేయమంటావా?

0: నా బాధ నీకు తెలియదు నాయన. నువ్వు ఊరమ్మ బిడ్డవైతే నేను నిన్ను ఎన్ను తట్టి పంపించేదాన్ని, కాని నువ్వు నా ఒక్కగానొక్క బిడ్డవయ్యే, అదే కదా నా బాధ.
1: నాకేం కాదులే కాని నువ్వు ఊరుకో అమ్మా.
0: ఎట్టా భరించేది నాయన, వాళ్ళ బలుసునోళ్ళైపోయే, మనమా వాళ్ల ముందర నిలబట్టానికి కూడా అర్హత లేనోళ్ళమయ్యే. మంచి కోసరం పనిచేసే వాళ్ళ కాదేవుడు కూడా మంచి చేస్తాడంటారు.

0: మోగరాజు సరే అన్నాడు రా, పడిపోతారు రే, నుంచోరా నుంచో,
1: బాగా నడుస్తున్నామ్మా.
0: ఒరే ఒరే నోగరాజు
1: వస్తున్నామ్మా.
0: అరే ఇది మనీలేనా?
1: మనీళ్ళు కాదు, నీళ్ళమ్మా.
0: అదే నా ఇల్లేనా అని. అవును రోయ్, ఇది నా ఇల్లే రోయ్. వీడిగో నా పొలం, కొడుకు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఇది నా ఇల్లే అని అర్థం అయిపోయింది.
2: ఏందయ్యో కళ్ళు గారి నెత్తికెక్కిందా ఏంది? ఇల్లు కూడా గుర్తుపట్టలేనంతగా దొబ్బి తాగి తిరుగుతున్నావేంది నువ్వు?
0: ఎంత రాయితే చూడలే గాని నేను ఎంత రాయితే ఏమవుతానంట?
2: నీకేమవుతోందిలే, నువ్వంటే వెంకట్రాజు ఏం కదా.
0: లక్ష్మే, ఆ వెంకట్రాజుగిరి యాడ నుంచి వచ్చాడంట?
2: యాడ నుంచి వచ్చాడు? నువ్వే సప్రదంట.
0: వాళ్ళమ్మ కడుపు నుంచే కదా.
2: ఇంకేడ నుంచి వస్తాడంటావు?
0: అది అది అంటారా దారికి, ఆయన వాళ్ళమ్మ కడుపు నుంచే వచ్చాడు, నేను మా అమ్మ కడుపు నుంచే వచ్చాను, మరి నాకు ఆయనకి తేడా ఏందంట? అట్టప్పుడు ఆ వెంకటరాజు గారు నాకన్నా దేంట్లో గొప్పంట?
1: ఓ గోపాలమ్మ,
0: ఏందరు నోక?
1: ఏమన్నా నీ కొడుకు సాన తెలివిగలడమ్మా.
0: నిజమే కన్నా, ఓడు నా కొడుకు కన్నా. ఏ ఆ సంగతి నాకు తెలుసులే గానే, ఇప్పుడు ఇప్పుడు నేనేం చెబుతున్నాను నువ్వేమంటున్నావు? ఆ వెంకటగిరిరాజు కన్నా నేను దేంట్లో తక్కువ? అది చెప్పమని నీ అక్కనే.
1: చాలు గమనమ్మా, నువ్వాడా నీ కర్రసేడాడా, ఆ వెంకటగిరిరాజు గాడు నువ్వే ఎక్కువేలేడి కన్నా గమ్మునండు. మా అక్కకేం తెలుసులేమ్మా.
0: ఆగరా నూక, నువ్వు ఆగు. ఏందిరా నాయనా, నన్ను మూనగలు సెట్ ఎక్కిస్తున్నావా?
1: లేదు అమ్మా, నేను నిజమే చెబుతున్నా.
0: రేయ్ రేయ్, నాకు తెలుసులేరా రేయ్.
1: ఏమమ్మా నువ్వు, నువ్వే చెప్పినావు కదా వెంకటగిరిరాజు కన్నా నేనే గొప్ప అని. మరిప్పుడు నన్ను ఎందుకు తిడుతున్నావు చెప్పుమ్మా.
0: నూక, నా వెనక తోకుపుతూ తిరిగే తోకరాయాలా? నాక నీతులు చెప్పాడంత పెద్దోడు అయిపోయినారా నువ్వు? రేయ్ రేయ్, నువ్వెంత నీ బతుకెంత అడుక్కు తిరేనాయాలా.
1: ఏంది ఇప్పుడు నిన్ను ఒరే అన్నాను, వసే అన్నాను, నన్నంత మాటలు అనేసినావు?
0: ఎంత మాట అన్నారా?
1: అదిగో మళ్ళీ నోరు తెరితే బూతులేనమ్మా. ఎప్పుడన్నా తిన్నగా మాట్లాడడం శాత కదా నీకు. ఎందుకో గాని ఇయ్యాలమ్మా బాగా రెచ్చిపోతున్నావే.
0: రేయ్ రెచ్చిపోక, ఏం పెరుగుతున్నారు నువ్వు?
1: ఇదిగో గోపాలమ్మా, మర్యాదగా చెబుతున్నా, మళ్ళొక్కసారి ఇట్లాంటి పోసుగోలు కూతలు కూసినావంటే పళ్ళు రాళ్ళు కొడతానే అనుకున్నావు.
0: ఏంద్రే, నా పళ్ళు రాళ్ళు కొడతావా?
1: లేకపోతే ఏదన్నావమ్మా, ఒత్తు పుణ్యానికి అంతంత మాట్లాడంటావా?
0: అంటే ఏం చేస్తావురా గోంగూర?
1: ఇదిగో గోపాలమ్మా, పెద్దాడు అని సొత్తన్నా.
0: రేనాయాలా, నేను వచ్చానంటే నీ సేపులు మారిపోతాయి.
1: అసన్ నోరు మూసుకో, ఇట్టం టోళని చాలా మందిని చూశాలే.
0: ఒళ్ళెడ్డ పలిచిందిరా నీకు, నా లాంటి వాళ్ళని చాలా మంది చూసావా?
1: చూడకుండా నువ్వే అన్న పెద్ద తోపు అయింది.
0: రేయ్ రేయ్ నూకడా, నా ఏళ గుద్దేనంటే మూది మూడు కర్రలు తిరిగిపోతుంది ఏమనుకున్నావు?
1: అబ్బో ఏమి తాగెరగడరా, పుట్టుకొచ్చినాడండి అరిశ్చంద్రుడు పక్కింటోడు.
3: ఇంకా ఆపుతారా మీ కురుక్షేత్రం?
2: ఏందయ్యా ఇది, ఇవాళ బ్యాందీ కొట్టిన ఇంట్లోకి తెచ్చేసిన పెట్టావే. నాది గోలగా ఉంటే లేక నువ్వు గోల చేస్తున్నావా?
3: ఇప్పుడు దాకా నువ్వు చేసింది ఏంది నాయన?
0: నీ నోగడు చూసినావా నన్ను ఎంత మాట్లాడు?
3: అందుకనే నీకేళ్ళని రోసం వచ్చేసినదా? అంతే కదా?
0: మరంతే కదా. ఇదిగో వాడంత వాడి బతుకెంత, ఓడు ఓడు నన్ను అంతంత మాటలంటావా?
3: సున్నాయినా, నీకన్నా వయసులో చిన్నోడైనంత మాత్రాన్న నువ్వు అట్ట ఎందుకు మాట్లాడతావు?
0: అట్టన్నా ఒలడు, ఇది బాగుంది. ఏమన్నా నువ్వు పెద్ద మనిషి వాళ్ళడా?
3: ఊరుకో మామా, నాయన సంగతి నీకు తెలుసు కదా.
0: రే నోగరాజు.
1: ఏందమ్మా?
0: మా వాడన్నాడు కాబట్టి బాడీ పోయినా.
1: అబ్బో, లేకపోతే ఏం చేసేవాడు? ఏంది
2: ఆ ప్రాణోకరాజు పొద్దత్త బాను, ఏంది సంత?
1: చూడక్క మీ ఆయననే మాటలు, ఏందో పెద్దోళ్ళని ఓర్చుకుని పోతా ఉంటే నన్ను అసలు లెక్క సైకుండా నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తాడు.
0: రే నూకా, రారా రారా, ఏం చేస్తావురా నువ్వు?
2: నువ్వు నోరు మొయ్యవయ్యా, ఏంది గోళ?
0: చూడే లక్ష్మి, ఈ నూకడు నన్ను ఎంతెంత మాటలంటున్నాడు. ఏంది ఒళ్ళు మనిపో, ఈ సంగతి ఏదో తేలిపోవాలా? వాణ్ణి మాత్రం వదలనో వరేనూక, ఇవాళ్ళ సంగతి తేలిపోవాలంటే
2: చాలే కాని నువ్వు నోరు మూసుకో.
0: ఏంది నువ్వు అనేది? నీ కళ్ళ ముందరనే మొగుడిని అంతంత మాటలు అంటుంటే రోజులు రాలేదండి నీకు.
2: ఓ మొగుడు, ఒకసారి సొక్క కూడా నోట్లో వేసుకొని ఎరగని బంగారు మొగుడు.
3: ఇంకా ఆపుతారా? ఏంది నాయన ఇదే? ఏంది పైసా ఇలువ చేయని పనికిరాని మాటలు?
0: సరేరా, మాది పైసాకి రాని మాటలే గాని చెప్పు చెప్పు, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పు.
3: మీరా ఏరాసామికి భయపడడం ఏం బాగోలేదు నాయన.
0: భయపడకుండా ఏం చేయమంటారు ఆయన?
2: ఇప్పుడు మళ్ళీ దాన్ని కదిలేటువేందుకో?
3: ఖచ్చితంగా కదిలియల్సిందేనమ్మా. ఎప్పుడో ఆ కాలంలో 10 రూపాయలు పెట్టుబడి పెట్టి తెప్ప కొనిచ్చారని ఈ రోజు దాకా మనల్ని కుక్కల కన్నా హీనంగా బానిసల కింద చూస్తారా? ఏంది అన్యాయము?
0: నిజమే అనుకో, అందరూ నోరు మూసుకొని బతికేస్తా ఉంటే మనకే పట్టిందా అని.
2: సున్నాయన, నువ్వు ఢీ కొడతా ఉండేది కొండతోటి, నీకేమవుతా ఉందో అనేది కదా మా బాధ.
1: చూడల్లుడు, ఆ ఏరోస్వామి కూడా డబ్బు ఉంది, తెలివుంది. ఆ డబ్బుతోటి ఆ తెలివితోటి మనల్ని ఏమన్నా చేయగలడు, ఎట్టన్నా ఇరికిగలడు. మనం ఏం చేయగలం చెప్పు.
3: చూడు మామా, ఇప్పుడు మీరందరూ నా వెనక నిలబడితే అందరూ కలిసికట్టుగా ఏరాసామి నిద్రిద్దాం. పక్క రేవులో ఉండే రేటుని మన రేవులో కూడా కట్టాలని అడుగుదాం. మర్యాదగా ఇస్తాడా? సరే సరే.
1: లేకపోతే ఏం చేద్దాం వలడు?
3: ఖాతాలు మార్చేస్తామని చెప్దాం, బెదిరిద్దాం.
0: మా గొప్ప మగవాడు పుట్టుకొచ్చాడు రా, అది నా కడుపునే పుట్టి. ఈ చుట్టుపక్కల ఉన్నోళ్ళల్లో ఆ ఈరాస్వామిని ఎదిరించి బతుకుదామనే ఈ మాటలతో నా కైపల్ల సప్పగా దిగిపోయింది.
3: అస్తమానం కైపెక్కడం దిగడం కాకుండా మనమంతా ఒక్క మాట మీదకొస్తే ఆ ఈరాస్వామి ఏంది? వాడు తల్లో జేజమ్మ నన్ను ఎదిరించవచ్చు, అయినా ఇన్నేళ్ల నుంచి వాళ్ళకే శాపలు వేయడానికి మనోళ్ళకి ఎంత ఇచ్చారేంటి?
1: ఎంత ఇచ్చి ఉంటారు.

0: మా అయితే ఓ పద 10 రూపాయలు ఇస్తుంటారు.
1: అప్పట్లో చాలా ఎక్కువ.
2: అయినా మన కర్మ కాకపోతే దాన్ని తీర్చలేక సతికిలు పడిపోతున్నామా ఇన్ని రోజుల దాకా?
3: ఏం చేస్తావు నాయన, ఈ సముద్రంలో ఎలకాలము చేపలు పాడవు నాయన.
2: అప్పుడైతే బయట పనులకి పోవచ్చు కదమ్మా.
3: మన జన్మ బయటికి పోయేదే.
2: ఏ ఎందుకు పోకూడదు?
3: బయట పనులకు పోతే నా మోసి అని మనోళ్ళు ఎవరు బయట పనులకి పోకుండా ఇంట్లోనే పొదుగుతా ఉంటారు. అదే సముద్రం మీద చేపలు పట్టే పని అంటే ఇక పొద్దు పోతా ఉన్నా ఆ పనే చేస్తా ఉంటారు. ఇది పద్ధతి.
1: అడ్డ చేపలు పడినప్పుడు ఇంటి ఖర్చులు కానీ బయట ఖర్చులు కానీ ఆసవికాన్నే తీసుకునే పరువు పరకు అంతా కలిపి ఒకటికి 2 రాసి పెట్టి చివరికి మనం భరించలేనంతగా తయారు చేసినారు.
3: అందుకని ఓ నాయన, న్యాయము అన్యాయము అయిన దానికి కందానికి ఆ సామే సాయం చేస్తా ఉంటాడు కాబట్టి ఈ అన్యాయాన్ని ఇంతటితో వదిలే.
2: అదేం కుదరదమ్మా, ఆ ఏరాస్వామి కుటుంబం ఇన్నేళ్లుగా మనల్ని చేస్తున్న మోసాలని బయట పెట్టాల్సిందే, వాణ్ణి బజార్ కేర్చాల్సిందే.
0: ఇదేందమ్మా ఎంతసేపినా, ఏంది ఎట్టా తయారైనాడు?
1: ఈయన కొడుకు మనని పైకి తేలుతాడా, బుడుంగన సముద్రంలో ముంచేస్తాడా అనేదే నాకు అర్థం కావట్లేదు. ఏమే లక్ష్మీ, ఏంది ఈ సంగతి?
3: నాకు అర్థమై సచ్చిందంటావా? అసలు గుంపులో గోయిందా, రద్దీలో మాణిక్యమంటారు, ఆడట్ట ఉండకుండా ఈడొక్కడికే పట్టినట్లు చేస్తా ఉంటాడు. ఎన్నిసార్లు చెప్పేది వాళ్ళ జోలికి పోవద్దురా నాయనానని, వింటాడా ఎనడే?
0: చూడుమా ఈడొల్ల, నీ ఇంటికి నీతో కలిసి తిరగతా ఉన్నందుకు నాకు కూడా మా చెడ్డ పేరు వస్తుంది. ఆ తెలుసుకో ముందర, నీ
1: వెళ్తున్నామా? నడు సముద్రంలో ముంచేసి నువ్వు మాత్రం ఒడ్డుకి వెళ్తావా?
0: లేకపోతే నీతో కలిసి నన్ను కూడా మునిగిపోమ్మంటావా?
1: తప్పుదండ్రా, ఇన్నేళ్లుగా కలిసి తిరుగుతున్నాం కదా, కలిసి తాగుతున్నాం కదా, అరే ఇంట డేలలో నా బుర్ర మొద్దు బారిపోయిందిరా, అరే అరే ఈ సంగతి నువ్వే ఆలస్యాలరా.
0: ఇదిగో ఈయన మనం గాలం వేసి ఎనికి లాగాల్సిందే, లేకపోతే నేను అనుకున్నదంతా జరిగిపోతాది.
1: నాకు నమ్మకం లేదురా నోగరాజు, రే ఈడు మన మాట వింటాడా అని.
0: ఎంతమంది బలవంతం చేతి ఎనికి రాకుండా అడిగిపోతాడు గానే నేను వెళ్తున్నామా.
1: ఇదిగో ఏంది లక్ష్మి అంటా చూస్తావు, ముందు ఇంట్లోకి రాయే, ఆకలేదు అన్నం పెట్టు.
3: అట్నే పదా
1: పోదా మరి.
4: ఏమయ్యా జోగినాథం?
5: చెప్తాం చెప్పండి.
4: ఆ గోపాలానికి కబురు పెట్టావా?
5: ఎప్పుడో చెప్పొచ్చానండి.
4: మరి ఇంకా రాలేదే.
5: ఎంతైనా మీతో ఇవ్వరం కదండి, అందుకని ధైర్యం కూడా కూడగట్టుకోవాలిగా. అయినా ఆగితే బతుకుతారా? వస్తుంటారులేండి.
4: నా చేతి కింద రాలిని మెతుకుల్ని తిని బతికే ఈ ఎదవలకి అంత ఖండకావరమా. చూస్తాను, అది చూస్తాను. ఈ ఏరాస్వామి కన్నర చేస్తే ఏమవుతారో అది చూస్తా.
5: అయ్యా అంత కోపడబాకండి, కాసేపు ఆగండి. మీరు చూస్తుండగానే ఆ గోపాలంగడాడు కొడుకు మంత్రం వేసినట్టు మీ ముందు నిలబడిపోతే నన్ను అడగండి.
4: ఆ ఎదవలో నేనిచ్చే డబ్బులతో తెగ తిని కొట్టుకుంటున్నారు రాణి. ఇవాళ అటో ఇటో తేలిపోవాలా, లేకపోతే ఎన్ని తరాల ముందర మా పెద్దోళ్లు వాళ్ళకి పెట్టుబడి పెట్టి వ్యాపారం చేస్తున్నారు. ఎప్పుడన్నా ఇట్టడి గొడవచ్చిందా? నిన్నగాక మొన్న పుట్టిన ఈ పిల్ల నాయలొచ్చి నన్నే ఎదిరిస్తాడా రాణి? రాణి వాడి సంగతి తెలుస్తుంది.
6: దండలు స్వామి.
4: ఎలా గోపాలం, మా ఓళ్ళు మీ ఓళ్ల మీద చేపలాట చేయటానికి పెట్టుబడి పెట్టిన సంగతి నీకు తెలవదా?
6: అది ఇప్పుడే వారమైంది బాబు, 3-4 తరాల ముందర జరిగిన యథార్థం కదా బాబు.
4: నిజమే కదా,
0: దాంట్లో అబద్ధమేముంది బాబు.
4: మరప్పటి నుంచి వస్తున్న ఆచారాన్ని కాదని, ఇవాళొచ్చిన నీ కొడుకు నా ఆసామితనాన్ని కాదని నన్ను గడ్డి కోస మాదిరిగా తీసి పారేస్తాడా?
6: అయ్యా ఈరసల గారు, వాడా లోక జ్ఞానం తెలియని పోసాడు, వాడి మాటల్ని పట్టించుకోకుండా లేని సామే.
4: ఏంది వాడు, వాడు పశువుడా? మళ్ళీ అన్నవరా గోపాలం, అసలు

0: పశువుడన్నోడు ఇట్టే మాట్లాడతాడా? కోడి మాటలు పశువుడు మాటల్లాగా ఉన్నాయా? కోడు పశువుడు కాదురా. కోడు మీ కులంలో పుట్టిన అపర మేధావి.
1: ఏమో, మేధావులంతా మీ కులంలోనే పుట్టాలని రాజ్యాంగంలో రాసిందా?
0: అట్టనే నేనన్నానా?
1: కళ్ళ ముందర జరిగే అన్యాయాన్ని ఎదిరించడానికి మేధావులే కానక్కర్లేదు. ఏ మాత్రం ఆలోచనలోడైనా చాలు.
0: ఆహా, ఏందో మేం చేస్తున్న అంత అన్యాయాలు?
1: తరతరాల నుంచి మా జాతిని మోసం చేయకుండానే వ్యాపారాలు చేస్తున్నారు మీరు.
0: వ్యాపారం అన్నప్పుడు ఎంతో కొంత మోసం ఉంటుంది, అందరికీ తెలిసిందేది.
1: ఎంతో కొంత? మీరు చేసేదాన్ని ఎంతో కొంత అంటారా?
0: కాకపోతే ఎంతంట?
1: అసలు మీ ఓళ్ళు మా ఓళ్ళ మీద పెట్టిన పెట్టుబడి ఎంత? మాపై వస్తున్న లాభాలెంత? మీరు మా మీద దోచుకునేదెంత? మా దగ్గర శాపలు తీసుకునేదెప్పుడు? మాకు లెక్కలు చూసి డబ్బులిచ్చేదెప్పుడు?
0: ఆహా, అంతేనా? ఇంకేదన్నా మిగులుందా?
1: ముందీటికి సమాధానం చెబితే మిగతా తర్వాత చెప్తాను.
0: ఒరే పిల్లనాయాల, సరిగ్గా కొద్ది తరాలు వెనక్కెళ్తే చేయటానికి పని లేక ఆ ఇసుక దిబ్బల్లో తిరుగుతా ఉంటే మా ముత్తాత దయదలిచి ఫోన్లే బతుకుతారని వలలు తెప్పలు కొనిస్తే ఆ తెప్పల మీద చేపలు నేటాడి మాకిస్తే మేమిచ్చిన డబ్బులతో ఇంతోళ్ళైనారు. ఆ ఏళ మా ఓళ్ళు మీ ఓళ్ళకి డబ్బులిచ్చి చేపలేట సామాన్లు కొనియకపోతే ఈ రోజు మీరంతా ఏడుండేవాళ్ళంట. ఎరా గోపాలం, ఎరా నూకరాజు, ఈ సంగతంతా మీ పెద్దోళ్ళు మీకు చెప్పలేదా? దాన్ని మీరు మీ కొడుకులకి చెప్పాలి కదా. అట మీరెందుకు చెప్పలేదంట?
2: నిజమే స్వామి, తమరు చెప్పిన దాంట్లో అచ్చిరం ముక్క కూడా పోలు లేదు.
0: మరి నీ కొడుకు ఎందుకు చెప్పలేదంట?
3: చెప్పకుండా ఎట్టుంటాం స్వామి?
2: చెప్పినా నా కొడుకు వింటాడా స్వామి?
0: ఈనాడు ఆడెందుకు వింటాడు? అట్ట ఇంటే ఓడెందుకు తెలియగలడవుతాడు? వాడికి అస్తమానం మమ్మల్ని ఆడిపోసుకోవాలా, మా ఉసురు పోసుకోవాలా? అదేమంటే మీ జనానికి మా మీద ఉండేది లేనిది ఏదోదో చెప్పి మీ కాడ హీరోలు అయిపోవాలా, మా పరువు బజారుకి ఇచ్చాలా? అదే వాడి ఆలోచన అంతా.
1: ఈడెవడో పనులు లేకుండా గోళ్లు గిల్లుకొని కూసోలా. మీ పెద్దవాళ్ళు ఏదేదో సేవ చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటే కుదరదో. మా ఊళ్ళు అమాయకత్వం మీద తెలివిగా వ్యాపారం మొదలెట్టి ఈ రోజు దాకా తరాలు మారినా చేస్తూనే ఉన్నారు. మా ఊళ్ళకి ఏతాక సాయం చేసి మా మీద తాటాక ఆదాయం దొబ్బుతున్నారు. లెక్కలు తెలవని మా ఏలిముద్ర లోకానికి అసలు వడ్డీ చెత్త చేసి మూలిగే నక్క మీద తాటికాయలు మోపి మేం భరించలేంతగా తయారు చేసి మా మెడకి ఉరితాడు బిగిస్తున్నారు.
0: ఆహా, మా మీద చాలా పరిశోధన చేసినావే. ఇన్ని రూల్స్ మాట్లాడడం కన్నా మా బాకీల్ని తీర్చేస్తే ఏ గొడవ ఉండదు కదా. అప్పుడు మిమ్మల్ని ఎవరూ అడగరుగా.
1: ఎట్టా తీరుస్తాం? అయ్యి ధర్మ వడ్డీలా, దౌర్జన్య పొడ్డీలా? అసలెక్కడుందో శివరెక్కడుందో కనీసం మీకన్నా అర్థమవుతుందా? అంతా ఇంత చూస్తా ఉంటే మా ఓళ్ళనే శాశ్వతంగా మీ కింద బానిసలుగా ఉండేటట్టు చేసుకున్నట్టుంది.
0: ఆహా, మరి మీ పైన పెట్టిన దానికి వడ్డీ వేసుకోవద్దా?
1: ఇక్కడైనా ఇంకే రేవులోనైనా ఉందా? అయినా మా మీద ఎంత పెట్టినారు, మీరెంత తీసుకుంటున్నారు, ఏ లెక్కన్నా సరిగ్గా రాసిచ్చినారా? అదంతా తప్పులు తడక.
0: నోర్మయ్, ఏదో పిల్లాడు కదా అని చూస్తా ఉంటే ఆబాని రెచ్చిపోతున్నావే. ఆ మాంతరం అప్పులు తీర్చలేని మగోళ్ళకి ఇంత బడా ఎందుకంట?
1: ఎరా స్వామి, మాటలు జాగ్రత్తగా రాని. మా శమన పరమానందంగా జుర్రి బలిసిన మదంతో నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నావు.
0: రే పిల్లనాలా.
1: కాదు, నీ పాలిట పిడుగుని. ఇన్నాళ్లు మా ఊళ్ళ చేత వంగి వంగి దన్నాలు పెట్టించుకున్నారు. మా పెద్దోళ్ళని అరే ఒరే అని పిలిచినారు.
0: అయితే ఇప్పుడు ఏం చేస్తావంట?
1: ఇక నుంచి అట్టా పిలవడం కుదరదంట.
0: అదే ఎందుకంటాను?
1: మీకన్నా మేము దేంట్లో తీసిపోయినామంట?
0: డబ్బులో అంటాను.
1: డబ్బుతోటే ఈ ప్రపంచకంలో పొద్దు పొడస్తా ఉందంటే నీ అంత తెలివి తొక్కువాడు ఎవడో లేరంటాను. మీరు తినే తిండి ఇంకొకరు పండించాల, మీరు కట్టుకునే గుడ్డలు ఇంకొకరు నేయాల, అది మాసిపోతే ఇంకొకరు ఉతకాల, మీరేసుకునే చెప్పుల్ని ఇంకొకరు కొట్టాలా. ఇట్టా చెప్పుకుంటూ పోతే ఈ లోకంలో ఏ మనిషి కూడా ఇంకొకరు సాయం లేకుండా బతకలేడన్న సంగతే మీరు గుర్తుంచుకోవాలా.
0: రే పిల్లనాలా.
1: ఆగక్కడ. నువ్వెట్టా 9 నెలలకు పుట్టావో నేను అట్టా పుట్టినాను. నీలో ఎర్రటి నెత్తురు.

0: అంటే నాలో కూడా నెత్తురుంది. మరి అలాంటప్పుడు నువ్వంటే నేనెందుకు భయపడాలా?
1: ఎందుకా? నాకు బాకీ ఉన్నందుకు?
0: ఆ బాకీలు అడ్డం పెట్టుకుని మా ఈపులపై సారీ చేయడం లేదా?
1: ఏయ్, ఒక్కసారి ఏంది, ఇంకేదన్నా చేస్తాం. నువ్వేం చేస్తావు రా పిల్లనాయాలా?
0: ఇంతకన్నా నువ్వేం చేస్తావో చెప్పు. వందలేళ్లుగా మా వాళ్ళని బానిసలుగా మార్చి పాతాలను తొక్కేశారు. ఇంకట్టా జరగడానికి ఈల్లేదు. డబ్బులు ఇచ్చినంత మాత్రాన మీ కింద అణిగిపోవలసిన అవసరం లేదు.
1: అంత గట్టిగా గుంజుకుంటున్నావే, చేతైతే మా బాకీల్ని తీర్చిపారేసే.
0: ఇంతగా గుంజుకుంటున్నా, నువ్వు న్యాయంగా మీ బాకీలంతా చెప్పు, తీర్చేస్తాం.
2: ఒరే రాజేశ, ఏంద్రా నువ్వు ఏం చూసుకుని ఇంత రెచ్చిపోతా ఉన్నావు? ఈ సావుకారు బాకీ తీర్చడం అంటే తమాషా అనుకున్నావు ఏంది?
3: ఒరే నాయన, నువ్వు అసలు తలకాయుండే మాట్లాడుతున్నావా?
0: మనసుంటే మార్గం ఉంటుందిలే, నువ్వు గమ్మునున్నాయినా?
4: ఏంద్రా గమ్మునుండేది? అవి డబ్బులు రా, చెల్లపెంకులు కావు.
0: ఆ సంగతి నాకు తెలుసులే, నువ్వు గమ్మునుండమ్మా.
2: ఒరే అల్లుడు, ఏంద్రా నువ్వు మాట్లాడేది? అయ్యి డబ్బులు రా, అయ్యి లేకనే మన పెద్దోళ్ళ కాన్నించి ఈ రోజు దాకా ఈళ్ళ కింద పనిచేస్తా ఉండేది.
0: నోకరాజు మామ, మీ ఆలోచనల్ని ఆ సముద్రంలో కలిపేయండి. ఇప్పుడు రోజులు మారిపోయినాయి. మన మీద పెట్టుబడి పెట్టే దాంట్లో కూడా చాలా మార్పులు వచ్చేసినాయి.
4: ఏంది నాయన నువ్వు చెప్పేది? ప్రపంచానికి దూరంగా ఈ సముద్రపు ఒడ్డులో నిక్కుష్టపు బతుకులు బతుకుతా ఉండే మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ ఆసామి ధైర్యం చేసి ముందుకొస్తాడంటావురా? ఈ ఆసాములంటే వాళ్ళ పెద్దోళ్ల కాలం నుంచి ఇట్టా మన మీద పెట్టుబడి పెట్టి ఉన్నారు కాబట్టి, పైగా ఈ ఊరోళ్ళే అయినందువల్ల వాళ్ళకి తప్పటం లేదనుకుంటా.
0: వాళ్ళకి తప్పు కాదమ్మా, ఇవాళ మనం లేకపోతే వ్యాపారం చేయడానికి గతి లేదు. ఇళ్ళకి ఇవాళ సముద్రం నుంచి మనం ఏటాడే చేపలు, రొయ్యలు, ఎండ్రకాయలు బంగారం కన్నా విలువైందిగా అమ్ముడవుతున్నాయి ప్రపంచకంలో. అట్టాంటప్పుడు మనం ఎదురు తిరిగితే ఇలా వ్యాపారాలు వదులుకుని లచ్చల లచ్చ నష్టపోవాలా? కాబట్టి మనల్ని వాళ్ళు వదులుకోవడానికి ఇష్టపడరు. అందుచేత మీరంతా ఇళ్ళకి భయపడకుండా నా వెనక నిలబడండి. మనం సముద్రం మీద గొడ్డి సాకిరి చేసేవాళ్ళమే కానీ సావరపోతులం కాదు. కాబట్టి మన మీద పెట్టుబడి పెట్టడానికి ఏ రేవు నుంచి అయినా ఆసాములు వస్తారు. ఎట్టా మన కాళ్ళు డబ్బు రుసులు చేస్తారో అది చూద్దాం.
4: ఒరే నాయన, ఏంద్ర నువ్వు మమ్మల్ని బతకనిస్తావా లేకపోతే సావమంటావా?
0: ఎందుకమ్మా అంతలా భయపడతావు? నేను మాట్లాడేది తప్పు కానప్పుడు ఎవరికీ భయపడను. మనందరి బాగు కోసమే కదా నేను మాట్లాడేది.
4: పేదోడు కోపం పెదవికి సేట అంటారా? పెద్దోళ్ళని ఎదిరించి పెద్దోడు అనిపించుకుంటావా?
0: పెద్దోళ్ళు ఈళ్ళు పెద్దోళ్ళు ఎట్లా అవుతారమ్మా? మన నిండా ముంచి మిద్దెలు మేడలు కట్టుకున్న దుష్ట గ్రహాలమ్మా ఇలాంటి ఆసాములు.
4: వదిలే, ఎటు పోయేది అటు పోతాది. దారిని పోయే దరిద్రాన్ని ఇంట్లోకి తెచ్చుకుంటావా?
0: ఇది దరిద్రం కాదమ్మా, మన జాతికి పట్టిన ఏలినాటి శని. ఆ శనన్నా 14 ఏళ్ళకి వదులుతాదంటారు గాని ఈ శని మాత్రం తలా లెక్కన తిష్ట వేసింది మన ఇళ్లలో.
4: ఇంతమంది చేపలు పట్టేవాళ్ళు ఉన్నారు కదా, ఎవడన్నా నీలాగా బయటకొచ్చి మాట్లాడుతున్నారా? వాళ్ళందరికి పట్టిన కర్మ నీకెందుకా అని నా బాధ.
0: ఏం కాదురే, నువ్వు గమ్మునుండమ్మా, ఈ దెబ్బతో ఈళ్ళ గోవ గూయమనాలా.
3: మరి ఆయన డబ్బులు కట్టమంటున్నాడే, ఇప్పుడంత డబ్బులు ఎన్నికి తెస్తావురా?
0: అవతల రేవులో ఉండే ఆసాముల్ని సిద్ధం చేసి ఉంచాలే. ఇలా ఊ అంటే రేపు ఈ పాటికి డబ్బు సంచులు వచ్చి పడిపోతాయి. అట్టా జరగడానికి ఆసాము ఒప్పుకోడని నాకు తెలుసు.
2: అవును గాని రాజేశ, ఆ రేవు ఆసాములు వచ్చి మనకు పెట్టుబడి పెడతామంటే ఈ ఆసాము ఒప్పుకుంటాడంటావా?
0: ఒప్పుకోక ఏం చేస్తారు? ఈ ఊరేమన్నా ఈళ్ళ గుత్తాకి తీసుకున్నారా? అప్పుడు మన వాళ్ళకి డబ్బులు ఇచ్చినారు, ఇప్పుడు మనం వద్దనుకుని డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నావు, కట్టేస్తున్నావు, అంతే కదా?
2: ఒరే అల్లుడా, నువ్వేంటో పగటి కలలుకుంటున్నావు గాని ఈ చేపలు పట్టే మొఖాలను చూసి ఎవడన్నా పెట్టుబడి పెడతారా?
0: అట్టనుకునే ఇన్నాళ్ళు మీరంతా బాయిలో కప్పల మాదిరిగా బతుకుతున్నారు. అసలు ఎవడన్నా మనకి పెట్టుబడి పెట్టడానికి వస్తాడేమోనని ఇసారించినారా?
3: ఇసారిస్తే మాత్రం దొరికేస్తారా?
0: ఇప్పుడు దొరకలా? ఈ ఏరాసామి బాకీ కట్టమని అడగమను, 2 రోజుల్లో మన బాకీ డబ్బులన్నీ కట్టేస్తాం.
1: అది చూస్తా, నా ఊళ్ళో నాకు పోటీగా ఎవడొచ్చాడో నేను చూస్తానరా.
0: ఈ ఊరేం నీ బాబు జాగిరి కాదు ఏరాసామి. ఇన్ని తరాల నుంచి మా జనాన్ని పీకు

0: తిన్నది చాలు. ఇప్పుడు నిజాయితీగా మేము కట్టాల్సిన బాకీలంతా చెప్పు, రేపు ఈ పాటి కట్టి పారేస్తాం. లేకపోతే నీ మీద సీటింగ్ కేసు పెట్టి పోలీస్ స్టేషన్కి ఈడుస్తా.
1: ఏ ఎంత పొగర్రా నీకు, నన్నే పోలీస్ స్టేషన్ గిడుస్తా? ఇన్ని తరాల నుంచి మేమిచ్చిన డబ్బులతో బతికి ఇప్పుడు నా మీదనే కేసు పెడతావా?
0: మీకిష్టమైన రేటు కట్టి మా మీద శమదోపిడి చేశారు. ఎన్ని పోలీస్ స్టేషన్ లో చెప్తే నీకే ఇంకా మోపవుతుంది, అది తెలుసుకో.
2: ఏడు శానా ముదిరిపోయినాడు, ఏడికి శానా సంగతులు తెలిసినట్టుంది. ఏ పెట్టుబడి పేరు చెప్పి ఇన్ని రోజులు ఈ శాపలోని భయపెట్టానో, ఆ కట్టుబాట్లు ఇప్పుడు పని చేయవని ఈ కుర్రాడికి తెలిసిపోయినట్టుంది. ఇన్నాళ్లుగా ఈ శాపలోల మీద అరాచకాన్ని సాగించాను, ఈ రోజు ఈ పిల్లాడి కడ అవన్నీ సాగేటట్లేదు. ఇప్పుడు మొండిగా ఈడి కాడ తెగేలాగా లాగితే నా వ్యాపారం అటకెక్కిపోతుంది. బయట రేవుల ఆసాముల కాడ నుంచి డబ్బులు తెచ్చి నా బాకీల్ని కట్టేస్తే ఇంకే ఊళ్ళో నాకు వ్యాపారం ఏముండదు. సాహుకారని ఆసామని జనాల కాడ పిలిపించుకునే అవకాశమే ఉండదు. కాబట్టి ఏడుతో గొడవ పడకుండా రాజీ చేసుకోవటమే చాలా మంచిది. అందువల్ల ఈ రోజుకి వీళ్ళని గమ్ముగా పంపించేస్తాను. ఆ జోగినాథం.
3: హాయ్, ఇక్కడే ఉన్నానండి, చెప్పండి.
1: ఈరోజు ఎవరాన్ని వాయిదా వేస్తున్నాను, ఇంకొక రోజు మాట్లాడుకుందామని చెప్పి పంపించేయి.
3: చెప్తాం. అలాగేనండి. ఇన్నాక గోపాలం అయ్యగారు మాటలు
4: అయ్యా,
3: మీ ఎవ్వారని వాళ్ళు ఆయుధ వేసినారు కాబట్టి ఇంకో రోజు రండి, వెళ్ళండి.
4: సరే అయ్యా.
0: ఇంకొక రోజు ఎందుకు, ఇలా తెలిసేమనండి.
3: ఇదిగో రాజేశ, పొట్టేలు ఇష్టమా దేవరిష్టమా చెప్పు. ఆయన దేవుడు, మీరు పొట్టేళ్ళు కాబట్టి ఆయన పిలిచినప్పుడే వద్దురు గాని. పదండి పదండి పదండి.
5: ఇదిగో అల్లుడు, ఆ స్వామి ఈడదాంక లాక్కొచ్చి తీరా డబ్బులు కట్టేస్తామని నువ్వు చెప్పేరేకి సటుక్కున వాయిదా వేసేసినాడంటే డెడ్డెడ్డెడ్డెడ్డె, ఏదో కిరికిరి ఉందరో.
0: నీ చెప్పే కదా మామా, అవతల రేవుల ఆసామి మాటెత్తే రేగి అయ్యగారు ముఖంలో రంగులు మారిపోయినది, నేను కనిపెట్టా.
6: సరేలే పోదాను రాండ్రా, ఆసామి ఎప్పుడు చెబితే అప్పుడే వద్దాం, పగల్లే.
0: అమ్మా అమ్మా, నాయనా నాయనా, బయటికి రండి బయటికి రండి.
6: ఏంద్రా నాయన, ఏందంత హుషారుగా ఉన్నావు?
0: మన పంతో నెగ్గింది నాయన, ఆ ఏరాసామి కాలమేళనికి వచ్చేసినాడు.
7: ఏందయ్యా ఏం జరిగినదే?
0: చూసావమ్మా, ఆ ఏరాసామి ఇంకా మనల్ని తొక్కేయాలనుకున్నాడు, కానీ వాళ్ళ వల్ల కాలేదు, కాలమేళనికి వచ్చేసినాడు. మనల్ని కాల కింద సీమల్లాగా ఇన్నాళ్ళు చూశాడు, ఇప్పుడు మన కాల కింద సీమ అయిపోయినాడమ్మా.
7: ఏందినయ్యా ఏం జరిగిందో వివరంగా చెప్పు నాయనా.
0: అదేనమ్మా, ఆ ఏరాసామి ఇన్నాళ్ళకి కళ్ళు తెరిసి నేల మీదకి వచ్చేసినాడమ్మా.
7: ఏమైంది ఏమైంది నాయన, ఆ ఆసాం ఏమన్నాడు?
0: ఇంకేమంటాడు, ఆసాం అన్న అహంకారంతో మూసుకుపోయిన కళ్ళను తెరిసి నేల మీదకి వచ్చేసినాడు.
7: అసలేమైంది నాయన?
0: ఇంకా లాగితే వ్యాపారం చెడిపోద్దని కాలబేనానికి వచ్చినాడు.
6: అంటే ఏమైంది నాయన?
0: మనం ఇయ్యాల్సిన పెట్టుబడి బాకీలో తీర్చాల్సిన అవసరం లేదని, ఇంకా పక్క రేవులో ఏ రేటు ఉంటే ఆ రేటే కట్టిస్తానని చెప్పి పంపించేసినాడు.
7: నిజంగానా నాయన? మా నాయని, నువ్వు చాలా సాధించావు, నా బంగారు కొండ.
6: మరి నీకేనా కొడుకు నా కాడా, మరి నేను మాత్రం సంతోషించొద్దా?
7: అట్నే సంతోషించాయి, ఏడెవరు కాదన్నారు.
6: ఒరే నాయన, నువ్వు పెద్ద తలకాయలతో పోట్లాడికి పోతా ఉంటే మా కడుపులో ఏందో అగ్గి పుట్టేదిరా. ఏం చేస్తాం, వాళ్ళ పెద్దోళ్ళు తరాల లెక్కన కూర్చొని నిన్న తరగని డబ్బున్న వాళ్ళు మనమా? ఇంకా మన సంగతి తెలిసిందే కదా.
7: అవునయ్యా, వాడు మన కడుపును పుట్టిన ఒక్కగానొక్క నర్సు కదా, మరి ఎట్టా తెలిసి తెలిసి ఆ పెద్దోళ్ళ మీదకి గొడవకు పంపిస్తావా ఏటి?
6: అందుకే కదా మనం కుల్లి కుల్లి సత్తా ఉండేది.
7: నాయన ఇది నిజమేనంటావా? ఏందో కాని నాకు నమ్మకం కుదరట్లేదు.
8: ఇంకా నమ్మకం కలగటం లేదేంటి ఎట్టక్క? ఆ ఏరాస్వామి పిలిచి చెప్పింది నాకే మావా. ఎన్ని రోజులకి ఈ ఆసాముల బారి నుంచి మనకి ఎముక్తి కలిగిందంటావు? ఓ గోపాల మావా.
6: ఏమి రనుక?
8: ఓ లచ్చమ్మక్క.
7: ఏందయ్యా?
8: మీ కొడుకు నిజంగా శానా గొప్పోడే. మన జాతిని ఈ ఆసాముల శర నుంచి ఇడిపించడానికి పుట్టిన కారణ జన్ముడబ్బా.
6: అవును అవును ఒక రాజు, ఇన్ని రోజులు ఇన్ని తరాలు గడిచిపోయినాక ఇప్పుడు ఇప్పుడు నా కొడుకు శాతల మిందగా ఇమిక్తి కలిగినాదంటే నిజంగా నిజంగా మనసు సంబరంతో పొంగిపోతుందనుకో.
7: తమ్ముడా నూకరాజా, మీకే అట్ట ఉంటే 9 నెలలు కడుపులో ఎట్టుకుని కన్నదాన్ని నాకెట్ట ఉండాలా?
8: అవునక్క, వాడు ఇన్ని రోజులుగా ఆ ఈరాస్వామి దౌర్జన్యాలను ఎదిరిస్తా ఉంటే ఏందిరా ఈడు బలిసినోళ్ల మీదకి పోతా ఉన్నాడు, శానా దెబ్బతింటాడే అని భయపడిపోయేవాణ్ణి. కాని మనోడు ధైర్యంగా నిలబడి దేనికి భయపడకుండా ఆ ఈరాస్వామి రాజకాలను బయటపెట్టి అనుకున్నది సాధించినాడు. తరాల లెక్కన బానిస బతుకులు బతుకుతా చీకట్లో మగ్గిపోతా కొనారెల్లుతున్న మన జాతికి ఇలా విముక్తి కలిగించినాడు.
6: నిజమేరా నూకరాజు, ఇన్ని రోజుల నుంచి ఆ సముద్రం మీద ఎన్నో కష్ట నష్టాలు కూర్చి శాపలను ఏటాడి ఈ ఆసాములు చేతికిచ్చి వాళ్లకు బుద్ధి పుట్టినప్పుడు డబ్బులిస్తే అందుకొని పట్టుపోసుకునేవాళ్ళం కదా. ఆ ఆసామినే దేవుడు వేయించి ఆయన మాటే ఏదంగా గౌరవించిన వాళ్ళం కదా. ఏ రోజన్నా ఆ ఆసామి చేసేది తప్పని అనిపించలేదు ఇందిరా మనకి?
8: ఎట్ట అనిపిస్తుంది మామా, మన పెద్దోళ్ల దారిలోనే మనము నడిచినాం, అందుకే ఆ ఆసాము చేసే మోసాన్ని కనిపెట్టలేకపోయినాం. ఇవాళ నీ కొడుకొచ్చి ఆ ఆసాము చేసే మోసాలన్నీ బయట పెట్టి యాళ్ల కింద నుంచి మగ్గిపోతున్న మనల్ని ఈ చీకటి నుంచి బయట పడేసినాడు.
0: ఈ యాళ్ళ నుంచి ఇంకా అట్లా జరగదు నాయన. మనం శాపలేసిన వారానికే లెక్క చూసి మన డబ్బులు మనకి ఇయ్యాల్సిందే, అది కూడా పక్కరేవులు ఆసాములు కట్టించే రేట్లే కట్టియ్యాల. అప్పట్లాగా వాళ్ళకి తోచినట్టు చేయడానికి ఇల్లేదు.
6: ఈ లెక్క మన పెద్దోళ్ళ కానించి ఇప్పటిదాకా ఎన్ని లక్షలు నష్టపోయాము.
8: ఇంకిప్పుడు కూడా మనం కన్ను తెరిచుండకపోతే ఇంకెన్ని లక్షలు నష్టపోయేవాళ్ళమో.
7: దేవుళ్ళు ఎక్కడి నువ్వు వచ్చి మన ఊళ్ళందరినీ ఆదుకున్నావు నాయన.
6: నాయన రాజేశు, నువ్వు నా కడుపును పుట్టిన హాని ముత్తేనివి, నిన్ను కన్నందుకు నా మనసు ఆనందంలో పొంగిపోతా ఉందిరా.
7: ఆగాడా, ఓ ఎగేసుకుంటా బేటి.
6: ఏండే నీదే,
7: నువ్వు కన్నావా?
6: నువ్వే కన్నావు లేవే నా లక్ష్యమే.
7: అట్టాను, ఇది బాగుంది.
6: అబ్బా ఒక్క మాట కూడా పొల్లు పోనీవి కదే.
8: బాగుందక్క, నువ్వు చెప్పింది నిజమే కదా, ఈ గోపాలమామ చెప్పేది అబద్ధం.
6: ఏంద్ర దర్జమ కూడా నేను చెప్పేది అబద్ధమా? వాడెవడు పుట్టినాడు సెపరా గాడిద?
8: అబ్బా నీతో పెద్ద గొడవే మావా, ప్రతి దాంట్లోనూ
6: గొడవగాక మా ఇద్దరి మధ్యలో ఈ లెక్కన పుల్ల పెడదాం అనుకుంటున్నావా? రే గోప గుయ్యం అంటుంది రోయ్. అది సరేగాని నొకరాజు.
8: చెప్పు మావా.
6: మనోడు ఈరోజు మన జాతికి చేసిన గొప్ప సాయానికి మనం అంతా పెద్ద పండుగ చేసుకోవాలరా. ఈ సంగతి ఊరి పెద్దలందరికీ చెప్పేసి అమ్మోరికి పెద్ద దాతర చెయ్యాలి. విన్నావా?
8: విన్నాలే మావా. అట్టయితే గుడికి అడిగి పోదాం రా.
0: వద్దులే నాయన, మీరంతా జాతర పేరు చెప్పి కళ్ళు బేందులు తాగడం నాకిష్టం ఉండదు.
6: ఊరుకోరా, నీకేం తెలవదు. ఇదిగో నువ్వు తాగపోతే పోయే, నువ్వు గారి మమ్మల్ని తాగద్దని మాత్రం సంబంధురావు. బతుకులిట్టనే తెల్లారిపోతాడు గానీ ఆ మాట మాత్రం చెప్పొద్దురా. పోదంటారా నువ్వు?
8: పదమావా
6: పద.
8: అల్లుడు వెళ్ళొత్తాం.
7: నువ్వు రానాయన, అన్నం వడ్డిస్తా.
0: అట్నే పదమ్మా.
4: మీరు ఇంతవరకు పండుగ వచ్చింది నాటకం విన్నారు. రచన శ్రీ ఆవుల వెంకటరమణ. ఇందులో గోపాలం శ్రీ పిల్లా నటరాజ్, జోగినాథం శ్రీ బొర్రా నర్సయ్య, వీరస్వామి శ్రీ దేవరపల్లి ప్రభుదాస్, నూకరాజు శ్రీ గోపిశెట్టి వర్మ, గోపాలం శ్రీ నిమ్మరాజు సీతారామాంజనేయ ప్రసాద్, లచ్చమ్మ శ్రీమతి డి విజయలక్ష్మి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ ఆళ్ల యోగానందీశ్వరరెడ్డి. ఈ నాటకం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

పొద్దుగల 10:00 ఇప్పటిదాకా వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి, అలాగే హిందీ వివిధ భారతి కార్యక్రమాలు ముంబై కేంద్రం నుంచి విన్నారు. ఇక ఇప్పటి నుంచి రాత్రి 11:00 దాకా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుండి వెలువడే కార్యక్రమాలను వింటారు. మరి కొంచెం సేపట్లో మీరు ఫోన్లో పెట్టే ముచ్చట్లు మీరు కోరే సినిమా పాటల కార్యక్రమము మాట చెప్పుండ్రి పాటినుండ్రి. ఈ కార్యక్రమానికి చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 29508, ఇంకొక నంబర్ 23008. మాట చెప్పుండ్రి పాటినుండ్రి కార్యక్రమం తర్వాత ఈ పొజమొట్టు 5:30 సంబురం కార్యక్రమంలో నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బేల్ తరోడా మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం ఉంటుంది. వినడం యాది మరొకండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం, మనస్సు నిండా.

మాట చెప్పుండ్రి, పాట ఇనుండ్రి. మీ మాటలు మీకోసం సినిమా పాటలు. కల్మషం లేని కరుణకు వెలకట్టలేని అనురాగానికి చిరునామా అమ్మ. శ్రోతలందరికీ మాతృదినోత్సవ శుభాకాంక్షలు. మీకు నచ్చిన, అందరు మెచ్చిన పాటను కోరి ఇనతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 08732, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్. ఫోన్ నంబర్లు 29508, ఇంకొక నంబర్ 2300081. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రి, పాటి నుండి కార్యక్రమము.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుంట్రీ పార్టీ నుండి కార్యక్రమము. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీ ఉన్నారు. హలో.
1: హలో, నమస్కారం మేడం. శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్ మేడం.
0: శుభ సాయంత్రం. మీ పేరు?
1: నా పేరు రమేష్ మేడం. రమేష్ మాట్లాడుతున్నా, పాడికి, నిర్మల్ జిల్లా పాడికి నుంచి మేడం.
0: ఏం చేస్తుంటారు రమేష్?
1: మేడం, నేను ఇక్కడ కుకింగ్ లో టిఫిన్ లో కుకింగ్ చేస్తుంటాను మేడం.
0: అంటే?
1: అంటే ఇడ్లీ వడ దోశ పూరి.
0: ఓకే, టిఫిన్ సెంటర్.
1: అవును.
0: మీదేనా?
1: అంటే నేను వర్కర్ గా చేస్తాను మేడం.
0: అవునా? మంచిది. మరి ఇవాళ సెలవు?
1: ఏం మేడం?
0: ఇవాళ సెలవు, సండే కదా.
1: సెలవు, అందుకోసమే ఈరోజు పాట మంచిగా మన ఆకాశవాణి 100.2 FM మనసు కూడా నిండా నిండాలని మనస్ఫూర్తిగా పాట కోరుకుంటాం మేడం.
0: పొద్దున్న ఎన్నిటికి వెళ్తారు మీరు డ్యూటీకి? డ్యూటీ అనాలి మీకు.
1: భక్తి గీతాలు ఎంచుకుంటా వెళ్తాను మేడం. అదే వస్తాయి కదా భక్తి గీతాలు. రాత్రి కూడా 12:30 మధురిమా వింటాను. అయిపోతుంది కదా అంతే.
0: మంచిదే. అంటే పొద్దంతా రేడియో వినుకుంటేనే మీ పనులు మీరు చేసుకుంటారు. ఇక
1: మధ్యలో వివిధ భారతి కార్యక్రమం, సింగిరి కార్యక్రమం
0: అన్ని వింటారు.
1: అన్ని అసలు మనము అంబటాల సంగట్లు, ముచ్చట్లు అన్ని ఉంటాయి మేడం.
0: అవునవును, రైట్. సరే, మరి ఏ పాట వింటారు, వినిపిస్తారు ఇవాళ?
1: కురిసే మేఘాలు.
0: సరే, పాట వచ్చేస్తుంది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
2: Shifan Manishu Kumi Shifan Manishu Kumi

0: शिफान शोभे मजा गाऊंगे
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మాట చెప్పుండ్రీ పార్టీ నుండి కార్యక్రమము. శ్రోతలు, మాట చెప్పుండ్రీ పార్టీ నుండి కార్యక్రమానికి ఫోన్ సే కాకుండా ఉత్తరంతో సుఖ మీకు నచ్చిన పాటను కోరచ్చు. మా చిరునామా స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం విద్యానగర్ ఆదిలాబాద్ 504001. మాట చెప్పుండ్రీ పార్టీ నుండి కార్యక్రమానికి ఉత్తరం వచ్చింది. అల్లరి ప్రియుడు చిత్రం కోసం అందమా నీ పేరేమిటి అనుకుంటా పాటను కోరిన శ్రోతలు, కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి విలేజ్ నుంచి ప్రకాష్, శ్యామల, అశ్విన్, ఆనంద్, మన్విత్ వీళ్ళ కోరిక మేరకు అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఈ పాట.

0: ఇది మన యస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో
1: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్. నీ పేరు?
1: నేను సుస్వల మేడం, ఆర్మూర్ రామ్నగర్ నుంచి మాట్లాడుతున్నాను.
0: సుస్వల బాగుంది పేరు. సరే, ఏ పాట వింటావు?
1: నేను హనుమాన్ మూవీ నుంచి పూలమ్మే పిల్ల మేడం.
0: పెద్దమ్మ మరి ఏమేం ఎన్నో తరగతి?
1: నేను 6th క్లాస్ చదువుతాను మేడం.
0: అవునా? సరే, ఇంటి పాట వింటావా లేకుంటే పాట కూడా వినిపిస్తావా?
1: పాట పాడుతాను మేడం.
0: పాడు.

0: మంచి పాడుతున్నావు. సరే నీ కోసం పాట వచ్చేసింది వినేష్, ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: टेलीलॉ न्याय बंधु कानूनी साक्षरता एवं जागरूकता कार्यक्रम से जुड़े। कानूनी सहायता टेलीलॉ के टोल फ्री नंबर 1-4-4-5-4 और वेबसाइट www.tele-law.in से प्राप्त की जा सकती है।
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

0: ఇది ఈఎల్టి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమము. తిరిగి రేపు పొద్దుమట్టు 5 గంటలకి మాట చెప్పుండ్రి పాటి నుండి కార్యక్రమంలో మరిన్ని సినిమా పాటలు వినిపిస్తారు మారేడనేస్తాం. ఇప్పుడు ఫోన్ కలవని శ్రోతలు రాత్రి 8 గంటలకి ప్రసారమయ్యే హుషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇనుండ్రి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సంబురం పిల్లల కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బెల్ తరోడా మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము.
1: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
2: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
1: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు సంబరం. బడికిపోయే పిల్లలు వాళ్ళు చెప్పే కథలు, తీతి కథలు, పాటలు, పాడే పాటలు, పద్యాలు, ఏకపాత్ర అభినయము, నాటికలు, వీటినన్నింటినీ కథబంగా ప్రసారం చేస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. ప్రతి ఆదివారము పొజ్జమట్టు 5:30 సంబరం కార్యక్రమంలో. మరి ఇవాళ నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బెల్ తరోడా మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమము విన్నామా మరి.
2: అందరికీ నమస్కారం. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల బెల్ తరోడా. ఈ బెల్ తరోడా అనగానే పేరు కాస్త విభిన్నంగా అనిపించినప్పటికీ ఇక్కడ గతంలో బేల్ అనే వృక్షాలు ఎక్కువగా పెరిగేవి. దానివల్ల బెల్ తరోడా అనే పేరు వచ్చిందని గ్రామస్తుల ద్వారా తెలియవచ్చింది. తర్వాత ఇది తెలంగాణలో ఉన్నప్పటికీ ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలు ప్రధానంగా మహారాష్ట్రకు సమీపంలో ఉండడం వల్ల ఈ గ్రామం మహారాష్ట్రకు సంబంధించిన సంస్కృతి సంప్రదాయాలు ఎక్కువగా ఇక్కడ పాటించడం జరుగుతుంది. పరమ పూజ్య శ్రీ పాండురంగ శాస్త్రి అఠావలే గారి ప్రేరేపితమైన స్వాధ్యాయ సంబంధిత భక్తులు ఈ గ్రామంలో ఎక్కువ. అందువల్ల ఈ గ్రామము ఆధ్యాత్మికంగా ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక మా పాఠశాల విషయానికి వస్తే, పాఠశాలలో ప్రస్తుతం ఆంగ్ల మాధ్యమంలో బోధన జరుగుతుంది. ఈ ఆంగ్ల మాధ్యమ బోధన తెలంగాణ ప్రభుత్వము అన్ని పాఠశాలల్ని ఆంగ్ల మాధ్యమంలోకి మార్చక ముందప్పటి నుండే ఇక్కడ ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభమైంది. అప్పటి నుంచి నేటి వరకు ఈ ఊరి పిల్లలే కాకుండా చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుండి కూడా పిల్లలు విచ్చేసి ఈ పాఠశాలలో చదువుకోవడం మాకు గర్వకారణంగా అనిపిస్తుంది. ఇంకో గొప్ప విషయం ఏంటంటే, చాలా మంది ఉద్యోగస్తుల పిల్లలు, చాలా మంది ఈ ప్రాంతంలో ఉన్న పొలిటీషియన్స్ పిల్లలు అందరూ కూడా మా పాఠశాలలో చదువుతారని చెప్పడానికి మేము గర్విస్తాం. అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు మన బడి అనే కార్యక్రమం కూడా మా పాఠశాలలో ప్రస్తుతం శరవేగంగా పనులతో ముందుకు వెళ్తోంది. మరి ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్.
3: ఎంపీపీఎస్ బెల్ తరోడా గురించి ఆంగ్లంలో ఉపన్యాసం ఇస్తున్నది 5వ తరగతి రిజ్వాన్.
4: గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఆకాశవాణి ఆదిలాబాద్. ఐఎమ్ రిజ్వాన్ ఫ్రమ్ క్లాస్ 5th. I am telling you about my school. My school name is MPPS Beltoda. It is in Tarnur Mandal, Nirmal District. In our school, 5 classes are there, from 1st class to 5th class. In our school, we run Telugu, English, Maths, EVS, Drawing, Dancing and Abacus. We have 3 teachers who work hard for our overall development. Their names are Sudhakar sir, Pawan sir, and Gajanan sir. Sudhakar sir is our headmaster. We play, read and enjoy in our school. We love our school so much.
5: అమ్మకు జై జై చిన్న గేయం పాడుతున్న వారు మోహిని మరియు రజిత.
6: అమ్మ

0: పూజేసి.
1: అమ్మ మనకు దైవమురా గేయం పాడుతున్నవారు రోహన్ మరియు ప్రవీణ్.
2: అమ్మ

0: చూచురా.
1: ఈగ కథ చెప్తున్నది 2వ తరగతి అరణ్.
2: ఈగ పేరు మర్చిపోయాడా ముసవ్వ దగ్గర పోయాడా ముసవ్వ నా పేరిటి నా పేరిటి నాకే తెలుసు పెద్ద కొడుకులు పెద్ద కొడుక నా పేరిటి నా పేరిటి నాకే తెలుసు కట్టడి కొట్టాడునా ఇంకా చిన్న తమ్ముడున్నారు చిన్న తమ్ముడు నా పేరుంటి నా పేరింటి నాకే తెలుసు ఇంకా చిన్న తమ్ముడు నా పేరేంటి నా పేరేంటి నేనేమో గుండె చేయడా మా గుర్రమండు గుర్రమా నా పేరేంటి నా పేరేంటి నాకేం తెలుసు నేను గడ్డిట్టినా కర్పూర పాపను ఆడిగారు రావణ గడ్డిట్టి పాప నా పేరేంటి నా పేరేంటి నీ పేరా ఈ ఉంటాయట అది ఈ గాయపడ దాని తీసుకొని పోటాట అంటే
1: కృష్ణ శతకంలోని పద్యాలు పాడుతున్నవారు వరుసగా 2వ తరగతి అమూల్య, రజిత మరియు 3వ తరగతి నుండి జియా తర్ణం, శివాని మరియు

0: శ్రీపతి నారాయణ నాసుదేవ నంద కుమార నారాయణ నిన్నమ్మితి నారాయణ నంద బ్రో నగదర కృష్ణ
1: నారాయణ పరమేశ్వర ధారాధర నీలదేవ దానవ వైరి క్షీరాబ్ధిషణ ఎదుకుల వీర ననుగావు కరుణ వెలయగ

దండమయా నీకునెప్పుడు దండము కృష్ణ. దిక్కెవ్వడు ప్రహ్లాదుకు దిక్కెవ్వడు పాండుసుతుల దీనులకెప్పుడు. దిక్కెవ్వడు అహల్యకు దిక్కెవ్వడు నాకు నీవే దిక్కువు కృష్ణ.

0: నమమునేదలందుని త్రయముకృష్ణ
1: హరియను రెండు అక్షరములు హరించును పాతకముల నమ్ము జనాభా. హరినీనామ మహత్వము హరిహరి పొగడంగా వశమే హరి శ్రీకృష్ణ. బలమెవ్వడు కరిభ్రోవను బలమెవ్వడు పాండసుతుల బారనుగావా. బలమెవ్వడు సుగ్రీవుకు బలమెవ్వడు నాకు నీ విబలమావు కృష్ణ.
0: తోపి కథ చెబుతున్నది అమూల్య రెండవ తరగతి.
2: ఒక అన్వి తుండేట, అలా అన్వి తల్ల అమ్మ టోపీలు కుడుతుందట. అయితే అన్విత్ మీ ఫ్రెండ్లు మంచిగా ఉన్నారు కదా, టోపీలు ఇచ్చి రాపా అని 10 టోపీలు కుట్టించిందట, సంచులలో పెట్టించిందట. అయితే అలాక బస్సులు చూసి వచ్చిందట, లేవని అమ్మ అమ్మ ఆడ బస్సులు లేవు సర్ది కట్టి అని అన్నం పప్పు చారు టమాటా అన్ని పెట్టించి ఒక చేతిలో ఏమో సంచి ఒక చేతిలో ఏమో సర్ది పెట్టుకొని ఆడ పెద్ద చెత్త ఉందట. అయితే ఆడ నీళ్ళ బోరు ఉంది, ఆడు ఆకులు తీసుకొని కుట్టుకొని అన్నం పప్పు చారు వంకాయ టమాటా పెట్టుకొని తిన్నదట. ఆడికి నిద్ర వచ్చిందట, వండుకున్నదట. ఆడికి ఒక సౌండ్ వినబడ్డదట. అయితే కోతులు టోపీలు తీసుకొని ఉన్నదట చెట్టు మీద. అయితే ఆడికి ఒక ఐడియా వచ్చిందట. అయితే ఆడు డాన్స్ చేసిందట, కోతులు బి డాన్స్ చేసినాయట. ఆడు గోల్ తిరిగిందట, కోతులు బి గోల్ తిరిగినాయట. అయితే ఆడు టోపీ తీసి కింద పడేసిందట, కోతులు బి పడేసినాయట. చీరలు పెట్టుకొని టోపీలు ఆడు బాయ్ చెప్పిండు, కోతులు బి బాయ్ చెప్పినాయి. బెల్తోరకు పోయి ఒక్కొక్క టోపీ ఇచ్చి స్కూల్లో మీ మమ్మీకి థ్యాంక్ యూ రా అని చాక్లెట్ ఇచ్చిండు. వాళ్ళ ఫ్రెండ్ అడిగి తినుకుంటారు ఇంటికి వెళ్ళిండు.
0: పిల్లలం పసిపిల్లలం గేయం పాడుతున్నవారు రెండవ తరగతి పిల్లలు అవంతిక, అమూల్య, శ్రీజ్ఞ మరియు అక్షయ.

ఆనందం. ఆడే పాడే చిరునవ్వులం, గాలిలో ఎగరేటి సీతాకోక చిలుకలం, నీటిలో పూసేటి కల్వపూలం, ప్రేమను కురిపించే వనజలలం, అందంగా కల్లేటి రంగవలం, పిల్లలం పసిపిల్లలం.

0: విడ్డ పిల్లలం పసి పిల్లలం ఆడే పాడే చిరునవ్వు.
1: మన దేశం గొప్ప నాయకుడు ఉపన్యాసం ఇస్తుంది 4వ తరగతి శివాని.
2: మన దేశం భారతదేశం కీర్తి ప్రతిష్టలు కలిగిన గొప్ప దేశం మనది. ఎందరో వీరుల శూరుల నిలయం మన దేశం. ఈ మధ్య మనం అమృత సరస్సులను ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు నేను మీకు ఒక్క గొప్ప వ్యక్తి గురించి చెబుతాను. అతని ముందు భారతదేశం ముద్దుబిడ్డ అని పిలిచినా పిలుస్తారు. అతను ప్రపంచ నాయకులలో గొప్ప వ్యక్తిగా ఎదుగుతున్నాడు. చాలా దేశాలకు కరోనా మందును ప్రేమతో ఉచితంగా ఇచ్చాడు. అన్ని దేశాలతో స్నేహం చేస్తున్నాడు. దేశం యొక్క బాకీలను క్రమంగా తీరుస్తున్నాడు. మన్ కీ బాత్ అంటూ ప్రజలందరితో రేడియోలో మాట్లాడుతున్నాడు. ఎందరో వీరుల చరిత్రను జాతికి తెలియజేస్తున్నాడు. పాకిస్తాన్ చైనా వంటి శత్రు దేశాలను వణికిస్తున్నాడు. మన జాతీయ సంస్కృతి వైభవం తెస్తున్నాడు. మేకింగ్ ఇండియా అంటూ మెత్తవులను తయారు చేస్తున్నాడు. దేశం మొత్తంలో జాతీయంత భావాన్ని పెంచుతున్నాడు. దేశాన్ని ముందుకు నడుపుతున్నాడు. ఇలాంటి దేశాన్ని కాబట్టి నాయకులే మనకు స్ఫూర్తి. మన మందారం ఇలాంటి వారి అడుగులలో నడిచి దేశాన్ని మరింత పేరు తేవాలని. జై హింద్.
1: చంద్రయాన్3 గురించి చెప్పుతున్న వారు 5వ తరగతి శ్రీనిధి. గుడ్ మార్నింగ్, ఐ ఆమ్ శ్రీనిధి ఫ్రమ్ క్లాస్ 5th క్లాస్. టుడే ఐ ఆమ్ అబౌట్ ఇస్రో. ఇస్రో మీన్స్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ లాంచ్డ్ చంద్రయాన్3 ఆన్ 14th August 2023. ఇట్ ఈస్ ల్యాండ్ అమ్యూడియన్ నేమ్ ఇస్ శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్. ఇట్ ట్రావెల్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 3.84 lakhs ఆఫ్ కిలోమీటర్ డిస్టెన్స్. ఇట్ రీచ్డ్ మూన్ సక్సెస్ఫుల్లీ ఆన్ 23 August 2023. ఇట్ ల్యాండ్ మీడియం నేమ్ ఇస్ విక్రమ్ అండ్ ద రేడియం నేమ్ ఇస్ ప్రజ్ఞా. నౌన్ ఇండియన్ బికేమ్ ఫోర్త్ నేషన్ టు రీచ్ ఆన్ టు మూన్ అండ్ ఫస్ట్ నీచ్ టు రీచ్ నిహా సౌత్ పూల్ ఆఫ్ మూన్. India is became very strong. I am very happy pill to be an Indian. Jai Hind. రారండోయ్ రారండి గేయం పాడుతున్న వారు 4వ తరగతి పిల్లలు శివాని, సంజన మరియు నీలర్వీణ.

శాంతి సహనం గేయం పాడుతున్న వారు 5వ తరగతి పిల్లలు జ్యోతి, ప్రవళిక మరియు రిషిత.

0: ഉപമ ശൗര്യകാന്തിതോവെലിഗിനതി ഉപമ.
1: రైతులం, మేము రైతులం. కవితను చదువుతున్న పిల్లలు అక్షిత, శివాని, శ్రీనిధి మరియు రిషిత.
2: మేము రైతులం. అవును మేము.

తమర పూలం కాలమేదైన పరిస్థితులు ఏమైనా మాకొకటే తెలుసు, కష్టపడడం.

0: కాని ఎంతలా ఎదిగినా ఒదిగినా ఉండడమే గొప్ప, కానే కాదు ఎదిగినా ఒదిగినా ఉండడమే గొప్ప. అందుకే మేము రైతులం. అవును, మేము రైతులం.
1: సూక్తులు మంచి మాటలు చదువుతున్నది 5వ తరగతి శ్రీనిధి.
2: సూక్తులు 1వ సూక్తి కోపం కూడా ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బ్రతుకు నడపడానికి, గురువు కోపం బుద్ధి చెప్పడానికి, స్నేహితుని కోపం దారి చూపడానికి, చెల్లి కోపం ప్రేమ తెలుగువడానికి, శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి. 2వ సూక్తి చదువు విలువ తెలిసిన వాడు చదవాలా అనుకుంటాడు, డబ్బు విలువ తెలిసిన వాడు సంపాదించాలనుకుంటాడు, నొప్పి విలువ తెలిసిన వాడు భరించాలనుకుంటాడు, చావు విలువ తెలిసిన వాడు బ్రతకాలనుకుంటాడు, కానీ జీవితం విలువ తెలిసిన వాడు మాత్రమే అందరితో నవ్వుతూ ఉండాలనుకుంటాడు. 3వ సూక్తి ప్రయత్నం చేసి ఓడిపోక అని, ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోకు. 4వ సూక్తి ధైర్యంగా నువ్వు ఒక అడుగు వేసి చూడు, విజయం 10 అడుగులు ముందుకు వస్తుంది. 5వ సూక్తి ప్రకృతి తల్లి లాంటిది, ఒకసారి కసురుకున్న దగ్గరికి తీసుకొని వెంటనే లాలిస్తుంది. 6వ సూక్తి కష్టమున్న చోట ఇష్టం ఉంటుంది, ఇష్టమున్న చోట బాధ ఉంటుంది, బాధున్న చోట ప్రేమను అర్థం చేసుకున్న మంచి మనసు ఉంటే జీవితాంతం అద్భుతంగా ఉంటుంది. ఏమేమి చూడాలి గేయం పాడుతున్నవారు 3వ తరగతి అవంతిక, వైష్ణవి, ప్రవీణ్, రోహన్ మరియు హరిదాస్.

0: ఎవరు గొప్ప నాటిక వేస్తున్నవారు? 5వ తరగతి పిల్లలు రిజ్వాన్, కార్తీక్, రంజిత్, గణేష్ మరియు జ్ఞానేశ్వర్.
1: అరే 5th క్లాస్ అయిపోయింది రా, మీరు ఏదో చదువుకుంటారా? నేను హనపూర్ పోతున్నారా?
2: అరే నేను నిజామాబాద్ పోతున్నారా, మా మామ ఉన్నాడు.
3: నేను నిర్మల్ ఓటినాడా, అన్నే మా తాతయ్య ఉన్నాడు.
4: అరే నేను మొదలు ఓటినారా?
5: నేను ఏం చేసుకుంటారా, పెద్దపల్లి మా నాన్న ఉన్నది, మా అమ్మ ఉన్నది.
0: 15 సంవత్సరాల తర్వాత అందరం విజయ బల్య కలుద్దాం జనవరి 1కి.
3: బాయ్
0: బాయ్ బాయ్.
1: హలో కార్తీక్.
2: హలో,
1: ఎడున్నారా?
2: నేను నిజామాబాద్ ఉన్నారా.
1: అరే రేపు జనవరి 1 రేపు పాత బల్య కలుద్దాం 10 గంటలకు.
2: తప్పకుండా కలుద్దాం రా.
1: జ్ఞానేశ్వర్కి, గణేష్, రంజిత్కి ఫోన్ చేసి చెప్పురా.
2: ఓకేరా. హలో హలో గణేష్.
3: హలో కార్తీక్.
2: మనం పాత బల్ల రేపు అందరం కలుద్దాం.
3: సరే తప్పకుండా.
2: హలో
3: జ్ఞానేశ్వర్.
6: హలో.
3: రేపు మన పాత బల్ల 10 గంటలకు కలుద్దాం. రంజిత్
6: కలుద్దాం.
3: రంజిత్కి ఫోన్ చేసి చెప్పు.
6: హలో రంజిత్.
7: హలో.
6: మేము అందరం రేపు 10 గంటలకు పాత బల్ల కలుద్దాం.
7: సరే.
1: హాయ్ కార్తీక్.
2: హాయ్. హాయ్ గణేష్.
3: హాయ్. హాయ్ జ్ఞానేశ్వర్.
6: హాయ్.
1: అరే మనం అందరం వచ్చినాం, రంజిత్ గారు రాలేరా? రంజిత్ గారికి ఫోన్ చేయలేరా?
2: హలో రంజిత్.
7: ఎప్పుడు వచ్చినావురా?
2: మేము ఇప్పుడు వచ్చినాం రా. నువ్వే రాలే, మేము అందరం వచ్చినాం.
7: సరే రా, 5 నిమిషాలు అడుగుంటా.
2: ఓకేరా. అరే రంజిత్ గారు వస్తున్నా చూడండి రా.
3: వాడు వాడు షర్టు మొత్తం బురద బురద ఉన్నారా?
6: ఇప్పుడు మన లెక్క చదువుకోలేదు అనుకుంటారా?
7: హాయ్ కార్తీక్.
2: హాయ్.
7: హాయ్ గణేష్.
6: హాయ్.
7: హాయ్ జ్ఞానేశ్వర్.
6: హాయ్.
7: మంచి ఉన్నాలా?
2: మంచి ఉన్నారా? అరే నువ్వు పొట్టి ఉండే ఎత్తైనవురా?
1: అరే నువ్వు బక్కగుండే దొడ్డైనవురా?
6: అరే అప్పుడు మన బడి ఎంత

0: గరలడ్లు రాయి సంకటి మాకోసం పోలేలు లడ్లు పట్నంలో దొరికనే దొరికాయరా.
1: అరే ఇన్ని ఆకుకూరలు ధాన్యాలు కూడా ఉన్నాయి మా పట్నంలో దొరికాయరా.
0: రైతే గొప్పర్రా,
1: రైతే గొప్పర్రా.
2: అరే అందరు గొప్పలేరా, నువ్వు డాక్టర్ అయినగా నువ్వు లేకుంటే ఆపరేషన్ చేయరాదు, మనుషులు చచ్చిపోతారు. అరే ఇంజనీర్ నువ్వు లేకుంటే రోడ్డు వేయరాదు, మాకు ఉండేందుకు ఇల్లు ఉండే ఏముండే. అరే లాయర్ నువ్వు లేకుంటే పెద్ద పెద్ద కొడవలు అన్నీ ఆగిపోతాయి. పోలీస్ నువ్వు లేకుంటే పెద్ద పెద్ద గుండాలు ఈ పెరుగుతలు. కాబట్టి అందరు గొప్పలే,
0: అందరు గొప్పలే, కానీ రైతే గొప్పరా.
2: సరేరా,
3: తినడానికి తిండే ఉన్నదిరా రైతు లేకపోతే.
0: రైట్.
2: అరే మీ కాలరా, పది పది జొన్నలు 10-10 కిలోల గోధుమలు పెట్టించిన తినులరా. అరే వచ్చే జనవరి 1కి కలుద్దాం ఫ్యామిలీతోటి. బాయ్
0: బాయ్.
4: మన సంస్కృతి అంకెలలో చదువుతున్నది 2, 3, 4 మరియు 5వ తరగతి పిల్లలు.
5: దిక్కులు 4, అవి తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం.
6: మూలలు 4, అవి ఈశాన్యం, ఆగ్నేయం, వాయువ్యం, నైరుతి.
7: పంచేంద్రియాలు 5, అవి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం.
8: పంచామృతాలు 5, అవి ఆవు పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె.
9: లలిత కళలు 5, అవి కవిత్వం, చిత్రలేఖనం, నాట్యం, సంగీతం, శిల్పం.
10: ఋతువులు 6, అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరత్ ఋతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు.
11: నవధాన్యాలు 9, అవి గోధుమలు, వడ్లు, పెసలు, శనగలు, కందులు, నువ్వులు, మినుములు, ఉలవలు, అలసందలు.
12: నవరత్నాలు 9, అవి ముత్యం, పగడం, గోమేధికం, వజ్రం, గెంపు, నీలం, కనక పుష్యరాగం, మరకతం, వైడూర్యం.
13: నవరసాలు 9, అవి హాస్యం, శృంగారం, కరుణ, శాంత, రౌద్రం, భయానకం, బిభత్సం, అద్భుతం, వీర.
14: దశావతారాలు 10, అవి మత్స్య అవతారం, కూర్మ అవతారం, వరాహ అవతారం, నరసింహ అవతారం, వామన అవతారం, పరశురామ అవతారం, శ్రీరామ అవతారం, శ్రీకృష్ణ అవతారం, బుద్ధ అవతారం, కల్కి అవతారం.
15: తెలుగు నెలలు 12, అవి చైత్రం, వైశాఖం, జ్యేష్ఠం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, అశ్వయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం.
16: తిథులు 15, అవి పాడ్యమి, విదియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి.
17: ఇంతవరకు నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని బేల్తరుడ మండల పరిషత్ పాఠశాల విద్యార్థులు పాల్గొన్న కదంబ కార్యక్రమం విన్నారు. ఇది ఈఎల్టీ సంబురం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన సంబురం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాన్ని వినుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపు పొద్దుమట్టు 5:30 నాకు నచ్చిన సినిమా పాటలు కార్యక్రమంలో బిఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మధ్యల కృష్ణప్రియతో ముచ్చట పాటల నడుమ ఇంటారు. సమర్పణ జి జ్యోతి.
18: తాతయ్య ఇది ఏం మొక్క?
19: టాంజరీన్, చాలా తీగ ఉంటుంది, పీకేయద్దు. ఫ్రీ ఫారెన్ ట్రిప్, లింక్ పై క్లిక్ చేయండి. ఇప్పుడే చేస్తాం.
18: తాతయ్య ఆగండి, లింక్ పైన క్లిక్ చేయకండి.
19: ఎందుకు?
18: ఇది SMS స్కామ్, క్లిక్ చేస్తే మీ బ్యాంక్ డీటెయిల్స్ దొంగిలించబడతాయి.
19: థ్యాంక్స్ గప్పు, కాపాడావు. ఇదిగో నీ తెలివితనానికి ఫలితం.
18: RBI అంటుంది స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
17: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. సమయం 6:00, మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి వెలువడతాయి.

ఈఎల్టీ రేపటి కార్యక్రమాల వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఈ పూజ మట్టు 6:20 పల్లె పదాలు కార్యక్రమంలో ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు రెండవ భాగం, ఇంకా జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గేరాజు బృందం పాడిన రామతారకం భజనలు రెండవ భాగం వింటారు. ఈ పూట రాత్రి 7:10 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వేసవి పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట ప్రసారమైతుంది. ఇంకా పశువుల్లో జబ్బవాపు వ్యాధి చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట వింటారు. ఈ పూట రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానంభవతి నూటొక కథల సంపుటి నుండి వేరు తొలిచే పురుగు కథ ప్రసారమైతుంది. రచన కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. తెలంగాణ సాహిత్యం వర్తమాన ధోరణులు పత్రికల సాహిత్య సేవ గురించి రచయిత సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లతో ముచ్చట వింటారు. ఈ పూట రాత్రి 9:45 ఇగై నుండి కార్యక్రమంలో రాత్రి 10:00 రేడియో మాణిక్యాలు కార్యక్రమంలో వేయి పడగలు నాటకం 16వ భాగం ప్రసారమైతుంది. నవలామూలం విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల. ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో హాయిన పాటల్ని, ఈ పూట రాత్రి 7:45 దిల్ పసంద్ హిందీ సినీ గీతాల కార్యక్రమంలో హిందీ సినీ గీతాలు వింటారు. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపు ప్రసారమే కార్యక్రమాల వివరాలు. రేపు పొద్దుగల 6:10 ప్రార్థన భక్తి సంగీత కార్యక్రమంలో శివ అష్టకాలు ప్రసారమైతాయి. రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో బదిలిపోని యాది సదాశివ సాహితీవేత్త డాక్టర్ సామల సదాశివ జయంతి సందర్భంగా కవి ఉపాధ్యాయుడు తోకల రాజేశం అందించిన ప్రసంగం ప్రసారమైతుంది. ఇంకా యోగమనే అదృష్టం శీర్షికన కూర్చొని చేసే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం వింటారు. తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో బీటెక్తో పిహెచ్డికి అవకాశాల గురించి మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు కేలినేన్. రేపు పొజమటు 5:30 నాకున్న చిన్న సినిమా పాటలు కార్యక్రమంలో బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని మద్దెల కృష్ణప్రియతో ముచ్చట పాటల నడుమ ప్రసారమైతుంది. రేపు పుజ్జమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలము పల్సిప్పి గ్రామానికి చెందిన ధృవరాము బృందం పాడిన ఢెంస పాటలు 5వ భాగం, ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలము లెండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ్ బృందం పాడిన డొల్కి పాటలు 5వ భాగం వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఎండాకాలం భూమి తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక కళాశాల అసిస్టెంట్ ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కస్బేతో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు కేలినేని. ఇంకా రైతు అంతరంగంలో పాడి పరిశ్రమ నిర్వహణలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన పాడి రైతు దొడ్డికింది గంగాధర్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు యు దినేష్. రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానుభవతి నుడుక కథల సంపుటి నుండి షఫీ బుక్ స్టాల్ కథ ప్రసారమైతుంది. చదువుతారు రచన కెవి నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట మొదటి భాగం ప్రసారమైతుంది. రేపు రాత్రి 10:00 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం వింటారు. ఇవి రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 6:10 మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.

0: अब टेलीलॉ के माध्यम से न सिर्फ घर बैठे मुफ्त कानूनी सलाह ले सकते हैं बल्कि अनुभवी वकीलों से कोर्ट में कानूनी सहायता भी पा सकते हैं।
1: तो डाउनलोड करें आज ही टेलीलॉ फॉर सिटीजंस मोबाइल ऐप अथवा लॉगिन करें www.tele-law.in या अपने नजदीकी CSE सेंटर से संपर्क करें। न्याय विभाग भारत सरकार द्वारा जनहित में जारी।
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశ వికాసానికి రాష్ట్రాల వికాసం ఎంతైనా అవసరమని 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్ట్రాలకు చెందిన వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి పీఎంఓలో సింగిల్ విండో వ్యవస్థను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రాష్టాభివృద్దికి సహకరించాలంటూ 8 కీలకమైన అంశాలను ప్రస్తావిస్తూ ప్రధానమంత్రికి తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ బహిరంగ లేఖ రాశారు. దేశ వికాసానికి రాష్టాల వికాసం ఎంతైనా అవసరమని 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని HICC నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి మాట్లాడుతూ గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడ్రన్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందని అన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్లు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయలు విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
3: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
2: వరంగల్ పీఎం మిత్ర పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్ర వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ స్టార్టప్లు ఉపాధి, వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు. 10 ఏళ్లలో గుజరాత్ కు ఎంత కేటాయింపులు చేశామో తెలంగాణకు అదేవిధంగా కేటాయింపులు చేసేందుకు సిద్దమే అని, కానీ ఇప్పుడు ఇచ్చేవాటికన్నా సగం నిధులు కూడా రావని, దానికి ముఖ్యమంత్రి సిద్దమేనా అని ప్రధానమంత్రి ప్రశ్నించారు.
3: वारंगल का पीएम मित्र पार्क देश में टेक्सटाइल क्रांति को गति देगा. पीएम मित्र पार्क में लगने वाली यूनिट्स को केंद्र सरकार की योजनाओं का भी पूरा लाभ मिलेगा. उन्हें केंद्र सरकार की PLI स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहने बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
2: జహీరాబాద్లో ఇంటిగ్రేటెడ్ ఇండస్టియల్ స్మార్ట్ సిటీకి గుడెబల్లూర్ నుంచి మహబూబ్ నగర్ వరకు జాతీయ రహదారి విస్తరణ పనులకు, వరంగల్లోని పీఎం మిత్ర కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు హైదరాబాద్ సమీపంలోని మల్కాపూర్ వద్ద నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ పీఓఎల్కు, కాజీపేట విజయవాడ మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టుకు 21 కిలోమీటర్ల కాజీపేట రైల్ అండ్ రైల్ బైపాస్ రైల్వే లైన్కు ప్రధానమంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ముఖ్యమంత్రి

0: జయశంకర్ రెడ్డి మాట్లాడుతూ వికసిత్ భారత్ 2047 కోసం 3 ట్రిలియన్ డాలర్ల భాగస్వామ్యం కోసం కృషి చేస్తామన్నారు. దేశ జీడీపీలో 10% తెలంగాణ వాటా ఉండేలా చూస్తామన్నారు.
1: इस देश का प्रधानमंत्री नरेंद्र मोदी जी ने ये कहा 2047 तक भारत को 30 ट्रिलियन डॉलर इकोनॉमी बनाने के लिए वो घोषित किया हुआ है. उसमें 10% भागीदारी तेलंगाना बनना चाहता है. 3 ट्रिलियन डॉलर इकोनॉमी बनाने के लिए हम घोषित पत्र हम लोग देश के सामने रखा है. आप एक प्रधानमंत्री कार्यालय में एक स्पेशल टास्क फोर्स सिंगल विंडो हमारा परमिशन हमारा जो भी रिक्वेस्ट है राज्यों से वो क्लियर तुरंत क्लियर करने के लिए आप एक विभाग अगर रखे तो इस देश का तरक्की तेजी से आगे जाने वाला है.
0: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ వేల కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
2: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ది జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.
0: తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్ట అభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలక అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మన్ సంతోష్ కుమార్ యాదవ్ తో రాష్ట రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు హైదరాబాద్ లో ప్రత్యేకంగా సమాపేశమయ్యారు. ఈ సందర్బంగా రీజనల్ రింగ్ రోడ్, హైదరాబాద్ విజయవాడ రహదారి విస్తరణ పనుల ప్రారంభంపై ప్రత్యేకంగా చర్చించారు. నారాయణపేట జిల్లా మహ్తల్ నియోజకవర్గంలోని కల్వాల్, సీపూర్ గ్రామాల మధ్య 6 కోట్ల 40 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మిస్తున్న రోడ్డు కమ్ బ్రిడ్జ్ నిర్మాణం పనులను మంత్రి వాగటి శ్రీహరి ఈరోజు పరిశీలించారు. ఉపాధి హామీ పథకంలో కూలీలకు ఈ కేవైసీ నమోదుకు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన గడువు రేపటితో ముగుస్తుందని, గ్రామాల్లో ఎవరైనా మిగిలిన కూలీలుంటే ఈ కేవైసీ చేయించుకోవాలని, ఉపాధి హామీ పథకం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలం ఎంటీఏ ఇప్ప ధనుంజయ్ తెలియజేశారు. బాసర మాస్టర్ ప్లాన్ పగడ్బందీగా అమలు చేస్తామని దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు అన్నారు. ఈరోజు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయ మాస్టర్ ప్లాన్ అమలుపై జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాతో కలిసి పర్యటించారు. ఈరోజు రేపు రాష్టంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వాటితో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. తెలంగాణ ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రేపటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్ట వ్యాప్తంగా విద్యా వారోత్సవాలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవం రేపు సాయంత్రం హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో జరుగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ బాలబాలికల ఎంపిక పోటీలు నిర్వహిస్తున్నట్టు అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొజ్జా చంద్రశేఖర్ తెలిపారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశ వికాసానికి రాష్టాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రాష్టాలకు చెందిన వివిధ పెండింగ్ ప్రాజెక్టుల పరిష్కారానికి పీఎంఓలో సింగిల్ విండో వ్యవస్థను అభివృద్ది చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.

0: పల్లె పదాలు. జానపద సంగీతాన్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుమగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు రెండవ భాగం, ఇంకా జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గేరాజు బృందం పాడిన రామతారకం భజనలు రెండవ భాగం వింటారు.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
2: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు. 10 మందితో కలిసి భగవంతుణ్ణి భజించడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలసటను మర్చిపోయి నూతన ఉత్సాహంతో భక్తి పార్శ్వంతో మునిగి తేలుతాము. మనసుకు హత్తుకునే భజనల్ని వినిపిస్తుంది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం పల్లె పదాలు కార్యక్రమంలో. మరి ఇప్పుడు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుమగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు ఇందామా మరి.
3: యూనియన్ బ్యాంక్ అందిస్తుంది అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
4: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అర్ధనంగా 0.25% వడ్డీ రేటు.
3: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుంగంటి వెంకటస్వామి బృందం పాడిన తుకడోజీ మహారాజ్ భజనలు 2వ భాగం.

ఇది మనయాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు పల్లె పదాలు కార్యక్రమంలో. ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుమగంటి వెంకట స్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజ్ భజనలు రెండవ భాగం.

ఇంతవరకు ఆదిలాబాద్ పట్టణానికి చెందిన మరుంఘంటి వెంకటస్వామి బృందం పాడిన తుకుడోజీ మహారాజు భజనలు రెండవ భాగం విన్నారు.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.

తనమన ధనములు గురికరిపింపగా తనదేమున్నది రోరన్న. సత్యము సర్వము సద్గురు బ్రహ్మమే నమ్మి భజించు రోరన్న. అంటే మన యొక్క తనవు ధనము గురుకు అర్పింపగా ఇక తనదేమి మిగిలి లేదు అన్న యొక్క భావన ఈ పాటది.

ఇంతవరకు జైనత్ మండలం అడా గ్రామానికి చెందిన ఉగ్గేరాజు బృందం పాడిన రామతారకం భజనలు రెండవ భాగం విన్నారు. ఇది ఈఎల్టీ పల్లె పదాలు కార్యక్రమము. పల్లె పదాలు కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినలా ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన పల్లె పదాలు కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్న కార్యక్రమాల్ని వినండి. ఇనీ గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. పల్లె పదాలు కార్యక్రమము ప్రతి ఆది మంగళ గురువారాలలో పొజమట్టు 6:20 ప్రసారమవుతుంది. రేపు పొజమట్టు 6:20 గిరిపదం కార్యక్రమంలో తలమడుగు మండలం పల్సిపి గ్రామానికి చెందిన ధృవరాము బృందం పాడిన డెంసా పాటలు ఐదవ భాగం వింటారు. ఇంకా కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలము లేండిజాల గ్రామానికి చెందిన మరపలక్ష్మణ్ బృందం పాడిన డొల్కి పాటలు ఐదవ భాగం ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా.

0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా విద్యా ఉద్యోగ సమాచారము. ప్రభుత్వ ఐటీఐ ఏటీసీల్లో 14 నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం ఉపాధి శిక్షణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఐటీఐ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లలో ఈ నెల 14 నుంచి ప్రవేశాల దరఖాస్తులు ప్రారంభిస్తున్నట్లు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ రొడ్డ శ్రీనివాస్ తెలిపారు. ఈ నెల 14 నుంచి జూన్ 8 వరకు ఆన్లైన్ అప్లై లింక్ ITI.telangana.gov.in లేదా https.ititi.telangana.gov.in లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. అందుబాటులో ఉన్న ఐటీఐ కోర్సులు ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, వెల్డర్, కోవా, స్టానోగ్రఫీ, డ్రాఫ్ట్మెన్, సివిల్, మోటార్, మెకానికల్ వెహికల్, అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కోర్సులు ఇంజనీరింగ్ డిజైన్, టెక్నీషియన్ 1, మార్చబుల్ ఎకనామిక్ అండ్ డిజైన్ 2 ఇయర్స్ మిగిలిన కోర్సులున్నాయి. ఈ దరఖాస్తులు అప్లై చేసుకోవాలి. దరఖాస్తు ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని అన్నారు. కార్యాలయంలో పొద్దుగల 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత ధృవపత్రాలను సమర్పించి దరఖాస్తులు సమర్పించాలి. ఇరవైన మెగా జాబ్ మేళా. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో భాగంగా ఈ నెల 20న ఆదిలాబాద్లో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన కార్యాలయంలో జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించారు. మావాడలోని చిలుకూరి లక్ష్మీ గార్డెన్లో ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న జాబ్ మేళాలో ఐటీ సర్వీసెస్ సెక్టర్, అగ్రికల్చర్, మ్యానుఫ్యాక్చరింగ్, కాల్ సెంటర్స్ తదితర రంగాలకు చెందిన 50కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. ఈ మేళా ద్వారా 5000కు పైగా ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. ఆసక్తి గల వారు పోస్టర్లో పొందుపరిచిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. బయోడేటా, సీవీతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని కోరారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9666617 ఈ ఫోన్ నంబర్ మళ్ళీసారి 9666612707 ఇంకొక నంబర్ 7981255978 ఈ నంబర్ మళ్ళీసారి 7981255978 ఇది ఇయాల్టి విద్యా ఉద్యోగ సమాచారము. తిరిగి రేపు రాత్రి 7:00 మరిన్ని విద్యా ఉద్యోగ సమాచారం చెప్తారు. మరి రేడియో నేస్తాం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. సమయం 7:05. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడతాయి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితము చేశారు. తమిళగ వెట్రి గజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. అస్సాంలో డాక్టర్ హిమంత బిశ్వ శర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. ఐపీఎల్ క్రికెట్ లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దేశ వికాసానికి రాష్టాల వికాసం ఎంతైనా అవసరమని, 2047 వికసిత్ భారత్ స్వప్నానికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు హైదరాబాద్ లోని హెచ్ఐసిసి నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, జాతికి అంకితమూ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రధానమంత్రి, గడిచిన 12 ఏళ్లలో భారత ప్రభుత్వం మోడర్న్ కనెక్టివిటీ మీద ఫోకస్ చేసిందని, ముఖ్యంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్వేల మీద కనెక్టివిటీని పెంచుతూ దేశ అభివృద్దికి గణనీయమైన కృషి చేసిందన్నారు. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రైల్వేల అభివృద్దికి 1,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించగా, కేవలం తెలంగాణకే ఇప్పుడు బడ్జెట్లో 5,500 కోట్ల రూపాయలు కేటాయింపులు చేశామని, మరో 5,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ స్థాయిల్లో ఉన్నాయని నరేంద్ర మోదీ చెప్పారు.
2: साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1,000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. संयुक्त आंध्र के समय रेलवे का बजट 1,000 करोड़ रुपए से भी कम था. आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है.
1: వరంగల్ పీఎం మిత్రా పార్కును ప్రారంభించిన ప్రధానమంత్రి, భారతదేశంలో టెక్స్టైల్ పరిశ్రమ పురోభివృద్దికి పీఎం మిత్రా వరంగల్ పార్కు దోహదపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో సోలార్ పవర్ రంగంలో దేశం ప్రపంచంలోనే ఉన్నత స్థాయికి చేరుకోవడానికి పలు సంస్కరణలు చేపట్టామని, ఎల్పీజీ, గ్యాస్, సీఎన్జీ ఆధారిత వ్యవస్థల గురించి విదేశాల మీద ఆధారపడకుండా ప్రణాళికలు రూపొందించామని చెప్పారు. ఎంఎస్ఎంఈ, స్టార్టప్లు, ఉపాధి వికసిత్ భారత్ సాధనకు దోహదపడతాయని, తెలంగాణ అభివృద్దితో దేశాభివృద్ది, వికసిత్ భారత్ లక్ష్యం సాకారమవుతుందని నమ్ముతున్నట్టు ప్రధానమంత్రి చెప్పారు.
2: వారంగల్ కా పీఎం మిత్ర పార్క్ దేశ్ మే టెక్స్టైల్ క్రాంతి కో గతి దేగా. పీఎం మిత్ర పార్క్ మే లగ్నే వాలి యూనిట్స్ కో కేంద్ర సర్కార్ కి యోజనాఓ కా భీ పూరా లాభ మిలేగా. उन्हें केंद्र सरकार की पीएलआई स्कीम से भी मदद मिलेगी. इस टेक्सटाइल पार्क से बड़ी संख्या में रोजगार का निर्माण होगा. खासतौर पर जो हमारी बहनें बेटियां हैं उनके लिए अनेक अवसर बनने वाले हैं.
1: केंद्र मंत्री किशन रेड्डी మాట్లాడుతూ, 1,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది కార్యక్రమాలు తెలంగాణలో ప్రారంభించడం అదృష్టమని, జాతీయ రహదారుల అభివృద్ది, రాష్టంలో 42 రైల్వే స్టేషన్ల అభివృద్ది చేయడం సంతోషదాయకమన్నారు. మోదీ సహకారంతో రాష్టంలో గత 10 ఏళ్లలో గణనీయమైన అభివృద్ది కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు.
3: రైల్వే నెట్వర్క్ కూడా ఈరోజు తెలంగాణలో చాలా అభివృద్ది జరుగుతా ఉంది. సుమారు 42 రైల్వే స్టేషన్స్ తెలంగాణలో, కొన్ని కొత్త రైల్వే స్టేషన్స్, కొన్ని రీడెవలప్మెంట్ చేస్తున్నటువంటి రైల్వే స్టేషన్స్ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత మొదటిసారి ఇన్ని రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ అవుతా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో అంకిత భావంతో మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ది కోసం కృషి చేస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ.
1: హైదరాబాద్ లో అత్యాధునిక సింధు క్యాన్సర్ ఆసుపత్రిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

15 వందల పడకలు, 29 ఆపరేషన్ థియేటర్లతో నిర్మించిన ఈ ఆసుపత్రిలో 33 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సామాన్యులకు ప్రపంచ స్థాయి చికిత్స అందనుండడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బహిరంగ లేఖ రాశారు. రాష్టాభివృద్దికి కేంద్రం సహకరించాలని 8 కీలకమైన అంశాలను ఆ లేఖలో ప్రస్తావించారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 విస్తరణకు వెంటనే ఆమోదం ఇవ్వాలని కోరారు. మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టును జాతీయ స్థాయి పట్టణ నది పునరుద్దరణ ప్రాజెక్టుగా గుర్తించి నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. రీజనల్ రింగ్ రోడ్ ఉత్తర భాగానికి కేంద్ర మంత్రివర్గ ఆమోదం, రీజనల్ రింగ్ రైలు ప్రాజెక్టును పూర్తిగా కేంద్రం నిధులతో చేపట్టాలని కోరారు. హైదరాబాద్ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే, హైదరాబాద్ నుంచి బెంగళూరు హైస్పీడ్ కారిడార్ నిర్మాణానికి చొరవ చూపాలని అభ్యర్థించారు. ఫ్యాబ్ సిటీ పరికరాలను సెమీ కండక్టర్ హబ్ గా అభివృద్ది చేసేందుకు ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద తెలంగాణకు తక్షణ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట అభ్యంతరం తొలగించేందుకు కేంద్రం మధ్యవర్తిత్వం వహించాలని కూడా కోరారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. తమిళగ వెట్రి కజగం టీవీకే అధినేత సి జోసెఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేసిన అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఆయన ముఖ్యమంత్రి కార్యాలయం ఉన్నటువంటి పోర్ట్ సెయింట్ జార్జ్ సెక్రటేరియట్ కు చేరుకుని బాధ్యతల స్వీకరణకు సంబంధించిన దస్తాలపై సంతకాలు చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ముఖ్యమంత్రి విజయ్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ తమ ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని కోరారు. అందరికీ పారదర్శకమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ముఖ్యమంత్రి హోదాలో విజయ్ కీలకమైన దస్తాలపై సంతకాలు చేశారు. ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, మహిళల రక్షణ కోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయడం, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ ను అరికట్టేందుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయడం వీటిలో ఉన్నాయి. ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కోసం రేపు అసెంబ్లీ సమావేశం జరగనుంది. అస్సాంలో సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వశర్మ బీజేపీ శాసనసభాపక్ష నేతగా, అలాగే ఎన్డీఏ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. హిమంత బిశ్వశర్మ మంగళవారం నాడు వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. 6 బీజేపీ నాయకులు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయగా మరో 2 రాష్ట మంత్రులకు పదోన్నతి కల్పించి స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు. లక్నోలోని జన్ భవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్ పటేల్ వారితో పదవీ స్వీకార ప్రమాణం చేయించారు. దేశంలో సంభవించే వరదలు వడగాల్పుల పరిస్థితులను ఎదుర్కోవడానికి ఉన్న సన్నద్దతను కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఒక ఉన్నతస్థాయి సమావేశంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీల సంసిద్దతను, ముందస్తు హెచ్చరికల వ్యవస్థలను, వనరుల వినియోగాన్ని, వివిధ విభాగాల మధ్య సమన్వయాన్ని అంచనా వేశారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో లక్నో సూపర్ జైంట్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ కు 204 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. ప్రస్తుతం బ్యాటింగ్ చేపట్టిన చెన్నై సూపర్ కింగ్స్ కడపటి సమాచారం అందేసరికి 15 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన లక్నో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 203 పరుగులు చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్లలో జెమీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. ఈ సాయంత్రం రాయ్పూర్లో జరిగే మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ముంబై ఇండియన్స్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హైదరాబాద్లోని హెచ్ఐసీసీ నుంచి సుమారు 9,400 కోట్ల రూపాయల విలువైన 6 ప్రాజెక్టులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జాతికి అంకితం చేశారు. తమిళగ వెట్రి కరజగం టీవీకే అధిన

0: నేత సి జోసఫ్ విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా పదవీ స్వీకార ప్రమాణం చేశారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా

0: ఇల్లు వ్యవసాయం. రైతు నెలకు వ్యవసాయంకు సంబంధించిన సలహాలు సూచనలు ఇచ్చే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ వేసవి పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో ముచ్చట పెడతారు బి అఖిల. ఇంకా పశువుల్లో జబ్బవాపు వ్యాధి చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశుసంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలెనిన్. వాతావరణ సూచన. రాష్ట్రంలో రాగల 24 గంటల్లో అక్కడక్కడ ఆకాశం మేఘావృతమై ఉండి ఉరుముల మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉంది. జిల్లాలో రాబోయే 24 గంటల్లో రేపొద్దుగల ఆకాశము నిర్మలంగా ఉండి మధ్యాహ్నము అక్కడక్కడ మేఘావృతమై ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్గాను తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. వాతావరణ సూచన విన్నారు.
1: अरे अरे अरे क्या कर रहा है इधर इधर इधर हम बोल रहे हैं तेरे बीजू का
2: उतला बोल रहे
1: पक्षियों से तो हम खेत को बचा लेते हैं पर इन घातक रसायनों से कैसे बचाएं
2: मतलब
1: देख बेटा तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी हैं अरे पहले ऐसा नहीं था पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलहाती थी शुद्धता झलकती थी माटी भी तंदुरुस्त और लोग भी पहली वाली बात कहाँ
2: पर हम तो सब यही डाले हैं
1: सब नहीं आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं
2: सच
1: रे बेटे एक्सपीरियंस से बता रहे हैं धूप में बाल सफेद नहीं किए हैं
2: ठीक है भाई मैं भी आज से जैविक खेती शुरू करूँगा
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती
0: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. రైతన్నలు మంచి దిగుబడులు సాధించాలంటే వేసవికి తట్టుకునే అనువైన పంట రకాలను ఎన్నుకోవడం ఎంత అవసరమో ఆ పంటకు చీడపీడల నుండి కాపాడడం కూడా అంతే అవసరం. మరి ఈ ఎల్ల ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో వేసవిలో ఎటువంటి పంటల్ని పండించాలి, ఆ పంటలకు చీడపీడల నుండి ఎట్లా కాపాడాలి, ఎసుంటి యాజమాన్య పద్ధతులు పాటించాలనో తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్. ఆయనతో ముచ్చట పెడతారు బి అఖిల.
4: నమస్కారం సార్.
5: నమస్కారం
4: సార్. చెప్పండి, ప్రస్తుతం వేసవిలో ఉన్న పంటలేంటి, అవి ఏ దశలో ఉన్నాయి?
5: ఆదిలాబాద్ జిల్లా విషయానికి వస్తే ప్రధానంగా మరి వేసవి కాలంలో అంటే సుమారుగా జనవరి మాసం నుంచి పండించే పంటలలో చూసినట్లయితే జొన్న, అదేవిధంగా వేరుశనగ, నువ్వులు ప్రధానంగా పండిస్తూ ఉన్నారు. సో అక్కడక్కడ పెసర, మినుము, అదేవిధంగా రబీ కంది కూడా రైతులు పండిస్తూ ఉన్నారు. సో వాటి దశ చూసుకున్నట్లయితే ముఖ్యంగా జొన్న పంట సుమారుగా జనవరి మొదటి వారంలో వేయడం జరిగింది. సో వాటి దశ చూసుకున్నట్లయితే 75 రోజులు అంటే మోకాలు ఎత్తులో ఉంది, అంటే శాకే దశలో అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి వేరుశనగ విషయానికి వస్తే కొంత పూత దశలో, అదేవిధంగా ఊడ తయారయ్యే దశలో ఉంది, అంటే జనవరి చివరి ప్రాంతంలో రైతులు వేసుకోవడం జరిగింది. అదేవిధంగా నువ్వులు పంట కూడా సిమిలర్గా మరి వేరుశనగతో పాటు సమానంగా ఈ జనవరి 15 3వ వారంలో రైతులు వేసుకోవడం జరిగింది.

0: అది కూడా పూత దశలో ఉంది. ఇక మిగతా పెసర మినుము కూడా పూత దశలోనే ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ పంటలు కొంత శాఖీయ దశ నుంచి పూత దశలో ఉన్నాయి.
1: జొన్నలో ప్రస్తుతం ఆశిస్తున్న పురుగుల గురించి, వాటి నివారణ చర్యల గురించి తెలుపండి.
0: ప్రస్తుతం జొన్న విషయానికి వస్తే ముఖ్యంగా ఇది శాఖీయ దశలో ఉంది, అంటే మోకాలు ఎత్తులో దశలో ఉంది. మరి ఈ దశలోనే ఈ కత్తెర పురుగు అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. కాబట్టి కత్తెర పురుగు మిగతా పురుగుల కంటే బాగా నష్టపరుస్తూ ఉంటుంది. కాబట్టి దీనిపైన రైతులందరూ దృష్టి పెట్టాలి. సో ముఖ్యంగా మరి పురుగు మందులతోటి కాకుండా, నివారణ కాకుండా, ఈ లింగాకర్షక బుట్టలు ఎకరానికి 4 చొప్పున పెట్టుకున్నట్లయితే మరి ముఖ్యంగా ఆ తల్లి పురుగులు దాంట్లో పడి దాని ద్వారా మనము ఈ నివారణ మందులు పిచికారీ చేయవచ్చు. అయితే ముఖ్యంగా ఈ పురుగులు అనేటివి సుడులల్లో ఉండడం వల్ల ఎటువంటి మందులు కొట్టినా కూడా కొంచెం తగ్గడం అనేది కష్టమవుతుంది. కాబట్టి ముందు జాగ్రత్తగా లింగాకర్షక బుట్టలు పెట్టుకోవాలి. ఇకపోతే ఉధృతిని బట్టి పిచికారీ మందులు చూసినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క ఎమామెక్టిన్ బెంజయేట్ 0.5 గ్రాములు లేదా స్పైనోటెరమ్ 0.5 గ్రాములు లేదా లాంబ్డా సైలోత్రిన్ క్లోరాంథనిప్రోల్ 0.4 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని ఆల్టర్నేట్గా వీటిని కొంచెం సుడులలో పడేటట్టు పిచికారీ చేసుకుంటే ఈ ప్రాథమిక దశలోనే మనం నివారించుకోవచ్చు. ఇకపోతే ఈ దశ దాటినాక ఒకవేళ ఆశించినట్లయితే కొంత పిచికారీ చేయడం కష్టము, అదేవిధంగా ఎక్కువగా నష్టపరుస్తూ ఉంటుంది.
1: జొన్న గురించి చాలా చక్కగా వివరించింది సార్. ఇప్పుడు వేరుశెనగలో ప్రస్తుతం ఆశిస్తున్న కీటకాలు ఏంటి, వాటి నివారణకు రైతులు తీసుకోవాల్సిన చర్యలు ఏంటి?
0: మరి ముఖ్యంగా ఇక వేరుశెనగలో చూసినట్లయితే ప్రస్తుతం ఈ రసం పీల్చే పురుగులలో ఒకటి పచ్చదోమ, అదేవిధంగా తామర పురుగు ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాయి. పచ్చదోమ నష్టపరిచే లక్షణాలు చూసినట్లయితే ఆకు కొసలలో వి ఆకారంలో పసుపు రంగులో మారుతూ ఉంటాయి ఈ రసం పీల్చడం వల్ల. అదేవిధంగా మరి తామర పురుగు విషయానికి వస్తే ఆకు కింది భాగంలో కానీ పై భాగంలో కానీ ఇక ముడత చేసినట్లు ఇట్లా గోకినట్టు ఉంటుంది. కాబట్టి ఆ ఆకులన్నీ చిన్న చిన్నగా ముడతలు పడినట్లు కనబడుతూ ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఈ రసం పీల్చే పురుగుల నివారణకి అయితే తామర పురుగు నివారణకి ఈ ఫిప్రోనిల్ అనే మందు 2 మిల్లీలీటరు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదే పచ్చదోమ అయితే థయోమిథాక్జమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక రెండు పురుగులకు ఒకే మందు అయినటువంటి ఈ విప్రోనిల్ ప్లస్ ఇమిడాక్లోప్రిడ్ అనే మందు 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పచ్చదోమ అదేవిధంగా తామర పురుగుని నివారించుకోవచ్చు.
1: నువ్వు పంటలో ప్రస్తుతం ఆశిస్తున్న కీటకాలు, వాటి నివారణ గురించి చెప్పండి.
0: ఇకపోతే నువ్వు పంటలో మరి ప్రస్తుతం పూత దశలో ఉంది. ఈ దశలోనే మరి ఎక్కువగా ఈ రసం పీల్చే పురుగులలో ముఖ్యంగా ఈ వడగండ్ల వర్షము అంటే వాతావరణం ఉంది కాబట్టి ముఖ్యంగా పేనుబంక ఆశించే అవకాశం ఉంటుంది. పేనుబంక నివారణకి ఎస్టమోప్రిడ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉన్నందున తెల్లదోమ కూడా అక్కడక్కడ ఆశించడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఈ తెల్లదోమ నివారణకి డయాఫెంతురాన్ 1.25 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అదేవిధంగా ఎకరానికి 10 చొప్పున పసుపు రంగు జిగురు అట్టాలు పెట్టుకున్నట్లయితే 2 స్ప్రేల బదులు 1 స్ప్రే అనేది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఖర్చు తక్కువ అవుతుంది. అదేవిధంగా మరి నువ్వు పంటలో అంటే అక్కడక్కడ ఈ యొక్క వెర్రితెగులు అంటే మన పచ్చదోమ ద్వారా వ్యాప్తి చెందే వైరస్ తెగులు. కాబట్టి వెర్రితెగులు 1-2 మొక్కలు గమనించిన వెంటనే వాటి పీకి కాల్చేయడం, పూడ్చిపెట్టడం చేయాలి. ఇకపోతే వెర్రితెగులు వ్యాపింపజేయడానికి దోహదపడే పచ్చదోమని ముఖ్యంగా కీటకనాశినిలైనటువంటి ఈ థయోమిథాక్జమ్ 0.2 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే పచ్చదోమ తద్వారా దాని ద్వారా వ్యాపించే వెర్రితెగులను నివారించుకోవచ్చు. అయితే ఈ వేరుశెనగ అదేవిధంగా నువ్వు పంటలలో అదేవిధంగా జొన్నలో ముఖ్యంగా ఒక ఏవైనా తెగులు, ఆకుమచ్చ తెగులు కానీ లేదా సెర్కోస్పోర ఆకుమచ్చలు కానీ హెల్మింతోస్పోరియం కానీ ఆకు ఎండు తెగులు కానీ ఎటువంటి రోగాలకు సంబంధించిన మచ్చలు కనబడినట్లయితే ఈ పురుగు మందులతో పాటు మరి ప్రాపికొనజోల్ 1 మిల్లీలీటరు లేదా హెగ్జాకొనజోల్ 2 మిల్లీలీటరు లేదా కార్బనిజం సాఫ్ కలిపిన మందు 2 గ్రాములు ఈ మూడింటిని ఎటువంటి పురుగు మందులతోటైనా పిచికారీ చేసుకున్నట్లయితే ఇటు కీటకాలు అదేవిధంగా రోగాలను కూడా నివారించుకోవచ్చు.
1: ఈ పంటలలో కీటకాల నివారణ కాకుండా ఇతర ప్రధాన యాజమాన్య పద్ధతులు ఏంటో చెప్పండి.
0: ఇకపోతే మరి ఈ ప్రధాన పంటల్లో మరి చీడపీడలే కాకుండా ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల వరకు ఉన్నాయి కాబట్టి ఎక్కువగా మరి నీటి సౌకర్యము నీటిపారుదల స్ప్రింక్లర్ల ద్వారా ఇచ్చినా కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండడం వల్ల మొక్కలు అనేటి వడలిపోయే సందర్భాలు ఉంటాయి కాబట్టి ముఖ్యంగా మరి పురుగు మందులతో పాటు తెగుళ్ల మందులతో పాటు 3019 10 గ్రాములు లేదా 13045 10 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే కొంత మొక్కలు వడలిపోకుండా మరి మొక్క పెరుగుదల మంచిగా రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతము ఈ విధంగా ఉన్న దశను బట్టి ఆ కీటకాలను బట్టి తగు నివారణ చర్యలు చేపట్టినట్లయితే అన్ని పంటలలో మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది.
1: వేసవి పంటలలో చీడపీడల యాజమాన్యం గురించి చాలా చక్కగా వివరించారు సార్, ధన్యవాదాలు మీకు.
0: థాంక్యూ.
2: ఇప్పటి వరకు వేసవి పంటల్లో చీడపీడల యాజమాన్యం గురించి ఆదిలాబాద్ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ కె రాజశేఖర్తో బి అఖిల పెట్టిన ముచ్చట విన్నారు.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఆవులకు, గేదెలకు, గొర్రెల వంటి పశువులకు సోకే వ్యాధులల్లా జబ్బవాపు వ్యాధి ఒకటి. సరైన సమయంలో పసిగట్టి సకాలంలో టీకాలు వేయించడం వల్ల ప్రమాదకరమైన జబ్బవాపు వ్యాధి రాకుండా పశువులను నివారించవచ్చు. మరి ఈ అల్లా ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో పశువులకు జబ్బవాపు వ్యాధి ఎట్లొస్తుంది, ఈ రోగాన బారిన పడకుండా ఎసుంటి చికిత్స చేయాలి, ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలనో తమ ముచ్చట్లలో చెప్పుకొస్తున్నారు ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్. ఆయనతో ముచ్చట పెడతారు కేళ్ళని.
7: నమస్కారం డాక్టర్ సురేష్ గారు.
8: నమస్కారములు.
7: ముందుగా చెప్పుంది ఈ జబ్బువాపు వ్యాధి అనేది ఏ పశువులలో వస్తుంది?
8: ముఖ్యంగా జబ్బవాపు వ్యాధి అనేటువంటిది పశువుల్లో చూసుకున్నట్లయితే ఎక్కువగా తెల్లజాతి ఆవులలో ఎక్కువగా వస్తుంది. గేదెలలో చాలా తక్కువలో వస్తుంటది. గొర్రెలు మేకల్లో కూడా వస్తుంటది అప్పుడప్పుడు. కానీ ఎక్కువ మట్టుకు మాత్రము ఈ తెల్లజాతి పశువులు, మన దగ్గర కంకలు అంటుంటాం కదా, ఆ కంకలలో మాత్రం ఎక్కువగా ఈ వ్యాధి అనేటువంటిది వస్తుంటది.
7: అయితే ఇప్పుడు కొన్ని వ్యాధులు కాలానుగుణంగా వస్తూ ఉంటాయి, అట్లనే ఈ జబ్బవాపు వ్యాధి అనేది ఎప్పుడు వస్తుంది, అంటే ఏ సీజన్ లో వచ్చే అవకాశం?
8: ముఖ్యంగా జబ్బవాపు వ్యాధి అనేటువంటిది ఈ గడ్డి తినేటప్పుడు లోపలికి మట్టి పోవడం ద్వారా వస్తుంది. కాబట్టి అనుకోకుండా మనకు వేసవి కాలంలో అప్పుడప్పుడు వర్షాలు పడుతుంటాయి. వర్షాలు పడ్డప్పుడు ఏమైతుంది అంటే చిన్నగా గడ్డి మొలుస్తుంటది. ఆ గడ్డి మొలిసినప్పుడు ఆ గడ్డి పైన కొంత మట్టి అనేటువంటిది ఉంటది. ఈ పశువులు ఏం చేస్తాయంటే గడ్డి తీసుకునేటప్పుడు లోపలికి మట్టి కూడా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఈ మట్టిలో ఒక జబ్బవాపుని కలగజేసేటువంటి కారకం అనేటువంటిది లోపలికి వెళ్ళిపోయి అది ఈ జబ్బవాపుని కలగజేస్తుంటది.
7: అసలు ఈ జబ్బవాపు వ్యాధి అనేది దేంతో వస్తుంది?
8: ఈ వ్యాధి అనేటువంటిది మట్టిలో ఉన్నటువంటి బ్లాక్ క్వార్టర్ డిసీజ్, ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో, బ్యాక్టీరియా అనేటువంటిది ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా ఉంటది. ఈ గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియా అనేటువంటిది మట్టిలో ఉంటది, అంటే గుడ్ల రూపంలో ఉంటది. స్పోర్స్ అంటుంటాం మనం వాటిని, గుడ్ల రూపంలో ఉంటది మట్టిలో. ఆ మట్టిలో ఎప్పుడైతే గడ్డి తింటదో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అది పేగు ద్వారా రక్తం ద్వారా చేరి మజిల్స్ లోకి వెళ్ళిపోతుంది, అంటే కండరాలలోకి వెళ్ళిపోతుంది. కండరాలలో చాలా రోజుల వరకు అట్లనే ఉండి వాటి యొక్క సంఖ్యని పెంచుకుంటది ఈ కారకం బ్యాక్టీరియా అనేటువంటిది. సంఖ్య ఎప్పుడైతే బాగా పెరుగుతుందో అప్పుడు వ్యాధిని కలగజేసేటువంటి శక్తి దానికి వస్తుంది. అప్పుడు ఈ వ్యాధి అనేటువంటిది బయటపడుతుంటది మనకు పశువులలో.
7: అయితే ఇప్పుడు ఈ వ్యాధి వచ్చినప్పుడు లక్షణాలు ఎట్లా ఉంటాయి, మనం గుర్తుపట్టడానికి ఏం లక్షణాలు ఉంటాయి?
8: ముఖ్యంగా మొదటగా లక్షణాలు ఏముంటాయి అంటే జబ్బవాపు అనేటువంటిది ఉంటది. ఈ జబ్బవాపు వ్యాధి అంటుంటాం కదా మనం, బ్లాక్ క్వార్టర్ డిసీజ్ అంటాము. ఈ జబ్బవాపు వ్యాధిలో జబ్బ అనేటువంటిది వాపు రావడము, కుంటుపట్టడం, ఒక రోజు ముందు మేత తినకపోవడం అనేటువంటిది కూడా గమనిస్తుంటాం. అదేవిధంగా పశువుల్లో ఈ జ్వరం అనేటువంటిది చాలా విపరీతంగా ఉంటది. 106 నుంచి 108 డిగ్రీల ఫారెన్హీట్ డిగ్రీస్ వరకు ఉంటది. సాధారణంగా మనకు 101 వరకే ఉంటది, కానీ ఈ వ్యాధి వచ్చినప్పుడు మాత్రం 106 నుంచి 108 డిగ్రీల వరకు కూడా జ్వరం అనేటువంటిది మనం గమనిస్తుంటాము. అదేవిధంగా కుంటుపట్టడము, ఈ వ్యాధిలో మనం ఎప్పుడైతే ఆ జబ్బని ముట్టి చూస్తామో, ముట్టి చూసినప్పుడు ఏమైతుందంటే అందులో కొంత గాలి అనేటువంటిది మనము అబ్జర్వ్ చేస్తాం. క్రిప్టేటింగ్ సౌండ్ అనేటువంటిది వస్తుంది. ఇట్లా ముడితే గాలి ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంటది. ఈ విధంగా జబ్బ అనేటువంటిది లోపల చెడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. దీన్నే ఎంఫసిమా అని కూడా అంటుంటాము. ఈ విధంగా జబ్బకొచ్చి జబ్బ నుంచి మళ్ళీ ముందరికి వెళ్ళిపోతుంది. అది ముందరికి వెళ్ళిపోవడం అంటే గుండె వరకు వస్తుంది. గుండె వరకు వచ్చిన తర్వాత గుండె లోపల ఎప్పుడైతే కండరాలు క్షీణిస్తాయో అప్పుడు పశువు చనిపోవడం కూడా జరుగుతుంది. ఈ జబ్బవాపు వ్యాధిలో ఈ బ్యాక్టీరియా అనేటువంటిది టాక్సిన్స్ ని బాగా రిలీజ్ చేస్తుంది. కండరాలలో ఈ టాక్సిన్స్ అనేటువంటివి, విషకారకాలు అనేటువంటివి చాలా రిలీజ్ చేయడం వల్ల కండరాల క్షీణత అనేటువంటిది మనము గమనిస్తుంటాం. ఎప్పుడైతే ఈ కండరాలు క్షీణించుకుంటా ఉంటాయో అప్పుడు ఈ కండరాలు నల్ల కలర్ గా మారుతాయి అన్నట్టు మనం, అందుకే బ్లాక్ వాటర్ అంటుంటాం దీన్ని. నల్లగా మారిపోయి చెడిపోవడం అనేటువంటిది జరుగుతుంది. చివరకు ఏమవుతుంది అంటే ఈ రెస్పిరేటరీ మజిల్స్ అదేవిధంగా హార్ట్ మజిల్స్ ఎప్పుడైతే క్షీణిస్తాయో అప్పుడు పశువు చనిపోవడం జరుగుతుంది. ఇది దాదాపుగా 24 నుంచి 48 గంటల లోపలనే పశువు చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మన రైతులకు చాలా నష్టాన్ని కలగజేసే వ్యాధి.
7: అయితే ఇప్పుడు ఈ వ్యాధిని ఎట్లా నిర్ధారిస్తారు?
8: ముఖ్యంగా మనకు ఈ లక్షణాలని బట్టి మనం నిర్ధారించుకోవచ్చు. కానీ మనము ఎప్పుడైతే ఈ జబ్బ వాపు వస్తుందో, జబ్బ వాపులో ఆ జబ్బని కొద్దిగా కట్ చేసి దాని యొక్క ఇంప్రెషన్ స్మియర్ అంటాం, ఈ స్లైడ్ ని దాని మీద పెట్టేసి ఆ స్లైడ్ ని మనము మైక్రోస్కోప్ కింద చూసినట్లయితే దీన్ని స్ట్రైనింగ్ చేసి గ్రామ్ పాజిటివ్ బ్యాక్టీరియాని మనము మైక్రోస్కోప్ కింద చూడొచ్చు. ఈ విధంగా మనము ల్యాబ్ లో మనము దీన్ని డయాగ్నోసిస్ చేసుకోవచ్చు. లక్షణాల ద్వారానే మనం ఎక్కువగా మనం నిర్ధారించుకుంటాం, కానీ ల్యాబ్ లో ఈ పరీక్ష చేయడం ద్వారా కూడా నిర్ధారించుకోవడం అనేటువంటిది చేయొచ్చు.
7: ఒకవేళ పశువుకు ఇది జబ్బవాపు వ్యాధి అని నిర్ధారణకు వచ్చినప్పుడు దానికి ఏ రకమైన చికిత్సలు ఉంటాయి, ఎట్లా చికిత్సలు అందజేస్తారు?
8: ముఖ్యంగా మనం వెంటనే ఎప్పుడైతే ఈ జ్వరము అదే విధంగా జబ్బవాపు మజిల్స్ లో గాలి ఉన్నదని గమనిస్తుంటామో అప్పుడు పశువుకు వెంటనే మనము పెన్సిలిన్ అనేటువంటి ఇంజక్షన్ ని వాడాలి, యాంటీబయాటిక్ ని. ఉదయం సాయంత్రము పెన్సిలిన్ ఇంజక్షన్లు వాడుకుంటూ ఈ టాక్సిన్స్ ని కంట్రోల్ చేయడానికి మనకు కొలిన్ క్లోరైడ్ అనేటువంటి ఇంజక్షన్ ఏదైతే టాక్సాల్ రూపంలో వస్తుంది ఆ కొలిన్ క్లోరైడ్ ఇంజక్షన్ ని కూడా ఐవి రూపంలో, అదే విధంగా ఈ టాక్సిన్స్ ని డైల్యూట్ చేసుకోవడానికి డిఎన్ఎస్ నెక్స్ట్ రోజు నార్మల్ సెల్ అయిన ఇంజక్షన్ ని కూడా మనం వేసుకున్నట్లయితే మనము పశువుల్ని కాపాడుకోవచ్చు. కానీ 24 గంటల లోపల మనం చికిత్స చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే 24 గంటలు దాటిపోతుందో పశువుకు మనం చికిత్స చేసినా గాని అది ఆ పశువుకు సరిగా పనిచేయక పశువు చనిపోవడం కూడా జరుగుతుంటది.
7: ఈ చికిత్స గురించి చెప్పిండ్రు. అసలు మరి ఈ వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించే కంటే ముందు అసలు ఈ వ్యాధి రాకుండా నివారణ చేయడానికి ఏమైనా పద్ధతులు ఉంటే దీన్ని ఎట్లా నివారించాలో?
8: ముఖ్యంగా మనకు మన దగ్గర పశువులకు ఎక్కడైతే జబ్బవాపు వ్యాధి వస్తుందో మన పశు వైద్యులు ఆ డేటా కలెక్షన్ చేసుకుని ఉంటారు. ఏ ఊళ్ళల్లో ఎక్కువగా ఈ బ్లాక్ వాటర్ అంటే జబ్బవాపు వస్తుంది అనేటువంటిది గత 3 సంవత్సరాలలో ఎక్కడెక్కడ వచ్చిందో ఆ విలేజ్లలో ఈ జబ్బవాపు నివారణ టీకా అనేటువంటిది ఉంటది, బీక్యూ టీకా అంటాం. ఈ జబ్బవాపు నివారణ టీకాని మనము ప్రతి సంవత్సరం కూడా ఒకసారి అంటే మనకు మార్చి ఏప్రిల్ నెలలో వేసినట్లయితే ఈ వ్యాధి రాకుండా మనం కాపాడుకోవచ్చు టీకాల ద్వారా. అదే విధంగా మనము ఏదైతే మనకు ఈ పచ్చిక బాయిలు ఉంటాయో వాటిని కాలబెట్టడం అంటే గడ్డిని కాల్చేయడం ద్వారా ఆ పైన ఉన్నటువంటి ఏదైతే స్పోర్ట్స్ ఉన్నాయో అవి చనిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మన దగ్గర పాకలలో కూడా మట్టి తిన్నప్పుడు వస్తుంది కాబట్టి సున్నం జల్లడం అంటే ఒక 3 నెలలకు ఒకసారి సున్నం జల్లేసినట్లయితే ఈ స్పోర్ట్స్ అనేటువంటివి చనిపోవడం జరుగుతుంది. ఈ విధంగా మనము బ్లాక్ వాటర్ డిసీజ్ ని మనం నివారించుకోవచ్చు.
7: ఇప్పుడు ఈ జబ్బవాపు వ్యాధి వచ్చిన పశువులకు శాఖ పరంగా అంటే ఇప్పుడు ఈ పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాల పంపిణీ ఏమన్నా చేపడతారా? చేపడితే ఎప్పుడెప్పుడు ఈ టీకాలు ఇస్తారు, దాని గురించి చెప్తారు?
8: ముఖ్యంగా మనము ఈ మార్చి ఏప్రిల్ నెలల్లో ఎక్కడైతే మనకు గత సంవత్సరం జబ్బవాపు వ్యాధి వచ్చిందో ఆ ఏరియాలో ఉన్నటువంటి 1 నుంచి 2 సంవత్సరాల లోపల ఉన్నటువంటి తెల్లజాతి పశువులు ఏవైతే మనం కంకలు అంటుంటామో వాటికి మనము ఈ జబ్బవాపు వ్యాధి నివారణ టీకా అనేటువంటిది వేస్తాం. మార్చి ఏప్రిల్ నెలలో ఒకసారి మరియు జూన్ నెలలో ఒకసారి ఈ విధంగా 2 సార్లు వేసినట్లయితే, సంవత్సరంలో 2 సార్లు వేసినట్లయితే ఈ వ్యాధి సంవత్సరం పొడవునా మనం రాకుండా చూసుకోవచ్చు. ఈ విధంగా పశుసంవర్ధక శాఖ ద్వారా ఏదైతే డేటా ఉంటుందో ఆ డేటా ద్వారా కొన్ని గ్రామాలకు మాత్రం ఈ జబ్బవాపు నివారణ టీకాని అందివ్వడం జరుగుతుంది. మిగతా ఎక్కడైనా మనకు రైతులు రిపోర్ట్ చేసినట్లయితే జబ్బవాపు వ్యాధి వచ్చిందని, ఒక పశువుకు వచ్చిందని రిపోర్ట్ చేసినట్లయితే వెంటనే మనము అక్కడున్న పశువుల్ని 3 కిలోమీటర్ల రేడియస్ లో ఉన్న ప్రతి పశువుకు కూడా మనము ఈ టీకాని వేసినట్లయితే దీన్ని కంట్రోల్ చేసుకోవచ్చు.
7: ముందు జాగ్రత్తగా పశువు చుట్టూ ఉన్న పశువులకు కూడా ముందు జాగ్రత్త వేస్తే అవిటి
8: కూడా మనం సోకకుండా జాగ్రత్త పడవచ్చు.
7: చాలా సంతోషం సురేష్ గారు. ముఖ్యంగా పశువులకు ఈ జబ్బు వాపు వ్యాధి అనేది ఎట్లా వస్తుంది, వస్తే ఎట్లాంటి చికిత్సలు ఉన్నాయి, అసలు రాకుండా ఎట్లాంటి నివారణ చర్యలు ఉన్నాయి అనే దాని గురించి చక్కగా వివరించారు. మరి ఎవరైతే ఈ పశువులకు సంబంధించిన రైతులు ఉన్నారో వాళ్ళు ఈ జబ్బవాపు వ్యాధి బారిన పడకుండా పశువుల్ని కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ చక్కని సమాచారం తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
8: ధన్యవాదములు.
6: ఇప్పటిదాకా పశువుల్లో జబ్బవాపు వ్యాధి చికిత్స నివారణ గురించి ఆదిలాబాద్ పశు సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యులు డాక్టర్ వి సురేష్తో కేళ్ళనిన్ పెట్టిన ముచ్చట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు ఇల్లు వ్యవసాయం. ఇప్పుడు వ్యవసాయం పాటలు.
9: రైతన్నకు పంటనే చందమామలాగా, పండిన పంట చందమామలాగా నిండు పున్నమిలాగా అనిపిస్తుంది. అయితే ఆనందంగా పాడుకునే ఆ రైతన్న పాట

0: చెట్టు వేరు, కొమ్మలు, పువ్వులు, పళ్ళు ప్రతిదీ చెట్టులో ఉంది మనకు అవసరం పడుతుంది. ఆ చెట్టు యొక్క గొప్పతనాన్ని ఈ పాటలో విందామా మరి.
1: కొమ్మల ఫలమున్నదో.

ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన ఇల్లుయాసం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం నుండి వెలువడే కార్యక్రమాన్ని ఇన్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. తిరిగి రేపు రాత్రి 7:15 ఇల్లుయాసం కార్యక్రమంలో ఎండాకాలం భూమి తయారీలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కస్బేతో ముచ్చట ప్రసారం అవుతుంది. ఇంకా రైతు అంతరంగంలో పాడి పరిశ్రమ నిర్వహణలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా బైంసాకు చెందిన పాడి రైతు దొడ్డికింది గంగాధర్తో ముచ్చట వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా దిల్ పసంద్, పసందైన హిందీ సినీ గీతాలు దిల్ పసంద్లో.

సోనూ నిగమ్ కవిత కృష్ణమూర్తి స్వరంలో బాదల్ చిత్రం నుంచి పాట విన్నారు. మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. మీరు వింటున్నారు దిల్ ప్రశాంత్.

ఈ పాటతో ఇయాల్టి దిల్ పసంద్ కార్యక్రమము సమాప్తం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. హుషారు సినిమా పాటల జోరు సరదా సినీ గీతాలతో సందడి చేసే హుషారు కార్యక్రమానికి మీకు నచ్చిన అందరూ మెచ్చిన హుషారైన పాటను కోరి ఇనతందుకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873732 ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్ ఫోన్ నంబర్లు 2950081 ఇంకొక నంబర్ 2300081 మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు హుషారు.

0: ఇది మన యాస మన బాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా మనతో మాట్లాడడానికి శ్రోత రెడీగా ఉన్నారు. హలో, నమస్కారం. మీ పేరు? ఏం చేస్తుంటారు? అవునా, సరే. మరి మీరు హోటల్లో వర్క్ చేస్తా అంటున్నారు, మరి మీకు అంటే సెలవు ఉన్న రోజు మీరేం చేస్తారు? పాటలు ఎట్లా వింటూ ఉంటారు, సినిమాలు చూస్తూ ఉంటారు కదా? పాత పాటలు అంటేనే బాగా ఇష్టం. ఎందుకు ఎందుకు అందుకే మీకు పాత పాటలు అంటే బాగా ఇష్టం కదా? సరే, మంచిది. అప్పుడప్పుడు కొత్త కొత్త పాటలు కూడా వింటూ ఉండాలా? సరే, చెప్పండి, ఏ పాట వింటారు? సరే, పాట వచ్చేసింది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.
1: థ్యాంక్ యూ మేడం.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
1: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనస్సు నిండా. మీరు వింటున్నారు ఉషారు. శ్రోతలు, ఉషారు కార్యక్రమానికి ఫోన్ చేసి మీకు ఇష్టమైన పాటను కోరి ఇంతకు మీరు చేయాల్సిన ఫోన్ నంబర్లు 0873 2, ఇది ఆదిలాబాద్ కోడ్ నంబర్, ఫోన్ నంబర్లు 2950 1, ఇంకొక నంబర్ 2300 1.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు ఉషారు. ఎండాకాలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల మూగజీవులు, పక్షులు, పశువులు తీవ్రమైన వేడితాపానికి, వడదెబ్బకు గురవుతున్నారు. మనవంతు బాధ్యతగా వాళ్లకు ఒక చిన్న సేవ చేసే బాధ్యత మనపై ఉంది. అది ఎలా అంటారా, ఇంటిపై కప్పున, బాల్కనీలు లేదా చెట్ల కింద పక్షుల కోసం నీటి పాత్రలు ఉంచాలా. అక్కడ కాసిన్ని కొన్ని పక్షుల కోసము కొన్ని గింజలు వేస్తే ఆ పక్షులు గింజలు తిని నీళ్లు తాగి వెళ్ళిపోతాయి అన్నమాట. అంతేకాకుండా వీధి పొంట తిరిగే ఆవుల కోసము లేదా కుక్కల కోసము ఇంటి బయట ఒక టబ్లో లేదా ఒక బకెట్లో నీళ్లు కొన్నేస్తే ఆ మూగజీవులు తాగుతాయి అన్నమాట. అంతేకాకుండా మన వంతుగా ఆహార పదార్థాలు కూడా ఉంచితే ఇంకా మంచిది. మనమైతే దాహం వేసినా ఆకలి వేసినా మనమైతే అడిగి తినగలుగుతాం, తాగగలుగుతాం. కానీ పాప మూగజీవులకు ఎలా వాళ్ళైతే అడగలేరు, అలాగే తాగలేరు సుగా. అందుకోసం మనవంతు బాధ్యతగా సేవ చేయాలనే భావనతో మూగజీవులను ఆదుకోవడం మన బాధ్యత.

0: ముగ్గురా, ఇంకొకరెవరు?
1: అరే ఇద్దరము ఈనాడు ముగ్గురయ్యాము. ఆ మూడ మనిషి పేరే ప్రేమ, ఇష్క్, లవ్.

0: మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు హుషారు. ఇప్పుడు మనతో మాట్లాడడానికి శ్రోత రెడీ ఉన్నారు. హలో.
1: హలో,
0: నమస్తే.
1: నమస్తే అండి.
0: మీ పేరు?
1: వసంత్.
0: వసంత్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: రామ్నగర్ నుంచి.
0: రామ్నగర్ నుంచి. వసంత్ ఏం చేస్తుంటారు?
1: ప్రైవేట్ టీచర్గా పనిచేస్తాను.
0: అవునా? ఏ సబ్జెక్ట్ చెప్తారు?
1: ఆల్ సబ్జెక్ట్.
0: ప్రైవేట్ టీచర్ అంటున్నారు, ఆల్ సబ్జెక్ట్ అంటున్నారు అంటే ప్రైమరీకి చెప్తారా?
1: ప్రైమరీ. ప్రైమరీ.
0: ప్రైమరీగా. ఓకే ఓకే. సరే, మరి ఏ పాట వినిపిస్తారు? ఇంటరు
1: రౌడీ అల్లుడులో చెలి అక్షేమమైన
0: ఆ పాట వింటారన్నమాట. అయితే ఇప్పుడు ఎండాకాలం సెలవులు కదా, మరి చాలా మంది పిల్లలు ఎండలకు బాగా తిరుగుతూ ఉంటారు, మరి వాళ్లకు మీరు ఇచ్చే సలహా ఏమంటారు, ఏమిస్తారు?
1: ఎండ ఎండ తీవ్రత బాగుంది, నేను అందరికి అంటున్నా, ఎవరు కూడా ఎండలో బయట వెళ్ళద్దు, ఏమైనా పని ఉంటే ప్రొద్దున్నే 10 గంటల లోపల చేసుకోవాలని, లేకపోతే సాయంత్రం.
0: సాయంత్రం. మధ్యాహ్నం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు వెళ్ళకపోవడమే మంచిది. అవునవును, వడదెబ్బ తగిలితే మనకే ప్రమాదం. అందుకోసము వడదెబ్బ తగలకుండా ఉండాలి అంటే పొద్దున లేకుంటే సాయంత్రమే బయటకు వెళ్ళాలి, పొద్దున సాయంత్రమే పనులు చేసుకోవాలి. బాగుందండి, చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. మీకోసం మీరు కోరిన పాట వస్తుంది, వినేసేయండి.

ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం. మనసు నిండా మనతో మాట్లాడడానికి శ్రోత రెడీ ఉన్నారు. హలో, నమస్కారం. మీ పేరు? గజానన్. ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు? సుభాష్ నగర్. తిలక్ నగరా? ఓకే. ఏం చేస్తుంటారు గజానన్? ఏ పాట వింటారు? సుందరకాండ నుంచి. హలో హలో చెప్పండి, ఏ పాట వింటారు? సరే, పాట వచ్చేసింది, వినేసేయండి. ఫోన్ చేసినందుకు ధన్యవాదాలు.

0: మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా?
1: అతి తక్కువ ఖర్చుతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9493921891 మరొక నంబర్ 9491399052.
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. ఆకాశవాణి ద్వారా శుభాకాంక్షలు చెప్పండి.

0: మీరు కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్నారా?
1: అమ్మకాలు పెంచుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారా?
0: చింతించకండి, అతి తక్కువ ధరల్లో ప్రకటనలు ఇచ్చేందుకు ఆకాశవాణి మీకు అందుబాటులో ఉంది.
1: మీరు ప్రకటనల కోసం సంప్రదించాల్సిన మొబైల్ నంబర్ 9491399052.
0: 9491399052.
1: గుర్తుంచుకోండి,
0: లాభవాణి,
1: ఆకాశవాణి,
0: శుభవాణి,
1: ఆకాశవాణి.
0: ఆకాశవాణిలో ప్రకటనలు మీకు కొండంత అండ.
2: ఇది ఇయాల్టి ఉషారు. తిరిగి రేపు రాత్రి 8:00 ఉషారులో ఉషారైన పాటలు వినిపిస్తారు మారడినేస్. ఈ పూట రాత్రి 10:30 మధురిమలో మాతృదినోత్సవం సందర్భంగా అమ్మతో ముడిపడే పాటలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా సమయం ఎన్ని.
3: నమస్కారం.

0: ఆకాశవాణి 100.2 FM మనసు నిండా కథనం.
1: With the completion of 90 years of All India Radio Akashvani, we now bring you a feature titled Of Memories and Milestones.
0: కథనం చక్కటి తెలుగు సాహిత్య వచన రచనల్ని వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ కథమానం భవతి నోటుక కథల సంపుటి నుండి వేరు తొలిచే పురుగు కథ రచన కెవి నరేందర్, చదివినది పి కమలాకర్ రెడ్డి.
2: వేరుశనగ చేనులో రైతు రామిరెడ్డి మాటలు వింటున్న బొంత పురుగులన్నింటికీ ఒక్కసారిగా గుండెలు జారిపోయాయి. వేరులో ఇప్పుడిప్పుడే తయారవుతున్న రసాన్ని ఎప్పుడెప్పుడు పీల్చేద్దామా అని ఆతృతగా చూస్తున్న వాటికి ప్రాణభయం పట్టుకుంది. ఆ మందు పడ్డ 2-3 గంటల్లో పురుగులన్నీ మాడి మసైపోవాల్సిందే. ఆ భయంతో కొన్ని పురుగులు పక్క చేనులోకి పరుగు పరుగున నడుస్తున్నాయి. కొన్ని అప్పటికే హద్దు దాటేశాయి కూడా. ఒక బొంత పురుగుకి మాత్రం వెళ్లాలనిపించలేదు. ఇంతకుముందు చల్లినప్పుడు ఆ మందు తమని చంపలేదు, అనారోగ్యానికి గురిచేసిందంతే. 4 రోజుల్లోనే మళ్లీ కోలుకోగలిగాయి. బలహీనంగా ఉన్న కొన్ని మాత్రం చచ్చిపోయాయి. ఆ సంవత్సరం పంట కొంచెం దిగుబడి తగ్గింది. కాని మార్కెట్లో రేటు ఉండడంతో రామిరెడ్డి అప్పుల బాధ నుంచి తప్పించుకోగలిగాడు. బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ అడిగిన మొత్తాన్ని చెల్లించుకుని ఈ ఏడాది మళ్లీ రుణం తీసుకున్నాడు. ఆ మధ్య వ్యవసాయాధికారి పల్లీ చేనులోకి వచ్చి, ఇవి వేరు తొలిచే పురుగులని, ఇంగ్లీష్లో రూట్ గ్రబ్ అని, ఓలో అని, ట్రిక్కా అని ఏవేవో పేర్లు చెప్పాడు. అవన్నీ రామిరెడ్డికి అర్థం కాలేదు. గొంగలి పురుగుల్లా ఉంటాయి కాబట్టి బొంత పురుగులనే పిలిచేవాడు. రాత్రి 12 గంటలకొచ్చే 3-ఫేజ్ కరెంటు కోసం 11:00 వచ్చి పడుకొని 12:00 మోటార్ ఆన్ చేసి 3 గంటలకల్లా కరెంటు పోగానే ఇంటికెళ్లిపోయేవాడు. బొంత పురుగు ఆ రాత్రంతా రామిరెడ్డినే చూస్తూ గడిపేది. మోటార్ ఆన్ చేశాక రామిరెడ్డి ఆకాశంలో చుక్కలు చూస్తూ కునుకు తీసేవాడు. రామిరెడ్డి ఆలోచనల్ని చాలా రోజులుగా అది పసిగడుతూనే ఉంది. ఈ పంట దిగుబడి వస్తే హైదరాబాద్లో ఇంజనీరింగ్ చదువుతున్న కొడుక్కి టర్మ్ ఫీజు పంపాలి, బిడ్డకి మరో 2 ఏళ్లకైనా పెళ్లి చేయాలి, అప్పుడు ఈ చేను అమ్మక తప్పదేమోనని గుబులు. మట్టిని పిడికిట్లో తీసుకుని బాధగా చూసుకునేవాడు. ఒక్కోసారి చిటికెడంత మట్టిని నోట్లో వేసుకునేవాడు. అది చూసి బొంత పురుగు నవ్వుకునేది. 500 ఇస్తే ఆదర్శ రైతుని చేస్తానంటూ అగ్రికల్చరల్ ఆఫీసర్ 2-3 సార్లు వచ్చినా, నా దగ్గర పైసల్లేవు, నన్నిట్లా బతకనీయుండ్రి అని కోపంగా చెప్పేవాడు. ఒక్కోసారి రాత్రంతా అందరినీ తిట్టుకుంటూ కూర్చుండేవాడు. తమనెక్కడ తిడతాడోనని బొంత పురుగు భయపడేది. బతకడానికి వేరుశనగ వేరు రసం తప్పనందుకు రామిరెడ్డిని చూస్తూ బాధపడేది. మోటార్ ఆన్ చేసిన అరగంటకు చేతిలో టార్చ్ లైట్తో ఎల్లయ్య వచ్చి కూర్చుండేవాడు. మట్టి గురించి, మందుల గురించి మాట్లాడుకునేవాళ్లు. రైతు సంఘంలో జరుగుతున్న అక్రమాల గురించి ఆవేదన పడేవాళ్లు. భూములన్నీ కౌలుకిచ్చి ఖాళీగా తిరిగే తిరుపతి ఆదర్శ రైతు ఎట్లయితడో అర్థంకాక చివరికి సర్పంచ్కి మనం ఓటేయనందుకే మన పేరు రాయలేదని, ఊర్లే రాజకీయాలు బాగా అయ్యాయని, మొత్తం చెడిపోతున్నారని ముచ్చట్లు పెట్టుకునేవాళ్లు. ఒక్కోసారి వెన్నెల వెలుతురులో చూసినప్పుడు వాళ్ల కళ్లల్లో తడి తలుక్కుమనేది. పంట వేసింది మొదలు మార్కెట్లోకి తరలించి చేతుల్లో డబ్బులు పడేంతవరకు ఏదో బతుకు భయం, అర్థం కాని అభద్రత. తాము బతకడానికి ఈ చేను తప్ప మరోచోటు లేనందున బొంత పురుగు విపరీతంగా బాధపడేది. అప్పుడప్పుడు వీళ్లకు తోడు పక్క పొలం యజమాని జలంధర్ వచ్చేవాడు. ఎల్లయ్య తన పత్తి చేను గురించి చెప్పేటోడు. ఫలానా కంపెనీ పత్తి విత్తనాలు వేసినా గులాబీ రంగు కాయతొలిచే పురుగు పుట్టుకొచ్చిందని, విత్తనం మీద నమ్మకం పోయిందని అనేవాడు. ఫలానా పురుగుమందుల కంపెనీ కూడా మోసం చేసిందే రామన్నా అని కుంగిపోయేవాడు. విత్తనం ఇప్పటికి పురుగును జయించింది కాని ఇప్పుడు పురుగే విత్తనాన్ని జయించే పరిస్థితి వచ్చిందని రామిరెడ్డి అనేవాడు. పత్తి విత్తనాల ప్యాకెట్ ధర ఇదివరకు 650 రూపాయలుండే. ఈ కంపెనీ అని ఇప్పుడు వచ్చిన వాటి ధర 900 చేసిండ్రు. అంటే కంపెనీకి 100 కోట్ల లాభమని జలంధర్ మట్టిలోనే చేతివేళ్లతో గీస్తూ లెక్కలు వేసేవాడు. ఆ లెక్కలు చూసి బొంత పురుగు నవ్వుకునేది. వాళ్లు రాత్రి 3 గంటలకు కరెంటు పోయాక ఒక్కోసారి గట్టుమీద గడ్డికుప్పలో పడుకునేవాళ్లు. ఒక్కోసారి ఆ టైంలో కూడా ఓ తేనెటీగ గుయ్యమంటూ చుట్టూ తిరిగేది. రామిరెడ్డి కోపంగా పంచెతో దాన్ని అదిలించేవాడు. అయినా తేనెటీగ వాళ్లని వదలకుండా వాళ్ల చుట్టే తిరుగుతూ రొదపెట్టేది. ఓ రోజు బొంతపురుగు అడిగింది, అర్ధరాత్రి ఎందుకలా తిరుగుతున్నావు, హాయిగా వెళ్లి నీ గూట్లో పడుకోక అని. అది బాధగా చెప్పింది, మా ఇంటికెళ్లే దారి మర్చిపోతున్నాను. పువ్వులోంచి తేనె తీసుకున్నాక రోజూ ఇంటి దారి మర్చిపోయి ఎక్కడెక్కడో తిరుగుతున్నాను. వాళ్లు చూపిస్తారన్న ఆశతో తిరుగుతుంటే అదిలించుకుంటున్నారు అని. బుంతపురుగుకు మరింత బాధేసింది. అదుగో ఎల్లయ్య చేనులో ఉన్న సెల్టవర్కి కదా నీ గూడు ఉంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పింది. ఏమనుకోకుండా దారి చూపించి పుణ్యం కట్టుకోవా అని బతిమిలాడింది. అది గాల్లో ఎగురుతుంటే తాను గబగబా నేలమీద నడిచి దారి చూపించింది. బుంతపురుగుకు రోజూ ఇదో డ్యూటీ అయింది. సెల్టవర్ దగ్గర చిన్న చిన్న తేనెటీగలు చచ్చిపడి ఉండటం చూసి, నా బిడ్డల్లారా ఎందుకు చచ్చిపోతున్నారే అంటూ బిగ్గరగా ఏడ్చేది. ఈ మనుషులకు తేనె పంచినా మాకు విషాన్ని పంచుతున్నారెందుకో అంటూ కుమిలి కుమిలి ఏడ్చేది. బొంతపురుగుకు కూడా దుఃఖం ఆగేది కాదు. అయినా తమాయించుకొని వెనక్కి వచ్చేది. నిన్న రాత్రి అలాగే వస్తుంటే పిచ్చుక కనిపించింది. ముగ్గురు బిడ్డల్ని రెక్కల కింద దాచుకొని గట్టుమీద కూర్చొని మౌనంగా ఏడుస్తోందది. పిల్లల్ని ప్రేమగా ముక్కుతో నిమురుతూ చిన్న పురుగులు కనిపిస్తే చడుక్కన కరిచి పిల్లల నోట్లో పెడుతూనే వెక్కి వెక్కి ఏడుస్తోంది. పిల్లలు తినడం మర్చిపోయి బిక్కముఖాలేసుకుని తల్లినే చూస్తున్నాయి. మొన్నటిదాకా ముగ్గురు బిడ్డలు పుట్టబోతున్నారని ఆనందంగా కిచకిచ అనుకుంటూ తిరిగేదానివి. వరిగడ్డిని తీసుకుపోతూ పిల్లలు పట్టుపరుపుల్లో నిద్రపోవాలని ఆతృతపడేదానివి. ఇంత రాత్రి గూడు విడిచి వచ్చి ఎందుకేడుస్తున్నావు అని అడిగింది బొంతపురుగు. పిచ్చుక చెప్పడానికి తడపటాయించింది. నువ్వేడిస్తే పిల్లలేడుస్తున్నారు, ఏమైందో చెప్పు అంది రెట్టించి. చివరికి ఏడుపుని బిగబట్టుకుని చెప్పింది పిచ్చుక. మగపిచ్చుక గూట్లోంచి తరిమేసింది. ఎందుకు? ఈ పిల్లలు తన బిడ్డలు కాదంటోంది. ఎవరికి కన్నావో అంటూ గూట్లోంచి గెంటేసింది అంది పిచ్చుక. బుంతపురుగు జాలిగా పిచ్చుక పిల్లల వైపు చూసింది. నిజమే, పిల్లలు నల్లరంగులో ఉన్నాయి. వాటి రెక్కలు వంకర తిరిగి ఉన్నాయి. చాలా బలహీనంగా ఉన్నాయి. సరిగ్గా నడవలేకపోతున్నాయి. బుంతపురుగుకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. సెల్టవర్ పక్కనే ఉన్న తుమ్మ చెట్టు మీది గూడులోంచి మగపిచ్చుక కోపంగా చూస్తూనే ఉంది. చూసి చూసి దబేల్న గూడు తలపేసుకుంది. మరిప్పుడేం చేస్తావు? ఈ పిల్లల్ని వదిలేసి ఎక్కడికైనా వెళ్లిపోతాను అంటూ ఏడుస్తూనే ఎగిరిపోయింది ఆ పిచ్చుక. పిల్లలు చీకట్లోనే బిక్కుబిక్కుమంటూ కిచకిచ అరుస్తూ చేనులో తలో దిక్కుకి పోతున్నాయి. వాడిని చూస్తే బొంతపురుగుకి రామిరెడ్డినో ఎల్లయ్యనో జలంధర్నో చూసినట్టనిపించింది. జలంధర్ 4 రాత్రుల నుంచి తన పొలం దిక్కే రావట్లేదు. అతడు రామిరెడ్డి కన్నా ఎల్లయ్య కన్నా చిన్నవాడు. 30 ఏళ్లు కూడా ఉండవు. రైతును దోచుకునే ప్రభుత్వం ఎప్పుడూ బాగుపడదంటూ ఆవేశంతో ఊగిపోతుంటాడు. మొన్న యూరియా బస్తాల కోసం జగిత్యాలలో జరిగిన ధర్నాలో లాఠీచార్జి జరిగింది. అందరికన్నా ముందున్న జలంధర్ మీద 2-3 లాఠీలు విరిగాయి. కుడిచెయ్యి ఫ్రాక్చర్ అయింది. ఎడమ పాదం మీద బలంగా గాయమైంది. అంతగా దెబ్బలు తిన్నా 2 యూరియా బస్తాలకి మించి దొరకలేదు. 18 బస్తాలు చల్లాల్సిన చోట 2 బస్తాలతో ఎలా సరిపెట్టుకోవాలని ఆ 2 కూడా అక్కడే వదిలేసి వచ్చాడు. కాలం కలిసొచ్చినప్పుడు ప్రభుత్వాలు సహకరించావు, ప్రభుత్వాలు సహకరించినప్పుడు కాలం కలిసిరాదు. థూనీ అవ్వ రైతు బతుకు అంటూ 2 యూరియా బస్తాల్ని ఈడిచి తన్ని తిరిగొచ్చేసి మంచం మీదే ఇంటి వద్ద ఉంటున్నాడు. సరైన ఎరువులు పడక జలంధర్ పొలంలోని వరినారు పిచ్చుక పిల్లల్లా డీలా పడిపోయింది. జలంధర్ని డాక్టర్ 40 రోజుల వరకు మంచం దిగొద్దని చెప్పాడు. జలంధర్ లేక రామిరెడ్డికి ఎల్లయ్యకు ఏమీ తోచట్లేదు. జలంధర్ నాన్న ఇలాగే అర్ధరాత్రి పొలానికి నీళ్లు పెట్టి ఇంటికి వెళ్తుంటే పాముకుట్టి చనిపోయాడు. ఆ బాధ వల్ల ఇంట్లోంచి సెల్ఫోన్లోని కరెంటు మోటార్ స్టార్ట్ అయ్యేలా కనిపెట్టాడు. వ్యవసాయ పరిశోధనాలయంకెళ్లి చెప్పినా ఎవరూ పట్టించుకోకపోవడంతో మూలన పడేశాడు. బొంతపురుగు జలంధర్ పొలం పాడైపోతున్నందుకంటే కొత్తగా పెళ్లైనోడు కదా పాపం అని జాలిపడింది.
3: ఒరే జలంధరు, కొడుకో బిడ్డను పుడితే డాక్టర్ని చేస్తావా ఇంజనీర్ని చేస్తావా అని రామిరెడ్డి పరాచకాలాడితే గర్వంగా చెప్పేవాడు, రైతుని చేస్తానే పెదబాపు అని. పక్కనే సిటీలో అగ్రికల్చరల్ రీసెర్చ్ సెంటర్ ఉందని,
2: అది 10 ఏళ్ల నుంచి ఉందని జలంధర్ చెప్పేవరకు రామిరెడ్డికి ఎల్లయ్యకి తెలియదు. వ్యవసాయాధికారులు కనిపిస్తే నిలదీసేవాడు. పత్తి పంట గురించి తెలుసుకోవాలని గుజరాత్లోని ఆమ్రేలీ, భావ్నగర్, జునాగఢ్, రామ్కోటి లాంటి జిల్లాలు తిరిగొచ్చాడు. బోల్గాడ్ టూని రైతుల మీద రుద్ది అదనంగా 100 కోట్లు సంపాదించాలనే దురాశతో విత్తన కంపెనీలు పనిచేస్తున్నాయని పత్రికల్లో వ్యాసాలు రాసినా ఎవరూ స్పందించడం లేదు. ఈ వ్యవసాయంలో ఏమొస్తుంది? సిటీకెళ్లి బిజినెస్ పెట్టుకుందామని కొత్త పిల్లాం జోరీగలా రొద పెడుతుంటే మంచం మీదే పడుకుని తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఇప్పటికి 20 రోజులైంది జలంధర్ రాక. మరో 20 రోజులైతే గాని రాడు అనుకుంది బొంతపురుగు. అప్పుడు రాకపోతే వస్తాడు ఏమో, ఇంక రాకపోవచ్చు. బొంతపురుగుకు ప్రతిరోజు ఇదే టెన్షన్.

0: చేనుగట్టెక్కి జలంధర్ వస్తాడేమోనని పొలం వైపు చూస్తుండేది. తేనెటీగ దారితప్పి కనిపిస్తే దాన్ని ఇంటి దగ్గర దింపి సెల్ఫోన్ టవర్ని కూల్చేయాలని ఆవేశంగా దాన్ని పట్టుకుని ఊపేది. అది కదలకపోయేసరికి దానిమీద ఉమ్మేసి వచ్చేసేది. ఆ రోజు రాత్రి రామిరెడ్డి బదులు ఎల్లయ్య వచ్చి మోటార్ ఆన్ చేశాడు. తెలతెలవారుతుంటే కరెంటు మోటార్ దగ్గర పడుకున్న ఎల్లయ్య దగ్గరికి ఓ పాప పరిగెత్తుకుంటూ వచ్చింది. వస్తూనే ఆయాసంతో పిడుగులాంటి వార్త చెప్పింది.
1: చిన్నాన్న, బ్యాంకోళ్ళు నోటీసులు పంపించిండ్రట, రామిరెడ్డి బాపు పురుగుల మందు దాగి చచ్చిపోయిండు అని.
0: ఎల్లయ్య కన్నా ముందు బొంత పురుగుకి గుండె జారిపోయింది. ఎల్లయ్య నుదురు కొట్టుకుంటూ మోటార్ స్విచ్ ఆఫ్ కూడా చేయడం మర్చిపోయి,
1: ఓరి బ్రహ్మదేవుడా, రైతుల రాతల్ని మందు దాగినాక రాస్తావురా, నీ గుల్లె దీప మారిపోను
0: అంటూ ఏడ్చుకుంటూ పరిగెత్తుకుపోయిండు. బొంత పొరుగు మనసు కూడా కకావికలమైంది. తుమ్మచెట్టుమీది గూడులోని మగపిచ్చుక మరోదాంతో జతకడుతోంది. వాటి కిచకిచలు కంపరం పుట్టిస్తున్నాయి. చచ్చిపోయిన ఒక పిచ్చుక పిల్లకు చీమలు పడుతున్నాయి. బొంత పురుగుకు కళ్లల్లో రామిరెడ్డి కనబడుతున్నాడు. మట్టి పిల్లని నోట్లో వేసుకుని తన్మయంతో చప్పరించే అతడి ముఖం కనబడుతోంది. పురుగు మనసు ఆగలేదు. చివరిసారిగా రామిరెడ్డిని చూసొస్తే అనుకుంది. అవును, చూడాలి. ఇన్నాళ్ళు అతని చేనులో బతికింది. ఎప్పుడైనా తనకెదురైతే ప్రేమగా తిట్టి మెల్లగా తీసి దూరం విసిరేవాడు. కాని చంపాలని మాత్రం అనుకోలేదు. అలాంటి రైతుని ఆఖరిసారిగానైనా చూసిరావాలనుకుంది. ఇన్నాళ్ళు పట్టుపరుపులాంటి మట్టి పొత్తిళ్లలో తిరిగిన బొంత పురుగుకు రోడ్డెక్కేసరికి ఆయాసం వచ్చింది. సిమెంటు రోడ్డుమీద నడవలేకపోతోంది. అయినా సరే బొంత పురుగు వేగంగా నడుస్తోంది. పచ్చని ఆకుల కింద పరుండే దాని శరీరం ఎండకి కందిపోతుంది. మొదటిసారి ఊరును చూడగానే దానికొక వింతలోకాన్ని చూసినట్టుగా అనిపించింది. రామిరెడ్డి ఇల్లెక్కడా అనుకుంది. వందల పాదాలు ఏడుస్తూ పరిగెడుతుంటే ఆ పాదాల వెనుకబడి పరిగెత్తింది. ఆ ఇంటి ముందు షామియానా వేస్తున్నారు. ఏడుపులు ఆకాశాన్నంటుతున్నాయి. అందరి కాళ్ల సందుల్లోంచి మెల్లగా ఇంట్లోకి దూరింది. అరుగుమీద ఉన్న రామిరెడ్డి శవాన్ని చూసింది. దాని కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి. అంత ప్రశాంతంగా చేనులో ఏనాడూ రామిరెడ్డి నిద్రపోలేదు అనుకుంది. భార్యాపిల్లల ఏడుపులు ఆపడం ఎవరితరం కావట్లేదు. శవం పక్కనే కూర్చుండి ఓదారుస్తున్న నీలకంఠం సేటును చూడగానే బుంతపురుగు ఆవేశం కట్టలు తెంచుకుంది. మనసంతా కుతకుతా ఉడికిపోయింది. వాడే కదా రామిరెడ్డిని నమ్మించి ఎరువులు అంటగట్టింది. ఆ ఎరువుల బస్తాల్లో మట్టి శుద్ధపిండి తప్ప ఇంకేం లేదు. వాటిని చల్లే కదా రైతు తీవ్రంగా నష్టపోయింది. 30,000 రూపాయల ఎరువుల్లో సగానికెక్కువ నకిలీ ఎరువుల్ని అంటగట్టింది వాడే. ఊర్లో చాలామంది రైతులు నకిలీని మొదట గుర్తుపట్టలేదు. తమ జాతిని చంపలేని ఆ ఎరువులు నకిలీ అని మొదటిసారి గుర్తుపట్టింది తనే కదా. నీలకంఠం దొంగ ఏడుపు నటిస్తున్నాడు. బొంత పురుగు వాడి దగ్గరగా వెళ్ళింది. వాడి మొహంలోకి చూస్తూ బిగ్గరగా అరిచింది.
2: రేయ్, మేం వేరుని మాత్రమే తొలిచేసి తింటాంరా, కాని మీరు ఈ దేశపు తల్లి వేరుని తొలిచేస్తున్నారు. మేం కాయల్లోని రసాన్ని మాత్రమే పీలుస్తాంరా, కాని మీరు రైతుల రక్తాన్ని పీలుస్తున్నారు అంటూ గబగబా వెళ్లి వాడి పాదం మీద గట్టిగా కరిచింది.
0: నీలకంఠం సేటుకు ఏదో చిటుక్కున కుట్టినట్లయి కిందికి చూశాడు. బొంత పురుగు నెత్తురు చిందేలా కరుస్తోంది. ఎడంచేత్తో విదిలించాడు. ఆ దెబ్బకి అది పక్కకి పడిపోయింది. అయినా అది అరుస్తూనే ఉంది.
1: పురుగులు పాడుగాను, షేన్లల్లా చెలకలల్లుండేటి, ఊర్లెగ్గూడా రావట్టే. పాపపు కాలం దాపురించింది. ఈ పురుగులతోనే రామిరెడ్డి పానం తీసుకునే అంటూ కుడికాలి చెప్పు తీసి కోపంతో మంటతో బలంగా నలిపేశాడు.
0: బొంత పురుగు బాధగా అరిచింది. నుజ్జునుజ్జైపోతూ చెప్పు కింద చితికిపోయింది. ఆ ఇంట్లో మిన్నంటిన ఏడుపుల మధ్య కూడా పురుగు చేసిన ఆ క్రందన ఒక్క రామిరెడ్డి ఆత్మకు మాత్రమే వినిపించింది.
3: ఇంతవరకు కథమానం భవతి నోటుక కథల సంపుటి నుండి వేరు తొలిచే పురుగు కథ విన్నారు. రచన కెవి నరేందర్, చదివినది పి కమలాకర్ రెడ్డి. ఇది ఇయాల్టి కథనం కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని వినలేకపోయినా లేదా మళ్ళీ వినాలంటే యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి అందులో ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM అని టైప్ చేస్తే ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమంతో పాటు ఆకాశవాణి ఆదిలాబాద్ కేంద్రం ప్రసారం చేస్తున్నారు.

0: కార్యక్రమాన్ని ఇనుండ్రి. ఇని గంట గుర్తుపై నొక్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు ప్రసారమైన కథనం కార్యక్రమము తిరిగి రేపు పొద్దుగల 8:30 పునఃప్రసారం. తిరిగి రేపు రాత్రి 9:30 కథనం కార్యక్రమంలో కథమానభవర్తి 101 కథల సంపుటి నుండి షఫీ బుక్ స్టాల్ కథ వింటారు. రచన కేవీ నరేందర్, చదువుతారు పి కమలాకర్ రెడ్డి.
1: ఆధునిక కాలానికి ఆధునిక చిత్రం. ఇంటి పైకప్పుపై ఉండే టీవీ యాంటీనాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్తాం. కాలంతో పాటు ముందడుగు వేద్దాం. దూరదర్శన్ వారి డిడి ఫ్రీడిష్ ఈరోజే తెచ్చుకుందాం. ఇందులో ఉన్నాయి 100కు పైగా మీకిష్టమైన టీవీ ఛానళ్లు, అంతేకాదు 51 విద్యా ఛానళ్లు అంటే చదువుకు సంబంధించిన ఛానళ్లు, ఇంకా 48 రేడియో ఛానళ్లు. అన్నిటికీ మించి సెటప్ బాక్స్ పెట్టిన తర్వాత ఏ ఖర్చు ఉండదు. డిజిటల్ విప్లవం వైపు మరో అడుగు ముందుకు మున్ముందుకు మీ డిడి ఫ్రీడిష్.
0: ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా ఇగై నుండి కొత్త పాత ముచ్చట్లతో అలరించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ తెలంగాణ సాహిత్యం వర్తమాన ధోరణులు పత్రికల సాహిత్య సేవ రచయిత సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లతో ముచ్చట. ముచ్చట పెడతారు డాక్టర్ ఉదారి నారాయణ.
2: నమస్కారం గుడిపాటి గారు.
3: నమస్కారం నారాయణ గారు.
2: తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత ఏ రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ఆ రాష్ట్రానికి ఉన్నాయి. అయితే ఈ రెండు తెలుగు రాష్ట్రాల సాహిత్య ధోరణులను ఒక సంపాదకునిగా ఒక పరిశీలకునిగా మీ అభిప్రాయం చెప్తారా?
3: రాష్ట్రాలు విడిపోయినా సాహిత్యం మాత్రం బాగానే వస్తుంది. విడిపోకముందు విభిన్న వాదాలు తెలుగు సాహిత్య రంగంలో ఉన్నాయి. దళితవాదం, స్త్రీవాదం, మైనార్టీవాదం, ప్రాంతీయ చైతన్యం తగ్గున్న రచనలు వచ్చేవి. విడిపోయాక తెలంగాణ ప్రాంతం నుంచి సాహిత్యం మరింత ఎక్కువగా వస్తుంది. అందులో ప్రత్యేకించి కవిత్వం బాగా చూడొచ్చు. విమర్శకు సంబంధించి వస్తే ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏంటంటే విమర్శ తెలంగాణ నుంచే ఎక్కువగా వస్తుంది. తెలంగాణలోనే ఎక్కువ విమర్శకులు ఉన్నారు. వారు తెలంగాణ సాహిత్యాన్నే కాకుండా మొత్తం తెలుగు సాహిత్యాన్ని విమర్శిస్తూ విశ్లేషణ చేస్తూ రాస్తున్నారు, పుస్తకాలు తీసుకొస్తున్నారు. అయితే మరి మిగతా ప్రాంతాల సంగతి వచ్చినప్పుడు ఏంటంటే మనకు రాయలసీమలో కథ బాగా కనిపిస్తుంది. అక్కడి స్థానికత నేపథ్యంగా కథ బాగా వస్తుంది. అలాగే ఉత్తరాంధ్రలో కూడా ఏంటంటే కథను ప్రధానంగా చూస్తాము. కోస్తాంధ్ర విషయం వచ్చినప్పుడు ఏంటంటే అదంతా మిక్స్డ్గా ఉంటుంది. అంటే ప్రత్యేకించి ఒక ధోరణి ఉందనే చెప్పే పరిస్థితి అక్కడ లేదు. అక్కడి నుంచి మామూలుగా అనువాదాలు అవ్వచ్చు, లేదా అడపాదడపా కొందరు కొన్ని కవితలు రాయడం తప్ప ఒక బలమైన సాహిత్య ధోరణి అనేది మనకు కోస్తాంధ్రలో కనిపించదు. అది ఇప్పుడే కాదు, గత 20-30 ఏళ్ల సాహిత్య చరిత్రను గమనిస్తే ఏంటంటే కోస్తాంధ్రలో బలమైన ధోరణి కనిపించట్లేదు.
2: అంటే దాన్ని సీరియస్నెస్ లేదని అనుకోవచ్చు కదా?
3: సీరియస్నెస్ లేకపోవడం అంటే అక్కడ కోస్తాంధ్రలో ఉన్న సాహిత్య నేపథ్యాన్ని లేదా దానికి పెట్టుబడి అనేది అక్కడ ప్రాధాన్యం వహించింది. అక్కడి వాళ్ళకి సాహిత్యం రాయాల్సిన అవసరం లేకుండా వాళ్ళు ఇతర రంగాల్లోకి షిఫ్ట్ అయిపోయారు. అందుకని ఏంటంటే వాళ్ళకి వాళ్ళదైన సాహిత్యం అనేది రావట్లేదు. నిజానికి కొంచెం ప్రకాశం జిల్లా, ఒంగోలు, నెల్లూరు ప్రాంతం నుంచి వచ్చే అవకాశం ఉంది. అక్కడ మాత్రం కొంతమంది రాస్తున్నారు. కానీ మొత్తంగా అక్కడ చూసుకున్నప్పుడు ఏంటంటే దక్షిణాంధ్ర ప్రాంతం అక్కడ మనకు కనిపించదు. గోదావరి జిల్లాలో అక్కడ కూడా ఏంటంటే ప్రాచీన సాహిత్య సాంప్రదాయం ఉండేది తప్ప వర్తమాన సమాజానికి సంబంధించినటువంటి విశ్లేషణలు, వాటిని వస్తువుగా తీసుకుని సృజనాత్మక రచనలు చేయడం అనేది మనకు అక్కడ కనిపించట్లేదు. అయితే ప్రజల సమస్యలకు స్పందించి రాయడం అనేది మనకి ఈ మూడు ప్రాంతాలనే ప్రధానంగా చూస్తాం, తెలంగాణలో, రాయలసీమలో, ఉత్తరాంధ్రలో. అందుకే ఈ ప్రాంతాల నుంచి ఏంటంటే రాష్ట్రాలు విడిపోక ముందు వచ్చింది, రాష్ట్రం విడిపోయకూడదు ఏంటంటే మనకి అక్కడి నుంచి సాహిత్యం వస్తుంది. రాయలసీమ నుంచి నవల కూడా బాగా వస్తుంది. అక్కడ శాంతినారాయణ ఆయన రాయలసీమ ప్రత్యేకించి అనంతపురం జీవిత నేపథ్యం నుంచి నవలికలు రాస్తున్నాడు. ఉత్తరాంధ్రకు వచ్చినప్పుడు ఏంటంటే కొత్త తరం కథకులు కూడా వచ్చారు. అక్కడ మల్లిపురం జగదీష్ ఆదివాసీ జీవితాన్ని ప్రత్యేకించి రాయడం ఉన్నది. ఉత్తరాంధ్ర ఈ మధ్యకాలంలో కవిత్వం కూడా వస్తుంది. ఫకీర్ రవీంద్రనాథ్, పాయల మురళీకృష్ణ, సిరికి స్వామినాయుడు ఇట్లాంటి వాళ్ళు కవిత్వంలో కూడా ఏంటంటే తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. ఆ రకేందంటే ఒక చైతన్యం అనేది ఉత్తరాంధ్ర సాహిత్యంలో, రాయలసీమ సాహిత్యంలో కనిపిస్తుంది. ప్రధానంగా చూసినప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కూడా ఏంటంటే కవిత్వం బాగా వస్తుంది. ఇక్కడ నుంచి కథ పెరగాలి
2: అంటే ఏ విధమైన కవిత్వం?
3: కవిత్వం అంటే ఎజెండా మారింది. రాష్ట్ర ఏర్పడక ముందు ఏంటంటే రాష్ట్ర సాధనే ప్రధాన ఎజెండాగా ఉండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆకాంక్షతో ఆ రోజుల్లో కవిత్వం ఎక్కువ వచ్చింది. రాష్ట్రం విడిపోయాక ఏంటంటే చెరువుల మీద, బతుకమ్మ మీద, వేరే ఇతరేతర మానవ సంబంధాల మీద, ప్రకృతి మీద, వీటి మీద కవిత్వం ఎక్కువ వస్తుంది. ఈ ధోరణి కనిపిస్తుంది. అయినప్పటికీ కొంతమంది ఏంటంటే సమస్యల మీద కూడా స్పందిస్తూ తాము రచన చేయడం అనేది మనకి వాళ్ళ తెలంగాణలో కనిపిస్తున్న దృశ్యం.
2: అంటే ఇప్పుడు తెలంగాణ కవులు ఆశావాద కవిత్వం రాస్తున్నారు అంటారు.
3: ఆశావాదం అంటే
2: చెరువులు ఇవన్నీ అన్నారు కదా ఇప్పుడు మీరు.
3: అవును,
2: వాళ్ళ దృష్టిలో చెరువు ఏ విధంగా కనబడుతున్నాయి అంటారు?
3: అంటే ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ కార్యక్రమం చెరువుల్ని పునరుద్ధరణ వీటికి అనువుగా, దీని గురించి నేను అంతకుముందు కొన్నిసార్లు కొన్ని చర్చల్లో మాట్లాడాను. ప్రభుత్వం ఇదివరలో ఏం చేసిందంటే డెవలప్మెంట్ జర్నలిజం అనే ఒక ధోరణి ఉండేది. అంటే జర్నలిస్ట్ ని తమ ప్రగతికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకెళ్లి ఆ ప్రాంతాల్లో తీసుకెళ్లి చూసిన తర్వాత జర్నలిస్టులు రిపోర్ట్ రాసేవాళ్ళు. ఇవాళ ఏం జరుగుతుందంటే ప్రభుత్వం చేపట్టే పథకాలు ప్రాజెక్టుల దగ్గరికి కవుల్ని రచయిత తీసుకెళ్తుంది. ఆ తర్వాత వాళ్ళను రచనలు చేయమని ప్రత్యక్షంగా అడగకున్నప్పటికీ ఏంటంటే అందుకు ప్రేరేపిస్తుంది. ఈ విధమైన వాతావరణం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ సాహిత్యంలో డెవలప్మెంట్ సృజనాత్మకత, అంటే డెవలప్మెంట్ జర్నలిజం లాగా డెవలప్మెంట్ లిటరేచర్, అంటే అభివృద్ధి సాహిత్యం అనే ధోరణి అనేది తెలంగాణలో వచ్చింది. కాబట్టి ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలకు అనువుగా ఒక సాహిత్యం, ప్రధానంగా కవిత్వం వ్యక్తం చేయడం అనేది ఇక్కడ తెలంగాణలో ఒక ప్రధాన ధోరణిగా ఉంది.
2: గుడిపాటి గారు, ఇప్పుడు చివరి దశ తెలంగాణ ఉద్యమంలో దాశరథి, పివి నరసింహరావు, గూడూరు సీతారాం లాంటి విస్తృత కవులు రచయితలను తెరపైకి తీసుకొచ్చి వాళ్ళ స్థానం ఆంధ్ర కవుల కంటే తక్కువ లేదు అని వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా గొప్పగా చెప్పడం జరిగింది. ఉద్యమ కవులు అందరు కూడా తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మంది విస్మృత కవులు ఉన్నారు, మరి వాళ్ళ గురించి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నది? ఇప్పుడు
3: చేయాల్సి ఉంది. అంటే ఇప్పుడున్న ఇటీవలి కాలంలోనే కాదు, అంతకుముందు కూడా ఏంటంటే ఉదాహరణకు వదిరా సోదరులు ఉన్నారు. వదిరా సోదరుల చరిత్ర చాలా ఘనమైంది. ఎందుకంటే మొట్టమొదటిసారి తెలంగాణలో ఒక మారుమూల గ్రామంలో ఒక పత్రికను ప్రారంభించారు. వాళ్ళు రావడం వల్ల అక్కడ పోస్ట్ ఆఫీస్ వచ్చింది. అలాగే వాళ్ళు స్వయంగా పబ్లికేషన్ కూడా మొదలుపెట్టి చాలా పుస్తకాలు ప్రచురించారు. కానీ వాళ్ళ చరిత్రను, వాళ్ళ కుటుంబ సభ్యులు కొన్ని పుస్తకాలు తీసుకొచ్చారు, కానీ వాళ్ళ సమగ్ర సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలాంటివి జరగాలి. అలాగే తెలంగాణలో మహిళలు రాసిన వాళ్ళలో ఇన్నుమతి దేవి అని ఉన్నది, అలాగే తెలంగాణలో నాటక సాహిత్యం ఉంది, ఇవి రావాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణ సాహిత్య అకాడమీ ఏంటంటే కొన్ని పుస్తకాలు ముద్రిస్తుంది. ఒక విశ్వవిద్యకు లేనటువంటి వాళ్ళ పుస్తకాలను సేకరించి ప్రచురించడం వల్ల కొంతమంది వెలుగులోకి వస్తున్నారు. అప్పట్లో ఉన్నటువంటి బెల్లంకొండ చంద్రమౌళి శాస్త్రి ఇట్లాంటి వాళ్ళ రచనలు వెలుగులోకి తీసుకోవడం అనేది అకాడమీ చేస్తుంది. అయితే అదంతా ఏంటంటే ఇప్పుడు పకడ్బందీగా ఒక పథకం ప్రకారం ప్రణాళిక వేసుకునేసి విస్మృతమకి లోనైన కవుల గురించి, రచయితల గురించి ఒక జాబితా తయారు చేస్తుంది. ఆ కార్యక్రమాన్ని పునరుద్ధరణ చేయడం కానీ వెలుగులోకి తీసుకురావడం కానీ చేపట్టే పథకం అనేది అకాడమీ చేయాల్సి ఉంటుంది. అయితే అకాడమీకి ఆ యొక్క ప్రతిపాదనలు కూడా ఏంటంటే సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళు పంపించాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా తెలంగాణ సాహిత్యం వెలుగులోకి వచ్చే అవకాశం, వికాసానికి నోచుకునే అవకాశం ఉంటుంది.
2: గుడిపాటి గారు, జర్నలిజం, రచన రంగం ఈ రెంటిని మీరు సమానంగా నడుపుతున్నారు. అయితే రచనలో చెప్పలేనిది జర్నలిజంలో చెప్పుదామని జర్నలిజం వృత్తి తీసుకున్నారా?
3: అలా ఏం లేదు. వృత్తిపరంగా కవిగా రచయితగా ఉండడం అనేది సాధ్యం కాదు, కాబట్టి జర్నలిజం అనేది ప్రవృత్తిగా మారింది.
2: మీరు అంతకుముందు కలం పేర్లతో కవిత్వం రాసేవాళ్ళు కదా?
3: రాశాను.
2: మరి మధ్యన మానేసి మళ్ళీ జర్నలిజం అయిపోయారంటే ఆ వస్తువుని జర్నలిజం అంటే వ్యాసంలో బాగైపోవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారు?
3: వృత్తి ప్రవృత్తి వేరు. నిజానికి నాకు ఒక ఉపాధ్యాయుడిగా, ఒక లెక్చరర్గా పనిచేయడం ఉండేది. నేను చదువుకునే రోజుల్లో, క్యాంపస్లో ఉన్న రోజుల్లో కూడా ఏంటంటే రెండే అనుకున్నాను, లెక్చరర్గా కానీ లేదా జర్నలిస్ట్గా కానీ ఉండాలనుకున్నాను.

0: తీవ్రమైన సమస్యలు ఉన్నాయి. అయితే రచయితలు వాళ్ళ దృక్పథము, వాళ్ళ అవగాహన, వాళ్ళ అధ్యయనంలోంచి ఎంచుకోవాల్సి వస్తుంది. వ్యక్తిగతమైన సమస్యలు అంటే వ్యక్తిగత సంవేదనలు కూడా వ్యక్తం చేయకూడదని కాదు, కానీ అవే డామినేట్ చేయడం అనే ధోరణి ఉంది. ఉదాహరణకి వాళ్ళ అమ్మమ్మ గురించో నాన్న గురించో అంటే ఆయా సందర్భాల్లో రాస్తే పర్లేదు, కానీ అదొక ధోరణిగా తీసుకొస్తున్నారు. అంటే సమాజంలో సంక్లిష్టమైన సందర్భాలు ఉన్నాయి, సంక్షోభిత పరిస్థితులు ఉన్నాయి, అంటే కవి వాటి గురించి ఎక్కువ తన్లాడట్లేదు. ఆ తన్లాట లోపల ఉంటే అప్పుడు కవిత్వం వస్తుంది. అది లేనప్పుడు ఏంటంటే ఏదో ఒకటి రాయనే దాంతో ఏంటంటే అంతగా అంటే తన వ్యక్తిగత సంవేదనని అంటే తన ఆత్మలోకంలో ఉన్న వాటిని వాటికే పరిమితం అవుతున్నాడు. అయితే ఆ ఆత్మిక విషయాలు కూడా రాయొచ్చు. ఆ రాసిన విషయాల్ని పాఠకుడు కూడా దాంట్లో తాదాత్మ్యం చెందగలగాలి. కానీ ఆ శక్తి అనేది అంటే ఆ రకమైన ఆత్మిక రచనలో కనిపించట్లేదు.
1: సమస్య దృక్పథం ఈ రెండు కనుక ఉంటే కవిత్వం గాని కథ గాని బలంగా ఉందంటారు కదా. కవుల లోపల రచయితల లోపల దృక్పథం లోపిస్తుంది అంటున్నారు, ఎంతవరకు నిజం?
0: దృక్పథం లోపించడం అనేది కొంతవరకు ఉన్నది. దీనికి రెండు రకాల గందరగోళాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి వచ్చినప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మనం ప్రభుత్వానికి అనుకూలంగా ఉండాలా వ్యతిరేకంగా ఉండాలా అనే చర్చ నడిచింది. ఇదొక ధోరణి. ఇంకోటి ఏంటంటే ఉద్యమాల పట్ల ఎట్లా ఉండాలి, ప్రజా ఉద్యమాల పట్ల ఎట్లా ఉండాలి, దాని పట్ల స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోతున్నారు. అంటే ప్రజా ఉద్యమాల్ని సమర్థిస్తే ప్రభుత్వానికి వ్యతిరేకం అవుతామేమో అనే ధోరణి ఉంది. ఈ గందరగోళం రావడానికి ఏంటంటే అసలు ముందు రచయిత తనకు తాను తను ఏం చెప్పదలుచుకున్నాడో దాని పట్ల స్పష్టత ఉండాలి.
1: అది
0: ప్రభుత్వానికి అనుకూలంగా ఉండడం వ్యతిరేకంగా ఉండడం రచయిత పని కాదు.
1: కాదు
0: సమాజం నడుస్తున్న చరిత్ర పట్ల తను కవిగా రచయిత స్పందించాలి. అలాంటప్పుడు ఎవరికి వ్యతిరేకం ఎవరికి అనుకూలం అనేది కాదు. దీనికి సంబంధించిన నిర్దిష్టమైన దృక్పథం వైఖరి లేకపోవడం వల్ల ఈ గందరగోళం వచ్చేసి దృక్పథ రాహిత్యం అనేది వచ్చింది.
1: తెలంగాణ సాంస్కృతిక వికాసానికి సాహిత్య పత్రికలు చేస్తున్నటువంటి కృషి ఏ విధంగా ఉన్నది అంటారు?
0: తెలంగాణ సాహిత్య వికాసానికి పత్రికలు అనేక విధాలుగా తోడ్పడుతున్నాయి. దినపత్రికలకు సంబంధించినప్పుడు ఏంటి వాటి సాహిత్య పేజీలు దాదాపు 11 సాహిత్య పేజీలు ఉన్నాయి. అంటే వారానికి 11 పేజీలు ఫుల్ లెంత్ పేజీలు సాహిత్యానికి తోడు కల్పిస్తున్నాయి. ఇవి కాకుండా మూసి, మిసిమి, పాలపిట్ట, అలాగే ఇటీవల కాలంలో తెలంగాణ సాహిత్య అకాడమీ తీసుకొస్తున్న పునాస ఈ సాహిత్య పత్రికలు కూడా ఏంటంటే తెలంగాణ సాహిత్యానికి వికాసానికి ఎంత తోడ్పడుతున్నాయి. అయితే సాహిత్యమే రావాల్సిన అవసరం ఉంది, ప్రధాన కవిత్వం వస్తుంది. ఇక్కడ వచన ప్రక్రియలో విస్తృతి కనిపించట్లేదు. వచన ప్రక్రియలో సాహిత్య సృష్టి అనేది జరగాలి, అది మనకు జరగట్లేదు. కవిత్వం మీదనే ప్రధాన దృష్టి పెట్టారు. అంటే కవులు రచయితలు వచనం మీద దృష్టి పెట్టాలి. కవుల్లో కొంతమంది వచనము రాస్తున్నారు, అయితే అది ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది.
1: మొన్నటి వరకు తెలంగాణలో కథన పెద్దపీటగా ఉంది కదా,
0: కానీ ఇవాళ అది కూడా తక్కువగానే ఉంది. చెప్పుకోదగిన కథలు మనకు రావట్లేదు.
1: గుడిపాటి గారు, ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ ప్రాంతంలో మహిళా కవయిత్రులు రచయిత్రులు ఏ విధంగా వాళ్ళు వికాసం పొందుతున్నారు, వాళ్ళ రచనా ధోరణులు ఏ విధంగా ఉన్నాయంటారు?
0: రచయిత్రుల సంఖ్య పెరిగింది, కవయిత్రులు కూడా పెరిగారు. మహిళల నుంచి కవిత్వం బాగానే వస్తుంది, కొంతమంది విమర్శ సమీక్షలు కూడా చేస్తున్నారు. ఇటీవలి కాలంలో సిహెచ్ ఉషారాణి, వాసరచెట్ట జయంతి ఇట్లాంటి వాళ్ళు సమీక్షలు విమర్శలు వేయడం అనేది ఉంది. అలాగే కొత్త తరం కవయిత్రులు దేవనపల్లి, వీణామణి ఇలాంటి కొంతమంది రచయితలు కూడా బాగానే వస్తున్నారు. అంటే రాసే మహిళల సంఖ్య పెరిగింది, కొత్త తరం మహిళలకి అవకాశాలు కూడా ఉన్నాయి.
1: అంటే ఇప్పుడు ఈ తెలంగాణ కవయిత్రులు రచయితలు దేశకాల సమస్యలపై ఎక్కువగా స్పందించలేరని ఒకటి ఉన్నది.
0: అంటే వాళ్ళు తీసుకునే పరిధి, వాళ్ళ దృక్పథము, వాళ్ళ ఆలోచన అధ్యయనము ఆయా వస్తువులకు పరిమితి విధిస్తుంది. అధ్యయనం పెరిగి వాళ్ళ అనుభవ పరిధి పెరిగినప్పుడు ఏంటంటే కథ రాసినా కవిత్వం రాసినా వస్తువులో ఇతివృత్తంలో విశాలత్వానికి చోటు ఉంటుంది. అయితే ఆ రకమైన అధ్యయనము పెరగాల్సిన అవసరం రచయితల్లో కూడా కనిపిస్తుంది.
1: చివరిగా గుడిపాటి గారు, తెలంగాణ సాహిత్య వికాసానికి మీరు పాలపిట్ట అని ఒక పత్రిక నడుపుతున్నారు చాలా రోజుల నుంచి.
0: అవునండి.
1: పాలపిట్ట తెలంగాణ సాహిత్యానికి ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి చాలా కృషి చేస్తున్నారు, దాని ద్వారా ముఖ్యంగా తెలంగాణ సాహిత్యానికి మీరు ఆ పత్రిక ద్వారా చేస్తున్న కృషి ఏమిటి?
0: పాలపిట్ట తెలంగాణలో 2010 ఫిబ్రవరిలో

0: ప్రారంభమైంది. తెలుగు సాహిత్యానికి, తెలంగాణ సాహిత్య వికాసానికి ఈ పత్రిక మొదటి నుంచి కృషి చేస్తుంది. రచయితలకు అవార్డులు రావడంతో నిమిత్తం లేకుండా, ఎక్కువ పేరు ప్రఖ్యాతులు లేకుండా, అంతగా ఆదరణకు నోచుకునేటువంటి వాళ్ళని లేదా ఎజెండా మీదకి రాని వాళ్ళని కూడా ఏంటంటే తీసుకునేసి ముఖచిత్రాలుగా వేయడంతో తన సాహిత్య ప్రయాణాన్ని ప్రారంభించింది. మనకి 2010 ఏప్రిల్లో మేము గోరటి వెంకన్న ముఖచిత్రంతో ప్రత్యేక సంచికను తీసుకొచ్చాం. తెలుగు సాహిత్య రంగంలో, తెలుగు సాహిత్య రంగంలో ఒక ప్రజాగాయకుడిని ముఖచిత్రం వేయడం అనేది అదే మొదటిసారి. ఆ తర్వాత 2010 మేలో సామల సదాశివ గారికి వారి ముఖచిత్రంతో ప్రత్యేక సంచిక తీసుకొచ్చాం. అప్పటికి సదాశివ గారికి అకాడమీ అవార్డు రాలేదు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రాలేదు, ప్రత్యేకించి సందర్భం ఏం లేదు. అయినప్పటికీ ఏంటంటే అప్పటికే ఆయన ఉర్దూ సాహిత్యమే చాలా కృషి చేశారు, అలాగే ఆయన జ్ఞాపకాలను యాది పేరుతో రాశారు. మరి అలాంటి వ్యక్తిని తెలుగు సాహిత్య రంగానికి పరిచయం చేయాలి, వారి యొక్క పేరు మాత్రమే తెలుసు కానీ ఆయన యొక్క బహుముఖ కృషిని తెలియజెప్పడం ఉద్దేశంతో వచ్చిందంటే సమల సదాశివ ముఖ్యత్వంతో 2010 మే సంచికని ఓ ప్రత్యేక సంచిక తీసుకొచ్చాము. అంటే రచయితలకి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఇస్తూ, అంటే ఆల్రెడీ గుర్తింపు ఉన్నప్పటికీ వాళ్ళ గుర్తింపు, వాళ్ళ యొక్క స్టేచర్ని పది మందికి తెలియజెప్పడం కోసం ఏంటంటే కవరి పేజీల మీద తీసుకురావడం అనే ఒక ట్రెండ్ని తెలుగులో పాలపెట్టి ప్రారంభించింది. మామూలుగా మాసపత్రికలు, వారపత్రికలు ఏంటంటే సినిమా తారలను కానీ క్రికెటర్లను కానీ వాళ్ళ ముఖచిత్రాలు మాత్రమే వేస్తాయి. కానీ ఒక సాహిత్య పత్రిక ఏంటంటే ఒక రచయితని హైలైట్ చేయడం, ఒక కవిని హైలైట్ చేయడం అనేది ప్రధానంగా ఎంచుకునేసి ఏంటంటే పాలపెట్టి నడుస్తుంది. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే దేవులపల్లి రామానుజరావు, అలాగే సీనారాయణ రెడ్డి, దాశరథి, సురవరం ప్రతాప్ రెడ్డి, ఇట్లా చాలా మంది ప్రముఖుల గురించి యొక్క ముఖచిత్రాలు వేస్తుందంటే తెలంగాణ సాహిత్య వికాసానికి ఎంతగానో కృషి చేస్తుంది. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రకటించిన వెంటనే ఏంటంటే 2014 ఫిబ్రవరిలో ఓ ప్రత్యేక సంచికను తీసుకొచ్చాం, తెలంగాణ ప్రత్యేక సంచికని. అలాగే రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత 3 ఏళ్లుగా ప్రతి సంవత్సరం జూన్ సంచికని ఏంటంటే తెలంగాణ ప్రత్యేక సంచికగా వెలువరిస్తున్నాం. ఆ రకం ఏంటంటే తెలంగాణ సాహిత్యం యొక్క కృషిని, తెలంగాణ సాహిత్య వికాసాన్ని మొత్తం అందరికీ పరిచయం చేయడం లక్ష్యంతో ఏంటంటే పాలపిట్ట పనిచేస్తుంది. ఈ తెలంగాణ సాహిత్య వికాసంతో పాటు మొత్తం తెలంగాణ సాహిత్య పాత్ర ఏంటి, తెలుగు సాహిత్యంలో దాని స్థానం ఏంటి, అది తెలియజెప్పడం కోసం ఏంటంటే పాలపిట్ట గత కొన్నాళ్ళుగా పనిచేస్తుంది. ఇది మొత్తం ఈ పత్రిక కేవలం తెలంగాణ సాహిత్యానికి పరిమితం కాదు, మొత్తం తెలుగు సాహిత్యానికి సంబంధించి దీన్ని తీసుకురావడం అనే మొదలుపెట్టాం. అయితే తెలంగాణ నుంచే సాహిత్యం ఎక్కువగా వస్తుంది, అటు కవిత్వం తీసుకున్నా విమర్శ తీసుకున్నా తెలంగాణ రచయితలు కవుల కృషి అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు తగ్గట్టుగానే ఏంటంటే వాళ్ళ యొక్క కృషిని ప్రతిఫలించే విధంగా ఏంటంటే పాలపిట్ట ప్రతి సంచికలో ప్రత్యేక సంచిక రూపుదిద్దడం అనేది చేస్తున్నాం. ఆ రకంగా మరుగున పడ్డ అనేక మంది రచయితలు పాలపిట్ట ద్వారా ఏంటంటే మళ్ళీ కొత్తగా కొత్త తరాన్ని పరిచయం చేయడం అనేది చేస్తున్నాం. ఇది తెలంగాణ సమాజం మీద, మొత్తం తెలుగు సాహిత్య రంగం మీద తన యొక్క ప్రభావాన్ని చూపుతుంది. దాని ఇన్పుట్స్ గా సాహిత్య పరిశోధనకి, సాహిత్య విద్యార్థులకి ఇవి ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
1: ఇప్పుడు పాలపిట్ట పత్రిక అందమైన ముఖ చిత్రము, మంచి పేపరు, ప్రత్యేకమైన శీర్షికలు, పాశ్చాత్య కవులు రచయితల పరిచయాలు, మళ్ళీ పాత సినిమాల సంబంధించిన మంచి వ్యాసాలు, క్లాసికల్ వ్యాసాలు ఇవి తెస్తున్నారు, బాగానే ఉంది. పత్రిక నడపడం అంటే చాలా సాహసము, కష్టంతో కూడుకున్న పని. ఎవరైనా నష్టంలోనే నడుపుతారని చెప్పేసి అంటారు. పత్రిక నడపడం మీకు సమస్య ఉందా, సంతృప్తి ఉందా?
0: రెండు ఉంటాయి, సమస్య ఉంది, సంతృప్తి ఉంది. పత్రిక నడపడం అనేది అంటే ముఖ్యంగా ఆర్థిక వనరులు ప్రధానంగా సమస్య. దాని గురించి మేము చాలా సార్లు పాఠకులకి, శ్రేయోభిలాషులకి చేస్తుంటాం. పత్రిక నిలబడటం కోసం అనేది తోడ్పాటు అందించవలసిందిగా. 10 ఏళ్లుగా ఒక పత్రిక నిలబడటం అనేది అంత చిన్న విషయం కాదు,
1: గొప్ప విషయం.
0: అయితే అది ఎలా సాధ్యమైంది? కేవలం మా సంకల్పం ఉండటమే కాదు, ఆ సంకల్పానికి ప్రతిస్పందన కూడా ఉంది కాబట్టి సాధ్యమవుతూ వచ్చింది. అందువల్ల ఏంటంటే ఎప్పటికప్పుడు వనరులు వెతుక్కోవాల్సిన సమస్య ఉన్నప్పటికీ ఏంటంటే ఆదరిస్తున్నారు. ఆదరణ ఇంకా పెరిగితే ఏంటంటే ఈ నిర్వాహకుల సమయాన్ని క్వాలిటీ మీద, ప్రమాణం లేదు పెంచడానికి స్కోప్ ఉంటుంది. అలా లేనప్పుడు ఏంటి, ఆర్థిక వనరులు సమకూర్చుకోవడం మీద ఎక్కువ దృష్టి పెట్టడం అవుతుంది. కాబట్టి ఆర్థిక వనరుల మీద పెట్టాల్సిన అవసరం లేని పరిస్థితి రావాలంటే పాఠకుల నుంచి, ఇతర సంస్థల నుంచి ఆదరణ పెరగాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా నాణ్యతతో, మంచి ప్రమాణాలతో తీసుకురావడానికి అవకాశం ఉంటుంది.
1: సాహిత్య విషయాలు ఎన్నో చర్చించినందుకు ధన్యవాదాలు గుడిపాటి గారు.
0: ధన్యవాదాలు నారాయణ గారు, నమస్కారం.
2: ఇంతవరకు తెలంగాణ సాహిత్య

0: సాహిత్యం వర్తమాన ధోరణులు పత్రికల సాహిత్య సేవ రచయిత సంపాదకుడు గుడిపాటి వెంకటేశ్వర్లతో డాక్టర్ ఉదారి నారాయణ పెట్టిన ముచ్చట విన్నరు. ఇది ఇయాల్టి ఇగైనుండ్రి కార్యక్రమము. రేపు రాత్రి 9:45 ముచ్చట కార్యక్రమంలో మట్టి పొరల్లో దాగిన చారిత్రక సంపద నిర్మల్కు చెందిన రచయిత పరిశోధకుడు తుమ్మల దేవరావుతో ముచ్చట వింటారు. మొదటి భాగం ప్రసారమైతే రేపు ముచ్చట పెడతారు. కేలనే ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. రేడియో మాణిక్యాలు ఆకాశవాణి భాండాగారం నుంచి ఏర్చికూర్చిన అపురూపమైన పాత రేడియో కార్యక్రమాలు వినిపించే కార్యక్రమము. కార్యక్రమంలో ఇవాళ 1000 పడగలు నాటకం 16వ భాగం. నవల మూలం విశ్వనాథ సత్యనారాయణ. రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి. నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల.
1: ఆకాశవాణి

వేయి పడగలు ధారావాహిక నాటకం 16వ భాగం. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల. జరిగిన కథ రామేశ్వరం తాలూకా బోర్డు ప్రెసిడెంట్ అయిన తర్వాత స్కూళ్ల ఇన్స్పెక్టర్గా పాఠశాలలకు వెళుతూ ఉంటాడు. జోస్యులు అనే హెడ్ మాస్టర్ అమాయకుడు. డబ్బు ఆశ చూపి అతడి భార్యను వరలో వేసుకుంటాడు. రామేశ్వరం నుండి సాధ్యమైనంత ఎక్కువ డబ్బు తీసుకోమని భార్యకు సలహా ఇచ్చి జోస్యులు ఆత్మహత్య చేసుకుంటాడు. ధర్మారావు స్నేహితుడు కిరీటి ఒకవైపు తల్లి చనిపోయినందుకు, మరోవైపు ప్రేయసితో వివాహం కానందుకు వేదన చెందుతూ ఉంటాడు. వినండి 1000 పడగలు ధారావాహిక నాటకం 16వ భాగం.

0: అన్నా అన్నా, మా అమ్మకు నేను చివరి వాణ్ణవడంతో ఎంతో ప్రేమ గారాబు, నా గురించి, నా పెళ్లి గురించి, నా ప్రేమ గురించి బెంగపడి ప్రాణాలు కోల్పోయిందన్నా. నేను అన్ని విధాలా దౌర్భాగ్యుణ్ణైపోయానన్నా, అన్ని విధాలా
1: దౌర్భాగ్యుణ్ణైపోయాను. ఊరుకో, తప్పురా, అంత బాధపడకు, మనసు చెదిరిపోతుంది, సంభాళించుకో, చదువు మీదే దృష్టి అంతా పెట్టు. నేను, శివరావు గారు, పశుపతి, మేమంతా మీ మామ దగ్గరికి వెళ్ళి పిల్లనిప్పిస్తాం. అవసరమైతే హరప్పనాయని వారితో కూడా చెప్పిస్తాను.
0: పెళ్ళయిందని మా అమ్మకెలా తెలుస్తుందన్న? నా సంతోషాన్ని మా అమ్మ ఎలా చూస్తుందన్నా? మా అమ్మ చూడని సంతోషం నాకెందుకన్నా? అసలు అసలు మా అమ్మతో నేను కూడా చనిపోతే బాగుండన్నా, నేను కూడా చనిపోతే బాగుండు.
2: తప్పు బాబు, అలా అనకూడదు. నీ సంతోషాన్ని చూసి మీ అమ్మలాగా సంతోషించేందుకు మీ అన్న నేను లేము. చూడు, సూర్యపతి గారు, రాఘవ గారు మీ ఆనందం కోరేవారే గదా. తప్పమ్మా, ఏడవకు. పోయిన వాళ్లతో మనం పోలేం కదా.
0: మా అమ్మ నన్ను సర్వకాలంలోనూ సంరక్షించిన మా అమ్మకు ఇదే చేత్తో చితి మీద

0: చితి మీద పెట్టి అగ్ని కార్యం చేశాను.
1: కిరీటి, ఊరుకోరా.
0: లేదన్నా, వైతరిని సులభంగా దాటాలని గోదానము చేశాను. గోవు తోక పట్టుకొని నేను కూడా అమ్మ వెంట వెడదామనుకున్నాను, కాని అమ్మ వెళ్లే మార్గం నాకు గోచరించలేదన్నా, అగోచరించలేదు.
2: అయ్యయ్యో, బాధపడకు.
0: భవిష్యత్తు అంధకారంగా భయపెట్టిందన్నా. అంత దుఃఖంలో నువ్వు నాకు దారి చూపే జ్యోతిలాగా తోచావన్నా. అందుకే వచ్చేసానన్నా నీ దగ్గరికి, అందుకే వచ్చేసాను.
1: ఊరుకో కిరీటి, చూడు, నీకు మేమంతా ఉన్నాం, అనాథవి కావు. నీ కిరీటంలో శశిరేఖ వచ్చి కూర్చుంటుందిరా. నువ్వు గౌరీశంకరుడు అవుతావు, అర్ధనారీశ్వరుడు అవుతావు, శశిరేఖ కౌంతేయుడు అవుతావురా. చూడు, నవ్వు, నవ్వాలి, నవ్వరా, ఆ మొహం ఇంకా తీసేసేయి. నిన్ను చూస్తుంటే మేము అలాగే ఉంటాం. మా కోసం చిరునవ్వును మొహానికి అంటించుకోరా, క్రమక్రమంగా అదే నీ మొహానికి అంటుకుపోతుంది.
2: బాగుందండి మీ మాట. ముఖ్యంగా బాగా తిని తిన్నది వంట పట్టించుకోవాలి ఆయన. ఇప్పుడు రెండు అడుగులు వేస్తే మూడో అడుగుకి విశ్రాంతి కావలసినట్లున్నావు. పేరుకి హాస్టల్లోనే ఉన్నా మీ అన్నతో పాటే నువ్వు ఇక్కడే చేయి కడుక్కోవాలి, అర్థమైందా?

0: అన్నా, మా మామ నాకే పిల్లని ఏడు.
1: కిరీటి,
0: శశికి నాకు రుణం తీరిపోయిందన్నా. నాకే అటువంటి దేవతను పొందే అదృష్టం లేదు. మా అమ్మతో పాటే నేను కూడా ఎందుకు పోలేదో.
1: కిరీటి, అరుంధతి చూడు, ఇది ఒళ్ళంత నీళ్లు. రే కిరీటి, ఏమిటిది రాయిలాగా ఉన్నాడు, చలనం లేదు.
2: కిరీటి బాబు, కిరీటి ఇదిగో చూడు, ఇదిగో ఇలా చూడాలి, ఇటు చూడు, నీ శశిరేఖ వచ్చింది, బావా బావా అంటోంది. కిరీటి ఇదిగో శశిరేఖ చూడవయ్యా.
1: అరుంధతి, శశిరేఖకు కాళ్ళు కడుక్కునేందుకు నీళ్లు ఇవ్వు. పతివ్రత అంటే శశిరేఖే.
2: దామా
0: వచ్చిందా, నా శశి వచ్చిందా, ఏది?
1: అరుంధతి, నీకే పాపం రాదు గాని కిరీటి చెంప చురుక్కుమనిపించు.
2: అయ్యో పాపం,
1: ఎందరం పిలిస్తే ఉలకడు పలకడా, కాని శశిరేఖానంగాని పలుకుతాడా?
2: నేను చెప్పాను కదండి, ఏ గది కాగదే, ఇది పూజ గది.
1: పూజ గది కాదు, తప్పు తప్పు, శృంగార వీధి.

0: అమ్మో, మరిది కోసం నాలుగైదు వంటలు చేసావా? నా కోసం అయితే రెండే చేస్తావు ఎప్పుడు.
1: మీరు మరీను.
0: రే కిరీటి, ఇదిగో ఈ మెంతి మజ్జిగ తిను.
2: అలాగే.
0: పచ్చిమిరపకాయ, కొత్తిమీర నలిపి ఇంగువ తిరగమోత పెట్టి చిక్కని పుల్ల మజ్జిగతో
2: చాలు చాలు చాలు.
0: ఆహా, ఏమి నా భార్య చేతి వంటకము? నలభీములు తలలు ఉంచుకోవాల్సిందే కదా. మా కిరీటి నవ్వాడు. అరే కిరీటి, ఇక నీకు చెడు రోజులు పోయాయిరా. చూడు, ఈ కాజపూలు రెండే పూసాయి, ఒకటి కిరీటి, ఒకటి శశిరేఖ.
2: అన్నా, నువ్వు నన్ను బ్రతికించాలని చూస్తున్నావు, కానీ రెండు పూలు దూరదూరంగానే ఉన్నాయన్నా.
0: ఇదిగో కద్దరుపోగు, ఇంత సన్నగా ఉన్నా ఎంత గట్టిగా ఇద్దరిని బిగించగలదో చూడు. దారం, దారాన్ని సూత్రం అంటారు కదా, సూత్రం మంగళసూత్రమే. అక్కడొకరు ఇక్కడొకరు పుట్టిన మీ ఇద్దరిని గట్టిగా బంధించేస్తుంది. రెండు పూలని కట్టేశాను. నన్ను కదరా కిరీటి, నన్ను కౌగులించుకునేది ఇంకా కొద్ది రోజులే. ఆగు తండ్రి, ఆగు ఆగు.
2: పో అన్నా.

0: మంచి నీళ్ళు తాగుతారా చెప్పండి.
1: ఏమిటి కలవరిస్తున్నానా?
0: అవునండి.
1: ఇది నిద్ర, నాకు నిజంలానే ఉంది.
0: ఏమిటా నిజం?
1: అదే, ఈ సుబ్బన్నపేట ఊరు ఊరు ఆకాశంలోకి ఎగిరిపోతుంది. ఆ ఊళ్ళో నేను గణాచారి మాత్రమే ఉన్నాం. కింద సుబ్బన్నపేటలో పసరిక అరుంధతి ఉన్నారు. ఆకాశంలో నా పక్కన గణాచారి ఉంది. కిందకు చూస్తే కింద కూడా ఒక గణాచారి ఉంది. నేను ఊరు వెంట వెళ్లిపోతున్నాను, నువ్వు కూడా వస్తున్నావా అన్నాను. వెంటనే పక్కన చూస్తే గణాచారి లేదు. నేను మిమ్మల్ని పిలుస్తున్నాను.
0: సరే, పైచ్యం ఎక్కువైనట్టుందండి. అబ్బాబాబా, ఇల్లు వాకిలి పట్టకుండా ఒకటే తిరుగుడు. అబ్బాబాబా, పడుకోండి. దుప్పటి తొలగించకండి బాబు, నాకు చాలా ఎక్కువ తెలుసు కదా.
1: అరుంధతి, ఇంకా నిద్ర పూర్తిగా మెళకు రాలేదు. ఏదో మాట అంది, మళ్ళీ నిద్రలోకి జారుకుంది. దుప్పటి తీయడానికే ప్రాణం ఒప్పదు. ఏ జీవుణ్ణి గట్టిగా కౌగలించుకుని పట్టుకున్న మాయను మాత్రం ఎలా తొలగించుకోగలం?
0: మాట్లాడకండి,
1: పడుకో పడుకో. ఈ లేత వెన్నెల్లో రుక్మిణమ్మారావు గారు ఇచ్చిన చంద్రహారం బంగారు వన్నె తాచులాగా మెరిచిపోతోంది. ఆమె ఎక్కడున్నా ఈ చంద్రహారం మాత్రం అరుంధతికి దివ్యాభరణంగా ఉంది. ఆమె ఆత్మకు కృతజ్ఞత చెప్పుకోవటం ఎలా? ఒకే ఒక్క జవాబు, వేణుగోపాలని కళ్యాణోత్సవం. దీనితో అందరికీ కృతజ్ఞతలు వెల్లడించుకున్నట్లే. అదిగో తెల్లారుతోంది కాబోలు, భక్తి పాటలు వినిపిస్తున్నాయి. ఇంకేముంది, తర్వాత తర్వాత ఈ పాటలు కూడా వినపడవు.
0: ఇదిగో మీ తమ్ముడు ఏదో తాఖీదు పంపాడు.
1: ఎవరు? కిరీటే. ఏది? అబ్బబ్బబ్బబ్బా, వీడి తొందరపాటు.
0: ఏమిటి?
1: నన్ను చూడాలనుకుంటే వెంటనే రా.
0: అయ్యయ్యో, అయితే బయలుదేరండి. పాపం పసివాడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో ఏమిటో.
1: పసివాడే ప్రేమ కోసం ఉంగా ఉంగా అంటూ గొక్కలు పెడుతున్నాడు. సరే త్వరగా రా, అన్నం పెట్టు, బయలుదేరతాను. కానీ నాదొక్కటే బాధ, నిన్ను బాధ పెడుతున్నానే అని. నేను వచ్చేదాకా నా జపం చేస్తావు, వచ్చాక వెవ్వెవ్వే అంటావు.
0: అవును మరి, ఎప్పుడు ఏది వస్తే అదే అంటాను.
1: ఇదిగో 2-3 నాళ్లలో వచ్చేస్తాలే.
0: అవును, ఇంతకీ కళాశాల తెరిచేది ఎప్పుడో.
1: అన్నట్టు నీకు చెప్పలేదు కదూ, ఇక కళాశాలకు నాకు సంబంధం లేదు. వచ్చిన తర్వాత చెప్తాలే వివరాలు. ఇతన్ని ఎక్కడో చూసినట్టుందే, ఎవరి కోసం వెతుకుతున్నట్లున్నాడు.
2: అన్నా అన్నా,
1: అరే కిరీటి, ఇలా అయిపోయావేంటి? అయ్యో అయ్యో, పడిపోయేలాగా తూలుతున్నావు, నన్ను పట్టుకో.
2: ఇదిగో
1: కిరీటి, కిరీటి, ఏమైంది, ఏమైందిరా తండ్రి?
2: అన్నా ఇదిగో ఈ పాకలోకి పద. నేను స్టేషన్కి వచ్చినట్లు మా ఇంట్లో ఎవ్వరికీ తెలియనీకు. నాన్న కోప్పడతాడు. మా ఇల్లు చీకట్లో నువ్వు వెతుక్కుంటావని వచ్చాను.
1: అది సరేలే, అసలు సంగతి ఏమిటో చెప్పు.
2: మామయ్యకు ఉత్తరం రాశానా, మా అమ్మకు మాటిచ్చినట్టుగా శశిరేఖకు నాకు పెళ్లి చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాను. నవ్వాట.
1: అయితే ఆత్మహత్యా పాతకాన్ని మీ మామకి కన్యాశుల్కంగా ఇస్తానన్నావు అన్నమాట.
2: శాంతంగా ఆలోచించమన్నా. 50,000 ఉన్నవాడికి ఇయ్యగలవేమో కాని నువ్వంటే గౌరవం, నీ కూతురంటే ప్రేమ గలవాణ్ణి తేలేవు. ఎంత కోటీశ్వరుడైనా వృధా. శశిరేఖకి కిరీటంటేనే ప్రేమ. నీ డబ్బులో దమ్మిడి కూడా నాకొద్దు. మా ఇష్ట ప్రకారం మేం పెళ్లి చేసుకుంటే నువ్వేం చేస్తావు? వారం రోజుల్లో నీ దగ్గర నుంచి లేఖ రాకపోతే కిరీటి మరణ వార్త వింటావు అని వ్రాశానన్నా.
1: చాలా బాగా రాశావు. మొత్తానికి చదివిన చదువు ఇందుకు ఉపయోగపడిందన్నమాట.
2: అన్నా, నువ్వు హేళన చేస్తున్నావు. ఆ తర్వాత ఏమైంది అని అడగవే. మా మామకు మనసు కరిగింది, కాని నాకు చెప్పలేదు.
1: చెప్పు తమ్ముడు.
2: నేను రోజులు లెక్క పెట్టుకుంటున్నాను. రోజు 10 గంటలకు తపాలా ఒంట్రూతి వచ్చి ఉత్తరం ఇస్తాడు అన్న ధ్యాస తప్ప మరే ధ్యాస లేదు. ఇంకా 2 రోజులున్నాయి. వైద్యులు మేమేం చేయలేమన్నారు. మా బంధువులంతా వచ్చేశారు, నా కళ్ళు మాత్రం చూస్తున్నాయి. ఈలోగా 10 కళ్ళు తెరుస్తాడు. ఎవరైనా ఉత్తరం రాసి వాడికి ఇయ్యండి, వాడు బ్రతకడానికి అదే ఉపాయం అన్నారట. మా మామ తనే రాస్తానన్నట్ట.
1: అయ్యో పిచ్చి తండ్రి, నీ పవిత్ర ప్రేమయోగం సమాధి దశకు చేరుకుందా?
2: హఠాత్తుగా శుభవార్తను కూడా తట్టుకోలేడేమోనని మా పినతండ్రికి అనుమానం వచ్చిందట. మా మామ చేత ఇలా రాయించారు, 2 రోజుల్లోగా మా ఊరు వస్తే అప్పుడు పిల్లనీయడానికి అభ్యంతరం లేదు అని.
1: ఇంకేముంది, అంతా చక్కబడింది కదా. మరి శశిరేఖ అక్కడెలా ఉందో?
2: ఎలా ఉంటుంది? ఏదో అమ్మవారి మంత్రం ఉపదేశం పొందింది. సదా అదే ధ్యాస, ఏకభక్తాలు, మంత్ర పురశ్చరణలు, ఇహలోక స్మృతే లేదు.
1: అయ్యయ్యో,
2: మరో లోకంలో ఉంది. పిలిస్తే పలకదు, ఉలకదు. నేను గడువెందుకు పెట్టానో గాని ఆమెకు అదే సరిహద్దు అయింది.
1: అంటే ఇద్దరూ కలిసి ఆయన చెరోచంప వాయించేశారన్నమాట. కిరీటి, కావ్యరస ప్రపంచాన్ని మీరిద్దరూ అద్దం పట్టి చూపించారు. శృంగారంలోని దశావస్థల్లో చివరి అవస్థకు మీరు చేరుకున్నారు. నిజంగా కావ్య జగత్తు కల్పితం కాదు, కావ్య జగత్తే యథార్థమైన జగత్తు. యథార్థమైన మనోభావాలు, నిర్మలమైన మనస్సు, హృదయము ఉన్నవారికి ఏకాగ్రత ఉంటుందిరా. మీ వంటి వారు ప్రాతస్మరణీయులు.

0: అన్నా, సూర్యాపతి నాకు కృష్ణకర్ణామృతం, లీలాతరంగిణి, గీతగోవిందం కానుకగా తెచ్చాడు చూడు.
1: బాగున్నాయి.
0: శివరావు మంచి గంధంతో ఛాయాపటాలు, పశుపతి మంచి గంధపు చెందుకాయ.
1: బాగున్నాయిరా, చాలా బాగున్నాయి. శశిరేఖా కిరీటుల మధుర ప్రణయానికి దీటుగా ఈ కానుకలు చందన సుగంధాలు వెదజల్లుతున్నాయి అనుకోరా కిరీటి.
0: మంగళహారతులు పట్టేందుకు గాని, భూజంబంతులు ఆడేందుకు గాని, వేళాకోళపు పాటలు పాడేందుకు గాని ఆడవాళ్లు ఎక్కువగా రాలేదు ఎందుకనో.
1: అదిగో గురువు గారు, అడవి బాపిరాజు గారు వస్తున్నారు. ఇక ఆలోటు ఉండదు సరికదా, అందరికీ ఆనందమే ఆనందం, ఉల్లాసమే ఉల్లాసం. ఆయన పాటలతో బొమ్మలేస్తాడు, బొమ్మలతో పాట పాడిస్తాడు. పరమ సత్పురుషుడు రా ఆయన.
0: అబ్బో, మా అన్నకెవ్వరూ నచ్చరని మా వదిన చెప్తుంది. మా అన్నే పరమ సత్పురుషుడు అన్నాడంటే ఆయన పరమ పరమ సత్పురుషుడు అన్నమాట. చూడండి చూడండి, ఆయన పెళ్లి కూతురు తరపున మాట్లాడుతూ పెళ్లి కొడుకును ఆట పట్టిస్తున్నాడు.
1: అవునోయ్, మరి ఆయనకు ఆడవాళ్ళందరూ సోదరిమణులు, మగవాళ్ళందరూ బావలు కదా. కాని దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని మాత్రం అన్నగారు అంటాడు.
0: అన్నా, ఇదిగో నీ మరదలు, మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి.
1: నాయన కిరీటి, మిమ్మల్ని ఏమని ఆశీర్వదించను. నీ అదృష్టం నా ఆశీర్వచనాన్ని దాటిపోయిందిరా. నేను వెంటనే పరిగెత్తుకెళ్లి ఈ విషయాలన్నీ అరుంధతికి చెప్పాలని తహతహలాడిపోతున్నాను. మీరిద్దరూ ఒకరి కోసం ఒకరు 8 సంవత్సరాలు తపస్సు చేశారురా. మాంగల్య దేవత నేడు ప్రత్యక్షమైంది. శుభం, ఇవాళైనా ఆమె భోజనం చేసిందే? స్పృహ వచ్చిందే అసలు? తాళి కట్టాక నువ్వెవరు అందన్నావు కదరా.
0: అవును, ఆమె అప్పుడు దేవీ ఉపాసనలో ఉందట.
1: అందుకని పతిదేవుణ్ణి గుర్తించలేదు. సరే సరే, ఇవాళైనా గుర్తిస్తుందా అని.
0: పోన్నా, ఆమెకు మొగలి, సంపెంగ, గులాబీ

0: తో జడవేశారు. నన్ను చూసి సిగ్గుల భరిణే అయింది.
1: విజయ విలాసంలో ఉలూచిని చూచి ఇంతలో నెచ్చటి నుండి వచ్చే ధరలేక్షణకు నును సిగ్గుదొంతరల్ అనుకుంటాడు ఆ పెళ్లి కొడుకు. నువ్వు అలాగే అనుకున్నావు కదూ. ఒరే కిరీటి
0: అన్నా,
1: నీకిదే నా ఆశీర్వాదం. నీ దేవి నీకిప్పుడు ప్రసన్నురాలవుతుంది. రే, నన్ను మర్చిపోతావా?
2: సుబ్బన్నపేటకి కలకత్తా రక్షక భటులు వచ్చారెందుకు?
3: మరీ ఇంతమంది పోలీసులను నేను ఎప్పుడూ చూడలేదు.
2: అదేమిటో గాని ఆ పాత బూత్ బంగ్లా చుట్టుముట్టారు, అందులోకి చీమ కూడా పోదు. మరి వీళ్ళంతా కొంచెం కూడా భయం లేకుండా ఎలా వెళ్లారు? ఆ బూట్లు చప్పుడుతో నా గుండె ఆగిపోతున్నట్లయింది.
3: వీళ్ళను మీరు ఇప్పుడే చూశారు. దాదాపు నెల నుంచి వీళ్ళంతా మారువేషాలతో కూలీవాళ్లుగా ముష్టివాళ్లుగా మన చుట్టూనే తిరుగుతున్నారు. ఇవాళ వాళ్ళు సినిమా హాల్ దగ్గరున్న రౌడీని పట్టుకున్నారు.
4: మంగమ్మా, మంగమ్మా.
5: ఓ, రామేశ్వరం గారా, మిమ్మల్ని జైల్లో పెట్టారని విన్నానే. బెయిల్ వచ్చిందా? మీ జమీందార్ తమ్ముడు బెయిల్ ఇప్పించాడా?
4: అలా పొడిగా మాట్లాడుతున్నావేమిటి?
5: తడంతా అయిపోయిందిలే. ఏనాడు మీ పాల పడ్డానో ఆనాడే పరువు పోయింది, తడారిపోయింది.
4: అలా మాట్లాడుకు, నాకు ముందు 400 రూపాయలు ఇవ్వు, పని ఉంది.
5: నా దగ్గర ఎక్కడున్నాయి? అవి బ్యాంకులో ఎప్పుడో వేశాను.
4: ఈ 10 రోజుల్లో సినిమా మీద 1200 వచ్చాయిగా.
5: అది నా డబ్బు. ఒకవేళ ఏదైనా కేసు వస్తే డబ్బు పోకూడదనేగా నా పేరు వేశారు. ఇప్పుడు తీయమంటే ఎలా?
4: ఆస్తి నేను కట్టించిన మేడ సినిమా పరాధీనం కాకూడదనేగా నీ పేరు రాశాను. ఇప్పుడు నేను కష్టాల్లో పడ్డాను. కేసులకి ప్లేడర్లకి రకరకాల ఖర్చులకి 400 కావాలి. నిజం చెప్పు, ఇప్పుడు నీ దగ్గర ఎంతుంది?
5: ఆడన్నారా, రేపు రండి, ఏమైనా చూస్తా. నేను ఇక్కడుంటేగా రేపు బెజవాడ వెళ్ళను.
4: 3 ఏళ్ల ముచ్చట, ఎన్ని దర్జాలు, ఎంత హోదా, ఎంత అధికారం, ఎంత ధనమదం. ఇప్పుడేముంది? 3 వైపులా గోడలు, 4 వైపు కటకటాలు. మంగమ్మని ఎంత ఆప్తురాలనుకున్నాను, ఆస్తంతా తన పేరే రాశాను. ఇప్పుడు నా దగ్గర దమ్మిడీ లేదు. నాలాంటి వాళ్ళకి ఇంతే కావాలి. ఏవో మాటలు, ఆడవాళ్ల మాటలు రామేశ్వరంతో మాట్లాడతావా మంగమ్మ? ఛీ, నీ మొహం చూపక.
5: నేను పల్లెటూరు పిల్లను, నువ్వేమో ధనవంతుడు అనుకుని భ్రష్టురాలైపోయావు. నన్ను చేసిన మోసానికి నీకు ఈ శిక్ష వేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు దొంగ నోట్లు సృష్టిస్తున్నావు కాబట్టే ఆస్తి నా పేర రాసావు, గాని లేకపోతే నాగతేమయ్యేదో. సరేలే, అయిందేదో అయింది, నీ ఆస్తితో నీకన్నా మంచి పనులే చేస్తాలే.
4: నడుబంతు, ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలవద్దు.
5: పోతాను, ఇక్కడ పడి ఉంటాననుకున్నావా? నీకు 7 ఏళ్ళు జైలు శిక్ష పడిందని తెలుసుకున్నాగా 7 బాగా 7.

జల్లు పడుతోంది, తొందరగా అన్నింటికి వెళ్ళాలి. నాకంటే తొందర ఇవానికి.

0: యవ్వనవతి వైనావనే సంగతే మర్చిపోతూ ఆ పరుగేమిటమ్మా?
1: వదినా, నేనింటికి వెళ్ళి పొడిచీర కట్టుకొస్తాను.
0: భలే.

0: దానివి ఈలోగా మళ్ళీ వాన రాదనేమిటి? నాదో కొత్త చీరిస్తాను, కట్టుకుందువు గాని. గిరిక, కిరీటి అని ఈ నీకు తెలుసు కదా, ఈవిడేమో శశిరేఖ, ఆయన భార్య.
1: తెలీదు, అయితే నాకు ఇంకో వదినొచ్చిందన్నమాట.
0: ఇదిగో ఈ చీర కట్టుకో. ఆహా, గిరిక కన్నుల్లో ఎంత దివ్య తేజస్సు.
1: వదినా, నేను కట్టిన చీర మళ్ళీ నువ్వు కట్టుకుంటావా?
0: అదేమిటమ్మా, నువ్వు సాక్షాత్తు దైవస్వరూపానివి. నువ్వు వయసులో చిన్నదానివి కనుక నేను నమస్కరించకూడదు.

0: గిరిక ఎంత చక్కగా ఎంతో అనుభవం ఉన్నట్టు నటించిందండి.
1: మనం ఇవాళ నిన్నటి వాళ్ళం. ఆమె తరతరాల దేవదాసి.
0: నా జన్మ ధన్యమైందండి. సుబ్బన్నపేట రాకపోతే నేనేం కోల్పోయేదానో తెలుసుకోనేలేను. ఏం అభినయం అండి అబ్బా. యుగాలు దాటి వెనక్కి వెళ్ళిపోయాననుకోండి, గత రాత్రి ఆమెకు స్వప్న దర్శనం, మనకు రాసక్రీడా దర్శనమును. ఇదిగో హారతి విష్ణుపాదాలు ఇస్తున్నారు, ఆమెను సేద తీరుద్దాం రండి. ఇదిగో హారతి విష్ణుపాదాలు ఇస్తున్నారు, ఆమెను సేద తీరుద్దాం రండి.
1: మా తండ్రి సంపూర్ణ మనోరథము గిరికే. ఇదిగో కబీరు, నిత్యము గిరికిని అంటిపెట్టుకునే ఉండు. కాలము చెడ్డది సుమా, విగ్రహనాశకులున్నారు.

ఇంతవరకు మీరు 1000 పడగలు ధారావాహిక నాటకం 16వ భాగం విన్నారు. నవలా మూలం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, రేడియో నాటకీకరణ డాక్టర్ దిట్టకవి శ్యామలాదేవి, నిర్మాణ సహకారం శ్రీ ఎం సత్యనారాయణ. ఇందులో పాత్రలు పాత్రధారులు ధర్మారావు శ్రీ యు సుబ్బరాయ శర్మ, అరుంధతి శ్రీమతి ఏ వసంతలక్ష్మి, గిరిక శ్రీమతి జి శిల్ప, చంద్రారెడ్డి శ్రీ కృష్ణార్జునరావు వెన్న, శివరావు శ్రీ శ్రీనివాస విఠల్. నాటక నిర్వహణ డాక్టర్ ఎల్లంరాజు సరోజ నిర్మల. ఈ నాటకం తర్వాయి భాగం వచ్చే వారం ఇదే సమయానికి వినవచ్చు. ఈ నాటకంపై శ్రోతలు తమ అభిప్రాయాల్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రానికి తెలియజేయవలసిందిగా మనవి.

ఇది ఇయల్టి రేడియో మాణిక్యాలు. రేడియో మాణిక్యాలు కార్యక్రమము ప్రతి ఆదివారము రాత్రి 10 గంటలకు ప్రసారమైంది. రేపు రాత్రి 10 గంటలకు కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో ఈ గాయత్రి వీణావాదనం వింటారు.

ആകാശവാണി ആദിലാബാദ് ബന്ധ പോയിന്റ് 2 FM മനസ്സ് നിണ്ട മധുരിമ. ఈ సృష్టి మీదకు వచ్చిన ప్రతి ఒక్కరు పుట్టుకతోనే రుణపడి ఉండేది ఒకే ఒక తల్లికి మాత్రమే. నవమాసాలు మూసి పురుడి నొప్పులు భరించిన ఆ తల్లికి ఏమిచ్చినా తక్కువే. తన బిడ్డ క్షేమారోగ్యాలే తన శ్రీ సంపదలుగా భావించే ఆ మాతృమూర్తి గొప్పతనం గురించి చెప్పాలంటే మాటలు సరిపో. అందుకేనేమో కాబోలు మన కవులు కళాకారులు పాటల రూపంలో అమ్మ స్వభావాన్ని త్యాగాన్ని వర్ణించారు. ఇవాళ మాతృదినోత్సవం, ఈ సందర్భంగా కమ్మనైన అమ్మ పాటలలో కొన్ని పాటలు మధురిమలో.

అమ్మకు మించిన దైవం ఉన్నదా అంటూ సాగే పాట 20వ శతాబ్దంలోనిది. దాదాపుగా 3 దశాబ్దాల క్రితం ఈ సినిమా విడుదలైన ఇప్పటికీ ఈ చిత్రంలోని ఈ పాట అమ్మకు మించిన దైవం అనే పాట ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది. చాలామందిని అలరిస్తుంది సుఖ. జేవి రాఘవులు సంగీతం సమకూర్చిన ఈ పాటకు సి నారాయణ రెడ్డి రచించారు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడారు. ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే ఈ పాట మీకోసం మధురిమలో.

మీరు ట్యూన్ చేసింది ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. మీరు వింటున్నారు మధురిమ. రామజోగయ్య శాస్త్రి కాలం నుండి జాలువారిన అమ్మ అమ్మని వెన్నెల అంటూ సాగే పాట పాగల్ చిత్రంలోనిది. అమ్మపై ఎనలేని ప్రేమను తెలియజేసే ఈ తల్లి పాట రాధిక స్వరపరచగా సిద్ శ్రీరామ్, వేద వాగ్దేవి పాడారు.

0: ఏం చేస్తావు నువ్వు?
1: అది చాలా ప్రేమ ఉన్నోళ్ళు ఇంకెక్కువ ప్రేమ వచ్చినప్పుడు ఇలా చేస్తారు.

మీరు వింటున్న పాట ఒకే ఒక జీవితం చిత్రంలోనిది. ఈ పాట ప్రతి సందర్భంలోనూ తను తమ బిడ్డను ఆదరించే తల్లుల కోసం ఉత్తమ అంకిత భావ గీతాలలో ఒకటి.

సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైన సాహిత్యం మరియు జేక్స్ విజయ్ సంగీతం అందించారు. ఈ పాటకు సిద్ శ్రీరామ్ పాడారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా మీరు వింటున్నారు మధురిమ. అమ్మ రాజీనామా చిత్రంలోని ఎవరు రాయగలరు అనే పాట ఎప్పుడో 3 దశాబ్దాల క్రితం విడుదలైంది. ఈ పాట మాతృ దినోత్సవం రాగానే గుర్తుకొచ్చే పాట, అందరికీ ఈ పాటని గుర్తుకొస్తుంది. అమ్మకి అంకితం ఇవ్వడానికి ఉత్తమమైన పాటల్లో ఇదొకటని చెప్పచ్చు. దేవుడి కంటే తల్లి గొప్పదని, దేవుడు కూడా తల్లి నుంచే వస్తాడని అర్థవంతమైన సాహిత్యం ఈ పాటలో ఉంది. మనం ఆమెను గౌరవించాలి. ఈ అద్భుతమైన సాహిత్యాన్ని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాశారు. ఈ పాట 1991 విడుదలైన అమ్మ రాజీనామా చిత్రంలోనిది. కె చక్రవర్తి స్వరపరిచిన ఈ పాటను కెఎస్ చిత్ర ఆలపించారు. ఈ పాట మీకోసం.

అమ్మను వర్ణించడానికి ఎలా పదాలు పాటలు సరిపోవు. సృష్టికే మూలం అమ్మ అయినప్పుడు ఆమెను ఏమని పొగడగలం. అలాంటి అమ్మల కోసం ప్రత్యేకంగా ఈరోజును ప్రతి ఏటా జరుపుకుంటున్నాం. మాతృదినోత్సవం సందర్భంగా అమ్మతో ముడిపడే కొన్ని పాటలు మధురిమలో విన్నారు. ఇంతటితో ఇవాళ మధురిమ సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల్లా, క్షమించండి, రేపు రాత్రి 10:30 మధురిమలో మరిన్ని హాయన పాటలు వినిపిస్తారు. మరి ఇస్తాం.

ఇవే కాకుండా మరిన్ని సినీ గీతాల కోసం రేపు పొద్దుగల 8:45 సింగిడిలా, పొద్దుమట్టు 5 మాట చెప్పుంటే పాట అయినలా, రాత్రి 8 ఉషారులో ఉషారైన పాటల్ని, రాత్రి 10:30 మధురిమలో ఆయన పాటలు వింటారు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా వాతావరణ సూచన. జిల్లాలో రాబోయే 24 ఆకాశం నిర్మలంగా ఉంటుంది. గాలిలో ఎక్కువ ఉష్ణోగ్రత 41 డిగ్రీల సెల్సియస్గాను, తక్కువ ఉష్ణోగ్రత 29 డిగ్రీల సెల్సియస్గా నమోదు కావచ్చు. రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుముల మెరుపులతో తేలికపాటి నుండి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉంది. వాతావరణ సూచన విన్నారు.

ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా రేపు ప్రసారమే ప్రత్యేక కార్యక్రమాల వివరాలు రేపు పొద్దుగల 7:10 అంబటాల సంగతులు కార్యక్రమంలో వదిలిపోనియాది సదాశివ సాహిత్యవేత్త డాక్టర్ సామల సదాశివ జయంతి సందర్భంగా కవి ఉపాధ్యాయుడు తోకల రాజేశం అందించిన ప్రసంగం వింటారు. ఇంకా యోగమనే అదృష్టం శీర్షికన కూర్చొని చేసే యోగాసనాల గురించి యోగా శిక్షకులు పి తిరుపతి రెడ్డి ప్రసంగం ప్రసారమైతుంది. ఆ తర్వాత చౌరస్తా విద్యా ఉద్యోగ మార్గదర్శినిలో బీటెక్తో పిహెచ్డికి అవకాశాల గురించి మహేంద్ర యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోరెడ్డి చైతన్య అక్షరతో ముచ్చట వింటారు. ముచ్చట పెడతారు కేలెనిని.

రేపు రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఎండాకాలం భూమి తయారీలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సుధాంశు సుధాకర్ కజ్బేతో ముచ్చట ప్రసారమైతుంది. ముచ్చట పెడతారు కేలినిన్. ఇంకా రైతు అంతరంగంలో పాడి పరిశ్రమ నిర్వహణలో అనుభవాల గురించి నిర్మల్ జిల్లా బైసాకు చెందిన పాడి రైతు దొడ్డికింది గంగాధర్తో ముచ్చట వింటారు. ఇవి రేపు ప్రసారమై ప్రత్యేక కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నింట సమయం 11:03. ఇంతటితో 100.2 MHz పై మహిళ కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు పొద్దుగల్లా 5:53 ఆకాశవాణి కార్యక్రమాలు మళ్ళీ షురవుతాయి. అంతవరకు సెలవు. జై హింద్.